सुमधुरभा

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 25వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూలై నెల 16వ తేదీ గురువారం. మా ప్రియమైన శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5 గంటల 55 నిమిషాలు. చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత గురించి ఇప్పుడు వింటారు.

భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో ధైర్యానికి దేశభక్తికి ప్రతీకగా నిలిచిన గొప్ప మహిళల్లో అరుణ అసఫలి ఒకరు. ఆమెను భారత స్వాతంత్ర్య ఉద్యమంలో క్విట్ ఇండియా ఉద్యమ వీరనారిగా గుర్తిస్తారు. అరుణ అసఫలి 1909 జూలై 16 హర్యానాలోని కల్కా ప్రాంతంలో జన్మించారు. చిన్నప్పటి నుంచే చదువులో ప్రతిభ కనబరిచిన ఆమె ఉపాధ్యాయురాలిగా కూడా పనిచేశారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు న్యాయవాది అసఫ్ అలీని వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. 1942లో మహాత్మాగాంధీ ఇచ్చిన క్విట్ ఇండియా పిలుపు దేశవ్యాప్తంగా ఉద్యమానికి నాంది పలికింది. ఆ సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం జాతీయ నాయకులను అరెస్ట్ చేసింది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ముంబైలోని గోవాలియా ట్యాంక్ మైదానంలో అరుణ అసఫ్ అలీ జాతీయ జెండాను ఎగురవేసి స్వాతంత్ర్య ఉద్యమానికి కొత్త ఉత్సాహాన్ని నింపారు. ఆమె ధైర్యం దేశ ప్రజలకు స్ఫూర్తిగా నిలిచింది. బ్రిటిష్ ప్రభుత్వం ఆమెను అరెస్ట్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ కొంతకాలం అజ్ఞాతం

లో ఉండి స్వాతంత్ర్య ఉద్యమాన్ని కొనసాగించారు. ప్రజలను చైతన్యపరిచేందుకు రహస్యంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు. అందుకే ఆమెను గ్రాండ్ ఓల్డ్ లేడీ ఆఫ్ ది ఇండిపెండెన్స్ మూవ్మెంట్ అని కూడా పిలుస్తారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా ఆమె ప్రజాసేవను కొనసాగించారు. సామాజిక న్యాయం, మహిళల అభివృద్ధి, ప్రజాస్వామ్య విలువల కోసం కృషి చేశారు. 1958లో ఢిల్లీ నగరానికి తొలి మహిళా మేయర్గా సేవలందించడం ఆమె జీవితంలోని మరో విశేషం. దేశానికి ఆమె చేసిన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం అనేక పురస్కారాలతో సత్కరించింది. మరణానంతరం 1997లో దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను ఆమెకు ప్రదానం చేసింది. అరుణ అసఫలి జీవితం మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. ధైర్యం, త్యాగం, దేశభక్తి ఉంటే చరిత్రలో చిరస్థాయిగా నిలవవచ్చని ఆమె జీవితం చెబుతుంది. అలాంటి మహనీయురాలిని స్మరించుకుంటూ ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం మనందరి బాధ్యత.

ప్రతి సంవత్సరం జూలై 16వ తేదీన ప్రపంచ పాముల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం పాముల గురించి ప్రజల్లో ఉన్న భయాన్ని, అపోహలను తొలగించడం. అలాగే ప్రకృతిలో పాములు ఎంత ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయో ప్రతి ఒక్కరికి తెలియచేయడం. చాలా మంది పామును చూడగానే భయపడిపోతారు. కొందరు వెంటనే దాన్ని చంపేందుకు ప్రయత్నిస్తారు. కానీ నిజానికి పాములు మనుషులపై దాడి చేయడానికి రావు. అవి తమకు ప్రమాదం ఉందని భావించినప్పుడు మాత్రమే ఆత్మరక్షణ కోసం కాటువేస్తాయి. మన వ్యవసాయానికి పాములు ఎంతో మేలు చేస్తాయి. పొలాల్లో పంటలను నాశనం చేసే ఎలుకలను పాములు తింటాయి. ఒక పాము సంవత్సరానికి 100ల సంఖ్యలో ఎలుకలను తినగలదు. దీంతో రైతులకు పంట నష్టం తగ్గుతుంది. ఒక విధంగా చెప్పాలంటే పాములు రైతులకు ప్రకృతి ఇచ్చిన సహజ రక్షకులని చెప్పవచ్చు. మన దేశంలో అనేక రకాల పాములున్నాయి. అయితే వాటిలో చాలా వరకు విషరహితమైనవే. చాలా మంది అన్ని పాములు విషపూరితమైనవే అని అనుకుంటారు. ఇది పూర్తిగా అపోహ. కొన్ని జాతుల పాములు మాత్రమే విషపూరితమైనవి. కాబట్టి ప్రతి పామును చూసి భయపడాల్సిన అవసరం లేదు. పాములు కూడా ప్రకృతి ఆహార గొలుసులో ఒక ముఖ్యమైన భాగం. అవి ఇతర జంతువులకు ఆహారంగా మారడమే కాకుండా చిన్న చిన్న జీవుల సంఖ్యను కూడా నియంత్రిస్తాయి. పాములు లేకపోతే ఎలుకల సంఖ్య విపరీతంగా పెరిగి పంటలకు నిల్వ ఉంచిన ధాన్యానికి భారీ నష్టం కలిగే అవకాశం ఉంటుంది. అందుకే పర్యావరణ సమతౌల్యతను కాపాడడంలో పాముల పాత్ర ఎంతో కీలకం. గతంలో పాములు ఇళ్లలోకి వచ్చేవి కావు. కానీ నేడు అవి ఇళ్ల పరిసరాల్లోకి వస్తున్నాయంటే దానికి ప్రధాన కారణం వాటి సహజ నివాసాలు తగ్గిపోవడమే. అడవులు నరికివేయడం, నగరీకరణ పెరగడం వల్ల పాములు ఆహారం కోసం, ఆశ్రయం కోసం జనావాసాల్లోకి వస్తున్నాయి. కాబట్టి ప్రకృతిని కాపాడడం అంటే పాములతో పాటు అన్ని జీవులను కాపాడినట్లే. పాములు కనిపిస్తే వాటికి సాధ్యమైనంత దూరంగా ఉండండి. వెంటనే స్థానిక అటవీ శాఖ అధికారులకు లేదా శిక్షణ పొందిన స్నేక్ రెస్క్యూ బృందానికి సమాచారం ఇవ్వండి. వారు పామును సురక్షితంగా పట్టుకుని అడవిలో విడిచిపెడతారు. పాములను కాపాడడం అంటే పర్యావరణాన్ని, జీవ వైవిధ్యాన్ని, ప్రకృతిని కాపాడినట్లే. మీరింతవరకు చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత గురించి విన్నారు. ఆకాశవాణి సింహపురి FM కేంద్రం, సమయం 6 గంటలు. ప్రభాత సమయాన దేశభక్తి గీతం ఇప్పుడు విందాం.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: మీరింతవరకు అర్చన కార్యక్రమంలో భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:30. ఇప్పుడు విందాం సూక్తి సుధా. వ్యాఖ్యాత శ్రీ పోలవరపు లక్ష్మీ నరసింహారావు గారు.
1: సర్వాంగం దుర్జనే విషం, ఇది కూడా ఒక గొప్ప పెద్దలు చెప్పిన మాట, హితవాక్యం. అంటే దుష్టులకు దేహమంతా విషమే, సర్వాంగం దుర్జనే విషం. వృచ్చికశ్చ విషం పుచ్చం, మచ్చికశ్చ విషం శిరః, తక్షకశ్చ విషం దంష్ట్రా, సర్వాంగం దుర్జనే విషం. వృచ్చికం అంటే తేలు, మచ్చికం అంటే కండిరీగ, తక్షకుడు అంటే పాము. ఈ మూటిని, మూడిటి యొక్క జీవన విధానాన్ని దీంట్లో పండితుడు వివరిస్తున్నాడు. వృచ్చికశ్చ విషం పుచ్చం, తేలుకి తోకయందు విషం ఉంటుంది, మచ్చికశ్చ విషం శిరః, అంటే ఈ తేనెటీగకి విషము తలలో ఉంటుంది, తచ్చకశ్చ విషం దంష్ట్రా, పాముకి విషం కొరల్లో ఉంటుంది, సర్వాంగం దుర్జనే విషం. ఈ దుర్జనుడు అంటే కుటిలుడైన వానికి, దుర్జనుడైన వాడికి నిలువెల్లా విషము, కలునకు నిలువెల్ల విషయము అని విషయం ఇది. అంటే తేలుకు తోకయందును, కంతిరీగకు శిరస్సునందును, పాముకు కోరలందును, దుర్మార్గునికి నిలువెల్లా విషయం ఉంటుందని చెప్పి దీన్ని ఈ సూక్తి చెప్తున్నది. అంటే సృష్టిలో అనేక జీవరాశులు ఉన్నాయి, ఆ జీవరాశుల్లో ఈ తేలు, కందిరీగ, పాము ఇవన్నీ కూడా తమ తమ జీవన విధానంలోకి అనువుగా వాటికి రక్షక తంత్రాలుగా ఇవి చేయబడ్డాయి. తేలుకి ఆ కొండ లేకపోతే అందరూ తేలుతో ఆడుకుంటారు, అలాగే కంతిరీగకి ఆ కుట్టే గుణం లేకపోతే తేన పట్టు దగ్గర కూడా అసలు వాటికి కనీసం మకరందం కూడా లేకుండా చేస్తారు, అలాగే పాములకి ఆ బుసగొట్టే లక్షణము, ఆ కూరలు లేకపోతే ఆ పాములతో కూడా ఆడుకుంటారు. కనుక భగవంతుడు వాటికి ఆ జీవన విధానానికి అనువుగా వాటి యొక్క రక్షక తంత్రాలుగా ఇవ్వడం జరిగింది. తేలుకి తోకయందు విషము, కంతిరీగకి తలయందు విషము, పాముకి కూరలందు విషాన్ని ఇచ్చాడు.

0: కాని అన్ని జీవుల కన్నా మిన్నగా ఉండేటటువంటి మానవుడు మేధస్సు కలిగిన వాడు వీటి యొక్క ఈ జంతువుల యొక్క దుష్ట లక్షణాలని తీసుకొని ఈ కరుడు అనేవాడు అంటే ఈ దుర్మార్గుడు దుర్జనుడు మొత్తం నిలువెల్లా విషయం అవుతూ ఉంటాడు అంటే తేనభూషణ కత్తి అని చెప్తారు. ఈ ఎందుకంటే మనిషిలోని దుర్లక్షణాలు బయటికి తప్ప ప్రవర్తన ద్వారానే తెలుస్తాయి కానీ మనిషి ఆకారాన్ని బట్టి కనుక్కోలేం, కనుక దుష్టుని దూరంగా ఉండమని చెప్పి చెప్తూ ఉంటారు పెద్దల మాట. దీన్నే మనకు సుమతి శతకారుడు చక్కగా వివరించాడంటే దీంట్లో ఈ కందిరీగని తీసుకోకుండా తల నుండి విషము పనికిని విలయంగా తోక నుండి వృక్షకుమకం తల తోక ఎనకయుండును కలునకు నిలువెల్ల విషము కదలా సుమతి అని కలుడు ఈ దుర్జనుడు అనేవాడికి తల తోక లేకుండా మొత్తం అంతా దేహం అంతా విషం ఉంటుంది అని చెప్పున్నాడు. అంటే తల ఎందు పాముకి విషం ఉంటుంది, తేలుకు తోక ఎందు ఉంటుంది, దుర్మార్గునికి నిలువెల్లా విషం అని చెప్తూ కనుక జంతువుల యొక్క వాటి సహజ రక్షక తంత్రాల్ని వాటికి వాడుకుంటే మానవుడు ఆ రక్షక తంత్రాల్ని తనకు అనుకూలంగా మలుచుకొని జనాల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలో చూస్తుంటే కనుక మన జీవితంలో ఇలాంటి వాళ్ళని చూసి దూరంగా ఉండాలి, దుష్టుడికి దూరంగా ఉండాలి. కనుక మామూలుగా దుష్టుడు అనేవాడు ఎటు తెలుస్తూ బాహ్యంగా తెలియడు, అతని ప్రవర్తనను బట్టి అతని యొక్క నడవడికను బట్టి అతని యొక్క చేష్టలు అంటాం, అటువంటి వాటిని బట్టి మనం గ్రహించి ఉండాలి. కనుక ప్రొటెక్టివ్ నేచర్ ఆఫ్ యానిమల్స్ అంటే జంతువుల్లో ఉన్న రక్షక తంత్రాల్ని మానవుడు ఏం చేస్తాడు, డిస్ట్రక్టివ్ నేచర్ ఆఫ్ హ్యూమన్స్ అలాగా మలుచుకున్నాడు. కనుక దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం దుష్టుడు ఎవడో తెలుసుకొని ఉండాలి. కనుక సజ్జన స్నేహం మంచిది, దుర్జన స్నేహం చెడ్డది. సజ్జన స్నేహం ఎట్లాంటిదంటే సాయంత్రపు ఎండ లాంటిది. సాయంత్రపు ఎండ ఎట్టుంటుంది, మన మీద పడితే నీడ పెరుగుతూ పోతుంది. అంటే సజ్జన స్నేహము మన యొక్క నీడ ఎలా పెరుగుతుందో అలా మన మైత్రీ బంధం పెరిగి జీవితాంతం ఉంటుంది. దుర్జన స్నేహం ఎట్లాంటిదంటే ఉదయపు ఎండ లాంటిది. సూర్యుడికి ఎదురుకుండా ఉదయం నిలబడితే నీడ ఉన్నట్టు తగ్గుతూ వస్తుంది. కాబట్టి జీవితంలో మనం సజ్జన స్నేహం ఎట్లాంటిదో తెలుసుకొని మెసులుకోవాలి, దుర్జనులు దూరంగా ఉండాలి అని చెప్పి తెలుసుకోవాలి.
1: మీరు ఇంతవరకు సూక్తి సుధా విన్నారు. వ్యాఖ్యాత శ్రీ పోలవరపు లక్ష్మీ నరసింహారావు గారు.
2: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:36. ఇప్పుడు వింటారు పొలం కబుర్లు. వరి పంటలో ఈ మధ్య కాలంలో వేరుకుళ్ళు తెగులు సర్వసాధారణమైపోయింది. దీనికి 2 కారణాలు ఉన్నాయి. 1, సల్ఫర్ ఫర్టిలైజర్స్ ఎక్కువగా వాడడం వలన చౌడు ఏర్పడి వేరు కుళ్ళడం. మరొకటి, శిలీంద్రం కలగజేసే కుళ్ళు ఉండడం వలన వేరుకుళ్ళు తెగులు సర్వసాధారణమైపోయింది. కావున రైతులు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాలి. 1 లీటర్ నీటికి 1 గ్రాం కార్బన్డిజం 50% లేదా 2 గ్రాముల కార్బన్డిజం 25% మరియు మాంకోజెబ్ 50% మిశ్రమ శిలీంద్రనాశిని మందును కలిపి ద్రావణంలో 1 కేజీ విత్తనాలను 24 గంటల పాటు నానబెట్టి ఆ తర్వాత 24 గంటలు మండకట్టి మొలకెత్తిన విత్తనాన్ని దంప నారుమడిలో చల్లుకోవాలి. ఇక నెల్లూరు జిల్లాకు అనువైన రకాల విషయానికి వస్తే MTU 1010, KNM 1638, KNM 733, RNR 15048 అనే రకాలు సాగు చేసుకోవచ్చు. ఈ కారులో 5 సెంట్ల నారుమడికి 2 కేజీల నత్రజని, అంటే 4 నుంచి 5 కేజీల యూరియా, 1 కిలో భాస్వరం 6 నుంచి 7 కేజీల SSP, 1 కిలో పొటాషియం, 1 నుంచి 2 కిలోలు MOP వేసుకోవాలి. వీటిలో 1 కిలో నత్రజని మరియు మొత్తం భాస్వరం పొటాషియం విత్తనం చల్లే ముందు దుక్కిలో వేసుకోవాలి. 10 నుంచి 15 రోజులకు మిగిలిన 1 కిలో నత్రజనిని వేసుకోవాలి. పైరులో జింక్ లోపం గనక గమనించినట్లయితే 1 లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ ను పిచికారీ చేసుకోవాలి. నారులో పురుగులను గనక గమనించినట్లయితే పురుగుల యాజమాన్యం తప్పనిసరిగా పాటించాలి. విత్తనం చల్లిన 10 రోజులకు లేదా నారు పెరగడానికి 7 రోజుల ముందు 1 సెంటు నారు మడికి 160 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3G గుళికలు వేసుకోవాలి. గుళికలు వద్దనుకుంటే క్లోరోఫైరిఫాస్ 1 లీటర్ నీటికి 2 మిల్లీలీటర్లు కలుపుకుని 10 రోజులకు మరియు 17 రోజులకు 2 సార్లు పిచికారీ చేయాలి. ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే వాళ్ళు గనకైతే నారు మడిలో వేప చెక్కను వేసుకోవాలి మరియు వేపగింజల కషాయం కూడా పిచికారీ చేసుకోవాలి. రసాయనిక మందులతో విత్తన శుద్ధి గనక చేసుకున్నట్లయితే జీవన ఎరువులతో విత్తన శుద్ధి తప్పకుండా చేసుకోవాలి. 1 కేజీ విత్తనానికి 10 మిల్లీలీటర్లు అజోస్పైరిల్లం, 10 మిల్లీలీటర్లు PSB మరియు 10 మిల్లీలీటర్లు KRBలను కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. లేదంటే నారు పెరిగిన తర్వాత 1 లీటర్ నీటికి 10 మిల్లీలీటర్లు అజోస్పైరిల్లం, 10 మిల్లీలీటర్లు PSB మరియు 10 మిల్లీలీటర్లు KRBలను కలిపిన నీళ్లలో నారు కట్టలను 20 నిమిషాల పాటు ముంచి నారును నాటుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ ద్రావణంలో 10 గ్రాములు సూడోమోనాస్ ను కూడా కలుపుకుంటే తెగుళ్లు రాకుండా గంట బాగా పిలకలు కట్టేటట్లు పైరొస్తుంది. నాట్లు వేసిన తర్వాత 1 ఎకరా పండించాలంటే 2 బస్తాల యూరియా, 3 బస్తాల SSP లేదా 1 బస్తా DAP మరియు 30 కేజీల MOP సరిపోతుంది. మొత్తం భాస్వరం ఇచ్చే ఎరువులు చివరి దుక్కిలోనే వేసుకోవాలి. యూరియాను 3 నుంచి 4 దఫాలుగా వారం రోజుల వ్యవధిలో వేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం పొటాషియం ఎరువును 2 సార్లు, అంటే దుక్కిలో 1 సారి మరియు చివరి కోటాలో 1 సారి వేసుకోవాల్సి ఉంటుంది. ఈ సీజన్లో ఆకుముడత, మొవ్వు పిప్పి, నల్లి, చివర్లో సుడిదోమ ఆశించి పంట నష్టాన్ని కలుగజేస్తాయి. వీటిలో మొవ్వు పిప్పి ప్రధాన సమస్యగా ఉంటూ అధిక నష్టాన్ని కలుగజేస్తుంది. మొవ్వు పిప్పిని కలుగజేసే పురుగు యొక్క తల్లి పురుగు గ్రుడ్లను నారుమడి దశ నుంచే నారు ఆకు కోలా మీద గ్రుడ్లను పెట్టడం జరుగుతుంది. కావున వాటి గుడ్లను నాశనం చేయడానికి నాట్లు పెరికిన తర్వాత నాట్లు వేసేటప్పుడు ఆకుల కొసలు తుంచి వాటిని బురదలో తొక్కేయాలి. ఇలా చేసినట్లయితే మొవ్వు పిప్పిని కలుగజేసే పురుగు యొక్క గుడ్లను చంపివేయవచ్చు. నాట్లు వేసిన 20 నుంచి 25 రోజులకు గుళికలు తప్పక వేసుకోవాలి. ఒక ఎకరాకు కేల్దాన్ గుళికలు 10 కేజీలు లేదా ఫటేరా గాని రీసెంట్ అల్ట్రా గాని అయితే 4 కేజీలు వేసుకోవాలి. నాట్లు వేసిన 45 నుంచి 50 రోజులకు ఫేమ్ మందును ఒక ఎకరాకు 40 మిల్లీమీటర్ల చొప్పున పిచికారీ చేసుకున్నట్లయితే ఆకుముడత మరియు మువ్వు పిప్పిని నివారించవచ్చు. సాధారణంగా నెల్లూరు జిల్లాలో ఈ సీజన్లో వాతావరణం వేడిగా ఉంటుంది. కావున నెల్లికి వేడి వాతావరణం అనుకూలంగా ఉండడం వలన ఎక్కువగా పంటను ఆశించడం జరుగుతుంది. దీని తీవ్రత ఎక్కువగా ఉంటే గనక లీటర్ నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లేదా ప్రొఫెనోఫాస్ 2 మిల్లీలీటర్లు కలుపుకొని పిచికారీ చేయాలి. వీటి తీవ్రత ఎక్కువగా ఉంటే స్పైరోమెసిఫెన్ 0.5 మిల్లీలీటర్లు కలుపుకొని పిచికారీ చేయాలి. పైరు పిలకలు కట్టే దశలో సుడిదోమలు గమనించినట్లయితే చెస్, దీన్నే పైమిత్రోజన్ మందు అని కూడా పిలుస్తారు. దీన్ని 120 గ్రాములు లేదా పెక్సలాన్ అయితే 96 మిల్లీలీటర్లు కలుపుకొని పిచికారీ చేయాలి. వరి పంటను ఆశించే తెగుళ్ల విషయానికి వస్తే కాండం కొళ్ళు తెగులు, పాము పొడ, కంకర తెగులు, బాక్టీరియా మచ్చ తెగులు, అగ్గి తెగులు ప్రధానంగా ఆశించి పంట నష్టాన్ని కలుగజేస్తాయి. వీటిలో అగ్గి తెగులు మరియు బాక్టీరియా మచ్చ తెగుళ్లు రబీ సీజన్లో ఎక్కువగా వరిని ఆశించడం జరుగుతుంది. వేరుకుళ్ళు అనేది ప్రధానంగా చవుడు నేలల్లో మరియు ఎక్కువగా సల్ఫర్ ఉన్న కాంప్లెక్స్ ఎరువులు వాడే పొలాల్లో గమనించడం జరుగుతుంది. అంతేకాని అది శిలీంద్రం కలుగజేసే తెగుళ్లైతే కాదు. దీని యాజమాన్యం కొరకు పొలంలో మంచి నీటిని తీసి ఆరబెట్టి మళ్లీ నీటిని ఇస్తూ ఉండాలి. మరియు సల్ఫర్ ఉన్న ఎరువులు ఏమాత్రం వాడకూడదు. పొటాషియం తప్పనిసరిగా 2 దఫాలుగా 30 కేజీలు MOP ఎకరాకు వేసుకోవాలి. అదే విధంగా ఎకరాకు 400 గ్రాముల సాఫ్ మందును పిచికారీ చేసుకోవాలి. వరి పైరులో కాండం కొళ్ళు తీవ్రత ఎక్కువగా ఉంటే గనక పొలం నుంచి నీటిని పూర్తిగా తొలగించి ఒకసారి ఆరబెట్టాలి. ప్రారంభ దశలో తెగులు లక్షణాలను గుర్తించి హెక్సాకొనజోల్ 5SC 2 మిల్లీలీటర్లు లేదా వాలిడామైసిన్ 3L 2 మిల్లీలీటర్లు లేదా ప్రాపికొనజోల్ 25EC 1 మిల్లీలీటరు లేదా టెబ్యూకొనజోల్ 25.9EC 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపిన ద్రావణాన్ని 15 రోజులకొకసారి 2 సార్లు పిలకలు కింద వరకు తడిచేలా పిచికారీ చేసుకోవాలి. పైరులో పాముపొడ తెగులును గనక గమనించినట్లయితే నత్రజనిని 3 నుంచి 4 సార్లు వేయాలి. గట్లపైన చేలో కలుపు లేకుండా చూసుకోవాలి. హెక్సాకొనజోల్ 5SC 2 మిల్లీలీటర్లు లేదా వాలిడామైసిన్ 3L 2 మిల్లీలీటర్లు లేదా ప్రోపికొనజోల్ 25EC 1 మిల్లీలీటరు లేదా ట్రైప్లాక్సిస్ట్రోబిన్ అలాగే టెబ్యూకొనజోల్ 75WG 0.4 గ్రాములు లేదా అజాక్సిస్ట్రోబిన్ 23SC 1 మిల్లీలీటరు లేదా అజాక్సిస్ట్రోబిన్ 11% అలాగే టెబ్యూకొనజోల్ 18.3% 1.5 మిల్లీలీటర్లు లేదా అజాక్సిస్ట్రోబిన్ 18.2% అలాగే డైఫెన్ కొనజోల్ 11.4% 1 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి 15 రోజులకొకసారి మందును మార్చి పిచికారీ చేసుకోవాలి.

మీరింతవరకు పొలం కబుర్లు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 6:45 కావస్తుంది. మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు: ప్రపంచస్థాయి ఆర్థిక కేంద్రంగా రాజధాని అమరావతిని అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆక్వారంగాన్ని శాస్త్రీయ విధానాలతో బలోపేతం చేస్తామన్న ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. ఆంధ్రప్రదేశ్లో పోర్టులను ప్రైవేటీకరించడం లేదని స్పష్టం చేసిన మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. తెలంగాణలో ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న ఆషాఢమాస బోనాల ఉత్సవాలు. వార్తల వివరాలు: ప్రపంచస్థాయి ఆర్థిక కేంద్రంగా రాజధాని అమరావతిని అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతి 2.0 సమీకృత బృహత్ ప్రణాళికపై సింగపూర్ ప్రతినిధులు అధికారులతో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉపాధి అవకాశాలు పెరిగేలా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. ఇన్నర్ ఔటర్ రింగ్ రోడ్లతో అంతర్జాతీయ ప్రమాణాల నగరంగా అమరావతిని అభివృద్ది చేస్తున్నామన్నారు. గ్రీన్ ఎనర్జీ విధానాలతో పర్యావరణ హిత నగరంగా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు ఛానల్ విస్తరణకు అవసరమైన భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు ఛానల్ విస్తరణ ఆధునికీకరణ పనుల పురోగతిని ఆయన నిన్న క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ భూసేకరణలో రైతులకు పరిహారం చెల్లిస్తూ పనులను ముందుకు తీసుకువెళ్తున్నామని తెలిపారు. తొలి 47 కిలోమీటర్ల ఆధునికీకరణకు 370 కోట్ల అంచనా వ్యయంతో టెండర్ల ప్రక్రియ ప్రారంభమైందని త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. ఆక్వా సాగు రంగంలో పారదర్శకత, శాస్త్రీయ విధానాలతో స్థిరత్వం తీసుకొస్తామని ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రొయ్యల మేత, కొనుగోలు ధరలు, ఆక్వాకల్చర్ రంగ సమస్యలపై కృష్ణాజిల్లా పెనమలూరులో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేత ధరల నిర్ణయంలో పూర్తి పారదర్శకత పాటించాలని, రైతులకు సరైన సమాచారం అందించి అపోహాలకు తావు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించామన్నారు. ఆక్వా రంగాన్ని అభివృద్ది చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలుపుతూ,
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆక్వా రంగం అనేది చాలా ప్రధానమైనటువంటి రంగం. రేపు భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రంలో ఈ రంగానికి చాలా ప్రాధాన్యత వస్తున్నటువంటి విషయం కూడా నేను తెలియజేస్తున్నాను. ప్రభుత్వానికి ఒక లెక్క ఉంటుంది, ఆ లెక్కే గ్రోత్. మేము వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో 63.65 లక్షల కోట్లని జీవీఏ రూపంలో ప్రభుత్వానికి తీసుకొచ్చామంటే ఈ రంగం అభివృద్ధికి ఇంతకంటే సూచిక ఇంకొకటి లేదు అని చెప్పి తెలియజేస్తున్నాను.
0: తెలుగువారు గర్వించదగ్గ నాయకురాలు ఎస్ జానకి అని ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట సృజనాత్మక సాంస్కృతిక సమితి భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన ఎస్ జానకి స్మృత్యంజలి కార్యక్రమం, వందేమాతర గీతం 150 సంవత్సరాల వేడుకల్లో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్ జానకి 17 భాషల్లో వేలాది పాటలు పాడి భారతీయ సంగీత రంగంలో చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు. అలాగే వందేమాతరం గీతం దేశభక్తికి ప్రతీకగా నిలిచిందని, యువతలో జాతీయ భావన పెంపొందించే కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించవలసిన అవసరముందని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా పోలీసు శాఖ మహిళల భద్రత కోసం రూపొందించిన అభయ కార్యక్రమాన్ని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత నక్కపల్లిలో నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలపై నేరాల నివారణ, బాధితులకు తక్షణ సహాయం, నేరస్తులపై కఠిన చర్యలే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. మహిళల రక్షణకు ప్రాధాన్యతనిస్తూ రాబోయే 100 రోజుల్లో పాఠశాలలు, కళాశాలలు, గ్రామాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలియజేశారు. భారత్ యునైటెడ్ కింగ్డమ్ సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సీఈటీఏ అమలులోకి వచ్చిన నేపథ్యంలో హైదరాబాద్ సనత్ నగర్లోని ఇన్లాండ్ కంటైనర్ డిపో నుంచి యూకేకు వెళ్లే ఎగుమతి కంటైనర్లను తెలంగాణ పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణ ఆదిత్య నిన్న జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్ యూకే ఆర్థిక వాణిజ్య సంబంధాల్లో ఈ ఒప్పందం కీలక మైలురాయిగా నిలుస్తుందన్నారు. ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు తగ్గడంతో తెలంగాణ నుంచి ఎగుమతులు మరింత పెరుగుతాయని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో పోర్టులను ప్రైవేటీకరించడం లేదని, వాటిని ప్రపంచస్థాయి ప్రమాణాలతో అభివృద్ది చేస్తున్నామని మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. అమరావతిలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో నిన్న ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం పీపీపీ విధానం ప్రైవేటీకరణ కాదని, పోర్టుల యాజమాన్యం నియంత్రణ పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయని తెలిపారు. విధానం ద్వారా ఆధునిక సాంకేతికత, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి తెలుపుతూ,
2: పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే పోర్టులను అమ్మేయడం కాదు, ప్రైవేటీకరణ కాదు, ప్రభుత్వ హక్కులు ఎక్కడ కూడా మేము వదులుకోవడం లేదు. ఏదైతే యాజమాన్య పోర్టులు సమర్థతంగా చేయాలన్నప్పుడు పీపీపీ మోడల్లో ఓఎండ్ఎం కింద వారికి ఇవ్వడం జరుగుతుంది, వాటన్నీ కూడా చేస్తాం. దీంట్లో ఇంకోటి ఏంటి, పీపీపీలో ప్రభుత్వ హక్కులు ఎక్కడ కోల్పోవు, పోర్టు యాజమాన్యం పూర్తిగా ప్రభుత్వానిదే, పోర్టు భూమి ప్రభుత్వానిదే, సముద్ర తీర హక్కులన్నీ కూడా ప్రభుత్వానివే, టారిఫ్లు, చట్టాలు, పర్యావరణ నిబంధనలు ఇవన్నీ కూడా ప్రభుత్వం కండిషన్లో ఉంటుంది.
0: ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా రామగిరిలో మూతపడిన బంగారు గనులను గనులు భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర నిన్న పరిశీలించారు. స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు బంగారు గనులను తిరిగి ప్రారంభించాలని చేసిన విజ్ఞప్తి మేరకు గనుల ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని అవసరమైన చర్యలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
3: అపారమైనటువంటి ఖనిజ సంపద ఉన్నటువంటి రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రం. రామగిరి ఏదైతే ఇక్కడ గోల్డ్ మైన్ ఉందో 460,000 టన్నుల డంప్ ఉండాలి ఇక్కడ, అదంతా కూడా మళ్ళీ రీకాల్క్యులేట్ చేయమని సంబంధిత అధికారులకి ఆల్రెడీ ఆదేశించాం. అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఖనిజాన్వేషణ చేస్తున్నాం. డెఫినెట్ గా రామగిరిని కూడా అతి త్వరలోనే ప్రొడక్షన్ తీసుకురావడానికి కావాల్సినటువంటి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది.
0: తెలంగాణలో ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబిక మహంకాళి ఆలయంలో ప్రభుత్వం తరపున తొలి బోనం సమర్పించడంతో ఉత్సవాలకు అధికారికంగా శ్రీకారం చుట్టనున్నారు.

0: ఈ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఆగస్టు 2వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరపున పట్టువస్తాలు సమర్పించనున్నారు. బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం రాష్ట ప్రభుత్వం 15,05,00,000 రూపాయలను కేటాయించింది. భారతీయ చేనేత ఉత్పత్తులను ఆధునిక సాంకేతికతతో అంతర్జాతీయ మార్కెట్లకు మరింత చేరువ చేయాల్సిన అవసరముందని రాజ్యసభ సభ్యులు వి విజయేంద్ర ప్రసాద్ అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న భారత్ టెక్స్ 2026 ప్రదర్శనలో ఆంధ్రప్రదేశ్ పెవిలియన్ను ఆయన నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట చేనేత జౌలి ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య దిశ నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటు నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో రాబోయే 2 రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచస్థాయి ఆర్థిక కేంద్రంగా రాజధాని అమరావతిని అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆక్వారంగాన్ని శాస్త్రీయ విధానాలతో బలోపేతం చేస్తామన్న ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. ఆంధ్రప్రదేశ్లో పోర్టులను ప్రైవేటీకరించడం లేదని స్పష్టం చేసిన మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఏం ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం ప్రవాచిక రచ ఝా. అథ వార్తా. కేంద్రీయ మంత్రిమండలేన భారతస్య సెమీకండక్టర్ ఇతి పరికల్పనా నిర్మాణ పరివేశస్య సుదృఢీ కరణాయ 527,000,000,000 రూప్యకాణాం వినియోగేన సెమికాన్ 2.0 ఇత్యేషా యోజనా అనుమోదితా. నవదిల్ల్యాం హ్యః వార్తాహరాన్ సంబోధయన్ సూచనా ప్రసారణ మంత్రి అశ్విని వైష్ణవ ఏతాన్ మంత్రిమండల నిర్ణయాన్ ఉద్ఘోషితవాన్. అసౌ అవదత్ యత్ సెమికాన్ 1.0 ఇతి యోజనాయాః సఫలతాం అనువర్తమానా ఏషా యోజనా భారతం వైశ్వికం సెమీకండక్టర్ ఇతి కేంద్రం స్థాపయితుం ప్రశాసనస్య దృఢ ప్రతిబద్ధతాం ద్యోతయతి. మంత్రిమండలేన 560,000,000 రూప్యకాణాం వినియోగేన చిరదూరభాష వినిర్మాణ యోజనా అపి అనుమోదితా. ఏవమేవ ఉత్తరప్రదేశస్య వారాణసీనగరే మార్గ సంయోజనస్య సుదృఢీకరణాయ యాతాయాతావరోధస్య న్యూనీకరణాయ యాత్రాసమయస్య చ సంక్షేపణాయ ద్వే ఉన్నత మార్గ పరియోజనే అపి అనుమోదితే. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః విశ్వాసం వ్యక్తవాన్ యత్ భారత యూరోపీయ సంఘయోః వ్యాపార ప్రౌద్యోగికీ పరిషదః ఉపవేశనేన ద్వయోః పక్షయోః సహకార్యం అధికం సుదృఢం భవిష్యతి. బ్రుసెల్స్ నగరే సంపన్నస్య తృతీయ భారత యూరోప సంఘ వ్యాపార ప్రౌద్యోగికీ పరిషదః ఉపవేశనస్య అనంతరం వార్తాహరాన్ సంబోధయన్ అసౌ అవదత్ యత్ భారత యూరోపీయ సంఘయోః మధ్యే ముక్త వ్యాపార సంధిః సురక్షా రక్షా సహకారః అథ గమనాగమన రూపరేఖా ఇత్యేతేషాం మాధ్యమేన వికసితః సహయోగః అగ్రే అపి ప్రవర్ధిష్యతే.
2: As open societies and as market economies, India and the EU have a natural affinity. The rule of law and the sanctity of contracts are central to our thinking. When it comes to sensitive technologies, this is all the more important. The fact is that emerging technologies literally hold the potential to shape our lifestyle and future. India and the European Union have developed this trust with each other and now strive to take that into the business and technology domains.
1: केन्द्रीय वाणिज्योद्योग मंत्री पीयूष गोयल भारत यूरोपीय संघयो मुक्त व्यापार सन्धि निष्पक्षम न्यायसंगतम संतुलितं च निरूप्य अवदत् यत् एषः सन्धिः उभय देशयो सर्वेषां क्षेत्राणां कृते परस्पर हितकरः भविष्यति। भारतीय निर्वाचन आयोगेन पंजाब कर्नाटक तेलंगाना दिल्ली इत्येतेषु नगरेषु प्रचलितस्य मतदात्री सूच्याः विशेष गहन पुनरीक्षण कार्यक्रमस्य समय सीमा विस्तारितास्ति। दिल्ली कर्णाटकयोः मतदान केन्द्र स्तरीयाधिकारिभिः प्रतिगृहं गत्वा क्रियमाणं सत्यापन कार्यं यत् अस्य मासस्य 29 दिनांक पर्यन्तं निर्धारितम् आसीत् अधुना आगामी मासस्य 8 दिनांक पर्यन्तं प्रवर्तिष्यते। पंजाब तेलंगाना इत्येतयोः तु प्रतिगृहं गत्वा सत्यापन कार्यं आगामी मासस्य 3 दिनांक पर्यन्तं एव अनुवर्तिष्यते। विश्वविख्याता पुरी रथयात्रा अद्य ओडिशा राज्यस्य पुरी नगरे भगवतः जगन्नाथस्य तस्य ज्येष्ठ भ्रातुः बलभद्रस्य अनुजायाश्च देव्याः सुभद्रायाः सह आरभ्यते। अस्याम् वार्षिक रथयात्रायाम् जगन्नाथः भगवान् स्वभ्रात्रा भगिन्या च सह रथेषु समारोह्य भक्तेभ्यः दर्शनं दास्यति। फीफा विश्व चषक फुटबॉल स्पर्धायाः द्वितीय उपांत्य चक्रे अर्जेंटीना दलम् अमेरिका देशस्य अटलांटा क्रीडांगणे इंग्लैंड दलम् 2-1 इत्यंकांतरालेन पराजित्य निर्णायक चक्रे प्रवेशम अकरोत्। जुलाई मासस्य 29 दिनांके निर्णायक चक्रे अर्जेंटीना दलम् स्पेन दलम् सम्मुखी करिष्यति। भारत इंग्लैंड देशयोः मध्ये त्रिदिवसीय एकदिवसीय श्रृंखलायाः द्वितीया स्पर्धा अद्य कार्डिफ नगरस्य सोफिया गार्डन्स क्रीडांगणे भविष्यति इति वार्ताः।
0: आकाशवाणी सिंहपुरी एफएम केंद्रम समयम 7 गंटलु। इप्पुडु विंदाम प्रसार विशेषालु।

7:15 శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో ముందుగా ఈనాటి సింహపురి సమాచారం వింటారు. అనంతరం పిల్లల హోంవర్క్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రావురి అన్నపూర్ణ గారితో పరిచయ కార్యక్రమం విందాం. అనంతరం కవితాగానం వింటారు. రచన మరియు సమర్పణ శ్రీమతి గోవిందరాజు సుభద్రాదేవి గారు. వీటితో పాటుగా లలిత గీతాలు వింటారు.

గంటల 35 నిమిషాలకు విహారీ కార్యక్రమంలో ఈరోజు కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యా జిల్లా ఏలూరు తాలూకాలో శ్రీరంగ పట్టణంలో వెలుసుగున్న శ్రీ రంగనాథ స్వామివారి ఆలయ విశేషాలు వింటారు. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు గారు. 9 గంటలకు సముద్ర తీర కథలు, శీర్షికన సముద్రపు దొంగ కథ వింటారు. సమర్పణ శ్రీమతి మంజుల పాలెటి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు.

తొమ్మిది గంటల 30 నిమిషాలకు వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు హలో అభిరుచి కార్యక్రమంలో. 10 గంటల నుంచి ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు. తిరిగి సాయంత్రం 5 గంటలకు ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ప్రసార విశేషాలు వింటారు. 5 గంటల 5 నిమిషాలకు వనితావాణి వనితల కోసం ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి వనితావాణి కార్యక్రమంలో హలో అభిరుచి ఫోన్ ఇన్ లైవ్ ద్వారా మహిళా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 5 గంటల 30 నిమిషాలకు యువతరంగం కార్యక్రమంలో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ గురించి తెలుసుకుంటారు. అలాగే వీటితో పాటుగా యువతకు నచ్చే మెచ్చే సినీ గీతాలు వింటారు. ప్రసారమయ్యే గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక స్థానిక వార్తలతో పాటు ఈ సంగతి మీకు తెలుసా పునః ప్రసారం వింటారు. సమర్పణ శ్రీమతి బి

వెశ్రీ నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు. అనంతరం జానపద గీతాలు వింటారు. రాత్రి 7 గంటలకు అలనాటి మధుర గీతం వింటారు. 7:15 పాడి పంటలు కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో పశువుల్లో వచ్చే గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు, ఈ అంశం గురించి డాక్టర్ చైతన్య కిషోర్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ తమణం నాగేశ్వరరావు గారు. అనంతరం పొలం కబుర్లు.

రాత్రి 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం మార్కాపూర్ కేంద్ర సమర్పణలో విందాం. 8:00 హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలకు ఉన్న సినీ గీతాలు వింటారు. 8:30 నుంచి ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు.

రాత్రి 11:10 మా ప్రసార కార్యక్రమాల ముగింపు ఉంటుంది. శ్రోతలు ఇప్పటి వరకు ఈనాటి ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా యూరియా రంగంలో స్వయం సమృద్ధిని సాధించడానికి జాతీయ పెట్టుబడి విధానం 2026 కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. భారత్ ఈయూ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం, రక్షణ భద్రత భాగస్వామ్యాన్ని వాణిజ్య సాంకేతిక మండలి సమావేశం మరింత ముందుకు తీసుకెళ్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ విశ్వాసం వ్యక్తం చేశారు. అంకుర పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ది, వ్యవసాయ సాంకేతికత ద్వారా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి కార్పొరేట్ సామాజిక బాధ్యత మద్దతివ్వాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు. ఫిఫా వరల్డ్ కప్ ఫుట్బాల్లో భాగంగా అమెరికాలో జరిగిన 2వ సెమీఫైనల్లో అర్జెంటీనా 2-1 గోల్స్ తేడాతో ఇంగ్లాండ్ను ఓడించింది. దేశీయ సెమీకండక్టర్ రంగాన్ని బలోపేతం చేయడానికి 1,25,500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ కేటాయింపులతో సెమికాన్ 2.0 పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను వెల్లడిస్తూ దేశంలో మొబైల్ ఫోన్ల ఉత్పాదకతను భారీగా పెంచడం కోసం రాబోయే 5 ఏళ్ల కాలానికి గాను 62,500 కోట్ల రూపాయల బడ్జెట్ వ్యయంతో ప్రత్యేక పథకాన్ని ఆమోదించారు. ఈ పథకం ద్వారా సుమారు 39,00,000 కోట్ల రూపాయల విలువైన మొబైల్ ఉత్పత్తి జరగడమే కాకుండా దాదాపు 60,000 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోందని చెప్పారు.
1: ఇన్ 10 వర్షో మే ఏక్ మాసివ్ చేంజ్ ఆయా ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మే 7 గుణా మ్యానుఫ్యాక్చరింగ్ బడి, ప్రొడక్షన్ బడా ఆర్ 11 గుణా ఎక్స్పోర్ట్ బడా 2014 కే కంపారిజన్ మే. ఆర్ భారత్ జో మొబైల్ ఫోన్ ఇంపోర్టర్ థా ఆజ్ నెట్ ఎక్స్పోర్టర్ బన్ గయా హై ఆర్ సెకండ్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ బన్ గయా.
0: ఉత్తరప్రదేశ్ వారణాసి నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించి పట్టణ రవాణాను మెరుగుపరచడానికి 2 భారీ ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులను ప్రభుత్వం ఆమోదించిందని కూడా తెలియజేశారు.
2: పహలా హై వరుణా నదీకి

0: నెట్వర్క్ను విస్తరించే రెండు మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులను ప్రభుత్వం ఆమోదించింది. ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా యూరియా రంగంలో స్వయం సమృద్దిని సాధించడానికి జాతీయ పెట్టుబడి విధానం 2026కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విధానం దేశంలో నూతన గ్యాస్ ఆధారిత యూరియా ఉత్పాదకత యూనిట్ల స్థాపనను ప్రోత్సహిస్తుంది. భారత్ ఈయు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం రక్షణ భద్రతా భాగస్వామ్యాన్ని భారత్ ఈయు వాణిజ్య సాంకేతిక మండలి సమావేశం మరింత ముందుకు తీసుకెళ్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ విశ్వాసం వ్యక్తం చేశారు. నిన్న బ్రస్సెల్స్లో జరిగిన 3వ భారత్ ఈయు ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ సమావేశానంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ భారత్ ఈయుకి మధ్య సహజమైన అనుబంధం ఉందన్నారు. ఇరు దేశాలు పరస్పరం నమ్మకాన్ని పెంపొందించుకున్నాయని, ఇప్పుడు దానిని వ్యాపార సాంకేతిక రంగాల్లోకి తీసుకెళ్లడానికి కృషి చేస్తున్నాయని అన్నారు.
1: As open societies and as market economies, India and the EU have a natural affinity. The rule of law and the sanctity of contracts are central to our thinking. When it comes to sensitive technologies, this is all the more important. The fact is that emerging technologies literally hold the potential to shape our lifestyle and future. India and the European Union have developed this trust with each other and now strive to take that into the business and technology domains.
0: భారత్ ఈయు ఎఫ్టీఏను న్యాయమైనదిగా సమతుల్యమైనదిగా వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అభివర్ణించారు. ఇది రెండు దేశాల్లోని ప్రతి రంగానికి పరస్పర ప్రయోజనకరమైన ఒప్పందమని అన్నారు. ఈ సమావేశం ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక ముఖ్యమైన మైలురాయి అని, చర్చల స్థాయి నుంచి ఫలితాలను అందించే స్థాయికి ఇరు దేశాలు చేరుకోవడానికి ఈ సమావేశం దోహదపడుతుందని గోయల్ చెప్పారు. వార్తలు వింటున్నారు. అంకుర పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ది, వ్యవసాయ సాంకేతికత ద్వారా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి కార్పొరేట్ సామాజిక బాధ్యత మద్దతివ్వాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన ఐసీఏఆర్ టెక్నాలజీ సదస్సు 2026ను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన, కార్పొరేట్ రంగం భారతీయ ట్రస్టీషిప్ విధానాన్ని అవలంబించాలని, తమ సంపాదనలో కొంత భాగాన్ని రైతుల సంక్షేమం, వ్యవసాయ పరిశోధనలు, గ్రామీణ ప్రజల కోసం కేటాయించాలని కోరారు. దేశాభివృద్దికి అవకాశాలను కల్పిస్తున్నప్పుడు సిఎస్ఆర్ ద్వారా వ్యవసాయం, గ్రామీణాభివృద్దిలో పెట్టుబడులు పెడుతూ దేశ నిర్మాణంలో భాగస్వాములు కావడం పరిశ్రమల బాధ్యత అన్నారు.
2: जो सीएसआर है हमारी इसी भाव का प्रतीक है. एक तरफ हमारी जवाबदारी का एहसास है क्योंकि हम जो कुछ अपनी कंपनी हो, अपना व्यवसाय हो, अपना उद्योग हो, हम जो अर्जित करते हैं वो अकेले अपने दम पे अर्जित नहीं करते, उसमें सरकार का, समाज का बड़ा योगदान होता है. ये धरती भगवान ने सबके लिए बनाई, ये धरती, ये खनिज, ये संसाधन, ये पानी, ये हवा सबकी है, लेकिन सारे संसाधन सबके पास नहीं है. तो जिनके पास है वो उससे धन कमाए, लेकिन उस धन का एक हिस्सा वो समाज के हित में समर्पित कर दें.
0: వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయం, నేల సారం, పోషకాలతో కూడిన ఆహార వ్యవస్థలు, వ్యవసాయ నైపుణ్యాభివృద్ది, మహిళా రైతుల వ్యవస్థాపకత వంటి రంగాల్లో సిఎస్ఆర్ పెట్టుబడులు స్పష్టమైన మార్పును తీసుకొస్తాయని మంత్రి చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హర్యానా, చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనిపట్ మధ్య నడిచే దేశంలోని మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు. జిందులోని ఏకలవ్య స్టేడియంలో సుమారు 14,700 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి జాతికి అంకితం చేస్తారు. మధ్యాహ్నం ప్రధాని చండీగఢ్ చేరుకుంటారు. అక్కడ ఆరోగ్య సంరక్షణ, విద్య, రహదారి మౌలిక సదుపాయాలకు సంబంధించిన 6,600 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. చండీగఢ్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్లో నిర్మించిన అడ్వాన్స్డ్ మదర్ అండ్ చైల్డ్ సెంటర్, అడ్వాన్స్డ్ న్యూరోసైన్సెస్ సెంటర్ను మోదీ ప్రారంభిస్తారు. ఆ తర్వాత జలంధర్లో పర్యటిస్తారు. అక్కడ కనెక్టివిటీని బలోపేతం చేయడం, ప్రయాణికుల సౌకర్యాలు మెరుగుపరచడం, ప్రాంతీయ ఆర్థికాభివృద్దిని వేగవంతం చేయడం లక్ష్యంగా 5,400

0: 70 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద జలంధర్ కాంట్తో సహా పునరుద్ధరించిన 75 రైల్వే స్టేషన్లను మోదీ ప్రారంభిస్తారు. ఫిఫా వరల్డ్ కప్ ఫుట్బాల్లో భాగంగా అమెరికాలోని అట్లాంటా స్టేడియంలో జరిగిన 2వ సెమీఫైనల్లో అర్జెంటీనా 2-1 గోల్స్ తేడాతో ఇంగ్లాండ్ను ఓడించింది. ఆదివారం రాత్రి జరిగే ఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనా స్పెయిన్తో తలపడుతుంది. అర్జెంటీనా 2022లో ఖతార్లో జరిగిన ప్రపంచకప్ టైటిల్ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న 3 వన్డే మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా 2వ వన్డే మ్యాచ్ ఈరోజు కార్డిఫ్లోని సోఫియా గార్డెన్స్లో జరుగుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5:30 ప్రారంభమవుతుంది. అంతకుముందు మంగళవారం ఎడ్జ్ బాస్టన్లో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో ఇంగ్లాండ్ను భారత్ 6 వికెట్ల తేడాతో ఓడించింది. ఇక 3వ వన్డే మ్యాచ్ ఆదివారం నాడు లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్స్లో జరుగుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా యూరియా రంగంలో స్వయం సమృద్ధిని సాధించడానికి జాతీయ పెట్టుబడి విధానం 2026కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. భారత్ ఈయూ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం రక్షణ భద్రతా భాగస్వామ్యాన్ని వాణిజ్య సాంకేతిక మండలి సమావేశం మరింత ముందుకు తీసుకెళ్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఫిఫా వరల్డ్ కప్ ఫుట్బాల్లో భాగంగా అమెరికాలో జరిగిన 2వ సెమీఫైనల్లో అర్జెంటీనా 2-1 గోల్స్ తేడాతో ఇంగ్లాండ్ను ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు వింటారు శుభోదయం సింహపురి కార్యక్రమం.

శుభోదయం సింహపురి కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా ఈనాటి సింహపురి సమాచారం ఇప్పుడు విందాం. అర్హులైన ప్రతి ఒక్కరికి కేంద్ర ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సూచించారు. బుధవారం నెల్లూరులోని కార్యాలయంలో నాబార్డు జిల్లా డెవలప్మెంట్ మేనేజర్ డాక్టర్ బాబు, లీడ్ బ్యాంక్ మేనేజర్ మణిశేఖర్తో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, మంజూరు చేస్తున్న రుణాల పురోగతిపై చర్చించారు. జిల్లాలో ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల కింద లబ్ధిదారులకు మంజూరు చేసిన రుణాలు, పథకాల అమలు తీరును ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి మాట్లాడుతూ, గ్రామీణాభివృద్ది, వ్యవసాయం, స్వయం ఉపాధి రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. జిల్లాలో మెగా లోన్ మేళా నిర్వహించాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ సంక్షేమ అభివృద్ది కార్యక్రమాల అమలును క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కరించడమే లక్ష్యంగా కలెక్టర్ హిమాంశు శుక్లా చేపట్టిన పల్లె వీక్షణం కార్యక్రమం గురువారం పొదలకూరు మండలం పులికల్లులో నిర్వహించనున్నారు. గ్రామంలో జరుగుతున్న వివిధ అభివృద్ది పనులను పరిశీలించడంతో పాటు ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవలను సమీక్షించనున్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏపీ డీసెట్ 2026 అర్హత సాధించిన అభ్యర్థులు ఈ నెల 18వ తేదీ వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించినట్లు డీఈఓ ఆర్ బాలాజీరావు బుధవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆప్షన్ల ఆధారంగా ఈ నెల 20 నుంచి 23 వరకు సీట్ల కేటాయింపు ఉంటుందని, సీటు పొందిన అభ్యర్థులు తాత్కాలిక ప్రవేశ పత్రాన్ని డౌన్లోడ్ చేసుకుని పల్లెపాడులోని డైట్ కళాశాల

0: లో 24వ తేదీ నుంచి 29 వరకు ధృవపత్రాల పరిశీలనకు హాజరు కావాలని తెలిపారు. 30వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించేందుకు వ్యాపారులు సహకరించాలని జేసీ మొగులి వెంకటేశ్వర్లు తెలియజేశారు. బుధవారం కలెక్టరేట్లోని తికనా ప్రాంగణంలో ధరల పర్యవేక్షణ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. నెల రోజుల్లో నిత్యావసర వస్తువుల ధరలు గణనీయంగా పెరిగిన అంశాన్ని సమీక్షించారు. కారణాలపై వ్యాపారులతో చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు నిత్యం వినియోగించే కందిపప్పు, మినప్పప్పు, వంట నూనెలు, బియ్యం ధరలు ఈ నెలలో అధికంగా పెరిగాయన్నారు. ధరలను తగ్గించేందుకు రైస్ మిల్లర్లు, దాల్ మిల్లర్లు, వ్యాపారులు జిల్లా యంత్రాంగానికి పూర్తి సహకారం అందించాలని కోరారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన 2025-26 విద్యా సంవత్సరంలో అధ్యాపకులుగా పనిచేసిన వారు వివరాలు, ధృవీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని డీకేడబ్ల్యూ ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి గిరి బుధవారం ప్రకటనలో తెలియజేశారు. ఈ నెల 18వ తేదీలోపు పనిచేస్తున్న కళాశాల ప్రిన్సిపల్లకు సమర్పించాలని తెలియజేశారు. సర్వేపల్లి నియోజకవర్గంలో సీఎస్ఆర్ నిధులు వినియోగించడంపై పక్కా ప్రణాళికలు రూపొందించినట్లు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. నెల్లూరులోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో బుధవారం అన్ని శాఖల అధికారులు, పీ4 బృందం సభ్యులు నాయకులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. మండలాల వారీగా చేపట్టాల్సిన పనులపై చర్చించారు. నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ కాలనీలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఆయా ప్రాంతాల్లో అవసరమైన వసతులు కల్పించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. గూడూరు పట్టణంలోని విజయ దుర్గాదేవి ఉపపీఠంలో హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ రాష్ట్ర కోఆర్డినేటర్ కోట సునీల్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం శ్రీ విజయ దుర్గా చంద్రమౌళీశ్వర స్వామివారికి రుద్రాభిషేకం, శ్రీచక్ర పూజలు, హోమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. మీరెక్కడి నుంచైనా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కి వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీష్ భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.
1: పిఎం జై. అబ్ గరీబో కి జై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలు శుభోదయం. సింహపురి కార్యక్రమం వింటున్నారు 102.7 MHz పై. కార్యక్రమంలో ఇప్పుడు విందాం పిల్లల హోంవర్క్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రావురి అన్నపూర్ణ గారితో పరిచయ కార్యక్రమం.
2: ఈనాటి పిల్లల చదువు విషయానికి వచ్చినట్లయితే రోజులో 35% స్కూల్లోనే వాళ్ళకి గడిచిపోతుంది. మరొక 35% ఇంటికి వచ్చాక కూడా హోంవర్క్ చేయడం లేదా చదువుకోవడం వీటితోనే గడిచిపోతుంది. ఆటలకు సమయం అనేది దొరకడమే లేదు. అసలు ఈ హోంవర్క్ అంటే ఏంటి, ఈ హోంవర్క్ అనేది ఎలా ఇవ్వాలి, వాళ్ళకంతగా బర్డెన్ లేకుండా ఇవ్వడం అనేది కుదురుతుందా, ఇలాంటి విషయాల గురించి ఈ రోజు మనతో మాట్లాడడానికి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుని ఆర్ హరిప్రియ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి హరిప్రియ గారు.
3: నమస్కారం అండి
2: హరిప్రియ గారు. అసలు ముందుగా హోంవర్క్ అంటే ఏంటండి?
3: హోంవర్క్ అంటే ఇంటి వద్ద చేసే పని అండి. ఉపాధ్యాయులు ఏదైతే తరగతి గదిలో పాఠాలు చెప్తారో ఆ పాఠాలన్నీ ఒకసారి పునశ్చరణ చేసుకున్నట్లయితే ఆ పిల్లవాళ్ళ అంతర్గత సామర్థ్యాలు వృద్ధి చెందుతాయండి. ఖచ్చితంగా పునశ్చరణ చేసుకోనిది ఏ విషయమైనా ఎవరికైనా గుర్తుండదు. అభ్యాసం కోసి విద్య అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. దీనికి ఉదాహరణగా అర్జునుని మనం తీసుకున్నట్లయితే అతను గురుకులంలో ద్రోణాచార్యుడి వద్ద నేర్చుకున్న విలువ

0: విద్యని మరలా మరలా అభ్యాసం చేస్తూ చీకట్లో కూడా బాణాలు ఎలా వేయటమో నేర్చుకున్నాడు. మనం అక్కడి నుంచే హోంవర్క్ యొక్క ప్రాధాన్యతని గుర్తు తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇది పురాతన విధానం, ఈ రోజు కొత్తగా హోంవర్క్ అనేది ప్రవేశపెట్టలేదు. ఆది కాలం నుండి గురుకులాల్లో కూడా విద్యార్థులు గురువు దగ్గర నేర్చుకునేటప్పుడు పొద్దునపూట పాఠాలు చెప్పినప్పుడు మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ వల్ల వేస్తూ ఉండేవాళ్ళు. ఆ వల్ల వేయటం ద్వారా పిల్లవాడిలో విజయ పరిజ్ఞానము, అవగాహన, తర్వాత పరిశీలన, ఈ శక్తులన్నీ అభివృద్ధి చెందుతాయండి. హోంవర్క్ అనేది చాలా ప్రయోజనకారి.
1: వాళ్ళు చక్కగా ఆడుతూ పాడుతూ ఇంటికి వచ్చేవారు, హోంవర్క్ చేసుకునేవారు, మళ్ళీ ఆటలకు వెళ్లేవారు, సమయం ఉండేది ఆడుకోవడానికి. మరి ఇప్పటి పిల్లలు స్కూల్లోనే చాలా భాగం గడిపేస్తున్నారు. ఇంటికి వచ్చాక కూడా ఒక్కొక్కసారి 2 సార్లు రాయాలి, 3 సార్లు రాయాలి అని చెప్తున్నారు. అలాగ ఒక్కొక్క సబ్జెక్ట్ కనుక మనం చూసినట్లయితే వాళ్ళకి హోంవర్క్ అనేసరికి చాలా సమయం గడిచిపోతుంది. అలాగే మరి అసలు హోంవర్క్ ఇవ్వడం అనేది అంత అవసరమా?
0: హోంవర్క్ ఇవ్వటం అవసరమే కానీ అది సరళంగా ఉండాలి, సులభంగా చేసే విధంగా ఉండాలి. సాధారణంగా పిల్లలందరూ ఒకే స్థాయిలో అనేది ఉండరు. ఎవరి అంతర్గత సామర్థ్యాలు, సహజ సామర్థ్యాలు అవన్నీ పిల్లవాడికి వేరుగా ఉంటాయి. అది తరగతి గది ఉపాధ్యాయుడు దృష్టిలో పెట్టుకొని ఆ పిల్లవాడి యొక్క నేపథ్యం ఏంటి, ఏ పరిస్థితి నుంచి అతను వస్తున్నాడు, హోంవర్క్ సక్రమంగా చేస్తున్నాడా చేయటం లేదా, చేయగలిగే సామర్థ్యం ఉందా లేదా, ఇవన్నీ ఉపాధ్యాయుడి యొక్క బాధ్యత ఎక్కువగా ఉంటుంది. అంటే అతను బేరీజ్ వేసుకోవాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎంతవరకు సమర్థంగా పని చేయగలిగాడు. పిల్లవాడితో పాటు టీచర్ కూడా హోంవర్క్ చేయాల్సి వస్తుందండి పిల్లల పట్ల. ఈ రోజు చెప్పిన పాఠాల మీదే హోంవర్క్ ఇచ్చినట్లయితే అటు తరగతి గదిలో వినటం జరుగుతుంది, ఇంటికి వెళ్లిన తర్వాత కూడా దాని మీదే అభ్యాసం చేయటం వల్ల వాడిలో ఆ సబ్జెక్ట్ పరంగా, ఆ కాన్సెప్ట్ పరంగా ఒక మెమరీ అనేది స్ట్రాంగ్ గా ఏర్పడిపోతుంది.
1: తల్లి యొక్క పాత్ర ఈ హోంవర్క్ చేయించడంలో ఏ విధంగా ఉంటుంది, అంటే ఎంతవరకు ఉంటుంది?
0: ఇక్కడ కూడా 2 రకాలు ఉంటారండి. విద్యావంతులైన తల్లిదండ్రులు ఉంటారు, విద్య నేర్చుకుని తల్లిదండ్రులు ఉంటారు. విద్యావంతులైన తల్లిదండ్రులు ఇంట్లో ఉండొచ్చు, లేదా వాళ్ళ ఆఫీసులకు కానివ్వండి, వాళ్ళ వృత్తి ఉద్యోగాల వ్యాపారాల్లో స్థిరపడిపోయి ఉంటారు. వాళ్ళు కూడా పిల్లలతో పాటు వెళ్ళిపోయి మళ్ళీ పిల్లలతో పాటు జనరల్ గా వచ్చిన సందర్భాలలో తల్లి సహనాన్ని మాత్రం వహించి, శ్రద్ధను వహించి తన పిల్లవాడిని ముందు అక్కడిని చేర్చుకొని స్కూల్ నుంచి రాగాలనే పిల్లవాడిని యాక్సెప్ట్ చేయాలండి. ఫస్ట్ వాడికి కాళ్ళు చేతులు మొహం అది కడిగిస్తే ఆ చల్లటి నీళ్లు మొహానికి తగలంగానే, వంటికి తగలంగానే ఒక రకమైన ఉత్తేజం పిల్లవాళ్ళ వస్తుంది. అలాగే తల్లి యొక్క యాక్సెప్టెన్స్ ఆ పిల్లవాళ్ళ ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఆ పిల్లవాడి కళ్ళను పరిశీలించాలి మొదటగా తల్లి. అప్పుడు అర్థమైపోతుంది అలసటగా ఉన్నాడా, స్కూల్లో బాగా ఆడుకొని వచ్చాడా, ఎలా ఉంది అని చెప్పి. ఖచ్చితంగా తల్లి అనేది పక్కన కూర్చోవాలి. ఆవిడ విద్యావంతరాలు అవ్వనివ్వండి, అవ్వకపోనివ్వండి, ఏదైనా గానీ అంటే ఆ పిల్లవాడికి అమ్మ నా పక్కన ఉంది అనే భావన క్రియేట్ అవ్వడం వల్ల ఆ అలసటని, బడలికని మర్చిపోతాడు. అలాగే కొంచెం ఎనర్జీ కోసం వేడిగా పాలిస్తే బాడీ స్టిమ్యులేట్ అవుతుంది. లేవనుకోండి, ఏది కొంచెం కొంచెం స్నాక్స్, ఆ వర్క్ చేసేందుకు ఆ ఎనర్జీని ఆవిడ ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో పోషకాహారం అనేది అందించాలి. ఆ పోషకాహార లోపం వల్ల కూడా చాలా మంది పిల్లలు చదువులో వెనకబడి ఉంటున్నారండి. ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు తీసుకుంటోంది. పిల్లల్లో కూడా డిస్ట్రాక్షన్ రాకుండా చూడాలండి. పిల్లవాడు పొద్దుననంగా వెళ్లి ఆల్మోస్ట్ కార్పొరేట్ స్కూల్స్ లో అయితే 9 అవర్స్ వరకు అక్కడ స్పెండ్ చేస్తున్నాడు. అక్కడ బెంచ్ల మీద, డెస్క్ల మీద కూర్చొని రాసి ఆడుకొని తిరిగి పరిగెత్తి బాగా అలసిపోయి వస్తాడు. ఆ పిల్లవాడు ఇంటికి వచ్చిన తర్వాత హోంవర్క్ చేసుకోవడానికి సదుపాయాలు కల్పించాలి. మరి ఎటువంటివి అవి? స్టేషనరీకి సంబంధించిన పెన్నులు, పెన్సిళ్లు, పుస్తకాలు ఇవన్నీ మంచిగా ఉండాలి. ముఖ్యంగా పాఠశాలలో ఇటు ఇంటిలో వెంటిలేషన్ అనేది చాలా ముఖ్యమైన అవసరం. అటు ఉపాధ్యాయులు చూసుకోవాలి, ఇంటి దగ్గర తల్లిదండ్రులు కూడా వెంటిలేషన్ సదుపాయం చూసుకోవాలి. అలాగే మధ్య మధ్యలో వాళ్ళకి బ్రేక్స్ ఇవ్వాలి, కంటిన్యూగా కూర్చొని వర్క్ చేయించకుండా మధ్యలో. ఎందుకంటే ఈ డిస్ట్రాక్షన్ ఎప్పుడు ఏర్పడుతుందా అంటే అలా పాఠశాలలో 9 గంటలు బెంచ్ల మీద కూర్చొని చదువుకొని వచ్చిన విద్యార్థులు ఇంటికి వచ్చిన తర్వాత కూర్చోమంటే కూర్చోలేరు, అటు చూద్దామా ఇటు వెళదామా అని చెప్పి ప్రయత్నం చేస్తుంటారు. అది శారీరక బలహీనత కావచ్చు, మానసిక ఇన్నోసెన్స్ కావచ్చు, ఏదైనా బాధ్యత అనేది అప్పటి నుంచే తెలియదు కాబట్టి. కొంచెం పెద్ద పిల్లలు అయితే అర్థం చేసుకుంటారు, ఎక్కువ గైడ్ చేయవసరం లేదు. కానీ చిన్నపిల్లలకు మాత్రం తల్లి పక్కనే కూర్చోబెట్టి సపోర్టింగ్ గా ఉండాలి. వాడు అట్లా కదులుతున్నప్పుడు తల్లి గమనించాలి, పిల్లవాడు వర్క్ చేయకుండా ఎందుకు కదులుతున్నాడు అని చెప్పి. ఆ సమయంలో పిల్లవాడిని కాస్త బయటకు అట్లా పరిసరాల్లోకో, అంటే ఆ పరిసరం నుంచి, అంటే పాఠశాలలో పిల్లవాడు ఎట్లా ఉంటాడు, స్కూల్ బ్యాగ్, స్కూల్ యూనిఫామ్, షూస్, టై, బెల్ట్ ఇవన్నిటితో బంధించబడి అక్కడ ఆటలు, పాటలు, ఫ్రెండ్స్ వీటన్నిటితో మమేకమై ఉంటాడు. అట్లా ఉన్న పిల్లవాడు మళ్ళా కుటుంబ నేపథ్యానికి వచ్చినప్పుడు ఈ పరిసరాన్ని ఆ పిల్లవాడికి అలవాటు చేయటంలో తల్లి కీలక పాత్ర వహించాలి. చాలా శ్రద్ధగా, ఓపిగ్గా, సహనంగా కూడా ఉండాలి. అలాగే హోంవర్క్ అనేది ఏకాగ్రతతో అలవాటు చేయటం తల్లి చేయవలసిన పని అండి. ఆడుతూ పాడుతూ కాకుండా, ఆడుతూ పాడుతూ అంటే కాన్సన్ట్రేషన్ ఆటల మీద కాకుండా చేసేటప్పుడు, చేసిన ఒక 10 నిమిషాలు కానివ్వండి, అరగంట కానివ్వండి, లేదా ఒక 3/4 గంట కానివ్వండి, అది 45 నిమిషాలకు మించి హోంవర్క్ అనేది ఏ పిల్లవాడికి ఉండకూడదండి. సైకాలజీ ప్రకారం కూడా చూసినట్లయితే ఆటలాడటం వల్ల శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు ఎక్కువ అవుతాయి, దానివల్ల ఏమవుతుంది, చురుకుదనం వస్తుంది. ఆ చురుకుదనం అంతా పిల్లవాడి తర్వాత హోంవర్క్ ఎట్లా కష్టంగా ఉన్నా ఈజీగా ఉన్నా అతనికి ఓకే ఫీలింగ్ అనేది ఉంటుందండి.
1: అదే ఆటలకు పంపించకపోతే కొంతమంది పిల్లలు హోంవర్క్ చేస్తున్న వాళ్ళ

0: ఇష్టం అంతా ఆటల మీదే ఉంటుంది. అమ్మ అయిపోయింది నేను ఇంకా ఆడుకోవచ్చా, అమ్మ అయిపోయింది ఆడుకోవచ్చా అన్న ఫీలింగ్ తో ఉంటుంటారు. అప్పుడు చేసిన హోంవర్క్ కూడా వాళ్ళకి ఎక్కదు, వాళ్ళకి వెళ్ళదు మైండ్ లోకి. అంటే ముందు కొంచెం ఆటలకి మనకి రిలాక్సింగ్ గా పంపించి ఆ తర్వాత హోంవర్క్ కూర్చోబెట్టినట్లయితే బాగుంటుంది.
1: బాగుంటుంది. అక్కడ కూడా కొంతమంది పిల్లలు ఆటల కన్నా చదువు మీద శ్రద్ధ చూపిస్తారు, నేను వర్క్ చేసుకుంటానమ్మా తర్వాత ఆడుకోవడానికి వెళ్తాను అనే పిల్లలు కూడా ఉన్నారు. అంటే ఇక్కడ తల్లి గాని తండ్రి గాని ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళు, లేకపోతే ఒక్కొక్కసారి ఆ తల్లిదండ్రులు కూడా పిల్లలు వచ్చిన తర్వాత వచ్చే సందర్భాలు కూడా కొన్ని గృహాలలో ఉంటాయి. అటువంటిప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అనుకోండి, పెద్దవాళ్ళు ఉంటారు, మా అమ్మో తాతయ్యో వాళ్ళైనా సరే వాళ్ళు హెల్ప్ చేయకపోయినా పక్కన కూర్చొని వాళ్ళకి సపోర్టింగ్ గా ఉంటే వాళ్ళకు కూడా ఒక ధైర్యంగా ఉంటుంది. అంటే హోంవర్క్ ద్వారా ధైర్యం అనేది కూడా టీచర్లు అలవాటు చేసినట్లుగా అవుతుంది.
0: ఒక్కొక్కసారి పిల్లవాడికి గానీ అమ్మాయికి గానీ హోంవర్క్ చేయడం కుదరకపోవచ్చు. మన్నాడు స్కూల్ వెళ్ళగానే ఉపాధ్యాయుడు అడుగుతాడు ఎందుకు హోంవర్క్ చేయలేదు అంటే ఈ కారణం ఆ కారణం చెప్తావు గాని చెయ్యవు అన్న ఇత్తోటి వాళ్ళని భయపెడుతూ ఉంటారు. అలా కొంతమంది చేస్తూ ఉంటారు ఉపాధ్యాయులు. దానివల్ల వాళ్ళకి స్కూల్కి వెళ్ళడానికే ఒక రకమైన భయం వేస్తూ ఉంటుంది ఒకవేళ హోంవర్క్ చెయ్యని పక్షంలో.
1: భయపెట్టడం సబబు కాదండి నా అభిప్రాయం ప్రకారం, ఎందుకంటే ఇంటి దగ్గర తల్లి ఎలా అయితే పిల్లల్ని స్వీకరిస్తుందో పాఠశాలకు వచ్చాక ఉపాధ్యాయుడు కూడా ఒక తల్లిలాగా ఒక తండ్రిలాగా పిల్లల్ని యాక్సెప్ట్ చేయాలి. అలా చేసి ముందు కారణాలు అడగాలి ఎందుకు చేయలేకపోయాడు అంటే. ఆ చేయలేకపోవడం అనేది రెగ్యులర్ అయిపోయినప్పుడు అప్పుడు పనిష్మెంట్ కి అవకాశం ఉంటుంది, కానీ ఒకరోజు చేయనందువల్ల విషయం తెలుసుకోకుండా శిక్షించడం అనేది సమంజసం కాదండి అంత మాత్రం. అట్లాగే పిల్లవాడు మెటీరియలిస్టిక్ గా ఉండే విధంగా తల్లిదండ్రులు చూడకూడదండి. మెటీరియలిస్టిక్ అంటే ఏంటి అంటే, నువ్వు వర్క్ చేసేస్తే నేను పార్క్ కి తీసుకెళ్తాను, నువ్వు వర్క్ చేస్తే నేను సినిమాకి తీసుకెళ్తాను, లేకపోతే నీకు పెద్ద ఒక చాక్లెట్ కొనిస్తాను, ఇలా చేయటం వల్ల ఏదైనా సందర్భంలో ఆ తల్లిదండ్రులు ఆ వస్తువుల్ని కానీ ఆ విషయాన్ని కానీ ప్రొవైడ్ చేయలేని పరిస్థితి వస్తుంది. చేయని పరిస్థితిలో పిల్లవాడు మానసికంగా బాగా కుంగుబాటుకు లోనవుతాడు. పిల్లల్లో కూడా చాలా సామర్థ్యాలు ఉంటాయి, ఆ సామర్థ్యాన్ని వీళ్ళు బయటికి తీయాలంటే ప్రశంసించాలి. నువ్వు చేయగలవు, గట్టిగా చేయగలవు, నీ వల్ల అవుతుంది ఇది, నాకు తెలుసు, నీకు నేను హెల్ప్ చేస్తాను, ఇద్దరం కలిసి చేద్దాం, ఎలా చేయమంటావు అని చెప్పి ఆ స్వేచ్ఛాయుతమైన వాతావరణం తల్లిదండ్రులు కల్పిస్తే పిల్లలు మంచి అభివృద్ధిలోకి వస్తారండి. వాళ్ళకి హోంవర్క్ పట్ల విరక్తి భావన పోయి ఆసక్తి కలుగుతుంది, అనాసక్తి పోయి ఆసక్తి కలుగుతుంది.
0: ఇంకా వాళ్ళు మోసే పుస్తకాల బరువు గనక మనం చూసినట్లయితే ఒక సబ్జెక్ట్ కి ఒక హోంవర్క్ బుక్, ఒక క్లాస్ వర్క్ బుక్, దానికి సంబంధించిన టెక్స్ట్ బుక్, ఇలా ఒక సబ్జెక్ట్ కి 4 బుక్స్ చొప్పున తీసుకెళ్తే అంటే అలాగా 6-7 సబ్జెక్టులు ఉంటాయి. అంటే ఒక 20-28 బుక్స్ వాళ్ళకి కంపల్సరీ బ్యాగ్ లో ఉంటూనే ఉంటాయి. అంత బర్డెన్ వాళ్ళకి చిన్న చిన్న వయసు పిల్లలకి అవసరమా?
1: ఆ భారం అనేది వీప్ మీద పడి వాళ్ళకి స్పైనల్ ప్రాబ్లమ్స్ అవి కూడా వస్తున్నాయని ఆల్రెడీ మన ప్రభుత్వం కమిషన్ ని ప్రవేశపెట్టడం జరిగింది. దానివల్ల ఏమవుతుందంటే హోంవర్క్ 40 నిమిషాలు పీరియడ్ ఉన్నప్పుడు ఒక 30 నిమిషాలు టీచర్ గారు ఆ పాఠం చెప్పేసుకొని దానికి సంబంధించిన డ్రిల్లింగ్ చేంజ్ చేసుకుని మిగతా 10 మినిట్స్ లో పిల్లవాడు చేయగలిగేంత హోంవర్క్ ని అక్కడే చేసినట్లయితే పిల్లలకి బుక్స్ భారం అనేది తగ్గుతుందండి.
0: ఆ పీరియడ్ లో హోంవర్క్ ఏముందో చేసుకోండి అని చెనక వాళ్ళ చేతి అక్కడే చేయించేసి ఆ బుక్స్ అక్కడే కనుక షెల్ఫ్ లో పెట్టేస్తే బరువు తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంటికి వచ్చి కూడా వాళ్ళకి స్ట్రెస్ అనేది ఉండకపోవచ్చు.
1: అది షెల్ఫ్ లో రిటర్న్ వర్క్ వరకు అక్కడే చేసుకుని పెట్టేసుకోవచ్చు అండి, కానీ ఇంటికి వచ్చాక రీడింగ్ పర్పస్ అని ఉంటుందండి. 15 నిమిషాలు కానీ ఒక 20 నిమిషాలు కానీ ఒక పుస్తకాన్ని పాఠశాల పుస్తకం అవ్వచ్చు లేదా దానికి రిలవెంట్ గా ఉన్న రిఫరెన్స్ బుక్స్ గానీ తీసుకొని ఒక 20 నిమిషాల పాటు వాళ్ళు పఠనం చేసినట్లయితే పఠనం వల్ల చాలా జ్ఞానం అనేది డెవలప్ అవుతుందండి. రిటర్న్ వర్క్ అనేది స్కూల్లో చేయించుకున్నా ఇంటికి వెళ్లి నువ్వు ఈ అభ్యాసం చెయ్యి, రేపు దీని మీద నేను క్వశ్చన్స్ అడుగుతానని చెప్పి ఉపాధ్యాయులు చెప్పినట్లయితే పిల్లవాడికి అభివృద్ధి జరుగుతుంది, పఠనాశక్తి కలుగుతుంది, పఠనంలో నైపుణ్యం కలుగుతుంది.
0: టీచర్ రోజు పిల్లలకి హోంవర్క్ ఇవ్వడం వల్ల వాళ్ళకి రోజు హోంవర్క్ చెయ్యాలా అని ఒక రకమైన విరక్తి భావం కూడా కొంతమంది పిల్లల్లో కనబడుతూ ఉంటుంది. అలా రోజు హోంవర్క్ ఇచ్చే బదులు రోజు విడిచి రోజు హోంవర్క్ ఇవ్వడంలో ఏమైనా వ్యత్యాసం ఉంటుందంటారా?
1: వ్యత్యాసం ఉంటుందండి. ఈ రోజు చెప్పిన పాఠం ఈ రోజు చదువుకుంటే అది రేపు అడిగినప్పుడు గుర్తుంటుంది. ఈ రోజు వర్క్ లేకుండా దాని మీద 2-3 ప్రశ్నలు అడిగినప్పుడు ఆ పిల్లవాడు చెప్పలేనప్పుడు ఆ పాఠమే మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. దానివల్ల అటు ఉపాధ్యాయుడికి ఇటు పిల్లవాడికి ఇద్దరికి నష్టం అనేది జరుగుతుంది.
0: అంటే టెక్స్ట్ బుక్ ఉంటుంది కాబట్టి చదువుకోవడం వరకు చదువుకుంటారు, అస్తమాను రాయండి అంటే అక్కడ రాసి ఇక్కడ రాసి ఇంటికి వచ్చి రాయడం కూడా
1: తరగతి గదిలో రాయటం అనేది తక్కువగానే ఉంటుందండి. చెప్పేది వినటం ఎక్కువగా ఉంటుంది, రాయటం అనేది తక్కువగా ఉంటుంది. అందుకే రిటర్న్ వర్క్ ఎక్కువగా హోంవర్క్ గా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. తరగతిలో నోట్స్ కి ఎక్కువ ప్రాధాన్యత కాకుండా టీచర్ గా చెప్పటము పిల్లలు వినటము మెయిన్ పాయింట్స్ నోట్ చేసుకోవడం జరుగుతుంది.
0: ఇప్పుడు ఉద్యోగం చేసే తల్లిదండ్రులు కానివ్వండి లేదా మామూలు చదువుకునే తల్లిదండ్రులు కానివ్వండి పిల్లల్ని ఇంట్లో అబ్బా బాగా విసిగిస్తున్నారు అని చెప్పి చాలా మటుకు ట్యూషన్స్ లో వేసేస్తున్నారు. హోంవర్క్ అంతా ట్యూషన్ లోనే చేయించేలాగా వాళ్ళు చూస్తున్నారు. అక్కడ ట్యూషన్ కి వెళ్ళాక అక్కడ టీచర్ సరే హోంవర్క్ ఇచ్చారా ఏది చూపించండి అని చెప్పి చేయించడం వరకే తన బాధ్యతగా ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. పాయింట్లు ఉన్నాయి కొన్ని మటుకు. అంటే హోంవర్క్ ఏదో ఇచ్చారు చేయడం వరకే అది వాళ్ళ మైండ్ లోకి ఎక్కుతుందంటారా అలా చేయడం వల్ల?
1: అది

0: ఇచ్చే ఉపాధ్యాయుడి మీద ఆధారపడి ఉంటుందండి. పిల్లవాడి స్థాయిని బట్టి వాడు 20 నిమిషాల్లో చేయగలిగే పిల్లవాడైతే 20 నిమిషాల వరకే ఇచ్చారనుకోండి, అంతవరకే చేస్తాడు. అదే ఆ ట్యూషన్లో వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుంది, ఇంకొకసారి రాయండి చూడకుండా అంటే జరిగిపోతుంది. అది జరిగిపోతుంది కాబట్టి ఇబ్బంది లేదు. టీచర్ యొక్క పరిస్థితిని బట్టి ఆధారపడి ఉంటుందండి.
1: వాళ్ళు ఎంతవరకు చదివారు అనేది తల్లిదండ్రులు చూడాలి.
0: ముఖ్యమైన పాత్ర ఉపాధ్యాయులదే. పిల్లల హోంవర్క్ నిర్ధారించడంలో స్పెసిఫిక్ టైంలో 10 మినిట్స్ రీడ్ చేయి, 10 మినిట్స్ రైటింగ్ చేయి, 10 మినిట్స్ నువ్వు దాని మీద డ్రాయింగ్ వేయి, డ్రిల్ చేయి, ఇలా ఆ స్పెసిఫిక్ టైం మేనేజ్మెంట్ నేర్పించవలసింది గురువులేనండి. అది గురువుల మీద ఆధారపడి ఉంటుంది. అది ఫస్ట్ నుంచి ప్లానింగ్ లో ఉన్నట్లయితే ఆ పిల్ల వాడు కూడా దానికి అలవాటు పడతాడు. సపోజ్ ఒక రోజు హోంవర్క్ ఇవ్వలేదనుకోండి, మరి తల్లిదండ్రులు ఏం చేయాలి? వదిలేయాలా లేకపోతే ఏం చేయాలి అంటే ఖచ్చితంగా వదలకూడదు. ఎందుకంటే అది డైలీ రొటీన్ గా పిల్లలకు అలవాటు చేయాలి. హోంవర్క్ అనేది చేయటం వల్ల లాభం ఏంటి? తనింటికి వెళ్ళంగానే తల్లిదండ్రులు డైరీ చూస్తారు, ఈ సబ్జెక్ట్ లో వర్క్ ఇవ్వలేదని చెప్పి వాళ్ళకి అర్థమైపోతుంది. వాళ్ళకు సంతకం పెట్టాలి కాబట్టి అందులో అర్థమైనప్పుడు పిల్లవాడి అభిరుచి తగ్గట్టుగా నువ్వు మన ఇద్దరం డ్రాయింగ్ చేద్దామా, లేకపోతే మన ఇద్దరం తోట పని చేద్దామా, ఏదో ఒకటి పాఠశాలకు సంబంధించిన కానివ్వండి, లేకపోతే అది లైఫ్ కు ఉపయోగపడేది కానీ ఒక వర్క్ అనేది తల్లిదండ్రులు పిల్లల చేత చేయించాలండి.
1: ఇంకా ఎక్స్ట్రా యాక్టివిటీస్ కూడా ఏదైనా పిల్లలకి నేర్పితే బాగుంటుందంటారా స్కూల్లో?
0: ఉండాలండి, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అనేవి ఉంటాయండి. కథలు, మాటలు, పాటలు, నాటకాలు, రచనలు, వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ గా ఉంటుందో కేవలం అది చెప్పి టీచర్లు పక్కకి వదిలేసి మీరు ఆడుకుంటారా, మీరు రాసుకుంటారా, చేసుకుంటారు, డ్రాయింగ్ వేసుకుంటారని వదిలేయకుండా వాళ్ళ దగ్గరే కూర్చొని వాళ్ళు ఎంతవరకు చేస్తున్నారు, ఇంకా మనం ఎంతవరకు వాళ్ళని ఇంప్రూవ్ చేయొచ్చు అన్న విధంగా వాళ్ళని పర్యవేక్షించడం జరుగుతుంది. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అది. అది ఒక మంచి మార్పు అండి విద్యా వ్యవస్థలో.
1: చాలా బాగుందండి. హరిప్రియ గారు చెప్పినట్టు హోంవర్క్ అనేది చాలా సరళంగా ఇవ్వాల్సిన బాధ్యత ఉపాధ్యాయుల మీద ఉంటుంది. అలాగే ఇంటికి వచ్చాక హోంవర్క్ ని బర్డెన్ అనుకోకుండా తల్లిదండ్రులు కూడా పక్కన కూర్చొని అది చాలా ఈజీగా పిల్లల చేత చేయించేటటువంటి ఆ ఇది తల్లిదండ్రుల్లో ఉండాలి అనే చక్కటి విషయాలు మా శ్రోతలు తెలియజేశారండి. ధన్యవాదాలు.
0: నమస్కారం అండి.
2: పిల్లల హోంవర్క్ విషయంపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రావురి అన్నపూర్ణ గారితో పరిచయ కార్యక్రమం మీరింతవరకు విన్నారు.
3: ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహాపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం, వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901084415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.
4: ఏంటి బామ్మగారు ఎక్కడికో బయలుదేరుతున్నట్టుగా ఉన్నారు?
5: ఎక్కడికి లేదురా అబ్బాయ్.
4: మరి ఎక్కడికో ప్రయాణం లాగా రెడీ అయి కూర్చొని ఉన్నారేంటి రేడియో పట్టుకుని?
5: అదే మన సింహపురి ఎఫ్ఎం లో విహారీ కార్యక్రమం వచ్చే టైం అయింది కదా.
4: హా, అయితే
5: నేను ఈ వయసులో ప్రయాణాలు చెయ్యలేకపోయినా నా జీవితంలో ఇప్పటి వరకు సందర్శించలేని ఎన్నో గొప్ప గొప్ప ఆలయాలు, వాటి విశిష్టత ఇంకా ప్రాముఖ్యత గురించి కళ్ళకు కట్టినట్టుగా విహారీ కార్యక్రమంలో వింటూ అబ్బా నిజంగా ఆలయాలు సందర్శించినంత అనుభూతి చెందుతున్నాను.
4: అవునా? అయితే ఫ్రీగా అన్ని టెంపుల్స్ కవర్ చేస్తున్నారన్నమాట. ఏ సమయంలో వస్తుంది చెప్పండి బామ్మగారు, నేను కూడా వింటాను కదా.
5: తప్పకుండా. ప్రతి గురువారం ఉదయం 8:35 తిరిగి ఆదివారం సాయంత్రం 6:30 మన సింహపురి ఎఫ్ఎం 102.7 MHz పై వినవచ్చు.
2: శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఇప్పుడు కవితా గానం వింటారు. రచన మరియు సమర్పణ శ్రీమతి గోవిందరాజు సుభద్రాదేవి గారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. శ్రీమతి గోవిందరాజు సుభద్రాదేవి గారు మనకు అందించిన కవితా గానం.
6: నా కవిత శీర్షిక శతమానం భవతి. అక్షరాల మొయిలు సింహాసనం అధిరోహించి విశ్వమంతా శోధించి అక్షర కవిత కదంబ మాలలతో సరస్వతీదేవిని

శుభవేళ. ఏవి హృదయాన్ని కదిలించేవో, ఏవి మానసవేణని శృతి చేసేవో, ఏవి విప్లవ భావాలతో కణకణమని గర్జించేవో, ఏవి కన్నీటి ప్రవాహంలో తడుపుతాయో, ఏవి పన్నీటి జల్లులు కురిపిస్తాయో, ఏమైనా ఆధునిక పదబంధాలతో బతుకు బాటకి కొత్త అర్థాలు చెప్పే కవితలు మరిపిస్తాయి. అసలు అక్షరమే కదా మనిషి మనిషికి వారది. అక్షరమేగా విజ్ఞానగని, అక్షరమేగా ఓంకార ధ్వని, అక్షరమేగా శక్తి బీజం. ఆ శక్తి బీజమే ఏకత్వంలో భిన్నత్వం అయి సృజనాత్మకతకి కురుడు పోస్తుంది. అది ఒక అక్షయ పాత్ర, అపురూప పిన్నిది. దోచుకున్న వాళ్లకి దోచుకున్నంత, దాచుకుంటే పోగేయలేనంత. అక్షరం ఒక వేదం, అక్షరమే పురాణం, అక్షరమే కవనం. అది కమనీయం. కృత్రిమ మేధస్సు అక్షరం ముందు ఒక క్షణం పాటు మెరిసిపోయేది. నవరసాలు ఒలికించే అక్షరం కృత్రిమ మేధస్సులో ఉంపితే అది కాగిత పడవే. రసాత్మకతని నీటిపాలు చేసే నిరర్ధకమే. అక్షరంకి నిజ వారసులు శుద్ధ సాహిత్య సృష్టికర్తలే. అక్షరంకి నిజ వారసులు శుద్ధ సాహిత్య సృష్టికర్తలే. వారికి శతమానం భవతి. నా కవిత శీర్షిక కవి వేమన. సూటిగా నిర్మోహమాటంగా ప్రశ్నించేవాడే సుకవి. ప్రజల మూర్ఖత్వానికి సంకెళ్లు తగిలించి ఛాందస భావాలకి తస్మాత్ జాగ్రత్త అంటూ కత్తి జలిపించి కొత్త రాగం అందుకున్నది వేమన పద్యం. వెనక వెనుక కర్ణాలకి వింత పోకడల అర్థం, హృదయానికి అది తీపి అనుభవం. మనుషులు సృష్టించుకున్న దారుణాల మీద నికార్సైన పద్యాల శూలాలు గుచ్చి సమాజంలో కొత్త ఆలోచనల ఒరవడికి నాంది పలికిన గొప్ప వేదాంతి వేమనం. కారణరహితంగా నిత్య జీవితంలో చెలరేగే సామాజిక విద్వాంసుల్ని నిర్ద్వందంగా నిరసించిన అభ్యుదయవాది వేమన. వేమన నిప్పులాంటి నిజాలని నిర్భయంగా వలువలు ఊడ్చిన చందంగా విశ్వానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి. వేమన్న తెలుగు సాహిత్యానికే మకుటంగా విరసిల్లే ఆనంద హేల. సంఘ సంస్కర్త వేమన విశిష్ట కృషి అపురూపం. మానవత్వ విలువలని విశ్వసనీయతని ప్రతిధ్వనిస్తూ ఉండే వేమన పద్య గుళికలు మూఢాచారాల ముసుగులు ఆహుతి అవుతున్న ప్రజలకి పరిష్కార మార్గాలు. కవిత శీర్షిక మాసానాం మార్గ శిరోహం. అన్ని మాసాల్లో మార్గశిరోమాసం నేనే అనే పరమాత్ముడు ముచ్చటైన ముద్దులోలికే ధనుర్మాసం. చిరుచిరు చలిగింతలు తెలుగువారి ముంగిట్లో మహిళలు ఆకాశంలో నక్షత్రాలు వలచి రాసులుగా ముంగిట కుమ్మరిస్తే అన్నట్టుగా అక్కడ నయన మనోహరం. మధ్యలో గుమ్మడి పూలను సింగారించుకున్న తల్లి గొబ్బెమ్మ పిల్ల గొబ్బెమ్మ మౌన మునుల్లా కళ్ళు మూసుకున్న చందనం. అప్పుడే విచ్చుకున్న మల్లెలు అరవిచ్చిన మందారాలు ఆండాళ్ తల్లికి హారం అవ్వాలన్న తలంపట. మంచులో తడిసి మరింత పచ్చదనంతో మెరిసిపోయిన తులసి దళాలు. శ్రీనివాసుడి మెడలో హారమవ్వాలన్న తపనట. వేణుగోపాల స్వామి ఆలయంలో తిరుప్పావై వీణుల విందుగా చెవులకి వినిపించే మధుర నాదమైతుంది. మంగళహారతుల మధ్య గోదాదేవి కలువలతో నిండుగా సొగసుగా పూలమాలలతో సిగ్గుతో మనసంతా కృష్ణ పారవస్యంతో కళకళలాడే దృశ్యం అపురూపం. ఆ దృశ్యం ఒళ్లంతా పులకరింప చేస్తుంటే వేడిగా అరచేతిలో పొగలు కక్కుతున్న పొంగల్ ప్రసాదం అమృతం. ధనుర్మాసం ఆధ్యాత్మిక శోభ వర్ణించతరమా? ఉత్తర ద్వార దర్శనంలో శ్రీనివాసుడి చిరునవ్వులు మనలో ఉప్పొంగే ఆధ్యాత్మిక భావన.

मृत्तिका श्रीरस्तु శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు అంటూ శ్రీకారం చుట్టుకుంటుంది పెళ్లి పుస్తకం. ఇంకా ఆకారం దాలుస్తుంది కొత్త జీవితం. ఒకప్పటి మాట అది, అప్పుడు పెళ్లి నూరేళ్ల పంట. ఇప్పుడు మాత్రం అది చిటికలో అంటుకొని తాటాకు మంట. ఇప్పుడు మాత్రం అది చిటికలో అంటుకొని తాటాకు మంట. పాణిగ్రహణం నుంచి కళ్యాణం వరకు ఈవెంట్ మేనేజ్మెంట్లకి కాసుల పంట. బంధువులకు స్నేహితులకు 4 రోజుల పాటు కాలక్షేపం, విందులు, వినోదాలు. డీజేల్లో తారతమ్యం లేకుండా ఉర్రూతలుగే రుచ్చహేళ. జిగేల్మంటూ నగలతో మెరుపు సొగసుల బుట్టబొమ్మల ప్రదర్శన. రంగుల రాట్నంలో లాగా తిరిగే సౌందర్య రాసుల పరుగుల పదనిసలు. హల్దీ నుంచి సంగీత్ మెహందీ వరకు, రిసెప్షన్ల నుంచి అప్పగింతల వరకు ఫోటోషూట్ల జాతర. జీవితంలో పెళ్ళి ఒకేసారి, జీవితంలో పెళ్ళి ఒకేసారి అంటూ వింతైన వివాహ భోజనం అట. జీవితంలో పెళ్ళి ఒకేసారి అంటూ వింతైన వివాహ భోజనం అట. ఫుడ్ కోర్ట్ల బారుల నిలుపుదల, కిక్కిరిసిన భోజనశాల, తినేది కొంత పారేసేది అంతకు అంత. పాదాల పారాని ఆరకముందే అనుమానపు మేఘాలు కమ్ముకున్నాయి. వివాహ వేదిక తోరణాలు వాడకముందే చరవాణిలో కాల్స్, అలజడికి శ్రీకారం. వెలికి పట్టుకుంటే దొరికేస్తారు పాపం దొంగలు. ముఖ పుస్తకంలో రహస్య సంభాషణలు, గుబేల్ గుబేల్ అనే గుండెలు, బోలిడు సంజాయిషీలు అయినా నిలబడవు కాపురాలు. సప్తపదులు, 7 అడుగులు ఇంకా న్యాయస్థానాలకే సర్దుబాటు లేని పెళ్లి రద్దుకేగా యువత ముందడుగు. నిండు 100 ఏళ్లు హాయిగా కాపురం చేయాలన్న దీవెనలు, ఆశీర్వాదాలు అన్నీ వెక్కిరిస్తున్నాయి. ప్రవరల మధ్య మంగళ వాయిద్యాల హోరు జోరులో కట్టిన మంగళసూత్రం, ఎగతాళి అవుతోంది. పెళ్లి పుస్తకం మళ్లీ శ్రీకారం చుట్టుకునే శుభ సమయం ఎప్పుడో కాలమే చెప్పాలి. చిరిగిన పేజీలు మళ్లీ అతకడం కలేనా? శీర్షిక అగ్నిపూలు. నా గర్భంలో నవమాసాలు మోసి కని పెంచిన బుజ్జికన్నా నువ్వు నా కంటికి వెలుగు. నా శిక్షణ నీకు రక్షణ కవచం అనుకున్నా. నా మమకారపు ప్రేమాభిమానాలన్నీ నీ మీదే కురిపించా. 4 అక్షరాల కోసమే కదా పట్నంకి పంపా. 4 అక్షరాల కోసమే కదా పట్నంకి పంపా. సూర్యుడిలా వెలిగిపోతావని ఆశించా, ఎంతో ఎత్తు ఎదగాలని తలిచా, అంతలోనే దిగంతాలకు ఎగిరిపోతావు అనుకోలేదురా కన్నా, నిన్ను ఎత్తుకు తిరిగిన రోజు ఏనాడు బరువు అనిపించలేదు. ఇప్పుడు మాత్రం నా గుండెల్లో మోయలేని భారం, నీ గీతలు బాగుండాలి అని కలలు కన్నా, మా గీతలు చెరిపేస్తావని కలలో కూడా అనుకోలేదురా కన్నా, ఒళ్ళో కూర్చోపెట్టుకుని చందమామ వెలుగులు వెన్నెలా చూపించా. వెన్నెలంతా నీ పైన వెండిలా మెరుస్తే పారవశ్యంగా నిన్ను గుండెలకి హత్తుకున్నా. నువ్వు మాత్రం నన్ను చిమ్మ చీకటిలో శాశ్వతంగా ముంచేస్తారా కన్నా. రాత్రి లేదు పగలు లేదు అంతా చీకటే, శ్మశాన నిశ్శబ్దం, ఇల్లు సమాధిలా నా అంతరంగం అగ్నిజ్వాలగా, నీ వంటి మీద గీత పడితే కానరాని బాధ నాది. ఇప్పుడు

ఎంతో కన్నీనా, నీ మెడని నేనెలా చూడగలనని అనుకున్నావురా కన్నా, ఉరితాడితో కందిన నీ మెడని నేనెలా చూడగలనని అనుకున్నావురా కన్నా, ఆకలికి అమ్మాని పిలిచావే, దెబ్బ తగిలితే అమ్మా అంటూ నా ఒళ్ళోకి దూకావే, ఆనందాలకి ఆవేశానికి నీ జ్వరాలకి కోరికలకి అమ్మే కదరా ఆసరా, ఆర్థిక అవసరాలకి నాన్న దగ్గరికి నన్ను రాయబారిని చేశావు. మరి నీ మనసుకు గాయమైన వేళ ఎందుకు పంచుకోలేదురా కన్నా, ఏ ఒత్తిడులు ఏ ఆంక్షలు నిన్ను కాటికి పంపించినాయో తెలియదు, తెలియక నిన్ను నీ కోరికల రెక్కలు విరిచే కారాగారానికి పంపినా నా కళ్ళలు సాకారం చేసుకోవాలి అని అనుకున్నానా, తెలియక నిన్ను నీ కోరికల రెక్కలు విరిచే కారాగారానికి పంపి నా కళలు సాకారం చేసుకోవాలి అని అనుకున్నానా, ఇప్పుడు నా కళ్ళు అగ్నిపూలై బగా బగా మండుతున్నాయి, ఎవరిది పాపం అంటూ ప్రశ్నిస్తున్నాయి. శీర్షిక తోబుట్టులు. మనిషికి నిలువెత్తు ఆసరా తోబుట్టులే, సంతాపంలో సంతోషంలో సహచరులు వాళ్లే, సానుకూల వచనాలైతే సామరస్యపూర్వక అభినందనలతో ఆత్మవిశ్వాసానికి ఆలంబన అయ్యేది వాళ్లే, అప్పుడప్పుడు అవి అపస్వరాలై తీక్షణ స్వరాలై ఆటంకపరుస్తాయి, కొన్ని కోయిల పాటల్లా మనసులను రంజింపచేస్తాయి, కొన్ని అందరిని ఆలోచింపచేసి ఆనందలహరి అవుతాయి. తోబుట్టువుల సాన్నిహిత్యం గుండె గాయాలకి ఔషధమయ్యి వైద్యో తోబుట్టువో హరిహి అవుతాయి. ఎందుకో తోబుట్టువులో మానసిక మృదుత్వం మాయమవుతోంది, కాలం తెచ్చిన మాయరోగమా ఇది, మన మధ్యలోంచి మెల్లగా జారిపోతూ చెల్లా చెదరైపోతున్నారు తోబుట్టువులు. ఎందుకో సొంత రక్తంలో కూడా కనిపించని కాలుష్యభూతం, స్టేటస్ కొలతలతో బంధువుల ముడులని విడదీసే చేదు ప్రయత్నం, ఇది ప్రశాంత వాతావరణంలో గాయాల అలజడులు, అనుబంధాలని మానసిక హత్యలు చేసి చిద్విలాసాలు, అవి మర్చిపోలేని అనుభవాలు. తోబుట్టువుల అర్థాన్ని సమూలంగా పరిహసిస్తూ ఉంటే అవి మాటలు రాని ప్రేక్షక పాత్ర వహించడమేనా అన్న వేదన, మళ్ళీ మళ్ళీ ఆ అనుబంధాల కోసం చకోరమై ఎదురుచూస్తూ ఉండడం.

0: కవితా గానం విన్నారు రచన మరియు సమర్పణ శ్రీమతి గోవిందరాజు సుభద్రాదేవి గారు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతల కోసం శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం గారి రచనలో వచ్చినటువంటి సముద్ర తీర కథలు ప్రతి గురువారం ఉదయం 9 గంటలకు మరియు ప్రతి శుక్రవారం సాయంత్రం గ్రామదర్శినిలో 6:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలు శుభోదయం సింహపురి కార్యక్రమం వింటున్నారు. 102.7 మెగాహెచ్ పై కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వింటారు.

ఇప్పటి వరకు శుభోదయం సింహపురి కార్యక్రమం మీరు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తలు, అనంతరం 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: 666 नए टीबी मरीज। टीबी मुक्त हरियाणा में 100 दिन के दौरान 4,73,000 लोगों की हुई जांच।
1: और अंत में मुख्य समाचार एक बार फिर। केंद्रीय मंत्रिमंडल ने उत्तर प्रदेश में वाराणसी के लिए 25,000 करोड़ रुपए से अधिक की 2 एलिवेटेड सड़क परियोजनाओं को मंजूरी दी। रेल मंत्रालय ने टिकट बुकिंग में आसानी के लिए IRCTC की नई वेबसाइट शुरू की। ओडिशा के पुरी में भगवान जगन्नाथ की विश्व प्रसिद्ध रथ यात्रा आज से शुरू। अमेरिका ने होर्मुज जलडमरू मध्य में जहाजों की सुरक्षित आवाजाही के लिए ईरान पर फिर हमले किए। अर्जेंटीना फीफा फुटबॉल विश्व कप के फाइनल में पहुंचा। दूसरे सेमीफाइनल में इंग्लैंड को 2-1 से हराया। फाइनल में रविवार को स्पेन से खेलेगा। और भारत और इंग्लैंड के बीच दूसरा एक दिवसीय अंतर्राष्ट्रीय क्रिकेट मैच आज शाम कार्डिफ में। इसके साथ ही समाचार प्रभात का ये अंक समाप्त हुआ। नमस्कार।
2: आकाशवाणी प्रेजेंट्स मॉर्निंग न्यूज। गुड मॉर्निंग, आई एम अनुजा कुमार। द हेडलाइंस। यूनियन कैबिनेट क्लियर्स 2 एलिवेटेड रोड प्रोजेक्ट्स वर्थ ओवर 25,000 करोड़ रुपीस फॉर वाराणसी इन उत्तर प्रदेश। Railway Ministry launches new beta version of IRCTC website to make train ticket booking simpler and more user-friendly. World famous Rath Yatra of Lord Jagannath and his two siblings begins today at Puri in Odisha. US says it launched new wave of strikes on Iran aimed at protecting vessels in Strait of Hormuz. In football, defending champions Argentina beat England 2-1 in second semi-final of FIFA World Cup to set up title clash with Spain. And in men's cricket, second ODI of three-match series between India and England to be played in Cardiff this evening. And now the news in detail. The Union Cabinet has approved 2 elevated highway projects worth over 25,000 crore rupees for Varanasi in Uttar Pradesh. The Cabinet Committee on Economic Affairs, CCEA, chaired by Prime Minister Narendra Modi, approved these projects to improve road connectivity and reduce congestion and travel time in Varanasi. The projects include a 6-lane greenfield elevated corridor covering over 46 kilometers between National Highway 19 and Varanasi Ring Road on hybrid annuity model. It will be built at a total capital cost of over 14,400 crore rupees. Briefing media in New Delhi, Information and Broadcasting Minister Ashwini Vaishnaw said the other project is related to the development of around 43-kilometer long, 6-lane and 4-lane elevated corridor along Varuna River Bank in Varanasi City at a cost of around 11,000 crore rupees.
3: The project is a fully elevated 6-lane and 4-lane corridor along the Varuna River. It will have a total length of 43 kilometers with an estimated investment of 10,998 crore rupees and is expected to be completed in approximately 4 years. The fully elevated 6-lane corridor running alongside the Ganga River, it will span 46 kilometers and is estimated to be built at a cost of 14,448 crore rupees.
4: 448 crore rupees.
2: The Union Cabinet also approved the Semicon 2.0 with a budgetary outlay of 1,27,500 crore rupees to strengthen India's semiconductor design and manufacturing ecosystem. Mr. Vaishnaw said, building on the momentum of Semicon 1.0, the scheme aims to further the government's commitment to putting India on the global semiconductor map.
4: Semicon 2
3: is built around 6 key pillars. The first pillar focuses on chip design. The second places major emphasis on semiconductor machinery and materials. The third aims to establish many new semiconductor fabrication units. The scheme also includes provisions to further strengthen the ATMP and OSAT industry, which has already gained momentum in India with 10 units already established.
4: Us industry ko aur aage badhane ke liye.
2: The minister said the cabinet also cleared the mobile phone manufacturing scheme with a budgetary outlay of 62,500 crore rupees aimed at scaling up domestic mobile phone production, deepening local value addition and strengthening India's position as a global electronics manufacturing hub. The cabinet also gave a nod to two multi-tracking projects covering four districts across Odisha and Jharkhand, expanding the Indian Railways network by about 145 kilometers. It also approved the National Investment Policy for Urea 2026 for Atmanirbhar Bharat. The Railway Ministry has launched a new beta version of Indian Railway Catering and Tourism Corporation IRCTC website to make train ticket booking simpler and more user-friendly. The IRCTC has made four major improvements in this new beta version. First, it does not have unnecessary captchas, pop-ups, flashing graphics or other distracting elements. Second, passengers can view seat availability across all classes. Third, it offers a faster checkout process, significantly reducing the number of steps required to book tickets. And fourth, the website will now save passengers' details, making repeat bookings easier. The website can be accessed at www.irctc.co.in/e-ticket. Delhi's iconic Red Fort complex has been closed to the public till the 80th Independence Day celebrations on the 15th of August. An order in this regard has been issued by the Archaeological Survey of India, ESI, in view of the ongoing preparations for the Independence Day celebrations at the complex. A senior ESI official said that such orders are issued every year ahead of Independence Day. The first international flight service from Madhya Pradesh has been launched. Chief Minister Dr. Mohan Yadav flagged off the first direct flight from Indore to Abu Dhabi, the capital of the United Arab Emirates. This is Akashwani giving you the news. For quick news updates round the clock, follow us on our X handle at EIR News Alerts. And for details of these stories and more, log on to our website www.newsoneir.gov.in and download the News on EIR app. World-famous Rath Yatra of Lord Jagannath and his two siblings, elder brother Lord Balbhadra and younger sister Devi Subhadra will begin today at Puri in Odisha. During the annual festival of Rath Yatra, Lord Jagannath and his two siblings give darshan to the public in the chariots and visit Gundicha Temple, revered as the maternal aunt's abode of Lord Jagannath. Lakhs of devotees from across the country and abroad have converged to witness the divine procession of the Holy Trinity. Our correspondent has filed this report.
4: Jai Jagannath, Jai Jagannath, Jai Jagannath. With the first rays of dawn illuminating the sacred Baradanda of Puri, an ocean of devotion is enveloping the pilgrim city as Lord Jagannath, Lord Balabhadra Devi Subhadra and Lord Sudarshan are embarking on their annual sojourn to the Sri Gundicha temple, revered as the maternal aunt's abode of the sibling deities. Despite heavy rain lashing Puri since early morning, lakhs of devotees are remaining undeterred, patiently and anxiously waiting ceremonial Pahandi Vijay of the Holy Trinity to their respective chariots. The ceremonial Chhera Pahara ritual will thereafter be performed by Gajapati Maharaja of Puri Divya Singh Dev atop the three magnificently adorned chariots Nandi Ghosa, Taladhwaja and Devi Dalana before devotees begin pulling them along the grand road amid reverberating chants of Jai Jagannath. Prakash Das, Akashwani News, Puri.
2: Jharkhand, the annual Rath Yatra is being celebrated across the state today with traditional fervor and devotion. More from our correspondent.
5: Religious rituals began early this morning at the historic Jagannathpur temple in Dhurwa, Ranchi. After the deities are ceremonially placed on the chariot in the afternoon, the Rath Yatra will commence for Mausi Bari at 5:01 p.m. The district administration has deployed extensive security arrangements, including CCTV surveillance and a large number of security personnel across the fairgrounds. Meanwhile, in Hazaribagh, ISKCON will conduct the Rath Yatra on a 40-feet technologically advanced chariot developed by the support of IIT experts. efforts, while a cultural troupe from Kolkata will present special performances. In Koti, the local subdivisional administration reviewed security arrangements yesterday for the historic Rath Mela in the Bundu Panch Pargana region. Special traffic diversions have also been put in place at major Jagannath temples across the state. Mavish Rahman, Akashwani News, Ranchi.
2: The 149th Rath Yatra of Lord Jagannath also commenced today in Gujarat from the 400-year-old Jagannath Temple in the Jamalpur area of Ahmedabad amid tight security. Devotees in large numbers have thronged the temple premises to catch a glimpse of the deity. As per the century-old tradition, the annual Rath Yatra is held on the occasion of Ashadh Shukla Dwitiya, the second day of the bright half of the Ashadh month. More from our correspondent.
6: In Ahmedabad, the century-old tradition of annual Rath Yatra of Lord Jagannath is being celebrated today with immense religious fervor and gaiety on the auspicious occasion of Ashadh Shukla Dwitiya. Earlier this morning, Union Home Minister Amit Shah participated in the Mangala Aarti at a historic Jagannath temple and sought blessings of the Almighty. Following this, Chief Minister Bhupendra Patel performed the symbolic Pahind Vidhi, cleansing of chariot route with a golden broom, and officially flagged off the procession. The majestic chariots of Lord Jagannath, Brother Balbhadra and Sister Subhadra are moving along the traditional 16-kilometer route, accompanied by dozens of akhadas, bhajan mandalis and vibrant folk dance troupes. Aparna Khund, Akashwani News, Ahmedabad.
2: President Draupadi Murmu, Prime Minister Narendra Modi and Union Home Minister Amit Shah have extended greetings to countrymen on this sacred occasion of Jagannath Rath Yatra. President Murmu said, "This sacred union of the Lord and the devotees is an unparalleled and a deeply emotional moment." Prime Minister Modi described the Rath Yatra as a radiant expression of India's timeless spiritual and cultural heritage. The Union Home Minister also said, "The world-famous Jagannath Rath Yatra is a symbol of unwavering faith, trust and devotion." In Kerala, the hill shrine of Sabarimala will be open today for the monthly pujas. The temple will be open for darshan from this evening until the 21st of this month. Pilgrims will be allowed entry only through the virtual queue system to avoid overcrowding. The United States has said that it has launched new wave of strikes on Iran aimed at protecting vessels in the Strait of Hormuz. U.S. military said it completed a second wave of strikes on Iran yesterday that were aimed at degrading Tehran's ability to target vessels in the Strait of Hormuz. We have a report.
7: U.S. President Donald Trump is weighing options to expand the U.S. military operation to loosen Tehran's grip on the critical waterway. Air defenses were activated in Tehran and residents were awoken by a loud explosion. It came after Iran claimed it has struck U.S. military targets in the region, including in Bahrain and Kuwait. On the other hand, U.S. military said it has disabled an empty oil tanker sailing toward Kerg Island, an economic lifeline for Iran. It marks the first vessel disabled since the U.S. naval blockade went back into effect. Meanwhile, Iranian Foreign Ministry spokesperson said Tehran has no plans for negotiations with the U.S. With Vishal's report, Chirag Jha, Akashwani News, Delhi.
2: And now moving on to the world of sports. In football, defending champions Argentina defeated England 2-1 in the second semi-final at Atalanta Stadium in USA to set up the title clash of the FIFA World Cup against Spain. The first half ended goalless, but Anthony Gordon scored the opening goal for England in the 55th minute. Argentina's Enzo Fernandez equalized in the 85th minute and Lautaro Martinez struck in the 90th minute to complete a dramatic 2-1 comeback victory for Argentina. And in men's cricket, second one-day international of the three-match series between India and England will be played at Sophia Gardens in Cardiff today. The match will start at 5:30 p.m. Indian time. And now for a look at today's newspapers, it's over to Shagun Chopra.
8: Thank you, Anuja. All the dailies have noticed the India-UK historic FTA coming into effect, setting a new path, and also the cabinet clearing major projects pushing for semiconductor chips and mobile phone production. Iran threatens regional oil blockade over U.S. sanctions is a headline in the Hindu. Well, the paper quotes Iran saying oil and gas will either be for everyone or no one as US claims waves of strikes. As the world famous Rath Yatra in Puri begins today, President Draupadi Murmu in an op-ed in Hindustan Times has written about her childhood memory of prayers and hymns to Sri Jagannath. She has expressed her feelings saying 13 festivals are also said to be celebrated during the 12 months of the year in Kshi Kshetra. But the splendor of Rath Yatra is unique and incomparable. And finally, under the headline Power of Second Life, the Times of India writes about discarded X-ray sheets transformed into stylish dresses, orange peels creating fabric and for use for shoes refurbished for school children in Ladakh, showing India's journey towards sustainability. And with that, it's back to Anuja.
2: Thank you, Shagun. And now before we end the bulletin, the headlines once again. Union Cabinet clears two elevated road projects worth over 25,000 crore rupees for Varanasi in Uttar Pradesh. Railway Ministry launches new beta version of IRCTC website to make train ticket booking simpler and more user-friendly. World-famous Rath Yatra of Lord Jagannath and his two siblings begins today at Puri in Odisha. U.S. says it launched new wave of strikes on Iran aimed at protecting vessels in Strait of Hormuz. In football, defending champions Argentina beat England 2-1 in second semi-final of FIFA World Cup to set up title clash with Spain. And in men's cricket, second ODI of three-match series between India and England to be played in Cardiff this evening. And with that, we end the morning news. Have a nice day.
9: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు ఆకాశవాణి జిల్లా సమాచార లేఖ.
10: బాపట్ల జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల పరిపాలనపై రెండేళ్ల నమ్మకం పేరిట బహిరంగ సభ నిర్వహణ, వాడరేవు సముద్ర తీరంలో నూతనంగా ఏర్పాటు చేసిన మెరైన్ అవుట్పోస్టు పోలీస్ స్టేషన్, జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు శిరోరక్ష ప్రాణరక్ష కార్యక్రమాలు వంటి అంశాలతో కూడిన బాపట్ల జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. అభివృద్ది సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. రాష్ట ప్రభుత్వం రెండేళ్లలో సాధించిన అభివృద్ది, చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలపై రెండేళ్ల నమ్మకం పేరుతో జిల్లా కేంద్రమైన బాపట్లలో నిర్వహించిన విజయోత్సవ సభలో మంత్రి పాల్గొన్నారు. రెండేళ్ల పాలనలో జిల్లా ప్రగతి నివేదికను జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ప్రకటించారు. బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవు సముద్ర తీరంలో నూతనంగా ఏర్పాటు చేసిన మెరైన్ అవుట్పోస్ట్ పోలీస్ స్టేషన్ను స్థానిక శాసనసభ్యులు కొండయ్య, జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్తో కలిసి విశాఖపట్నం రేంజ్ కోస్టల్ మెరైన్ ఐజీ జే గోపినాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కోస్టల్ మెరైన్ ఐజీ జట్టి గోపినాథ్ మాట్లాడుతూ, బాపట్ల జిల్లాలోని సూర్యలంక, వాడరేవు, రామాపురం తదితర ప్రాంతాలకు రాష్ట నలుమూలల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివస్తున్న క్రమంలో పర్యాటకుల భద్రతా ప్రమాణాలపై దృష్టి సారిస్తున్నామన్నారు. చీరాల ప్రాంతాన్ని సుందరమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికబద్దంగా ముందుకు వెళ్తున్నామని చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య స్పష్టం చేశారు. చీరాలలో ప్రధాన సమస్యగా ఉన్న కుందేరు ఆధునికీకరణ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కొండయ్య మాట్లాడుతూ, దశల వారీగా కుందేరు కాలువ ప్రక్షాళనకు ప్రణాళిక రూపొందించామన్నారు. ఇందుకు గాను మొదటి దశగా సుమారు 5 కోట్ల రూపాయలతో ఆధునికీకరణ పనులను ప్రారంభించామన్నారు. రాష్టంలో చిన్నారులు, స్త్రీల భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని మహిళా శిశు సంక్షేమం విభాగ ఐజీ బి రాజకుమారి అన్నారు. జిల్లా కేంద్రమైన బాపట్లలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, మహిళల రక్షణపై శక్తి బృందాలు స్పందిస్తూ సత్వర సేవలు అందిస్తున్నాయన్నారు. ఆపరేషన్ ట్రేస్ ద్వారా తప్పిపోయిన 9,700 మంది స్త్రీలు బాలికలను కాపాడి వారి కుటుంబాలతో కలిపామన్నారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు అన్నారు. నియోజకవర్గంలోని మాట్టూరు, గన్నవరం గ్రామాలలో 5.80 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న రహదారుల అభివృద్ది పనులకు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో రహదారుల అభివృద్దికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన రోడ్ల నిర్మాణానికి పెద్దపీట వేస్తున్నట్లు పేర్కొన్నారు. వాహన చోదకులు ద్విచక్ర వాహనాలను నడిపేటప్పుడు బాధ్యతగా హెల్మెట్ ధరించాలని, తద్వారా ప్రమాదాల నియంత్రణకు సహకరించాలని బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ అన్నారు. బాపట్ల జిల్లా రేపల్లె పట్టణంలో శిరోరక్ష ప్రాణరక్ష కార్యక్రమంలో భాగంగా హెల్మెట్ ధరించి పోలీసు సిబ్బందితో భారీ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పోలీసులు జరిమానాలు విధిస్తారనే భయంతో కాకుండా మీకోసం ఎదురుచూసే మీ కుటుంబం కోసం హెల్మెట్ ధరించాలని తెలిపారు. రాష్ట మధ్యప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ప్రాజెక్ట్స్ సీజీఎం కె లింగమూర్తి బాపట్ల జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న పలు విద్యుత్ అభివృద్ది కార్యక్రమాలను అధికారులతో కలిసి పరిశీలించారు. అలాగే పీఎం సూర్యగర పథకం కింద ఎస్సీ ఎస్టీ వినియోగదారులకు ఏర్పాటు చేస్తున్న సోలార్ ప్యానెల్ వ్యవస్థలను పరిశీలించి అర్హులైన లబ్దిదారులకు పథకం ప్రయోజనాలు సమర్థవంతంగా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. హిందూ శ్మశాన వాటికల అభివృద్ది కోసం అవసరమైన నిధులు సమకూర్చేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని బాపట్ల శాసనసభ్యులు వేగేసన నరేంద్రవర్మ అన్నారు. బాపట్ల మండల కేంద్రం పిట్టలవానిపాలెంలో అపరకర్మల భవనం, హిందూ శ్మశాన వాటిక ప్రహరీ గోడ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. మానవ జీవితంలో చివరి ప్రయాణం అత్యంత గౌరవప్రదంగా సాగాలని, ఆ సమయంలో ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. బాపట్ల జిల్లా రేపల్లెలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి మంత్రి అర్జీలను స్వీకరించారు. ఈ క్రమంలో రేపల్లె మండలం బాడెకాలువ పరిధిలో 350 ఎకరాల్లో బంజారా, పోరంబోకు భూముల్లో సాగుదారులుగా ఉన్న చిన్న రైతులకు ప్రభుత్వం ఎరువులు ఇచ్చే విధంగా వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు బాపట్ల జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన సమ్మెట స్వామినాథ్, బాపట్ల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
11: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 8:35. ఇప్పుడు విందాం ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్శనపై ప్రత్యేక కార్యక్రమం విహారీ. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమ్మం నాగేశ్వరరావు గారు.

విహారి కార్యక్రమంలో 108 దివ్య దేశాలలో ఒకటిగా, పంచరంగ క్షేత్రాలలో మొదటిదిగా, త్రిరంగ క్షేత్రాలలో ఆదిరంగ క్షేత్రంగా, పవిత్ర కావేరీ నదీ తీరాన చుట్టూ కావేరీ నది కలిగి ఉండి ద్వీపంగా పిలువబడుతున్న కర్ణాటక రాష్ట్రం మాండ్య జిల్లాలోని శ్రీరంగపట్టణంలో స్వయంభూగా వెలసి ఉన్న శ్రీరంగనాథ స్వామివారి ఆలయ విశేషాలు

ఈ ప్రదేశంలోని కావేరీ నది స్వచ్ఛంగా ఉండి ఈ తీర్థంలో స్నానమాచరించిన వారి పాపాలను కడిగివేసి వారిని తల్లి వలె ఆదరిస్తోంది. అలా ఎందరో భక్తుల పాపాలను ప్రక్షాళన చేసిన గంగానదిలో సైతం కాలుష్యం ఏర్పడిన సమయంలో కావేరీ నది గంగానది యొక్క మలినాలను గ్రహించి గంగానదిని పవిత్రంగా మార్చింది. అలా ఆమె అంతులేని పాపాలతో కూరుకుపోయింది. శ్రీ మహావిష్ణువును ప్రార్థించింది. ఆయన అనుగ్రహం కోసం కఠినమైన తపస్సు చేసింది. ఆమెను అనుగ్రహించదలచిన శ్రీ మహావిష్ణువు ఈ ప్రదేశంలోని శ్రీ కావేరీ నది మధ్యలో శాశ్వతంగా కొలువై ఉంటానని, ఇక్కడ స్నానమాచరించిన తన భక్తుల పాపాల నుంచి కావేరీ నదీమ తల్లిని రక్షిస్తానని అనుగ్రహించారు. శ్రీ మహావిష్ణువు యొక్క ముఖ్యమైన నివాసాలలో శ్రీరంగపట్టణం మొదటి

ఆది రంగక్షేత్రంగా ప్రఖ్యాతిగాంచింది. ఈ క్షేత్రాన్ని గౌతమ క్షేత్రం అని కూడా పిలుస్తారు. గౌతమ మహర్షి ఈ ప్రదేశంలో తపస్సు చేసి శ్రీ మహావిష్ణువును శయన భంగిమలో ఉండవలసిందిగా ప్రార్థించగా అనుగ్రహించిన శ్రీ మహావిష్ణువు గౌతమ మహర్షి కోరిక మేర ఆదిశేషునిపై శయన భంగిమలో ఈ క్షేత్రంలో వెలసినట్లు ఇక్కడి స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ఈ ఆలయ చరిత్ర ఈ విధంగా ఉంది. ఈ ఆలయం సుమారు 1100 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగి క్రీస్తు శకం 984వ సంవత్సరంలో గంగ రాజవంశానికి చెందిన తిరుమలయ్య ఈ ఆలయాన్ని నిర్మించగా ఆ తరువాత హొయసల రాజులు, విజయనగర రాజులు, మైసూర్ రాజులు ఈ ఆలయాన్ని ఎంతగానో అభివృద్ధి చేశారు. 12వ శతాబ్దంలో హొయసల రాజు శ్రీ విష్ణువర్ధన్ ఈ గుడిని విస్తరింపజేసి శ్రీ రామానుజాచార్యుల వారికి బహుమానంగా ఇచ్చారు. 12వ శతాబ్దపు హైదర్ అలీ టిప్పు సుల్తాన్ల ఆధ్వర్యంలో శ్రీరంగపట్టణం మైసూర్ రాజధానిగా ఉండేది. హైదర్ అలీ ఈ ఆలయానికి రథాన్ని బహుమానంగా ఇచ్చారు. రంగపట్టణం ప్రాచీన కాలం నుంచి పట్టణ కేంద్రంగా, పుణ్యక్షేత్రంగా ఉండేది. ఈ నగరం చుట్టూ అనేక సామంత రాజ్యాలు పర్యవేక్షించబడుతూ ఉండేవి. 1610వ సంవత్సరంలో మైసూర్ మొదటి రాజైన రాజా వడయార్ రంగపట్టణాన్ని ఓడించి ఈ పట్టణాన్ని స్వాధీనం చేసుకుని శ్రీ చాముండేశ్వరి అమ్మవారికి 10 రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించారు. మైసూర్కు సమీపంలో ఉన్న ఈ రంగపట్టణాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలన గావిస్తూ ఈ నగరంలో పెద్ద కోటను నిర్మించారు. 1615వ సంవత్సరం నుంచి 1947వ సంవత్సరం వరకు, అనగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత, మైసూర్ రాజ్యంలో భాగంగా ఉన్న ఈ రాజధాని నగరం మైసూర్కు సమీపంలో దండయాత్రలు జరిగినప్పుడు రక్షణ కోటగా ఉంది.

ఈ విధంగా ఉంది. ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించబడిన ఈ ఆలయం అద్భుతమైన శిల్పకళా నైపుణ్యాన్ని కలిగి ఉండి వివిధ రాజగోపురాలు మండపాలతో భక్తులను ఎంతగానో ఆకర్షిస్తోంది. ఈ ఆలయ ప్రవేశ ద్వారంగా ఉన్న ప్రధాన రాజగోపురం దీర్ఘ చతురస్రాకారంలో ఉండి 5 అంతస్తులు 5 కలశాలను కలిగి వివిధ రాతి స్తంభాలు శిల్పాలు మండపాలతో భక్తులను ఎంతగానో ఆకర్షిస్తోంది. అందంగా చెక్కబడిన గర్భాలయంలోని శ్రీ స్వామివారు ఆదిశేషునిపై పవళించిన భంగిమలో ఉండి పాదాల వద్ద శ్రీ మహాలక్ష్మి ప్రక్కన భూదేవి చతుర్ముఖ బ్రహ్మలు కొలువై భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ ఆలయ ప్రాంగణంలో శ్రీ నరసింహస్వామివారు శ్రీ గోపాలకృష్ణస్వామి శ్రీ శ్రీనివాసుడు శ్రీ హనుమంతులు శ్రీ గరుడాళ్వార్ల సన్నిధులు ఉన్నాయి.

అద్భుతమైన శిల్పకళా నైపుణ్యం కలిగి ఉండి చతురస్రాకారంలో ఉన్న రెండు ప్రాకార మండపాలను కలిగి ఉంది. కావేరీ నది ఒడ్డున ఉన్న ముఖ్యమైన పవిత్ర పుణ్యక్షేత్రాలలో మొదటిదిగా దక్షిణ భారతదేశంలోని పంచరంగ క్షేత్రాలుగా పిలువబడే ఐదు క్షేత్రాలలో మొదటి క్షేత్రంగా ఉంది. ఈ స్వామివారిని ఆదిరంగ అని పిలుస్తారు. శ్రీరంగ పట్టణం సముద్ర మట్టానికి సగటున 679 మీటర్లు అనగా 2228 అడుగుల ఎత్తులో ఉంది. ఈ పట్టణంలో ఇంకా అనేక ఆలయాలు ఉన్నాయి. శ్రీ రంగనాథ స్వామివారి ఆలయం ఎదురుగా శ్రీ కళ్యాణ సిద్ధి వినాయక

శ్రీ జ్యోతి మహేశ్వర ఆలయం, బిత్కోట గణేశ ఆలయం, శ్రీ పాండురంగ స్వామివారి ఆలయం, శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆలయం, శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం, శ్రీ అయ్యప్ప ఆలయం, శ్రీ గంగాధరేశ్వర స్వామివారి ఆలయం, శ్రీ రంగనాథ నగర గణేశ ఆలయం, శ్రీ లక్ష్మీ ఆలయం, పాత పోస్టాఫీస్ రోడ్డులోని శ్రీ రాఘవేంద్ర స్వామివారి మఠం, గణేశ ఆంజనేయ ఆలయాలు. శ్రీరంగపట్టణం చుట్టుప్రక్కల ఈ పట్టణానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో నల్ల కొండపై శ్రీ శ్రీనివాస దేవాలయం, ఈ పట్టణానికి 2 కిలోమీటర్ల దూరంలో మినీ స్తంభ దేవాలయం,

సందర్శన వేళలు, ఇంకా ఈ ఆలయంలో జరిగే ఉత్సవాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు, అనంతరం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8:30 వరకు భక్తుల దర్శనార్థం తెరచి ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 6:30 వరకు సుప్రభాత సేవ, 7 గంటల నుంచి 8 గంటల వరకు అర్చన, 12 గంటల నుంచి 1 గంట వరకు మధ్యాహ్న పూజ, సాయంత్రం 6:30 సంధ్యాహారతి వంటి పూజలు ప్రతినిత్యం నిర్వహిస్తారు. ప్రత్యేక పర్వదినాలలో ఉదయం 6 గంటల నుంచి 7:15 వరకు విశ్వరూప సేవ స్వామివారికి నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో మకర సంక్రాంతి పర్వదినాలలో బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలలో భాగంగా ఉదయాన్నే శ్రీ స్వామివారిని వెన్నతో అలంకరిస్తారు. రాత్రి సమయంలో వైకుంఠముడి అనబడే కిరీటాన్ని ధరింపజేసి స్వామివారిని అలంకరిస్తారు. రథసప్తమి పర్వదినం రోజు కూడా బ్రహ్మోత్సవాన్ని నిర్వహిస్తారు. ఆ రోజున శ్రీ స్వామివారికి దొడ్డ రథోత్సవం అనబడే పెద్ద రథోత్సవాన్ని నిర్వహిస్తారు. అలాగే మాఘశుద్ధ పూర్ణిమ రోజు అనగా మాఘమాసంలో వచ్చే పౌర్ణమి రోజున వేలాది మంది భక్తులు ఇక్కడి పుష్కరిణిలో పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. శ్రీ శ్రీరంగ జయంతి సందర్భంగా ఈ ఆలయంలో శ్రీ రంగనాథ స్వామివారు ఈ పుణ్యక్షేత్రానికి ఏతించిన రోజు కారణంగా ఈ దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. నవరాత్రులలో స్వామివారికి ప్రత్యేక పూజలు, యాగాలు నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం విజయదశమి పర్వదినం రోజు ప్రత్యేక వేడుకలు, పూజలు నిర్వహిస్తారు. వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున శ్రీ స్వామివారికి బంగారు గరుడ సేవను నిర్వహిస్తారు.

తో పాటు దర్శించదగ్గ ఇతర ముఖ్యమైన ప్రదేశాలు ఈ విధంగా ఉన్నాయి. మైసూర్ మహారాజా ప్యాలెస్, బృందావన్ గార్డెన్స్, శ్రీ చాముండేశ్వరి ఆలయం, రంగనతిట్టు పక్షుల అభయారణ్యం, మైసూర్ జంతు ప్రదర్శనశాలలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలో

స్వామివారి ఆలయం రంగపట్టణం కర్ణాటక రాష్ట్రంలోని మాండ్య జిల్లాలో ఉంది. ఈ ఆలయం రోడ్డు, రైలు, విమాన మార్గాల ద్వారా చక్కగా అనుసంధానించబడి ఉంది. ఈ ఆలయానికి సమీప విమానాశ్రయం మైసూర్ విమానాశ్రయం. ఈ విమానా

ఆశ్రయం రంగపట్టణానికి సుమారు 32 కిలోమీటర్ల దూరంలో ఉంది. సమీప అంతర్జాతీయ విమానాశ్రయం బెంగళూరులోని కెంపగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం. ఈ పట్టణానికి బెంగళూరు మైసూర్ నుంచి నిర్ణీత వ్యవధుల్లో రైలు బండ్లు అందుబాటులో ఉన్నాయి. బెంగళూరు మైసూర్ వెళ్లే జాతీయ రహదారి 275 కిలోమీటర్ల దూరంలో ఉన్నందున రోడ్డు మార్గం ద్వారా చక్కగా అనుసంధానించబడి ఉంది. హైవే మార్గం ఈ పట్టణం గుండా వెళుతుండడం విశేషం. బెంగళూరు మైసూర్ నుంచి నిర్ణీత వ్యవధుల్లో బస్ సేవలు అందుబాటులో ఉన్నాయి కనుక ఈ ఆలయానికి సులభంగా చేరుకోవచ్చు.

చంద్రపట్టణంలోని శ్రీ రంగనాథ స్వామి వారి అనుగ్రహం మనందరిపై ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తూ వచ్చే వారం మరో దివ్యక్షేత్ర విశేషాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు.

0: మీరింతవరకు విహారీ కార్యక్రమం విన్నారు. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు గారు.
1: బాబాయ్, మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయో తెలుసా?
2: తెలీదు.
1: బటర్ఫ్లైస్ మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పు.
2: తెలీదు.
1: పూరి గుడిలో దేవుడి బొమ్మలు దేంతో చేశారో తెలుసా?
2: తెలీదు.
1: ఎల్లోర గుహలు ఎక్కడున్నాయో చెప్పు చూద్దాం.
2: తెలీదు తెలీదు తెలీదు. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు?
3: తను ఈ మధ్య ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో ఈ సంగతి మీకు తెలుసా ప్రోగ్రామ్ వింటూ ఉంది.
1: అందులో మనకి తెలియని ఎన్నో కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు బాబాయ్.
3: మీరు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా వినండి ఈ సంగతి మీకు తెలుసా. ప్రతి సోమవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 6:30 మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో.
4: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901084415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు మన్మధుడు చిత్రం కోసం వేణు మరియు సుమంగళి ఆలపించిన ఈ గీతం విందాం.

0: మీరింతవరకు సినీ గీతాలు విన్నారు.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 9:01. ఇప్పుడు విందాం సముద్ర తీర కథలు శీర్షికన ఈనాటి కథ సముద్రపు దొంగ. సమర్పణ మంజులా పాలేటి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు, నిర్వహణ శ్రీ తమ్మనం నాగేశ్వరరావు.
1: ఆకాశవాణి 102.7 మెగాహెర్ట్జ్ పై సింహపురి ఎఫ్ఎం. తెలుగు రచనా సాహిత్యంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న విలక్షణ సృజనాత్మక రచయిత శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు సముద్ర తీర కథలలోని సన్నివేశాలు, సంభాషణలు, ఆయా పాత్రల యొక్క మనస్తత్వ చిత్రణలు, చేపల వేటలో ఎదురయ్యే అనేక ఇబ్బందులు, పడవలు తయారు చేసుకోవడంలో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులు, అలాగే సహాయం చేసిన వారి పట్ల కృతజ్ఞతా భావనలు, చేపలు పట్టే సమయంలో పాటించే నియమ నిబంధనలు, పురుషులకు స్త్రీలు అందించే సహాయ సహకారాలు, ఇలా బెస్తవారి జీవిత విశేషాలలోని అనేక విషయాలు చక్కని కథలుగా చిత్రించారు శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు. నాగరిక సమాజానికి దూరంగా, సముద్ర తీరానికి దగ్గరగా, సముద్రాన్నే తమ తల్లిగా, తమ దైవంగా భావించి ఆ సముద్రాన్ని నమ్ముకుని జీవనం సాగించే మత్స్యకారుల జీవితాలను, చేపలతోనే ముడిపడి ఉన్న జీవితాలలోని ఆర్ద్రతను, అనేక వైవిధ్యాలను ఈ కథలలో మనం చూడవచ్చు. ఒక్కొక్క కథ ఒక్కో వైవిధ్యంతో గొలుసుకట్టు కథలుగా ముందుకు సాగుతాయి.
2: కథ పేరు

0: దాదా దాదా
1: అని ఎవరో పిలిచినట్లయి అప్పుడే పూజ ముగించి ఉన్న రామచంద్రయ్య పటాల దగ్గర పెట్టిన అరటిపండు తీసుకుని

బయటకు వచ్చాడు. ఎదురుగా నిలబడి ఉన్న పాతికేళ్ల కుప్పడు రామచంద్రయ్య కాళ్లకు నమస్కరించాడు. రెండు చేతులు వాడి తలమీద పెట్టి ఆశీర్వదించి వాడిని లేపి చేతిలోని అరటిపండు ప్రసాదంగా ఇచ్చాడు. దాన్ని కళ్ళకద్దుకుని చేతిలో పట్టుకున్న కుప్పయ్య, తాత అమ్మకు జ్వరంగా ఉండాది మాత్రే అన్నాడు. లోపలికి వెళ్లి మాత్ర కాగితంలో చుట్టి కుప్పడికిచ్చాడు రామచంద్రయ్య. కుప్పయ్య అంటే రామచంద్రయ్యకు వల్ల మాలిన అభిమానం. వాడికి 6 ఏళ్లప్పుడు వాళ్ల నాయన సుబ్బయ్య అకాల మరణం చెందాడు. అప్పుడు వాళ్ళమ్మ నిండు గర్భిణి. విశాలమైన సముద్రంలో అలలు లేని చోట తన కొయ్య బోటు మీద ఒంటరిగా కూర్చుని చేపలు పడుతున్నాడు 25 ఏళ్ల కుప్పయ్య. అది తీరానికి సుమారుగా 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రదేశం. ఈరోజే చేపల వేటకు ఆఖరు రోజు. రేపటి నుండి 2 నెలల పాటు చేపల వేట నిషిద్ధం. కారణం, ఈ కాలంలో చేపలు గుడ్లు పెట్టి పిల్లల్ని చేసి మత్స్య సంపద అభివృద్ధి చేస్తాయి. ఈ కాలంలో చేపల వేటగాళ్లు ఇండ్ల దగ్గర చెట్ల నీడను కూర్చొని కొత్త వలలు అల్లుకుంటూ చినిగిపోయిన వలల్ని రిపేరు చేసుకుంటూ కాలం గడుపుతారు. క్రింద అనంతమైన జలరాశి, పైన నిప్పులు గ్రక్కుతున్న సూర్యుడు. సముద్రం మీద ఉన్నాడు కనుక అతనికి సూర్యుని వేడి భూమి మీద ఉన్నప్పటికంటే చాలా తక్కువ. కడుపులో ఎలుకలు పరిగెడుతుంటే ముందులోని గంజెత్తుకొని కడుపు నిండా త్రాగాడు. సాయంత్రం 4 అయినా కుప్పడి శ్రమకు తగ్గ చేపలు దొరకలేదు. పొద్దు వాలుండది, ఈ పూటకి కాసాలే అనుకుని తెప్పని ఒడ్డువైపుకు మళ్లించాడు. సముద్రంలో గాలికి ప్రారంభమైన చిరు అలలు ఒడ్డుకొచ్చేసరికి ఎత్తుగా బలంగా తయారై తీరాన్ని కొట్టుకుంటూ పెద్ద శబ్దంతో ఘోషపెడుతున్నాయి. తీరానికి 2 కిలోమీటర్ల దూరం ఉందనగా అప్పుడు ఒక నల్లని వస్తువును చూశాడు కుప్పడు. అది తాటికాయ సైజులో నీటి మీద తేలాడుతూ ఉంది. అది ఏ తాబేలో కొత్త రకం చేపో అనుకుంటూ తెప్పని అటువైపు మళ్లించాడు. దగ్గరగా చూసిన కుప్పడు భయపడిపోయాడు. అదొక మనిషి తల. అది నలుపు తెలుపు కలిసిన వెంట్రుకలతో దీపురుగా ఉంది. గడ్డం 3 పొడుగు పెరిగి మీసాలతో కలిసిపోయి ఉంది. కళ్ళు నుదురు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అతని 2 చేతుల సంకల క్రింద ఒక కొయ్య దొంగ నీటిలో మట్టానికి తేలుతూ ఉంది. అలల వల్ల అది ఒకసారి కనిపిస్తూ మరొకసారి నీళ్లలో మునిగి మాయమవుతూ ఉంది. అందువల్ల అతని తలపైకి కనిపిస్తూ ఉంది. అతను కళ్ళు తెరుచుకొని భయంకరంగా చూస్తున్నాడు. కాని అతనిలో చలనం లేదు, రెప్ప కొట్టడం లేదు. కుప్పటికి అర్థమైపోయింది అతను సముద్రపు దొంగని, ఏదో ప్రమాదంలో చిక్కుకొని చనిపోయి ఉంటాడని. తన పూర్వీకులు చెప్పేవాళ్లు సముద్రపు దొంగలు తెప్పల్లో గుంపులు గుంపులుగా వచ్చి బెస్తవాళ్లని బెదిరించి అప్పటి వరకు వేటాడిన చేపల్ని దర్జాగా తీసుకువెళ్తారని, చాలా క్రూరంగా ఉంటారని, ఎదురు తిరిగితే కత్తులతో పొడిచి చంపి సముద్రంలోని చేపలకు ఆహారంగా వేస్తారని. ఆరితేరిన పెద్ద దొంగల ముఠాలైతే ఓడలను సముద్రం మధ్యలో ఆపి తుపాకులతో దాడి చేసి అందులోని సంపద దోచుకుపోతారని. అసలు విషయం ఏమిటంటే ఆంధ్రాకు దక్షిణం వైపునున్న తమిళ జాలర్లు, ఉత్తరపు వైపునున్న ఒరిస్సా జాలర్లు తమ సముద్రపు జలాల్లో చేపలు పట్టుకున్నారంటూ కొందరు ఆ రాష్ట్ర మూర్ఖపు జాలర్లు ఆంధ్రా జాలర్లు పట్టుకున్న చేపల్ని వాళ్ళు బెదిరించి తీసుకుపోవడం అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. వీళ్లనే సముద్రపు దొంగలని భావిస్తూ ఉంటారు వీళ్ళు. అసలైన సముద్రపు దొంగలంటే సముద్ర మధ్యలోని రహస్య దీవుల్లో ఉంటూ ఇతర దేశాల్లో వ్యాపారం చేసుకుని సంపదతో ఓడల్లో వస్తున్న వ్యాపారస్తుల మీద తమ అనుచరులతో దాడి చేసి సంపద దోచుకుపోతారు. కాని తనకు బుద్ధి తెలిసిన తర్వాత ఎప్పుడూ ఇటువంటి సంఘటన జరగలేదు. తనెప్పుడూ సముద్రపు దొంగని చూడలేదు, ఇప్పుడు చూస్తున్నాడు. నేనా ఇతన్న ఒడ్డుకి లాగి రక్షించాలనా వద్దా అని క్షణకాలం ఆలోచించాడు. నేనా రక్షించినా రక్షించకపోయినా ఈడా తెల్లారేసరికి ఒడ్డుకు కొట్టుకురాయడం ఖాయమే. ఎంతైనా తను మనిషే కదా. కుప్పటిలో మానవత్వం మేల్కొంది. నెమ్మదిగా బోటు తాళ్ళని కొయ్య దొంగకి కట్టి బోటుని ఒడ్డుకు నడిపించాడు. బోటు మోకాళ్లలోతుకొచ్చిన తరువాత ఒక పెద్ద అల కోసం ఎదురుచూసి అది రాగానే దాని వెంట తెప్పను బలంగా నెట్టాడు. ఆ అల తెప్పను విసురుగా తీరం మీద ఇసుకలోకి నెట్టి తాను సముద్రంలోకి వెళ్ళిపోయింది. ఆ అల విసురుకు తెప్ప తీరం మీద ఇసుకలో దూరంగా వచ్చేసింది. దాంతోపాటు కొయ్య వెంట కొట్టుకు వచ్చిన సముద్రపు

అస్తమిస్తూ సింధూరం రంగులో కనిపిస్తున్నాడు. వలను అక్కడే ఆరబెట్టి చేపల బుట్ట తీసుకుని వడివడిగా తీరానికి 1.5 కిలోమీటర్ దూరంలో ఉన్న బెస్తపాలానికి పరిగెత్తాడు. చేపల బుట్ట ఇంట్లో ఇచ్చి తమ పట్టపు కుల పెద్ద పెదకాపు ఇంటికి వెళ్లి విషయం చెప్పాడు. పెదకాపు దండోరా వేయించాడు.

0: సముద్రపు దొంగ తీరానికి వచ్చున్నాడని తెలిసేసరికి బెస్తవాళ్లు చేతికందిన కత్తులతో కర్రలతో గ్రామం మధ్య టెంకాయ కప్పుతో నిర్మించిన రామాలయం చేరుకున్నారు. కుప్పడు ముందు దారి తీస్తే వెనుక పెదకాపు, ఆ వెనుక పల్లె ప్రజలు పిల్ల జల్ల గందరగోళంగా అరుస్తూ కేకలు వేస్తూ గుంపుగా వస్తున్నారు. సముద్రపు దొంగను తీరానికి చేర్చినందుకు అందరూ కుప్పణ్ణి తిడుతున్నారు. వీళ్లు వెళ్లేసరికి సముద్రపు దొంగ ఇంకా అలాగే పడుకుని ఉన్నాడు. జనం చుట్టూ మూగారు. అతని తల తిప్పి అన్ని విధాలుగా పరీక్షించిన పెదకాపు, ఈడా సముద్రపు దొంగ కాదు, ఈడా ఎవడో పిచ్చోడయింటాడు, సముద్రంలో దూకుంటాడు అన్నాడు. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పెదకాపు గుబురు మీసాలు గడ్డంతో నిండి ఉన్న అతని ముక్కు దగ్గరకు అతి కష్టం మీద వేలు పెట్టి పరీక్ష చేశాడు. ఈడా బతికే ఉండాడ్రా అని చెప్పాడు. అతనే మళ్ళీ, మనకిక్కడేం పనే, పోదాం పదండే అన్నాడు. అందరూ పొలవమంటూ తిరిగి పల్లకు వచ్చారు. ఎందుకు ఆ పిచ్చోడిని చూస్తే పాపం అనిపిస్తుండదమ్మా, రేత్రికి ఏ నక్కలో వస్తే పెరక్క తింటాయనిపిస్తుండది, ఊపిరున్నా లేవలేడు కదా, ముంతలో కాస్త గంజిపోసి ఇయ్యమ్మా, ఎల్లా తాగించొస్తా అన్నాడు ఇంటికి వచ్చిన కుప్పడు వాళ్ళమ్మతో. తల్లి ముత్తులక్ష్మి అనుమతితో కుప్పటి పెళ్ళం ముంత నిండా రాగి అంబలి పోసిచ్చింది. దాన్ని చిక్కంలా తాళ్లతో బిగించి పట్టుకుని ఇంటి ప్రక్కన పడున్న పాత తెడ్డునొకదాన్ని భుజాన పెట్టుకుని ఆ చీకట్లో లాంతర పట్టుకుని సముద్రపు ఒడ్డుకు బయలుదేరాడు కుప్పడు. దూరంగా అరడజను నక్కలు పిచ్చివాడి చుట్టూ చేరి ముక్కుతో వాసన చూస్తున్నాయి. లాంతర వెలుగుకు వాటి కళ్ళు వింతగా మెరుస్తున్నాయి. కుప్పడు భుజాన ఉన్న తెడ్డును చేతికి తీసుకునేసరికి అవి దూరంగా పారిపోయాయి. సముద్రపు ఇసుకలో అలాగే పడుకుని ఉన్నాడు పిచ్చివాడు. లాంతరు వెలుగు బాగా పడేట్లు దాన్ని ఒడ్డునున్న తెప్పమీద పెట్టి క్రింద కూర్చున్నాడు కుప్పడు. తరువాత ముందకు కట్టిన గుడ్డ విప్పాడు. బొట్లో దోపుకొని తెచ్చిన చిన్న కొయ్యగంటిని ముంతలో ముంచి పిచ్చివాడి నోరు బలవంతంగా తెరిచి అంబలి నోట్లో పోశాడు. పిచ్చివాడు గుటక మింగాడు. నిదానంగా ఓపిక్గా గంటితో అంబలి మొత్తం త్రాగించాడు కుప్పడు. ముంత ఖాళీ అయింది. నక్కలు మళ్లీ వస్తాయేమోనని పిచ్చివాడి ప్రక్కనే కూర్చుండిపోయాడు కుప్పడు. అర్ధరాత్రి దాటిన తరువాత వెన్నెల వెలుగు వచ్చింది. కుప్పడు పిచ్చివాడి సమీపంలోనే పడుకుని నిద్రపోయాడు. తెల్లవారుగానే ఎండకు మెలకువ వచ్చింది కుప్పడికి. లేచి ఇసుక దులుపుకొని లాంతరు ఆర్పేసి ఇంటికి బయలుదేరుతూ పిచ్చివాడి వైపు చూశాడు. పిచ్చివాడు కదులుతూ ఉన్నాడు. ఇకనేం భయం లేదు, బతుకుతాడు అనుకుంటూ ఇంటికి వచ్చాడు కుప్పడు. కుప్పడు ముఖం కడుక్కొని గంజి తాగే సమయానికి వార్త వచ్చింది. సముద్రపు ఒడ్డుకు వెళ్లిన పిల్లలకు పిచ్చివాడు లేచి గ్రామం వైపు వస్తూ కనిపించాడు. ఇకనేముంది, పిల్లలు ఆదరా బాదరా పల్లెలోకి పరిగెత్తుకు వచ్చి,
1: సముద్రపు దొంగ దొరికినాడు, సముద్రపు దొంగ లేచినాడు, ఇక్కడికే వస్తున్నాడు, సముద్రపు దొంగ లేచినాడు, ఇక్కడికే వస్తున్నాడు
0: అంటూ అరిచారు. వాళ్లకు పిచ్చివాడు అనడం కంటే సముద్రపు దొంగ అనడమే బాగుంది. దూరంగా పిచ్చివాడు ఇసుకలో అడుగులో అడుగు వేసుకుంటూ నడిచి వస్తున్నాడు. అతను మామూలు మనిషి నడిచినట్లు నడవడం లేదు. నాలుగు కాళ్ల జంతువు నడిచినట్లు కాళ్ళు దూరదూరంగా వేసుకుంటూ అంగలు వేస్తూ వంగి చేతులూపుకుంటూ వస్తున్నాడు. వాడు నేరుగా రామాలయం ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. పిల్లలు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. ఆడవాళ్లు తమ మగవాళ్ల వెనక నిలబడ్డారు. పెదకాపు తన భయాన్ని కప్పిపుచ్చుకుంటూ,
2: ఎవడివురా నువ్వా, యా నుంచి వచ్చుండావా అని అరిచాడు.
0: అన్నాడు తప్ప నోట్లో నుంచి మాట రాలేదు. పిచ్చిగా నవ్వుతున్నాడు, జంతువులా అరుస్తున్నాడు, పక్షిలా కూస్తున్నాడు. ఎవరేమడిగినా అదే జవాబు.
2: ఓరే, ఈడో పిచ్చోడే కాదు, మూగోడు కూడా.

అయితే ఈడితో పేసి లేదురా, ఈడిక ఎవరైనా ఒక పంచ సొక్క తీసియండి అన్నాడు పెదకాపు. ఎవ్వరూ అక్కడి నుంచి కదల్లేదు. కుప్పడు తన ఇంటికెళ్ళి ఉతికిన తన పూల లుంగి చొక్కా తెచ్చిచ్చాడు. పెదకాపు సూచన మీద పిచ్చివాడికి లుంగీ కట్టి పురికోసను మొలతాడులా కట్టి లుంగీని బిగించాడు. పిచ్చివాడు చొక్కా వేయబోతే వేసుకోలేదు, దాన్ని తీసుకుని తన భుజం మీద వేసుకున్నాడు.

రోజులు గడుస్తున్నాయి. పిచ్చివాడితో అందరికీ అలవాటైపోయింది. ఎవరైనా ఇంత పెడితే తింటాడు. ఊరంతా తిరుగుతాడు. చెట్ల మధ్య చేరి కోతులతో వాటిలాగే కిచకిచమంటూ మాట్లాడుతాడు. ఉడతలతో వాటిలాగే అరుస్తాడు. కాకులతో కావు కావు మంటాడు. పిచ్చుకలతోనూ అంతే, వాటిలాగే అరుస్తూ మాట్లాడతాడు. అంతెందుకు, ఒకరోజు కుప్పటి దొడ్లో తెగబారడు నాగుపామును ఒడిసి గొంతు పట్టుకున్నాడు. అది తన శరీరాన్నంతా అతని చేతికి చుట్టుకుంది. బయట ఉన్న తలతో అది అంటుంటే వీడి కూడా దాని భాషలో అన్నాడు. అందరూ భయంతో దాన్ని చంపమని అరిచారు. కానీ పిచ్చివాడు దాన్ని చాలా దూరంగా తీసుకెళ్లి సవకతోపులో వదిలేసి వచ్చాడు. ఇతనికి కుప్పడంటే విపరీతమైన వాత్సల్యం. అతని తల్లన్నా కూడా అంతే. మిగతా కుటుంబ సభ్యులన్నా పిచ్చోడికి చాలా ఇష్టం. వాళ్లు కనిపిస్తే దూరం నుంచైనా చల్లగా ఉండండి అన్నట్లు వాళ్ళని చెయ్యెత్తి ఆశీర్వదిస్తాడు. దానికి తగ్గట్లు ఇంట్లో పదార్థాలు తీసుకెళ్లి పిచ్చోడికి ఇస్తుంటాడు కుప్పడు. పిచ్చివాడు ఎక్కడ తిరిగినా ఎక్కడ తిన్నా పడుకోవడానికి మాత్రం రామాలయం ముందున్న ఇసుకలో పడుకునేవాడు. ఇప్పుడు పనులు లేవు కాబట్టి పల్లెలో యువకులు పిల్లలు భజన నేర్చుకుంటున్నారు. సాయంత్రం 6 గంటలకు మండల కేంద్రం నుంచి భజన గురువు, మద్దెల వాయిద్యగాడు మోటారు సైకిల్లో వస్తారు. ఆ సరికే పెద్ద పిల్లలు యువకులు పసుపు రంగు చొక్కా, అదే రంగు పంచ గోచిలా పైకెత్తి వెనక్కి దోపి కట్టుకుని సిద్ధంగా ఉంటారు. కాళ్లకు గజ్జలు, చేతిలో భజన చెక్కలతో. గురువు రాగానే రామాలయంలో సంచిలో పెట్టిన తమ భజన దుస్తులు ధరించి తయారవుతారు. చుట్టూ వలయంలా భజన నేర్చుకునే వాళ్ళుంటే మధ్యలో చాప మీద మద్దెలు వాయించే ఆయన కూర్చుంటాడు. భజన మొదలవుతుంది. తదనుగుణంగా మద్దెల చప్పుడు వినబడుతుంది. భజన గురువు వలయం లోపల తిరుగుతూ భజన పాట ఎత్తుకుంటాడు. వలయంగా నిలబడిన భజన నేర్చుకునే వాళ్ళు గురువు చెప్పినట్లు లయబద్ధంగా నాట్యం చేస్తూ గుండ్రంగా తిరుగుతూ ఉంటారు. రాత్రి 10 గంటల వరకు భజన నేర్పిన గురువు తన దుస్తులను, గజ్జలను దేవాలయంలో ఒక మూల పెడతాడు. అదేవిధంగా మద్దెల వాయిద్యగాడు కూడా తన మద్దెలను అక్కడ పెడతాడు. ఇద్దరూ తిరిగి బైక్లో వాళ్ల ఊరికి వెళ్ళిపోతారు. ఈ విధంగా రోజులు గడుస్తుండగా ఒక అర్ధరాత్రి వేళ ఉన్నట్లుండి లయబద్ధంగా మద్దెల మోత వినబడింది. అంతా ఉలిక్కి పడి లేచారు. 40 ఏళ్ల వయస్సు ఆపై వాళ్లకు అది బాగా పరిచయమైన మద్దెల దరువు. రామయ్య తండ్రి, ఓ రామయ్య తండ్రి అంటూ మద్దెల మీద పాట వినిపిస్తూ ఉంది. మనిషి మాట్లాడినట్లుండే ఈ చిరపరిచితమైన మద్దెల మోత ఎవరిది, ఇంకెవరిది? 20 ఏళ్ల నాడు మరణించిన సుబ్బడిది. ఒకప్పుడు భజనకు మద్దెలగాడు సుబ్బడే. చెవులకు ఇంపుగా మద్దెలు వాయించేవాడు. పెద్ద చిన్న అంతా రామాలయం వైపు పరిగెత్తారు. పిచ్చివాడు పద్మాసనం వేసుకుని కూర్చుని నెత్తి మీద దుబ్బుగా పెరిగి వేలాడే జుట్టు అటూ ఇటూ కదులుతుండగా పళ్ళు బిగపట్టి మద్దెలు వాయిస్తున్నాడు. 2 భజన పాటలకు ఒళ్ళు మరిచి పరవశంగా విన్నారు అందరూ. ఇంతలో స్పృహలోకి వచ్చాడు పెదకాపు. ఏయ్ ఆపు అంటూ పెద్దగా అరిచాడు. మద్దెల శబ్దం ఆగిపోయింది. ఎవడివిరా నువ్వా? చచ్చిపోయిన మా సుబ్బడో నీ ఒంట్లోకొస్తాడా ఏందే అని అరిచాడు. మళ్లీ మద్దెల దరువులో జవాబిచ్చాడు పిచ్చివాడు. నేనే సుబ్బణ్ణి, నేను చచ్చిపోలేదు అంటూ. నిజంగానే అంటూ నీలుక్కుపోయాడు పెదకాపు. దయ్యాలంటే ఆ బెస్త పల్లెల్లో అందరికీ భయమే. 20 ఏళ్ల క్రితం చచ్చిపోయిన సుబ్బడు ఇప్పుడు బ్రతికి ఉండడమేంటి, ఇడా ఖచ్చితంగా దయ్యమే అనుకున్నారు అందరూ. ప్రతి ఏటా చేపల వేట విరామ సమయంలో ఆ గ్రామానికి భజన గురువుల్ని పిలిపించి పల్లెవాళ్లంతా భజన నేర్చుకుంటారు. భజన

యొక్క లైవన్యాసం వాళ్లకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే నా కథ వినండి అంటూ మద్దల తరువులో తన కథనంతా చెప్పడం మొదలుపెట్టాడు సుబ్బడు.

0: 20 ఏళ్ల క్రిందట ఆ పల్లెవాసి అయిన సుబ్బడు చేపల్ని వెతుక్కుంటూ సముద్రంలో చాలా దూరం వెళ్లాడు. అతను ఇహ లోకంలోకి వచ్చేసరికి పొద్దుగుంకుతూ ఉంది. చప్పున పడవను తిప్పి తీరం వైపుకు బయలుదేరాడు. కాని గాలివాటం మారింది. తుఫాను వచ్చే సూచనలున్నట్లు 50 కిలోమీటర్ల వేగంతో అతనికి వ్యతిరేక దిశలో గాలి బలంగా వీచసాగింది. తెడ్డు ఏమాత్రం ఉపయోగపడలేదు. ఆ గాలి వేగానికి అది వీచే దిశకు రాత్రంతా కొట్టుకుపోయాడు. తెల్లవారేసరికి సముద్రంలో చాలా దూరం వెళ్ళిపోయాడు. సూర్యోదయమైంది. తను ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు. దూరంగా సముద్రం మధ్యలో చిక్కగా చెట్లు పెరిగిన చిన్న దీవిలాంటిది కనపడింది. ఎలాగో అక్కడికి చేరుకున్నాడు. ఆ దీవి చిక్కని పెద్ద పెద్ద చెట్లతో నిండి పచ్చగా ఉంది. అది ఏ ప్రాంతమో తెలియదు. దీవి చుట్టూ తిరిగాడు. దీవి మధ్యలో ఆ దిక్కు నుంచి ఈ దిక్కుకు అడ్డంగా నడిచాడు. అది సుమారు 1 మైలు దూరముంది. దీవి తీరంలో నిలబడి తమ పల్లెకు అది ఎంత దూరముందో అంచనా వేయలేకున్నాడు. రోజు తెప్పమీద సముద్రంలోకి 1 మైలు పోయేవాడు. దరిదాపుల్లో ఎక్కడా తీరం కనపడేది కాదు. కనీసం ఏదైనా పడవ కానీ స్టీమరు కానీ కనపడలేదు. మళ్ళీ తప్పిపోతాననుకుని దీవికి వచ్చేవాడు. దీవిలో తీరం వెంబడి చిక్కగా పెరిగిన ఎత్తైన కొబ్బరి చెట్లున్నాయి. పండి నేలరాలిన కొబ్బరికాయలు గుట్టలు గుట్టలుగా అలల అంచునా తేలుతున్నాయి. అంతేకాక ద్వీపమంతా విచ్చల విడిగా అరటి చెట్లు, మామిడి చెట్లు, జామ చెట్లు, సపోటా చెట్లు, పనస చెట్లు, ఇంకా రకరకాలైన పండ్ల చెట్లు పుష్కలమైన పండ్లతో నిండి ఉన్నాయి. సుబ్బడికి తిన్నంత ఆహారం. సముద్రం ఒడ్డున ఇసుకలో చేతులతో గుంట చేస్తే తీయని స్వచ్ఛమైన మంచినీళ్లు దొరికేవి. ఆ దీవిలో ప్రమాదకరమైన క్రూర జంతువులేమీ లేవు. కోతులు, వేటకుక్కలు, నక్కలు, కుందేళ్లు, అడవి పక్షులు తప్ప. క్రింద పాములు బెడద మాత్రం ఉంది. అందుకని మొదటి 2 రాత్రులు చెట్లెక్కి కాలం గడిపాడు. తరువాత ఆలోచించి 2 పెద్ద చెట్ల మధ్య ఎత్తుగా అడవి తీగలు కట్టి ఉయ్యాల తయారు చేసుకుని అందులో పడుకొని నిద్రపోయేవాడు. ఎప్పుడూ పెళ్ళాం పిల్లలు ఊరు గుర్తుకొచ్చేవి. వాళ్ళని తలుచుకుంటూ కన్నీరు కార్చేవాడు. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి. మనిషి అనేవాడు కనిపించక మాట్లాడి ఎరుగని అతను చివరకు మాటలే మరిచిపోయాడు. జంతువుల శబ్దాలను, పక్షుల కిలకిలా రావాలను ప్రాక్టీస్ చేశాడు. అదే అతని భాష. ఒకరోజు అలాగే తెప్పలో సముద్రం మీద వెళ్ళి ఏదైనా పడవ కనపడుతుందేమోనని చూస్తున్న అతనికి పడవ కనపడలేదు. కానీ అకస్మాత్తుగా మేఘాలు కమ్మాయి, ఈదురుగాలులు వీచాయి. తన తెప్ప ముక్కలైంది. నీళ్లలో పడిపోయాడు. ఒక కొయ్య ముక్క దొరికేసరికి దాన్నే ఆధారంగా చేసుకుని పగలు రాత్రి సముద్రంలో గడిపాడు. గాలి ఎటు వీస్తే అటూ కొట్టుకుపోయాడు. ఒకరోజు తెల్లవారి స్పృహ తప్పి కొయ్య మీదనే పడిపోయాడు. మరుసటి రోజు తిరిగి కళ్ళు తెరిచేసరికి సముద్రపు ఒడ్డున పడి ఉన్నాడు. అది కొప్పటి పని అని అతనికి తెలియదు. అది తన పల్లె తీరమని గుర్తుపట్టాడు. పల్లెలోకి వచ్చాడు. పల్లె పూర్తిగా మారిపోయింది. తన వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోలేకపోయాడు. మద్దెన శబ్దం ఆగిపోయింది. పెదకాపు సుబ్బుడి కథ అందరికీ వివరించి చెప్పాడు. అందరి కళ్ళు కన్నీటి వరదలయ్యాయి. బయటికి వచ్చాడు సుబ్బుడు. అతనికెదురుగా కన్నీళ్లతో నిలబడింది అతని భార్య ముత్తులక్ష్మి. ప్రక్కనే తన పెళ్ళాం పిల్లలతో కుప్పడు. సుబ్బుడు సముద్రంలో కొట్టుకుపోయినప్పుడు కుప్పటికి 6 ఏళ్లు. అతని పెళ్ళాం నిండు గర్భిణి. తరువాత కూతుర్ని ప్రసవించింది. ఆ పిల్లకు కూడా పెళ్ళయి పక్కనున్న బెస్తపాలెంలో మొగుడితో కాపురం చేస్తూ ఉంది. ఆమెకో కూతురు. సుబ్బయ్య భార్య ముత్తులక్ష్మి గవ్వలపాలెంలో ఉన్న తన అన్నతమ్ముడు చిన్నయ్య సహకారంతో తన పిల్లల్ని పెంచి పెద్ద చేసింది.
1: అరే సుబ్బా, ఇక మాతో తిరుగుతావు కాబట్టే నీకు 7 ఏళ్లు కాకపోయినా 2 ఏళ్లకైనా నీకు మాట శుద్ధిరా. వాళ్లే నీ వాళ్ళు. నీ పెళ్ళాం పిల్లలతో ఇంటికి పో,
0: ఆదేశించాడు పెదకాపు. తనను చుట్టుకున్న తన వాళ్లను దగ్గరగా తీసుకుని కన్నీటితో అభిషేకించాడు.

0: మీరు ఇప్పటి వరకు సముద్ర తీర కథలు శీర్షికన ఈనాటి కథ సముద్రపు దొంగ. సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు గారు.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనా?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 9:26. హలో అభిరుచి, ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో శ్రోతను పలకరిద్దాం.
4: హలో,
0: నమస్తే అండి.
4: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్. మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సుప్రియా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: తప్పకుండా
0: అండి. ధన్యవాదాలండి.

0: भारत अभी
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
2: గుడ్ మార్నింగ్ పిల్లలు.
3: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసిరకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
7: ఆకాశవాణి సింగపూర్ ఎఫ్ఎం కేంద్రం, సమయం 9:32. హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకునే సాంగ్స్ అయితే ఇప్పుడు వినేద్దాం. ఈ కార్యక్రమంలో మీరు కూడా మీకు నచ్చిన పాటను వినాలంటే 7901044415 ఈ నెంబర్కి వాట్సాప్ పంపించి మీకు నచ్చిన పాటను వినవచ్చు. కార్యక్రమంలో మొదటి వాట్సాప్. హాయ్, నమస్తే, గుడ్ మార్నింగ్ అంటూ మనకి వాట్సాప్ పంపించారు సోమనాథం, జనార్దన్ రావు, వనజమ్మ, వెంకట భావన, వెంకమ్మ, ఓబులమ్మ, లక్ష్మయ్య, బండారు సుబ్బారావు, తిరుపతమ్మ, నారాయణ, రేవతి, నిత్య, కౌశిక్, అహోబిలం వెంకటేశ్వర్లు, బండారు శంకరయ్య మరియు తాటిపత్రి గ్రామ చేనేత కార్మికులందరి కోసం కూడా పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. వీరందరి కోసం కూడా దేవుళ్ళు చిత్రం నుంచి పాటను విందాం.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగా హెచ్ పై హలో అభిరుచి కార్యక్రమం వింటున్నారు. మరో వాట్సాప్ సందేశం చూద్దాం. విరూపాక్ష చిత్రం నుంచి మా కోసం పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నవారు తుమలచెర్ల గోపినాథ్, యశ్వంత్, ముచ్చిరెడ్డిపాలెం నుంచి. శ్రోతలకు ఉన్న బాట వినే ముందు వాణిజ్య ప్రకటన విందాం.
1: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: కూర్చొని మార్చండి, అలవాటు మార్చండి.
1: మషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.

శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా కోరినటువంటి సినీ గీతాలు వింటున్నారు. హలో అభిరుచి కార్యక్రమంలో మరొక వాట్సాప్. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం పూలతోట రామచక్రం నుంచి దోగుపర్తి శివప్రసాద్, టైలర్ సీను, తోకల వెంకటేశ్వర్లు, వెలగపూడి సరోజనమ్మ, ప్రసాద్ హోటల్స్ బాబురావు, రవి టీ స్టాల్స్ అమీర్, చాబాష, అలాగే శివపురం నుంచి కొండయ్య, కొండమ్మ, పెంచలయ్య, పెంచలమ్మ, సుబ్బులయ్య, సుబ్బులమ్మ, రవి, బెజవాడ మాల్యాద్రి, అజయ్, నజీర్, పరంధామయ్య గారు, సురేష్, రాము తాత, రాము మరియు తాత వెంకటేశ్వర్లు గారు ఈ వాట్సాప్ మనకు పంపించారు. స్నేహబంధం చిత్రం నుంచి పాటను కోరుతున్నారు. వీరి కోసం ఈ పాట.

ఆకాశవాణి సింగపూర్ ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై శ్రోతలు హలో అభిరుచి వాట్సాప్ ద్వారా కొన్న పాటలైతే వింటున్నారు. కార్యక్రమంలో మరికొన్ని వాట్సాప్ సందేశాలు చూద్దాం. ఈ వాట్సాప్ మనకు ఎద్దుమైలారం నుండి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ పంపించారు. వీరు దీపారాధన చిత్రం నుంచి పాటను కోరుతున్నారు. హలో అభిరుచి సింగపూరి ఎఫ్ఎం కేంద్రానికి శుభోదయం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అబేద ఐషా పంపించారు ఈ వాట్సాప్ మనకు. వీరు బంగారు బుల్లోడు చిత్రం నుంచి మా కోసం పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. అలాగే వానా చిత్రం నుంచి మా కోసం పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుండి. లంకేశ్వరుడు చిత్రం నుంచి పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దామోజ్ వెంకటాచారి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామ్ దాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిత్విక్. అలాగే మరొక వాట్సాప్, ఈ వాట్సాప్ మనకు నంద్యాల జిల్లా ఆలగడ్డ నుంచి పాలెం పోలయ్య మరియు వారి కుటుంబ సభ్యులందరూ, వారి ఫ్రెండ్స్ అందరి కోసం కూడా పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన నాట్యమయూరి మరియు నాట్యమయూరి భానుప్రియ గారు నటించినటువంటి స్టేట్ రౌడీ చిత్రం నుంచి మా కోసం పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. సింగపూరి ఆకాశవాణి సిబ్బందికి

నమస్కారాలు అంటూ అనంతపురం జిల్లా కొడిమి గ్రామం నుంచి అఖిల్, అరుణ, సద్దానప్ప, లింగరాజు, యశ్వంత్, సుధీర్ వీరు సంతోషం చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. పోకిరి చిత్రం నుంచి పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. మూసాపేట నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, సక్కుబాయ్, ఎదోజే, సోనిక మరియు లడ్డుబాబు వీరితో పాటుగా మరికొంతమంది శ్రోతలు సరైనోడు చిత్రం నుంచి పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకి, రాజుగారు. ఆకాశవాణి వారికి నమస్కారాలు. మీకు కూడా నమస్కారం అండి. ఈ వాట్సాప్ మనకు పంపించారు జేరుపోతుల బుచ్చయ్య గారు, హన్మకొండ జిల్లా కాజీపేట్ మండలం తారాలపల్లి గ్రామం నుంచి. మా కోసం ఏదైనా స్నేహానికి సంబంధించిన పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. నమస్తే శుభోదయం అంటూ మనకు వాట్సాప్ పంపించారు ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తుల గుప్తా గారు, గొల్లపూడి నాగలక్ష్మి గారు. శ్రోతలందరి కోసం కూడా ఇప్పుడు సరైనోడు చిత్రం నుంచి పాట విందాం.

ఈ వాట్సాప్ మనకు సర్దార్ గారు పంపించారు. శుభోదయం అంటున్నారు. శుభోదయం అండి. ఈరోజు ఉదయం చరిత్ర పుటల్లో పాముల గురించి, పాములు రైతులకు చేసే మేలు గురించి చక్కటి విషయాలు మాకు తెలియచేశారు అంటూ ధన్యవాదాలు తెలియచేస్తున్నారు. మీకు కూడా ధన్యవాదాలండి. కార్యక్రమంలో మరొక వాట్సాప్. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఈ వాట్సాప్ మనకు నిజామాబాద్ ఆదర్శనగర్ నుంచి కీర్తి, రాజకుమార్, సరోజ, సంతోష్, లక్ష్మీప్రియ, ప్రతీక్ష మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ వాట్సాప్ పంపించారు. వీరు స్నేహం కోసం చిత్రం నుంచి పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. జెమిని చిత్రం నుంచి మా కోసం పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు గోవర్ధన్ రావు, ఇందిరాబాయి, భానుప్రకాష్, నవ్య, లకీ, మీరాబాయి, మోతీబాయి, అలాగే చౌటుపల్లి నుంచి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్ర, గణేష్ పెద్ది చిత్రం నుంచి పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. శుభోదయం అంటూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి శెట్టి సూరిబాబు, వీరు నమ్మక ద్రోహులు చిత్రం నుంచి పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. చాణక్యుడు చిత్రం నుంచి పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. షేక్ అబ్దుల్ అలీ, నిఘార్ పర్వీన్, ఉదయభాను, మీనా సత్యం, శారదా సుధీర్, శోభా శ్రీధర్, రవి సునీత్. డాన్ చిత్రం నుంచి మా కోసం పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు ఎం నరేష్, మెర్సి విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, సకుబాయ్, ఏదోచే, సోనిక, లక్ష్మీవర్మ, లడ్డుబాబా, మూసాపేట్ నుంచి వీరు వాట్సాప్ పంపించారండి. వీరందరి కోసం కూడా స్నేహం కోసం చిత్రం నుంచి పాటను విందాం.

మీరింతవరకు హలో అభిరుచి వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 10 గంటలుగా వస్తుంది. మరికొద్దిసేపట్లో ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు.

తర్వాత వినండి. అడవి దొంగ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట గీత రచన వేటూరి. ఈ చిత్రంలోనే పాటను వినిపించమంటూ కోరుతున్నారు బుచ్చిరెడ్డిపాలెం నుంచి తుమ్మలచెర్ల గోపినాథ్ గారు.

ముద్దుల మామయ్య చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట, గీత రచన సి నారాయణ రెడ్డి. ఈ చిత్రంలోనే పాటను వినిపించమంటున్నారు తెలంగాణ రఘునాథపురం గ్రామం నుండి హేమంత్ కుమార్, రిషితేజ్, అస్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాన్షి, గీతిక, ప్రణీత్, వెంకన్న.

బలిపీఠం చిత్రం నుంచి వి రామకృష్ణ పి సుశీల పాడిన పాట, గీత రచన దాసరది, సంగీతం చక్రవర్తి. ఈ చిత్రంలోని పాటను వినిపించమంటూ కోరుతున్నారు రంగారెడ్డి జిల్లా గోపికానగర్ నుండి శివకృష్ణ గౌడ్, ప్రణీత్ గౌడ్.

ఇప్పుడేనండి స్నేహబంధం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట. గీత రచన ఆత్రేయ. ఈ చిత్రంలోని పాటను వినిపించమంటూ కోరుతున్నారు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం పూలతోట రామచక్రం నుంచి దోగుపర్తి శివప్రసాద్, టైలర్ శ్రీను, తోకల వెంకటేశ్వర్లు, వెలగపూడి సరోజనమ్మ ప్రసాద్, హోటల్ బాబురావు రవి, టీ స్టాల్స్ అమీర్ చాబాష, ఇంకా శివపురం నుంచి కొండయ్య, కొండమ్మ, పెంచలమ్మ, పెంచలయ్య, సుబ్బలమ్మ, సుబ్బలయ్య, రవి, బెజవాడ మాల్యాది, మాల్యాద్రి, అజయ్, నజీర్, పరందామయ్య, సురేష్, రాము, తాత, వెంకటేశ్వర్లు వీరందరి కోసం ఈ పాట.

మనసు కూడా వేడి తెగలు ఎగయవస్తును మల్లె పువ్వు నల్లగా మాయవస్తును మనసు కూడా వేడి తెగలు

సంసారం ఒక చదరంగం. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన వేటూరి. ఈ చిత్రంలోని పాటను వినిపించమంటూ కోరుతున్నారు ఎద్దు మైలార నుండి సహస్ర వర్షశ్రీ అంకిత్ హర్షిత్.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. ఇప్పుడు హనీ పాడిన ఖడ్గం చిత్రం నుంచి ఈ పాట శక్తి రచన.
2: దూమ్ తినక్ చిక్ తినక్ చిక్ దూమ్ తినక్

0: సులభమ్మా, వచ్చేపోయే వారికి ఉద్దించుకోమ్మా. ఏంటో చెప్పమ్మా.
1: పగలేమో రెండే కాళ్ళు, చీకటి పడితే నాలుగు కాళ్ళు. జంతువు కాదు మనిషే.
0: ఎవరు?
1: ఇంకెవరు?
0: నానే.

రాత్రి చేసిన తప్పులు అన్ని పొద్దుట మన్నించేస్తుంది, ఎన్నిసార్లు మాట తప్పినా మన్నించాం పో అంటుంది. ఆ దేవత ఎవరు? కాదు కాదు కాదమ్మా, నీ అమ్మ.

సిరివెన్నెల చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట అది. వినబోయే పాట హరిహరన్ మహాలక్ష్మి పాడారు, చిత్రం ఒకే ఒక్కడు.

చిత్రతరంగిణి కార్యక్రమం సమాప్తం. 12:10 లాహిరి లాహిరి కార్యక్రమంలో ఏకచిత్ర గీతాలు వినవచ్చు. సమయం 12 గంటలకు వస్తోంది. కొంచెం సేపట్లో ఢిల్లీ నుండి వార్తా ప్రసారం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.

0: పంజర్ల నన్నిటిని పదపదాలుగా చేసి అడవులన్నీ హతాహతముగా చెక్కేసి దేవుడిచ్చిన తీర్థమెవడడ్డగిల్చినా దేవుడిచ్చిన తీర్థమెవడడ్డగిల్చినా ప్రవహింపజేస్తాం బ్రతుకు సాగిస్తాం.
1: పంతొమ్మిది వందల 1955 సారథి ఫిల్మ్స్ లిమిటెడ్ ద్వారా విడుదలైన రోజులు మారే చిత్రం నుంచి పాటలు మీరు ఇంతవరకు విన్నారు లాహిరి లాహిరి కార్యక్రమంలో. సమయం 12:30 కావస్తోంది. తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.
2: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంద్రపాటి మాధవీలత. అంతర్జాతీయ ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేందుకు బిమ్స్టెక్ సభ్య దేశాల మధ్య మరింత సహకారం అవసరమని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హర్యానా, చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈరోజు పూరిలో జగన్నాథ రథయాత్ర సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జపాన్ ఓపెన్ సూపర్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో పివి సింధు క్వార్టర్ ఫైనల్స్ లోకి దూసుకెళ్లింది. ప్రపంచవ్యాప్తంగా ఏర్పడుతున్న ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేందుకు బిమ్స్టెక్ సభ్య దేశాల మధ్య మరింత సన్నిహిత సహకారం అవసరమని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన 5వ బిమ్స్టెక్ జాతీయ భద్రతా అధిపతుల సమావేశంలో దోవల్ మాట్లాడుతూ బిమ్స్టెక్ సభ్య దేశాలు పరస్పర ప్రయోజనాల కోసం చేతులు కలిపి నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని, పరస్పర చర్చల ద్వారా పరిష్కారాలు కనుగొనాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. దాదాపు 5 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల ఉమ్మడి జీడీపీ కలిగిన హిందూ మహాసముద్ర ప్రాంతంలోని అత్యంత కీలకమైన, శక్తివంతమైన దేశాలను బిమ్స్టెక్ ఒకే వేదికపైకి తెచ్చిందని ఆయన గుర్తు చేశారు.

0: There is an urgent need for us to collaborate, take decisive actions for our mutual benefit, and find solutions through mutual discussions and deliberations to the vexed problems that we are all facing. Excellencies, BIMSTEC brings together two of the most significant and vibrant regions of the Indian Ocean together. We are home to 1.7 billion people, almost 22% of the world population.
1: అలాగే కొత్తగా ఎదురవుతున్న భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రాంతీయ అభివృద్దిని ప్రోత్సహించడానికి సభ్య దేశాల మధ్య బలమైన సహకారం ఉండాలని చెప్పారు. ఉగ్రవాదం, అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరాలు, సైబర్ ముప్పులు, సముద్ర భద్రతా సవాళ్లను ఎదుర్కోవడంలో సభ్య దేశాలు ఇప్పటికే సహకారాన్ని ముందుకు తీసుకెళ్లాయని ఆయన చెప్పారు.
0: BIMSTEC's long-standing goals of regional security, connectivity, capacity building and economic security should continue to drive our collective efforts. For India, BIMSTEC represents our vision of neighborhood first, our commitment to Act East policy and the Mahasagar vision, which stands for mutual and holistic advancement for security and growth across regions.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హర్యానా, చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనీపట్ మధ్య నడిచే దేశంలోని మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు. జింద్లోని ఏకలవ్య స్టేడియంలో సుమారు 14,700 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి జాతికి అంకితం చేస్తారు. మధ్యాహ్నం ప్రధాని చండీగఢ్ చేరుకుంటారు. అక్కడ ఆరోగ్య సంరక్షణ, విద్య, రహదారి, మౌలిక సదుపాయాలకు సంబంధించిన 6,600 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. చండీగఢ్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్లో నిర్మించిన అడ్వాన్స్డ్ మదర్ అండ్ చైల్డ్ సెంటర్, అడ్వాన్స్డ్ న్యూరోసైన్సెస్ సెంటర్లను మోదీ ప్రారంభిస్తారు. ఆ తర్వాత ప్రధాని జలంధర్లో పర్యటిస్తారు. అక్కడ కనెక్టివిటీని బలోపేతం చేయడం, ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరచడం, ప్రాంతీయ ఆర్థికాభివృద్దిని వేగవంతం చేయడం లక్ష్యంగా 5,470 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద జలంధర్ కాంట్తో సహా పునరుద్ధరించిన 75 రైల్వే స్టేషన్లను మోదీ ప్రారంభిస్తారు. వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ బెల్జియం దేశంలోని బ్రస్సెల్స్లో భారతీయ వ్యాపార ప్రతినిధుల బృందంతో సమావేశమయ్యారు. ఈ బృందంలో ఫిక్కీ, సిఐఐ, అసోచామ్, ఇతర ప్రాంతీయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య భారతీయ పరిశ్రమలకు కొత్త అవకాశాలు కల్పించడం, భారతీయ వ్యాపారాలకు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు, ప్రజలకు స్పష్టమైన ప్రయోజనాలు చేకూరుస్తుందనే అంశాలపై తాము చర్చించినట్టు గోయల్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రపంచ ప్రసిద్ధ జగన్నాథ రథయాత్ర ఈరోజు ఒడిశాలోని పూరిలో ప్రారంభం కానుంది. ఈ వార్షిక రథయాత్ర ఉత్సవంలో జగన్నాథుడు, ఆయన తోబుట్టువులు బలభద్రుడు, దేవి సుభద్ర రథాలపై ప్రజలకు దర్శనమిస్తూ జగన్నాథుడి పినతల్లి ఇల్లుగా భావించే గుండిచా ఆలయాన్ని సందర్శిస్తారు. ఈ పవిత్ర త్రిమూర్తుల ఊరేగింపును వీక్షించేందుకు దేశ విదేశాల నుండి లక్షలాది మంది భక్తులు ఊరికి తరలివచ్చారు. జగన్నాథ రథయాత్ర సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుడు, భక్తుల ఈ పవిత్ర కలయిక ఒక అసమానమైన భావోద్వేగ భరితమైన క్షణమని రాష్ట్రపతి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. జగన్నాథుని ఆశీస్సులతో ప్రజలు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు. ఈ రథయాత్ర విశ్వాసం, భక్తి, సమానత్వం, సామూహిక సామరస్య విలువలను ప్రతిబింబిస్తుందని, అన్ని భేదాలకు అతీతంగా ప్రజలను ఒకచోటికి చేరుస్తుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. రథయాత్రను దేశం కాలాతీత ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వానికి ఒక ఉజ్వలమైన వ్యక్తీకరణగా ప్రధానమంత్రి అభివర్ణించారు. రథయాత్రతో ముడిపడి ఉన్న సాంప్రదాయాలు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తరాల

0: కుటుంబాలకు స్ఫూర్తినిచ్చాయని అన్నారు. జగన్నాథుడు అందరికీ ఆరోగ్యం, సంతోషం, శ్రేయస్సును ప్రసాదించాలని ప్రధానమంత్రి ప్రార్థించారు. హార్మోజ్ జలసంధిలో నౌకల రక్షణే లక్ష్యంగా ఇరాన్పై దాడులను ప్రారంభించినట్టు అమెరికా తెలిపింది. హార్మోజ్ జలసంధిలోని నౌకలను లక్ష్యంగా చేసుకునే టెహరాన్ సామర్థ్యాన్ని దెబ్బతీసేందుకు నిన్న ఇరాన్పై దాడులను పూర్తి చేసినట్టు అమెరికా పేర్కొంది. ఈ కీలక జల మార్గంపై టెహరాన్ పట్టును సడలించేందుకు అమెరికా సైనిక చర్యను మరింత విస్తరించడంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా వివిధ ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నారు. ఈరోజు తెల్లవారుజామున టెహరాన్లో వైమానిక రక్షణ వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి. బెహ్రెయిన్, కువైట్లతో సహా ఈ ప్రాంతంలోని అమెరికా సైనిక లక్ష్యాలపై తాము దాడులు చేశామని ఇరాన్ ప్రకటించిన తరువాత ఈ పరిణామం చోటు చేసుకుంది. రైలు టికెట్ బుకింగ్ను మరింత సరళంగా, యూజర్ ఫ్రెండ్లీగా మార్చేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ కొత్త బేటా వెబ్సైట్ను ప్రారంభించింది. ఈ కొత్త బేటా వెర్షన్లో ఐఆర్సిటీసీ 4 ముఖ్యమైన మార్పులు చేసింది. ఇందులో అనవసరమైన పాపప్లు, ఫ్లాషింగ్ గ్రాఫిక్స్ లేదా ఇతర చికాకు కలిగించే అంశాలుండవు. ప్రయాణికులు అన్ని క్లాసులకు సంబంధించిన సీట్ల లభ్యతను ఒకేసారి చూసుకోవచ్చు. ఇది వేగవంతమైన చెక్అవుట్ ప్రక్రియను అందిస్తుంది. ఈ వెబ్సైట్ ఇకపై ప్రయాణికుల వివరాలను సేవ్ చేసి ఉంచుతుంది. దీనివల్ల ప్రతిసారి వివరాలు నమోదు చేయాల్సిన అవసరం లేకుండా తదుపరి బుకింగ్లు సులభంగా చేసుకోవచ్చు. జపాన్ ఓపెన్ సూపర్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో పీవీ సింధు చైనా క్రీడాకారిణి హాన్ యూయును వరుస గేమ్లలో ఓడించి క్వార్టర్ ఫైనల్స్లోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్లో సింధు 21-16, 21-14 తేడాతో ఘన విజయం సాధించింది. మిక్స్డ్ డబుల్స్ జంట తనీషా క్రాస్టో, ధ్రువ్ కపిలా ప్రీ క్వార్టర్ ఫైనల్స్లో ఓడిపోయారు. ఫిఫా వరల్డ్ కప్ ఫుట్బాల్లో భాగంగా అమెరికాలోని అట్లాంటా స్టేడియంలో జరిగిన 2వ సెమీఫైనల్లో అర్జెంటీనా 2-1 గోల్స్ తేడాతో ఇంగ్లాండ్ను ఓడించింది. ఆదివారం రాత్రి జరిగే ఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనా స్పెయిన్తో తలపడుతుంది. అర్జెంటీనా 2022లో ఖతార్లో జరిగిన ప్రపంచకప్ టైటిల్ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న 3 వన్డే మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా 2వ వన్డే మ్యాచ్ ఈరోజు కార్డిఫ్లోని సోఫియా గార్డెన్స్లో జరుగుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5:30 ప్రారంభమవుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. అంతర్జాతీయ ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేందుకు బిమ్స్టెక్ సభ్య దేశాల మధ్య మరింత సహకారం అవసరమని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హర్యానా, చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఈరోజు పూరిలో జగన్నాథ రథయాత్ర సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జపాన్ ఓపెన్ సూపర్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో పీవీ సింధు క్వార్టర్ ఫైనల్స్లోకి దూసుకెళ్లింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం జానపద కళారూపం.
2: ఈనాటి జానపద కళారూపాలు కార్యక్రమంలో కాశీ మజిలీ కథలలోని అన్నా చెల్లెలి కథ తంబూరు కథ వింటారు. నిర్వహణ శ్రీమతి ఎడవల్లి సుబ్బమ్మ, వంతలు శ్రీమతి మిరియాల లక్ష్మి, శ్రీమతి మిరియాల కుమారి.

చూడ గాని భర్తతో సెలవు తీసుకొని అడవిలో తల్లి గారి పచ్చానా.

ఎడ్గడీలు తప్పబెట్టాను అమ్మా శంకరుడు ప్రత్యక్షమైన అమ్మా ఇళ్ళ నత్తడవిలో తపన చేశాను అమ్మా ఏం వరములు కావాలి తల్లి అమ్మా అడగగానే స్వామి పరమేశ్వర నాకు సంతానం లేదు స్వామి అయ్యో నాకు సంతానం ఈ స్వామి అమ్మా చక్కగా చెప్పగాని ఇవమ్మా కుమారుని ఇస్తున్నాను అయ్యో మాడు పండి చేతిలో పెట్టి స్వామి నాకు కుమార్తె కూడా కావాలి అమ్మా కష్టాలు పాలవుతారు అమ్మా వద్దనక కాదనక స్వామి పరమేశ్వర అయ్యో మాకు రాజ్యం ఉంది.

చెప్పగాని ఆ ఇల్లాలు తన రాజ్యానికి వచ్చి మా భర్తతో సెలవు తీసుకొని పరమేశ్వరుడు సంతానం ఇచ్చాడు, అమ్మా సంతానం తీసుకొని అమ్మ చక్కగా ఆభం చేస్తుంది. అమ్మాయి నాడు 9 మాసాలు, ఆ నాడు 9 గడియాలు.

0: అమ్మ వేసే ఇరుపులు ఉన్నారు, అమ్మ చూడ చక్కగా ఉన్నారు, అమ్మ బంగారు ఛాయ బాల ఒక ఛాయ అమ్మ ఎంతో చక్కగా ఉన్నారు, అమ్మ బాగా చూశాను, అమ్మ ఏ విధంగా పెంచుతున్నారు,
1: ఏ విధంగా పెంచుతున్నారమ్మా,
0: తాలి

అమ్మా అబ్బాయి పెరుసు బాలుడు, అమ్మా అమ్మాయి పెరుసు కుమారి, అమ్మా బిడ్డలెంతో పెంచుతున్నారు, అమ్మ చక్కగా ఉన్నారు, అమ్మా చక్కగా శివుని తలవగాని అమ్మా పరమేశ్వరుడు పండుగ పంపించాడు, అమ్మా ఐదేళ్ళు పిల్లలయ్యారు, అబ్బాయి పెరుసు బాలుడు, అమ్మాయి పెరుసు కుమారి, అమ్మా పూల పల్లక వచ్చింది, అమ్మా పూల పల్లకలు ఇద్దరు కూర్చొని చక్క దేవలోకం వెళ్ళారు, అమ్మా దేవలోకం చక్కని చదువుకుంటున్నారు, అమ్మా అబ్బాయి ఇంద్రుడి దగ్గర చదువుకుంటున్నారు, అమ్మా అమ్మాయి దేవతల దగ్గర చదువుకుంటుంది, ఎంతో చక్కగా ఉన్నారు, అమ్మా చక్కగా ఉంటున్నారు, అబ్బాయి బాణ విద్యలో కత్తిద్దంలో పేరు పొందారు, అమ్మాయి ఎంతో చక్కగా ఉన్నారు,

బాలలు అయ్యారు. అమ్మాయి ఎంతో పెరుగుతున్నారు. పిల్లవాడు కట్టిద్దలో పేరు పొందాడు. అమ్మ బాలమింజలో పేరు పొందాడు. అమ్మ ఒకరోజు చెల్లెకి పూలు వస్తుంది. అమ్మ చక్కగా పూలు కొయ్యంగా అన్నగారు వెనకించి బాగా చూశాడు. ఆ శివబాలను బాగా చూశాడు. అమ్మో మా చెల్లెలు ఈడేలాగుంది. దేవతలు మా అపవిత్రమైపోతుందని అమ్మ ఒక చన్నగారు అమ్మ దేవేంద్రుడి వద్దకు వచ్చి, స్వామి దేవేంద్ర అయ్యా మేము భూలోకాన్ని వెళ్ళిపోతాం, మా తల్లిదండ్రి గారు మాకు గుర్తొచ్చారు, నాయన అలాగే వెళ్ళమని అమ్మ చక్కగా చెప్పగానే నాయన పూల

పేరు చెప్పారు. నాయన శుభాలుడా, తూర్పుపై వెళ్ళండి అయ్యా. అయ్యో పడమని వెళ్ళొద్దని, అమ్మ చక్కగా చెప్పగానే అమ్మ చక్కగా దారి.

అక్కడ బంగారు కోనేరు ఉన్నది. అమ్మ బంగారు కోనేరు రాంగారు ఆ చెల్లికి ఎక్కడ ఆకలి వేసింది. అదే అన్నయ్య నాకు ఎక్కడ లేని ఆకలి వేస్తుంది అయ్యో పళ్ళు ఉంచేస్తానని శివబాలుడు అమ్మ చెట్టుకి పళ్ళు కోశాడు. ఆ చెల్లెలు వచ్చి చెట్టు కింద ఉండి పళ్ళు తింటుంది. అమ్మ అక్కడ ఎవరు వచ్చారు? అమ్మ నాగేంద్ర కుమార్తెలు 7 మంది నాగమ్మలు. అమ్మ పచ్చి పౌరం వచ్చేసి అక్కడ జలకాలాడి చక్కగా వెళుతారు. అమ్మ చక్కగా ఉండగానే అమ్మ నాగ కన్యలు చక్క వస్త్రాలను ఇరించి చక్కగా జలకాలాడుతున్నారు. అమ్మ దేవతల వరాన్ని కలిగారు. చూడు వరాన్ని కలిగారు కాబట్టి ఆ దేవతలు కూడా అమ్మాయి కనపడుతున్నారు. ఏ అమ్మాయిలారా చెట్టు పైన మా అన్నయ్య ఉన్నాడు అయ్యో చక్కగా స్నానం చేస్తున్నారని అమ్మ పక్క పక్క నవ్వగానే అమ్మ దేవతలు కూడా చూశారు. అమ్మయ్యో మానవరాలు మమ్మల్ని చూసి చక్కగా నవ్వింది. అమ్మ వస్త్రాలు ధరించుకొని ఆ తండ్రి వద్దకు వెళ్ళిపోయి నాయన నా కన్న తండ్రి అమ్మ నాగలోకి వెళ్ళిపోయారు. నాయన కన్న తండ్రి ఒక మానవరాలు మమ్మల్ని చూసి పక్కున నవ్వింది. అమ్మ ఎవరితో తెలియక నవ్వింది. అమ్మ తప్పులు కూడా క్షమించమ్మా నాయన నువ్వు ఏం చేస్తావు మాకు తెలియదు వెళ్ళి అమ్మాయి మమ్మల్ని ఎలా నవ్విందు ఆ అమ్మాయిని చూసి అందరు కూడా నవ్వాలి. అమ్మ చెప్పగానే అమ్మ బిడ్డల మాట కాదనలేక ఆవక నాగేంద్రుడు చక్కగా ఒక కోనేరు వద్దకు వచ్చాడు. అమ్మ ఒక అమ్మాయి అమ్మా చెల్లెలా ఎవరితో మాట్లాడుతున్నావమ్మా? సరే అన్నయ్య 7 మంది అమ్మాయిలు వచ్చారు. అమ్మాయిలతో మాట్లాడుతున్నాను. అమ్మాయి ఇక్కడికి వచ్చేది దేవకన్యలు నాగకన్యలు. అమ్మాయి ఎవరు చూశారంటే శాపం పెడతారు ఇది ఆయనో రొప్పనో చేస్తారని. అమ్మ రావమ్మ వెళ్ళిపోదాము. అమ్మ అవక శివలక్ష్మి అదే అన్నయ్య పళ్ళు తిన్నాను అసలు మంచి ఇల్లు తాగుతానని అవక శివలక్ష్మి అమ్మ చక్కగా నీళ్లు తాగబోతుంది. ఒక దోషుడి నీళ్లు తాగింది అమ్మ రెండో దోషుడి నీళ్లు తాగుతుంది. అమ్మ నాగేంద్రుడు ఏంటి అంత పాము అయిపోయి అమ్మ దోషులకు వచ్చాడు. అమ్మాయికి అనుమానం రావటానికి ఆ నాలుగు మీద అలాగలాగా ఆడిచ్చాడు. ఒరే అన్నయ్య నా కడుపులోకి ఏదో వెళ్ళిందిరా అమ్మ. ఏమి వెళ్ళిందమ్మా? ఏదో నాసే వెళ్ళింటదమ్మా. ఒరే అన్నయ్య అమ్మ వివరంగా చెప్పగానే అమ్మ మన తండ్రి గారితో చెప్పి వైద్యం చెప్పిస్తా అమ్మ చెప్పగానే అమ్మ చక్కగా నడుస్తున్నారు. అమ్మ కడుపులోకి వెళ్ళాడు నాగేంద్రుడు. అమ్మ ఎదిగిపోతున్నాడు. అమ్మాయి అడుగు మీద అడిగేస్తుంటే ఆ కడుపులో సర్పం ఎదిగిపోతుంది. అమ్మ బాగా ఉండగానే రాగ రాగను అమ్మ కాశీపురి పట్టం వచ్చారు. అమ్మ అమ్మాయి నిండి సోళాల్లాగుంది. అమ్మ నిండి సోళాలు చూశాడు. అమ్మ రచ్చబండ మీద చక్కగా పడుకున్నారు. అమ్మ అబ్బాయి ఎదు కూర్చున్నాడు. అమ్మ ఇరుగువారు పొరుగువారు బాగా చూశారు. అయ్య బాబు ఎవరు నాయన మీరు? అయ్యో ఎవరు కాదు మేము ఈ ఊరు కాశీ

0: జ్ఞానం.
1: అయ్యో మేము ఎత్తే విందుల్లోకం వెళ్ళాం, చక్కగా చదువు నేర్చుకుని వస్తున్నాం. నాయన మీ బామర్తి కనపడట్లేదే. నాయన మాకు చెల్లికి పెళ్ళవ్వలేదు. అయ్యో నాకు కూడా పెళ్ళవ్వలేదు. అమ్మో చూసావా, అన్నగారు చెల్లెలంత పాపం చేశారు, నిండు సోలాలై ఉంది. అమ్మ ఏమాడకుండగానే అయ్యో రాజుగారి వద్దకు వచ్చి, రాజా మహారాజా, ఒక రాజు ఒక అన్న చెల్లి తప్పు చేస్తే ఏం చేయాలి, ఒక అన్నకి చెల్లి గర్భిణితే ఏం చేయాలి, అయ్యో వాళ్ళ సంరక్షణ చెయ్యాలని మా రాజా మహారాజా నీ కూతురు కొడుకే చేశారు. అమ్మా చెప్పగానే అయితే వాళ్ళ సంరక్షణ చెయ్యాలని అమ్మ రాజు బట్లు చెప్పేసి అమ్మ గురు శివరావు తీసుకెళ్లారు. అమ్మ నాయన దైవమ్మ ఆ చెల్లెలు శివలక్ష్మి చూసి, నాయన కన్న తండ్రి మమ్మల్ని చేర తీసి మా తప్పులు గొప్పలు అడగాలి. అయ్యో అలాగే అడగకుండగానే అయ్యో మమ్మల్ని కూడా చంపమన్నావు, ఈ రాజ్యం అంతా పరారాజులు వచ్చి దోసుకొని పోవాలి. అయ్యో పొలలు అమ్ముకుంటూ బతుకుతారు
0: బతుకుతారు
1: ఒక చెల్లెలు ఒక శపించింది. అమ్మా చెల్లెల అన్నగారు చెల్లెలు గారు ఒకరి మీద ఒకరు పడి ఏడ్చుకుంటున్నారు. అమ్మా ఒక బంట్రోతులు అమ్మా మిమ్మల్ని చూస్తుండి జాలేస్తుంది. అయ్యో మీరే ఇలాంటి పాపం పనులు చెయ్యరు. అమ్మా నాయనా మీరు ఇక్కడ ఉంటేను రాజుగారు మిమ్మల్ని చంపేస్తాడు. అయ్యో

0: ఏమిటి?
1: అమ్మా చంద్రగిరి పట్టణం ఉన్నది. అమ్మా చంద్రగిరి పట్టణంలోనా? ఆ ఊరు శాపం ఉంది. ఆ ఊరు మనుషులంతా రాత్రి కాగానే మనుషులు అవుతారు. అయ్యో పగులేమో జంతువులు అవుతారు. మా ఊళ్ళో నరుడు అన్న మాట లేడు. అమ్మా పిల్లవాడు బాగా చూసాను. అమ్మో రాజ్యం ఎంత చక్కగా ఉంది. అయ్యో చక్కగా ఇక్కడ ఉంటామని అవక పిల్లవాడు. అమ్మా భోజనం చేసిన 4 రోజులైంది. అమ్మా చక్కగా భోజనం చేస్తున్నారు. అమ్మా చెల్లెల విశ్వలక్ష్మి, అమ్మా భోజనం చేయమ్మా చెల్లెల. ఒరే అన్నయ్య నాకు అన్న వద్దు, నా ఆకలొద్ది, ఏమొద్దు ఆహారం నాకు వద్దు. అమ్మా ఒక శివలక్ష్మి, అమ్మా చొక్కు నడిచి నడిచి చొక్కుపోయింది. అమ్మా చక్కగా నిద్రపోయింది. అమ్మా చక్కగా నోరలు పెట్టి పడుకుంది. అమ్మా చెల్లెల శివలక్ష్మి కాసిన పాలన్న తాగవమ్మా. అమ్మా చెమ్ము నిండా పాలు పెట్టాడు. ఆ పాలు పెట్టి రాజు చక్క పిల్లవాడు చక్కగా వేటగలిపోయాడు. అమ్మా ఒక కడుపులోన నాగేంద్రుడు, అమ్మో చూసావా కడుపు మానవుడి గర్భమే నరకం. అయ్యో నీ ఇండ్రోలు ఉండాలని ఆయన ఆ పిల్లోడు కూడా వేటకెళ్ళాడు. అయ్యో నా పాలు కూడా పెట్టాడు, చక్కగా పాలు తాగుతాను. అమ్మా ఒక ఆ పిల్లవాడు, అమ్మా నాగేంద్రుడు చక్క ఏంటి అంత పాము అయిపోయి. అయ్యో చక్కగా బయటికి వచ్చి గడగడ గడగడ పాలు తాగిన అమ్మా తోటలోకి వెళ్ళిపోయాడు. అమ్మా కాలి పోసుకోవడానికి వెళ్ళిపోయాడు. అమ్మా శివలక్ష్మి అలాగే పడుకుంది. అమ్మా అన్నగారు రాత్రి వచ్చాడు. అమ్మా ఈ అడవి ఆ ఊళ్ళో ఉన్న మనుషులంతా ఆ జంతువులందరూ రాత్రి అక్కడ మనుషులు అయిపోయారు. అమ్మా బాగా చూశాను. ఆ పిల్లవాడు ఆశ్చర్యపోయాడు. ఏమయ్యా మహారాజా, పొద్దున్న చూస్తే ఒక నరుడు లేడు. అయ్యో ఇప్పుడు అందరూ వచ్చారు. అయ్యో బాగా చూశావా నాయన, ఏం చెప్పమంటావు బాబు? మా ఊరికి శాపం తగిలింది. అయ్యో నేను వేటకెళ్ళాను. అయ్యో అక్కడ మంచినీళ్ళు దాటా మంచినీళ్ళు అడిగాను. అయ్యో మునీశ్వరుడు అడగగానే ఆ మునీశ్వరుడు శాపం భంగమైందని. అయ్యో నాకు ఒక శాపనం పెట్టాడు. పగులల్ల జంతువులు అయిపోయి అయ్యో రాత్రి మనుషులు అవ్వని. అమ్మా శాపం పెట్టాడు. స్వామి నా తప్పులు క్షమించు స్వామి, నా శాపం ఎప్పుడు పోతుంది స్వామి? ఆయన ఆయన మాట, ఈ ఊరికి ఒక పండు కలిగిన వారు అన్న చెల్లెలు వస్తారు. అయ్యో వాళ్ళ కళ్యాణం అవుతుంది. వాళ్ళ కళ్యాణం ఎప్పుడు అవుతుందో? అయ్యో మీ శాపం పోతుందని మహారాజు గారు చెప్పాడు. ఆయన బాలుడా రాజా మహారాజా, నీ ఒక పండు కలిగిన అన్న చెల్లి అదే మాది చంద్రగిరి పట్టము, మాది కాశీపురి పట్టము. అయ్యో నా పేరు శివరాడు బాలుడు, మా చెల్లి పేరు శివలక్ష్మి.

చెప్పగానే మా నాయ ఎన్నోళ్ళు ఉంటారా అండ్రోలు ఉండండి, అయ్యో మీకు వచ్చిన భయం లేదు అమ్మ రాజుగారు చెప్పేసి, అయ్యో రాజుగారు కూడా వెళ్ళిపోయాను అమ్మా ఎప్పటిలాగే మళ్ళీ లక్ష్మి కూడా అలాగే పడుకుంది అమ్మా చెల్లెలా నువ్వు పాలు తాగావమ్మా, అదే అన్నయ్య నువ్వు వెళ్ళినప్పుడు ఎలా పడుకున్నాను అలాగే పడుకున్నాను అమ్మా, పిల్లవాడికి అనుమానం వచ్చింది అమ్మా అమ్మా చెల్లెలా ఈ రోజు మూడు సార్లు పాలు పెడుతున్నా అమ్మా ఈ పాలని తాగవమ్మా అని అమ్మా పిల్లవాడు చెప్పేసి అమ్మా గొడవ పక్కన నాకు ఇవ్వన్నాడు అమ్మా చెల్లెలు అలాగే పడుకున్నది అమ్మా కడుపులో ఉన్న నాగేంద్రుడు, అయ్యో నా చూసా ఈ రోజు మూడు సేర్లు పాలు పెట్టాడు అమ్మా కడుపు నిండా పాలు తాగుతాడని అమ్మా ఎప్పటిలాగే నాగేంద్రుడు ఎంటి గంట పాము అయిపోయి బయటకు వచ్చాడు అమ్మా చక్కగా పాలన్నీ తాగేసి చక్కగా గాలి పోసుకోవడానికి వెళ్ళాడు అమ్మా వచ్చేదాకా అమ్మా సాయంకాలం రాగానే చక్కగా వచ్చాడు అమ్మా ఒక పిల్లవాడు అమ్మో పిల్లవాడు బాగా చూశాడు అమ్మో నా చెల్లె కడుపులో ఉన్నది ఒక సర్పము అమ్మా సర్పం దగ్గర చేస్తానని అమ్మ గుమ్మకాడ ఎగులుచున్నాడు, ఏ అబ్బాయి నువ్వు ఎవరో కానీ తెలియదు, అయ్యో నువ్వు నాకు దారి వదలవయ్యా నేను వెళ్ళి అమ్మాయిని గర్భంలో ఉంటాను స్వామి నాగేంద్ర లేవా చెట్టులు లేవా, అయ్యో ఎప్పటి కాదు స్వామి నాయం కాదు ధర్మం కాదు అబ్బాయిని మా అమ్మాయి చూసి మీ చెల్లెలు నవ్వింది అందుకే నేను వెళ్ళాలని అమ్మా నాగేంద్రుడు చెప్పగానే స్వామి నాగేంద్ర నన్ను ఓడించిగా నన్ను వెళ్ళవయ్యా అమ్మా చెప్పగానే అమ్మా పిల్లవాడు అవక నాగేంద్రుడి మీద అమ్మా యుద్ధం చేస్తున్నాడు పిల్లవాడు 7 గడిల వరకు యుద్ధం చేస్తున్నాడు.

ಸರ್ಪಾಮು

మూడు ముక్కలు తగ నరికినాడా బాలుడా తందన తందన తందన తందన నాయనా చిన్నవాడా అయ్యో నన్ను సంపితే చంపావు గాని ఆయన నేను మూడు పుష్పాలు అవుతాను అయ్యో తన్నే చక్కగా మూడు పుష్పాలు కూడా దాచుకోవయ్యా ఏ పుష్పం తాగినా కదా నాలాగా నువ్వు సర్పం అవుతావా నారాయణ మన్ను ప్రాణ వదిలేను నాగేంద్రుడు ప్రాణం వదిలాడు అమ్మా పిల్లవాడు ఆ మూడు పుష్పాలు తీసుకొని అమ్మా తంకుపెట్లో పెట్టి తాళం వేశాడు అమ్మా చెల్లెలు అలాగే ఉంది అది డబ్బలాగా ఉండిపోయింది కడుపు ఒరే అమ్మయ్యా నాకెక్కడైనా ఆకలి వేస్తుంది అమ్మా చానవాడు భోజనం చేయవమ్మా అమ్మా వివరంగా చెప్పగానే అమ్మా చానవాడు భోజనం చేస్తుంది ఎవరే అన్నయ్య అమ్మా చెల్లెలా అమ్మా అన్ని గదిలోకి వెళ్ళమ్మా అయ్యో పడమడ గదిలోకి వెళ్ళపోకు అమ్మా వివరంగా చెప్పగానే చెప్పేసి రాజుగారు అమ్మంటూ వేటకి వెళ్ళాడు అమ్మా పిల్లవాడు వేటకి వెళ్ళాడు అమ్మా చెప్పగానే అమ్మా ఒక లక్షిందేవి అమ్మా ఒక చెల్లెలు అమ్మా అన్ని గదులు చూసింది అమ్మా అన్ని గదులు చూసింది అమ్మో మా అన్నయ్య పడమడ గదిలోకి వెళ్ళొద్దన్నాడు అమ్మయ్య పడమడ గదిలు ఏముందో అయ్యో నేను చూస్తానని అయ్యో తాళం బద్దలు కొట్టి అమ్మా పడమడి గదిలోకి వెళ్ళింది అమ్మా మూడు పుష్పాలు ఉన్నాయి అమ్మయ్యో మా అన్నయ్యకి ఎంత స్వార్థం చూసావా అయ్యో కాబోయే వదిన కోసం పువ్వులు తాశాడు అయ్యో మా అన్నయ్య తగ్గడి చేస్తానని అమ్మ ఒక పువ్వు దేవుడు దేవుడికి పెట్టింది రెండో పువ్వు తాళ్ళలో పెట్టుకుంది అయ్యో మూడో పువ్వు చేతులు పెట్టుకుంది మా అన్నయ్య వస్తే మా అన్నయ్య చెవిలో పెడతాడు అమ్మ అన్న రాని వచ్చాడు అదే అన్నయ్య ఎంత స్వార్థం ఉంది అన్నయ్య కాబోయే వదిన కోసం

Saya pura dah siapa Amma terman kau dan ayang kau tu Amma acil lela Amma wadhan kau kau dan kau pun si si cewa piti Kara kara kara kara kara kari poyi na ta Maru na tanda na tanda na tanda na tanda na Amma baru dua la sarpama ipen na Amma acil lela la chindevi Amma ni ni kena kini noti matul Ayo amma ni kena kru nanti rindi Amma acil lela ni dari ni dan ada అమ్మా పిల్లవాడు చెప్పేసి అమ్మాకు రంగు దుఃఖిస్తుంది ఒరే అన్నయ్య నీతో బతుకుతాను అయ్యో నీతో చస్తానని అమ్మా ఒక చెల్లెలు అమ్మ అన్నగారు తాగబట్టుకు

పంపల్లోన గుట్టల్లోన అడవిల వారు దారి పట్టినారా. అయ్యో దైవమ్మా, అమ్మ ఎక్కడ పోయినా చెల్లెలు వస్తుంది. అమ్మ పిల్లవాడు బాగా చూశారు. అమ్మాయి ఎదిగి తిరిగి చూడగానే చెల్లెలు రక్తం మడుగులు తోటి ఉండిపోయి, అమ్మా చెల్లెలా అమ్మ ఎంత దూరాన వస్తున్నావని అమ్మ పొట్టలో గెలిపోయాడు. అమ్మ పొట్ట మీద పడి గోడు గోడు దుఃఖపోతుంది. అన్న అన్న అంటే దుఃఖపోతుంది. అమ్మ పైలోక ముందు ఎవరు చూశారు? మహాయుష్ణు బాగా చూశాను. అమ్మ పాముల అబ్బాయి వేషం వేసుకుంది. అందు చక్కగా భూలా కానకొచ్చారు. అమ్మ పొట్ట దగ్గరికి వచ్చారు. ఏ అమ్మాయి ఎందుకు ఏడుస్తున్నావు? ఆఘోరంగా దుఃఖిస్తున్నావు. ఏ అబ్బి పొట్టలోని మా అన్నయ్య ఉన్నాడు. అయ్యో మా అన్నయ్య సర్పం అయిపోయాడు. అమ్మాయి మీ అన్నయ్యని బతికిస్తాను. అయ్యో మీ అన్నయ్యని మనిషిని చేస్తాను. నా కోరింది ఇస్తావా? ఆయన కోరిన ధనం ఇస్తాను. అయ్యో నాకు ధనం వద్దమ్మాయి. అయ్యో నువ్వు నన్ను పెళ్ళాడు. అయ్యో అన్న మీద ప్రేమ చేత ఆయన అలాగే పెళ్ళాడతానని అమ్మ చక్కగా చెప్పగాని పొట్టలో ఉన్న అమ్మ ఊర వదగా పొట్టలో ఉన్న బాలుడు రావయ్యా. శివబాలుడు బయటకు వచ్చారు. అమ్మ చెల్లెలా చిందేవి, అమ్మ ఎవరమ్మా నన్ను ఇంత విధానం చేశారు? అయ్యో నాయన అభ్రమంతుడా, దేవుడు రూపంలో నువ్వు వచ్చావు. అయ్యో దండం పెట్టాడు. ఒరే అన్నయ్య, పుట్టిగాత్రం చేసింది అద్దాన్ని పెళ్ళాడుతున్నాను, అందుకే నేను మనిషిని చేశాడు. అదేందమ్మా చెల్లెలా ఎందుకు అన్నావమ్మా? అయ్యో మనం చూస్తే రాజులము. అయ్యో మన మాట తప్పరాదని అమ్మావక శివలక్ష్మి, ఆ శివలక్ష్మి పెళ్లి కూతురై ఆ మహాష్ణు పెళ్లి కొడుకాయ నిమ్మల గొప్ప.

తర్వాత అప్పుడు మహాయుడు ఎప్పుడు పెళ్ళయిందో మా ఊరంతా శాపం పోయింది, అందరు కూడా మనుషులు అయిపోయారు. నాయన శోభాలుడా, ఆ రాజుగారి వద్దకు వచ్చి నాయన శోభాలుడా, నీ వల్ల మా శాపం పోయింది. అయ్యో నాకు కుమార్తె ఉంది, అయ్యో ముత్యాల దేవి, అయ్యో నువ్వు కూడా పెళ్ళాడవయ్యా అమ్మా, ముత్యాల దేవి పెళ్లి కూతురాయన అమ్మా, శోభాలుడు పెళ్లి కొడుకాయ నిమ్మల మూడు రోజుల్లో ముద్దు నాకు.

అయిపోయింది అమ్మా. తల్లిదండ్రులు కూడా చక్కగా వస్తున్నారు. అమ్మయ్య ఏడరాజు పెళ్ళి అవుతుందో చక్కగా పోంచేస్తున్నారు. మా ఊరు వాళ్ళు చక్కగా పోంచేస్తున్నారు. అమ్మావు పండుగ కలిగారు అన్న చెల్లెళ్ళు. అమ్మాయి ఎంతో చక్కగా ఉన్నారు. అబ్బాయి పేరు శివబాలుడు, అమ్మాయి పేరు శివకుమారి. ఆడ ములాన మన ఊరంతా బాగుపడ్డారు. మా చక్కగా చెప్పగానే ఆ తల్లిదండ్రులు కూడా ఆలకించారు. అమ్మో నేనెవరో అనుకున్నాను, అమ్మా నా కొడుకు నా కూతురు ఇవిళ్ళు ఉన్నారు. అమ్మ చక్కగా ఆశారా తీశారు. నాయన బాలుడాని అమ్మా తల్లి కొడుకులు కలుసుకున్నారు. అమ్మ రాజుగారు పాక చూశాను. నాయన తప్ప కన్నవర రాజ్యం పోయింది కదా అమ్మా పిల్లవాడు. ఆ రాజుగారు మామగారు బాగా చూసి నాయన నా రాజ్యం అంతా నీకే ఇస్తాను. అయ్యా అబ్బాయికి పట్టాభిషం కట్టి అమ్మ చక్కగా రాజ్యం వెళ్తున్నాడు.

0: నాడు పువ్వులారు కాయలు కాస్తున్నా. చల్లనయ్య రాజ్యాలయ్యగా చల్లనయ్య
1: భూమి
0: అమ్మ చక్కగా రాజ్యం వెళ్తున్నారు. అమ్మ కాశీ చనిపోయారు, మా తల్లిదండ్రులు కాశీ చనిపోయారు, అమ్మ కాశీలోనా ఉండిపోయారు, అమ్మ పిల్లవాడు చక్కగా రాజ్యం వెళ్తున్నారు.

0: మీరింతవరకు కాశీ మజిలి కథలలోని అన్నా చెల్లెలి కథ తంబూరు కథ విన్నారు. నిర్వహణ శ్రీమతి ఎడవల్లి సుబ్బమ్మ, వంతలు శ్రీమతి మిరియాల లక్ష్మి, శ్రీమతి మిరియాల కుమారి.
1: ఈనాటి జానపద కళారూపాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు: సుస్థిర అభివృద్ది నమూనాలో ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యం పీపీపీ ప్రాజెక్టులను అమలు చేయాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నుంచి 16 టీఎంసీల నీటిని కృష్ణా డెల్టాకు తరలిస్తున్నామన్న మంత్రి నిమ్మల రామానాయుడు. సముద్రంలోకి వెళ్లే మత్స్యకారులకు భద్రతా ప్రమాణాలపై విస్తృత అవగాహన కల్పించాలని అధికారులకు సూచించిన మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు. పరిశ్రమల ఏర్పాటు ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్న మంత్రి కొలసు పార్థసారథి. వార్తల వివరాలు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా అమరావతిలోని రాష్ట సచివాలయంలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం పీపీపీ ప్రాజెక్టులు, ఆర్థిక శాఖ పనితీరుపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్టంలో పీపీపీ విధానంలో అమలవుతున్న ప్రాజెక్టుల పురోగతి, ప్రభుత్వ వ్యయం వంటి అంశాలను సమీక్షించారు. పోర్టులు, షిప్యార్డులు, విమానాశ్రయాలు, పర్యాటక ప్రాజెక్టులతో పాటు మొత్తం 260 ప్రాజెక్టులు పీపీపీ కింద చేపట్టినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. సుస్థిర అభివృద్ది నమూనాలో పీపీపీ ప్రాజెక్టులను అమలు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అనంతరం సాయంత్రం వెంకటపాలెంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వద్ద నిర్వహించే జగన్నాథ రథయాత్రలో ముఖ్యమంత్రి పాల్గొంటారని అధికారులు తెలిపారు. రాష్ట శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాలను ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్టంలో జంతు ప్రదర్శనశాలల అభివృద్ది కోసం ఏర్పాటు చేసిన

0: వైల్డ్ లైఫ్ కమిటీకి చైర్మన్ గా ఉన్నట్లు తెలిపారు. ఆసియాలోనే 3,000 ఎకరాల విస్తీర్ణంతో తిరుపతి జంతు ప్రదర్శనశాల అతిపెద్దదని పేర్కొన్నారు. టీటీడీ సహకారంతో దీనిని మరింత అభివృద్ది చేస్తే పర్యాటకులను ఆకర్షించడంతో పాటు ప్రభుత్వానికి మంచి ఆదాయం సమకూరుతుందని అన్నారు. అంతకుముందు శాసనసభాపతి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. గుంటూరు జిల్లా సీతానగరం వద్ద కృష్ణా పశ్చిమ డెల్టాకు రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ నీటిని నిన్న విడుదల చేశారు. అనంతరం మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నుంచి 16 TMCల నీటిని కృష్ణా డెల్టాకు తరలిస్తున్నామని వెల్లడించారు. ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికలతో నీటి సంరక్షణ చర్యలు చేపట్టామని మంత్రి తెలియజేస్తూ,
1: ఈ సంవత్సరం సూపర్ ఎలినోవో సందర్భంగా ప్రతి నీటి బొట్టు కూడా ఎంత విలువైనదో మనందరికీ తెలుసు. ఆ ప్రకాశం జిల్లా బాపట్ల గుంటూరు దగ్గర నుండి కృష్ణా ఎన్టీఆర్ జిల్లా వరకు ఈ యొక్క ప్రకాశం బ్యారేజీకి 10,000 నీరుని విడుదల చేయగలిగామని అంటే ఈ యొక్క వాటర్ మేనేజ్మెంట్ కి ఇది ఒక నిదర్శనం. ఎగువ ప్రాంతం నుంచి ఒక డ్రాప్ వాటర్ కూడా కృష్ణా నదికి రానటువంటి రోజుల్లో కూడా ఆ పట్టిసేమే ఈ రోజు ఈ యొక్క కృష్ణా డెల్టా స్థిరీకరణకి ఒక గుండెకాయలాగా మరి ఉపయోగపడినటువంటి పరిస్థితి.
0: విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ సమీపంలో సముద్రంలో ఈరోజు చేపల వేటకు వెళ్లిన ఒక మత్స్యకార బోటు అలల ఉధృతికి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో బోటులో ఉన్న 7 మత్స్యకారులు సురక్షితంగా బయటపడగా గాయపడిన 2 ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఈ ఘటనపై మత్స్యశాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అధికారులతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, సముద్రంలోకి వెళ్లే మత్స్యకారులకు భద్రతా ప్రమాణాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. పరిస్థితులు, అలల ఉధృతిపై ముందస్తు హెచ్చరికలు తప్పనిసరిగా మత్స్యకారులకు చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే లైఫ్ జాకెట్లతో పాటు ఇతర భద్రతా పరికరాల వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట నాయకులు పోలవరం మోదీవరం పేరుతో పోలవరం ప్రాజెక్టు సందర్శనా యాత్రను ఈరోజు చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్, పార్లమెంటు సభ్యురాలు డి పురంధేశ్వరి, రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్తో పాటు పలువురు నాయకులు యాత్రలో పాల్గొన్నారు. యాత్రకు ముందు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ, పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దానిని పూర్తిగా కేంద్ర నిధులతో నిర్మించారు చర్యలు తీసుకున్నారని చెప్పారు. ప్రాజెక్టు కోసం ఇప్పటికే కేంద్రం 20,750 కోట్ల రూపాయలను విడుదల చేసిందని, పనుల పూర్తికి అవసరమైన అదనపు నిధులను కూడా అందిస్తుందని మంత్రి తెలియజేస్తూ,
2: దాదాపు 31,000 కోట్లు ఇవాళ పోలవరంకి ఇవ్వడం జరుగుతుంది. ఇది కేవలం ఏదో ఈ కృష్ణా డెల్టా కోసం వచ్చిన ప్రాజెక్ట్ కాదనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. లెఫ్ట్ బ్యాంక్ ద్వారా ఇవాళ అనకాపల్లికి సాగునీరు వస్తున్న, తాగునీరు వచ్చే అవకాశం ఉంది వస్తున్న విషయం కూడా మనం తెలుసు. ప్రధానంగా లబ్ధి రాయలసీమ ప్రాంతానికి లబ్ధి జరుగుతుంది. కృష్ణా బేసిన్ కి దాదాపు 80 TMCలు పోలవరం ద్వారా డైవర్ట్ అవుతున్న నేపథ్యంలో ఇవాళ శ్రీశైలం నుంచి ఏదైతే ఇప్పటిదాకా కృష్ణా డెల్టాకి నీరు పోతా ఉన్నదో ఆ మేరకు రాయలసీమ ప్రాంతానికి నీరు తరలించుకోవడానికి అవకాశం ఉంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రకాశం జిల్లా సమగ్ర అభివృద్దికి అధికారులు మరింత సమన్వయంతో పనిచేయాలని ప్రకాశం మార్కాపురం జిల్లాల ఇన్ఛార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సూచించారు. ఒంగోలులోని ప్రకాశం భవన్లో నిర్వహించిన ఉమ్మడి ప్రకాశం జిల్లా సమీక్ష సమన్వయ సమావేశంలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామితో కలిసి రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. అటవీ, తాగునీటి సరఫరా, నీటిపారుదల వంటి అంశాలపై సమావేశంలో సమీక్ష నిర్వహించారు. అనంతరం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ, ఎల్నీలో ప్రభావం ఉన్నందున తాగు సాగునీటి కొరత తలెత్తకుండా అధికారులు ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని ఆదేశించారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా జిల్లా ప్రజలకు నీరు త్వరగా అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. పరిశ్రమల ఏర్పాటు ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలసు పార్థసారథి స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లిలో నిర్వహించిన గ్రామసభలో మంత్రి నిన్న పాల్గొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ, కంప్రెస్డ్ బయోగ్యాస్ సీబీజీ పరిశ్రమ ఏర్పాటు వల్ల ప్రజలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవని స్పష్టం చేశారు.

తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సీపీజీ పరిశ్రమను ఏర్పాటు చేస్తామని మంత్రి పార్థసారథి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ నెల 22న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు గోరంట్ల బుజ్జయ్య చౌదరి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేళాలో 14 ప్రముఖ కంపెనీలు పాల్గొని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. అలాగే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని రాజమహేంద్రవరం నియోజకవర్గంలో రహదారుల అభివృద్ది పనులు చేపడుతున్నామని చెప్పారు. మురుగునీరు గోదావరిలో కలవకుండా శుద్ది కేంద్రాలను అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. అలాగే నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఎక్సలెన్సీ సెంటర్లలో ప్రవేశాలకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని రాష్ట సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సంఘం కార్యదర్శి వి ప్రసన్న వెంకటేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్తో పాటు ఐఐటి జేఈఈ నీట్ ప్రవేశ పరీక్షలకు ఉచిత శిక్షణ అందించేందుకు రాష్టంలో 3 ఎక్సలెన్సీ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 2026 పదవ తరగతి పరీక్షల్లో 85% లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు జూనియర్ ఇంటర్కు, ఇంటర్ మొదటి సంవత్సరంలో 75% మార్కులు సాధించిన విద్యార్థులు 2 సంవత్సర ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. రేపటి నుంచి 30వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 24వ తేదీ వరకు పంపవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సుస్థిర అభివృద్ది నమూనాలో ప్రభుత్వ ప్రైవేటు ప్రజల భాగస్వామ్యం పీపీపీ ప్రాజెక్టులను అమలు చేయాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నుంచి 16 టీఎంసీల నీటిని కృష్ణా డెల్టాకు తరలిస్తున్నామన్న మంత్రి నిమ్మల రామానాయుడు. సముద్రంలోకి వెళ్లే మత్స్యకారులకు భద్రతా ప్రమాణాలపై విస్తృత అవగాహన కల్పించాలని అధికారులకు సూచించిన మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండవచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ. ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: మార్చండి మార్చండి అలవాటు మార్చండి
4: మషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి
3: మార్చండి మార్చండి అలవాటు మార్చండి ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి జాగృతంగా ఉండండి
5: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే
4: ఆ చిహ్నం లేకపోతేనా
5: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి
6: సోదరా భద్రత విషయంలో కామెడీ చేయకండి బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి
3: మార్చండి మార్చండి అలవాటు మార్చండి
4: మషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి
3: మార్చండి మార్చండి అలవాటు మార్చండి ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి జాగృతంగా ఉండండి
7: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయీ హై
8: देश के युवाओं ने ठाना है भारत को आयुष्मान बनाना है आज ही पात्र लाभार्थियों का आयुष्मान कार्ड बनवाकर उन्हें दे नए साल का उपहार 60 करोड़ से ज्यादा लाभार्थियों को मिला 5 लाख रुपए के मुफ्त उपचार का अधिकार आज ही आयुष्मान ऐप डाउनलोड करें और पात्र लाभार्थी अपना आयुष्मान कार्ड बनवाएं अधिक जानकारी के लिए 14555 पर कॉल करें

0: ఈనాటి గ్రామలక్ష్మి కార్యక్రమంలో ముందుగా వివిధ వయస్సుల వారికి చిరుధాన్యాలతో చేసుకోదగిన పోషకాహారం శ్రీమతి బి కుసుమ నీలగారి ప్రసంగం వింటారు.
1: మన దేశంలో పోషకాహార లోపం అనేది పెద్ద సమస్య. అయితే ఇటీవల కాలంలో లేదా ఇప్పుడు ఉన్న పోటీ ప్రపంచంలో మనకి ఆహారం ఎక్కువగానే లభ్యమవుతుంది. కానీ ఆహారం మనం కడుపు నిండా తీసుకుంటున్నాం, కానీ పోషకాలు ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకోకపోవడం కారణంగా మనకి ఎన్నో రకాల వ్యాధులు వస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల చూసుకున్నట్లయితే జీవన శైలి ఒత్తిడితో కూరుకుని ఉంటుంది, అలాగే శ్రమ లేని జీవితం అయిపోయింది. ఇది కాకుండా మనం తీసుకునే ఆహార పదార్థాలు ఎక్కువగా పాలిష్ పట్టేసినవి, అంటే బాగా తెల్లగా ఉన్న బియ్యం, గోధుమలు కూడా బాగా పాలిష్ పట్టి అందులో ఉన్న ఫైబర్ని కూడా తీసేసి తీసుకోవడం, ఇలాగ ఎక్కువగా మనం పాలిష్ దాని మీద పడిపోయాం. దానివల్ల మన శరీరానికి ఏవైతే పోషకాలు కావాలి అనుకుంటున్నామో అవి అందుబాటులోకి రావడం లేదు. దానివల్ల మన జీర్ణకోశ దెబ్బతింటుంది, అలాగే మనకి ఎన్నో రకాల వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటీవల కాలంలో ఎక్కువగా మధుమేహం వ్యాధి వింటున్నాం. ఇంటికి కనీసం ఇద్దరికి, ఇంట్లో ఉన్నదే నలుగురు అయితే చిన్నపిల్లలతో సహా మధుమేహ వ్యాధి అనేది వస్తుంది. వ్యాధులు రావడానికి ముఖ్యంగా కారణం ఏంటి అంటే జీవన శైలిలో శ్రమ లేకుండా, అంటే ఎక్సర్సైజ్ లేకుండా ఉండడం. రెండోది, మనం తీసుకునే ఆహార పదార్థాలు అన్నీ పాలిష్ పట్టి తీసుకోవడం అనేది జరుగుతుంది. దీనివల్ల మనం ఏం చేస్తున్నాము అంటే రకరకాల డైట్లు కానీ లేదా కొత్త కొత్త ఆహార పదార్థాలు ఏమున్నాయి అని చెప్పి చూస్తూ ఉంటున్నాం. కొత్త కొత్త ఆహార పదార్థాల కోసం మనం ఏమీ వెతుక్కోకర్లేదు. ఎటువంటి కొత్త రకం ఆహారం తీసుకుంటే మనం తొందరగా బరువు తగ్గుతాం లేదా మన మధుమేహ వ్యాధి తగ్గిపోతుంది, కిడ్నీ ప్రాబ్లం తగ్గిపోతుంది అని ఆలోచించక్కర్లేదు. మనకి పూర్వం నుంచి వస్తున్న ధాన్యాలను మనం రోజువారీ ఆహార పదార్థంలో చేర్చుకోగలిగితే ఎంతో కొంతవరకు మనకు కావాల్సిన పోషకాలని మనం పెంచుకోవచ్చు. చిరుధాన్యాల కంటే ముందు మనం మాట్లాడుకోవాల్సింది ఫుడ్ పిరమిడ్. మనం రోజువారీ ఆహారం ఎలా తీసుకోవాలి అనేది మనకు ఒక ఫుడ్ పిరమిడ్ సూచిస్తుంది. దీంట్లో 6 నుంచి 12 సర్వింగ్ల వరకు సెరల్స్ అండ్ మిల్లెట్స్ తీసుకోవచ్చు మనం. అంటే ధాన్యాలతో కూడింది ఏదైతే ఉంటుందో అది 6 నుంచి 12 సర్వింగ్ల వరకు తీసుకోవచ్చు. ఒక సర్వింగ్ అనేది మనకి 30 గ్రాములు. సో ఈ సర్వింగ్లు తీసుకుంటున్నప్పుడు మనం బాగా పాలిష్ పట్టేసింది పాస్తా లాగానో తెల్ల బియ్యం లాగానో నూడిల్స్ అనో ఇలాంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏదైతే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ ఉంటుందో ఆ రూపం ద్వారా మనకి శరీరానికి అందడం లేదు. మొత్తం అచ్చంగా పిండి పదార్థాలు అయిపోవడం వల్ల కొవ్వు పెరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. వీటిని రీప్లేస్ చేయడానికి లేదా దీనికి మార్చి మనం ఆహారం తీసుకోవాలి అనుకుంటున్నప్పుడు ముఖ్యంగా చిరుధాన్యాల గురించి ఒక చూపు వేయండి. చిరుధాన్యాలు అనగానే మనకి గుర్తొచ్చేవి కొరలు, సజ్జలు, రాగులు, సాములు, ఆడుకొర్రలు, ఊదలు, ఇలాగ మనకి ఎన్నో రకాల చిరుధాన్యాలు అనేవి లభిస్తున్నాయి. అయితే ఈ చిరుధాన్యాలని మనం అలవాటు చేసుకునేటప్పుడు కొంచెం కొంచెంగా అలవాటు చేసుకుంటున్నాం. మనకి ఎప్పటి నుంచో అలవాటు ఉంటుంది రాగిజావ తీసుకోవడం, కానీ ఈ మధ్య బాగా ఎక్కువగా తీసుకుంటాం. ఎందుకనంటే ఎవరైనా డాక్టర్ సజెస్ట్ చేశారు లేదా మన ఫ్రెండో చుట్టాల్లోనే ఎవరో రాగిజావ తాగితే షుగర్ తగ్గుతుంది అంటున్నారు. కానీ ఇది మనకి ఎప్పటి నుంచో ఉన్న అలవాటు. సాయంత్రం పూట లేదా రాగి సంగటిలాగా తినడము, రాగి జావలాగా తీసుకోవడం, సజ్జలు తీసుకోవడం కానీ జొన్న రొట్టెలు తినడం కానీ మన పూర్వీకుల నుంచి మనకున్న అలవాటుల్ని మనం మధ్యలో వదిలేశాం. దాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకుని పూర్వీకులు తీసుకున్న ఆహార పదార్థాలని మళ్ళీ ఇప్పుడు మనం కొత్తగా చిరుధాన్యాలని మనం ఆహార పదార్థంలో చేర్చుకోవాలని తీసుకుంటున్నాం. అయితే ఈ చిరుధాన్యాల యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే చిరుధాన్యాల్లో ముఖ్యంగా ఎవరైతే 6 నెలలు నిండిన పిల్లలు ఉంటారో పుట్టిన తర్వాత 6 నెలల వరకు తల్లిపాలు ఇస్తున్నాం. 6 నెలల తర్వాత నుంచి మనం ఏదో ఒకటి వాళ్ళకి ఆహారం కింద చేరుస్తూ ఉంటాం. దాంట్లో మన ఇంట్లోనే కొంచెం జావలాగా చేసుకోవచ్చు, ముఖ్యంగా రాగులు నానపెట్టి మొలకలు వచ్చిన తర్వాత ఆ మొలకల్ని తీసేసి రాగుల్ని చక్కగా పిండి పట్టించేసుకుని చాలా మెత్తగా పిండి పెట్టించి దాంట్లోకి కొంచెం బెల్లం, పాలు, అలాగే వేయించిన శనగపప్పును కూడా పిండి చేసి ఆ పిండిని కలిపి పిల్లలకి ఆహారంగా ఇవ్వచ్చు. జావలాగా ఇవ్వచ్చు, గుజ్జుగుజ్జుగా తినిపించవచ్చు. దీనివల్ల వాళ్ళకి ఐరన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఎందుకంటే 6 నెలల వరకు మాత్రమే తల్లిపాలు తీసుకున్నారు, 6 నెలల తర్వాత నుంచి తల్లిపాలు కాకుండా మనం ఆహార పదార్థాలను పెంచాలి. అప్పటి వరకు మాత్రమే ఐరన్ స్టోర్ ఉన్నవి యూజ్ అయిపోతాయి. కాబట్టి 6 నెలల తర్వాత నుంచి మనం ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఐరన్ న్యూట్రియంట్ ఉండే ఫుడ్ ఐటమ్స్ ఏవి ఉంటాయో వాటిని మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. కాబట్టి ఇలాగ మన రాగితో జావలాగా చేసి పిల్లలకి పెట్టచ్చు. దీన్ని ఇంకొంచెం మజ్జిగలాగా కానీ లేదా నీళ్లతో కానీ కలిపి ఇంకా కొంచెం పలచగా చేసి సాయంత్రం పూట్ల ఆడుకుని పిల్లలు వస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళకి మనం డైట్ కింద ఇవ్వచ్చు. లేదు అంటే మన ఇంట్లో ముసలి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి జావలాగా ఇవ్వచ్చు. లేదు అంటే షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు, వీళ్ళకి కూడా ఈ రాగి ఇవ్వచ్చు. ఎందుకంటే చిరుధాన్యాల్లో మనకి సాల్యుబుల్ డైటరీ ఫైబర్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉండడం వల్ల మనం తీసుకున్న ఆహారం తొందరగా అరిగిపోయి గ్లూకోజ్ లెవెల్స్ ని పెంచకుండా ఉంటుంది. అదే మనం తెల్లన్నం తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే దాంట్లో మీకు ఎటువంటి పీచు పదార్థం రాకపోవడం వల్ల అన్నం తొందరగా అరిగిపోతుంది. మీకు సాయంత్రానికి మళ్ళీ ఆకలి అనిపించి బాగా విపరీతంగా ఎక్కువగా తినేయడం గాని చేస్తూ ఉంటాం. అలా చేయకుండా కరెక్ట్ గా మనకు కావాల్సినంతగా ఆహారాన్ని తినేలాగా ఇది మనకి తెలియకుండానే తోడ్పడుతూ ఉంటుంది. సో అందుకని ఈ చిరుధాన్యాలని మన ఫైబర్ ఉంటుంది కాబట్టి తీసుకోవచ్చు. అలాగే ఫైబర్ లో మెగ్నీషియం ఉంటుంది, దీని వల్ల కూడా మనకి ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది ఇంప్రూవ్ అయ్యి ఎవరైతే మధుమేహ వ్యాధితో బాధపడుతున్నారో వారికి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఫాస్ఫరస్, దీనివల్ల మనకి ఏవైతే కణాలు ఉంటాయో అవి మళ్ళీ కొత్తగా రీజనరేట్ అవ్వాలి. ఎప్పటికప్పుడు మనకి సెల్స్ రీజనరేట్ అవుతూ ఉంటాయి, టిష్యూస్ ఫామ్ అవుతూ ఉంటాయి, ఇలా కొత్తగా ఫామ్ అవ్వడానికి సహాయపడతాయి. అలాగే మన నర్వస్ సిస్టమ్ ని కూడా స్ట్రెంగ్తన్ చేస్తూ ఉంటుంది. దీంతో పాటుగా ముఖ్యంగా మనం చిరుధాన్యాల్లో చెప్పుకోవాల్సింది యాంటీ ఆక్సిడెంట్, సెలీనియం, ప్యాంటోనిక్ యాసిడ్, అలాగే క్యాథకిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల మన బాడీలో ఆక్సిడేషన్ జరిగి ఫ్రీ రాడికల్స్ ఏమన్నా ఫామ్ అయితే వాటిలన్నిటిని తొలగించి మన హెల్దీగా ఉండడానికి, డ్యామేజ్ అవ్వకుండా మన సెల్స్ ని కాపాడడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇంకొకటి మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఎవరికైతే పేగులో వ్యాధి ఉంటుంది, ముఖ్యంగా అల్సర్ ఉంటుంది, పెప్టిక్ అల్సర్ అని అంటారు దాన్ని, అలాంటి వాళ్ళు ఎటువంటి పీచు పదార్థం తిన్నా వాళ్ళకి ఇంకా అల్సర్ పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే కొంతమందికి గ్లూటెన్ సెన్సిటివిటీ అంటారు, అంటే ఎవరైతే గోధుమలు తినలేరో అలాంటి వాళ్ళు కూడా చక్కగా ఈ చిరుధాన్యాలని వాళ్ళ ఆహారంలో గనక చేర్చుకోగలిగితే కావాల్సిన మోతాదులో మనకి అందులో ఫైబర్ వస్తుంది కాబట్టి వాళ్ళ డైజెస్టివ్ ట్రాక్ కూడా హెల్దీగా ఉంటుంది. మన జీర్ణకోశ హెల్దీగా ఉండాలి, అల్సర్ నుంచి మనం తొందరగా రిలీఫ్ పొందాలి, అలాంటప్పుడు కూడా ఈ చిరుధాన్యాలు ఉపయోగపడతాయి. ఎందుకనంటే ఇందులో గ్లూటెన్ అనే పదార్థం ఉండదు. ఎవరైతే గ్లూటెన్ సెన్సిటివిటీ పేషెంట్స్ అంటున్నాము, లేదు అంటే ఎవరైతే అల్సర్ వచ్చింది అంటున్నాము, అలాంటి వాళ్ళకి ఎంతో కొంత మనం ఫైబర్ ఇవ్వాలి. కానీ ఆ ఫైబర్ ఇవ్వడం వల్ల వాళ్ళ ఇంటెస్టైన్స్ ఏవైతే జీర్ణశాఖ ఉందో అది మళ్ళీ బాధపడకుండా, రప్చర్ ఏమీ జరగకుండా వాళ్ళు మళ్ళీ హెల్దీగా ఉండాలి, ఆ సెల్స్ అన్ని రీజనరేట్ అవ్వాలి కాబట్టి మనం ఎటువంటి హార్ష్ గా ఉన్న ఫైబర్ ని ఇవ్వకూడదు. అందుకని ఈ గ్లూటెన్ ఫ్రీ ఉన్న ఏదైతే మనకి చిరుధాన్యాలు ఉన్నాయో ఈ చిరుధాన్యాలని మనం వాళ్ళకి ఫైబర్ రిచ్ ఫుడ్ కింద ఇస్తున్నాము, అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళ సెల్స్ అన్ని రీజనరేషన్ జరుగుతాయి, ఐరన్ ఎక్కువగా ఉంటుంది, హిమోగ్లోబిన్

0: లెవెల్స్ బాగా మెయింటైన్ అవుతాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల వాళ్ళకి ఫ్రీ రాడికల్స్ ఫామ్ అవ్వవు, డామేజ్ అయిన సెల్స్ అన్ని రీజనరేట్ అవుతాయి, కిడ్నీ లివర్ ఫంక్షన్ కూడా ప్రాపర్ గా జరుగుతుంది. సో ఇంత ఇంపార్టెన్స్ ఉన్నాయి ఈ చిరుధాన్యాలని, ఎంతో విలువలున్నాయి. తీసుకునేటప్పుడు కూడా అంటే కొంతమంది తెలియక ఎక్కువగా కుక్ చేయడం కానీ, అంటే బాగా ఉడకపెట్టేసి మెత్తగా చేయడం కానీ, ఎక్కువ సార్లు వాటిని కడగడం కానీ, లేదు అంటే ఎక్కువసేపు వాటిని నానబెట్టడం కానీ చేస్తారు. ఇలా మనం ఎప్పుడైతే ప్రాసెసింగ్ స్టెప్స్ లో తప్పులు చేస్తూ ఉంటామో, అంటే మనం నానబెట్టడం ఎక్కువసేపు నానబెట్టినా అంటే తొందరగా ఉడకాలి అని చెప్పి కొంతమంది ఎక్కువ నానబెడతారు, కొంతమంది ఎక్కువ నీళ్లు పోసి వండి దాన్ని మళ్ళీ గంజిలాగా వాచ్ చేస్తారు. అలాగాని చేసినప్పుడు బి కాంప్లెక్స్ వైటమిన్స్ ని మనం లాస్ అవుతాం. అసలు మనం చిరుధాన్యాలు తీసుకుంటున్నాము అంటేనే బి కాంప్లెక్స్ వైటమిన్స్ కూడా పుష్కలంగా లభిస్తాయి అని. సో అలాంటి లభించాల్సింది మనకి ఎప్పుడైతే ఇలాగా ఎక్కువగా కుక్ చేస్తూ ఉంటాం, అంటే ఉడికించాల్సిన దానికంటే ఎక్కువగా ఉడికించడం కానీ, ఎక్కువసేపు నానబెట్టడం కానీ, లేదు అంటే గంజిలాగా అందులో నుంచి నీళ్లు వార్చేయడం కానీ చేసినప్పుడు మనకి బి కాంప్లెక్స్ వైటమిన్స్ అన్ని పోతాయి. దీనివల్ల మనం ఏదైతే ఉపయోగకరంగా అనుకుంటున్నామో ఆ న్యూట్రియంట్ ఏది మన బాడీకి అబ్జార్ప్షన్ జరగదు. అలాగే కొంతమంది తెలియక తప్పులేం చేస్తూ ఉంటారు అంటే, తీసుకునే చిరుధాన్యాలు తింటే ఎక్కువగా బాగుంటుందంటున్నారు కాబట్టి రోజు మొత్తం చిరుధాన్యాలే ఉండాలి అని అన్ని రకాల ఆహార పదార్థాల్లోనూ ఎక్కువ ఎక్కువగా వాడుతూ ఉంటారు. అలా ఎక్కువ ఎక్కువ వాడటం కంటే, అంటే తీసుకోవాల్సిన మోతాదుల కంటే ఎక్కువగా తీసుకున్నప్పుడు మనకి ఏదైనా ఆహారం ఎక్కువైనా ప్రాబ్లమే, తక్కువైనా సమస్యే. ఉదాహరణకి ఊబకాయం, ఒబిసిటీ, ఆహారం ఎక్కువగా తీసుకుని కార్బోహైడ్రేట్ రేషియో ఇంక్రీజ్ అయినప్పుడు మనకి ఒబిసిటీ వస్తుంది. మనం ఆహారంలో తీసుకోవాల్సిన పోషకాలు తక్కువగా తీసుకున్నప్పుడు మాల్ న్యూట్రిషన్ వస్తుంది. పిల్లల్లో ఎదుగుదల మనం సరిగ్గా చూడలేము, కంటి సమస్య ఏమైనా రావచ్చు. కాబట్టి ఆహారం మితంగానే తీసుకోవాలి, ఎక్కువగా తీసుకోకూడదు, తక్కువగా తీసుకోకూడదు. అది ప్రతి ఒక్క ఆహార పదార్థాలకి వర్తిస్తుంది. ఎక్కువగా మనం చిరుధాన్యాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ చిరుధాన్యాలు మనకి రోజు సరిపడా ఒక 60 గ్రాములు వచ్చినా సరిపోతుంది. అలా కాకుండా కొంతమంది తెలియక తింటే మంచిది అని చెప్పి అన్ని రకాల చిరుధాన్యాలను పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వాళ్ళు ఏం తీసుకుంటున్నారో ఆ ప్రతి దాంట్లోనూ కలిపేసి తీసుకోవడం చేస్తూ ఉంటారు. ఇలా తీసుకోవడం వల్ల చిరుధాన్యాల్లో మనకి థైరోజెనిక్ కాంప్లెక్స్ అనేది వచ్చి థైరాయిడ్ సమస్య పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కొరలు ఎవరైతే ఎక్కువగా తీసుకుంటూ ఉంటారో వాళ్ళకి ఈ థైరోజెనిక్ అనేవి రావడం వల్ల థైరాయిడ్ ప్రాబ్లం అనేది ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి మీకు అసలు థైరాయిడ్ ప్రాబ్లం ఉందో లేదో కూడా చూసుకుని మనం కొరలు ఎంతవరకు వాడచ్చు. అలాగే ఇందులో ట్రిప్టోఫాన్ ఉండడం వల్ల ఒబిసిటీ తగ్గడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఒబిసిటీ తగ్గాలి అనే కాన్షియస్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అంటే తొందరగా తగ్గిపోవాలి, అంటే ఈ రోజు మొదలు పెట్టామంటే వారంలో తేడా తెలిసిపోవాలి, నెలలో 10 కేజీలు తగ్గిపోవాలి, ఇలా ఆలోచించే వాళ్ళు కూడా ఎక్కువ మోతాదులో పీచు పదార్థము, ట్రిప్టోఫాన్ ఇవన్నీ వస్తాయి కాబట్టి ఇంకా తొందరగా తగ్గుతాము అని ఆలోచన లేకుండా ఆహార పదార్థంలో చిరుధాన్యాలు ఎక్కువగా వాడుతూ ఉంటారు. అందుకని మనం తీసుకునే ఆహార పదార్థాలు తక్కువ మోతాదులో కాదు, ఎక్కువ మోతాదులో కాదు, సరిపడా రోజు మొత్తానికి 25 నిండి పైన ఉన్న వాళ్ళందరూ 60 గ్రాములు వరకు ఇవ్వచ్చు. అదే పిల్లలు ఉన్నారు అంటున్నప్పుడు మనం వాటిని తగ్గించుకుంటూ వస్తాం, 50 గ్రాములు, 40 గ్రాములు, 30 గ్రాములు. ఒక సర్వింగ్ మనకి 30 గ్రాములు, 30 గ్రాములు మనం తీసుకోవడమే మన మధ్యాహ్నం భోజనానికి సరిపడుతుంది. అందుకంటే ఎక్కువగా తిన్నప్పుడు మనకి ఏంటంటే ఉబ్బరంగా అనిపించడం గానీ, ఇంకా ఏదైనా సమస్యలు గానీ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని మనం తీసుకునే ఆహారం కూడా మితంగా ఉందా లేదా అనేది చూడండి. అయితే ఈ చిరుధాన్యాలతో ఎక్కువగా మనం ఎటువంటి ఆహార పదార్థాలను చేసుకోవచ్చు? ఎక్కువగా మనం రాగి లడ్డు వింటూ ఉంటాం, రాగి జావ గాని, ఇటీవల రాగి కేక్ కూడా చేస్తున్నారు, రాగి పిండితో కేక్ చేసుకోవచ్చు, లేదు అంటే కొర్రలతో దోశలు, ఇడ్లీలు, అంటే మనం బియ్యం బదులుగా వీటిని వాడుతూ ఉంటున్నాం. సో అందుకని కొర్రలు ఇడ్లీ గాని, కొర్రల దోశ గాని, లేదంటే కొర్రలతో బిర్యానీ, కొర్రలతో కొబ్బరి అన్నం చేసుకోవడం గాని, ఇలాగా మనం ఆహార పదార్థాలన్నింటినీ కూడా తయారు చేసుకుని చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వయసు వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. అయితే మనం ఇచ్చేది ఎంత మోతాదులో ఇస్తున్నాము, ఎంత మోతాదులో మనం తీసుకుంటున్నాము అనేది జాగ్రత్తగా కౌంట్ చేసుకుని అంత మోతాదు మాత్రమే తీసుకోవాలి. మనం చిన్నపిల్లలకి మొదలు పెడుతున్నాం కాబట్టి మొదలు పెట్టేటప్పుడే 6 నెలల పిల్లలకి మనం జావ రూపంలో ఇస్తున్నాము అంటే 1 స్పూన్ 2 స్పూన్లతో మొదలు పెట్టండి. తెల్లారి వరకు మీకు ఎటువంటి సమస్య అనిపించలేదు, మోషన్లు కానీ, వాళ్ళకి దురద కానీ, అలా ఏమీ లేదు, ఏడుపు లేదు, బిడ్డ బాగానే ఉన్నారు అనుకుంటే ఇంకొంచెం పెంచుతాం. అలాగే పెద్దవాళ్ళు కూడా, లేదు స్కూల్కి వెళ్ళి వచ్చిన పిల్లలకు కూడా మనం ఈ రోజు రాగిజావ ఇచ్చాము, రేపటికి ఏమీ అనిపించలేదు, మళ్ళీ ఇవ్వచ్చు. లేదు జొన్నలతో జావ చేశాము, అది తీసుకున్నప్పుడు మనకి ఎటువంటి సమస్య కనిపించలేదు కాబట్టి మళ్ళీ అదే సమయంలో అలాగే స్నాక్స్ చేసుకుని జంతికలు గాని మురికలు గాని మనం ఎట్లా అయినా గాని బియ్యాన్ని రీప్లేస్ చేస్తూ దానికి బదులుగా ఈ చిరుధాన్యాలని మన వంటకాల్లో వాడుకుని మనం ఆరోగ్యంగా ఉండొచ్చు. మంచి ఆహారం తీసుకున్నప్పుడే మంచి ఆరోగ్యం కూడా ఉంటుంది. ఇది దృష్టిలో పెట్టుకుని మన ఆహార శైలి ఎప్పటికప్పుడు మార్చుకుంటూ అలాగే కొంచెమైనా ఎక్సర్సైజ్ ఉండేలాగా చూసుకుంటారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.
1: వివిధ వయస్సుల వారికి చిరుధాన్యాలతో చేసుకోదగిన పోషకాహారం శ్రీమతి బి కుసుమనీల గారి ప్రసంగం మీరు ఇంతవరకు విన్నారు. ఇప్పుడు లలిత గీతం.

కార్యక్రమంలో ఇప్పుడు అరటి చెట్టు వలన కలిగే ఉపయోగాల గురించి తెలుసుకుందాం. మన ఆరోగ్యానికి కావలసినటువంటి పండ్లు, కూరగాయలు ఇవి మనకు ప్రకృతి ప్రసాదించిన వరమనే చెప్పాలి. కొన్ని చెట్ల నుంచి వచ్చే పండ్లు, అలాగే మరికొన్ని చెట్ల నుంచి వచ్చే కాయలు, ఇంకా మరికొన్ని చెట్ల నుంచి వచ్చే ఆకులు ఇవి మాత్రమే మనకి ఉపయోగంగా ఉంటాయి. అంటే కొన్ని చెట్లలో ఒక్క భాగం మాత్రమే మనకి ఉపయోగపడుతుంది. కానీ కొన్ని చెట్లు అలా కాదు, వాటిలో ప్రతి భాగం కూడా మనకు ఉపయోగపడే విధంగా, ఆరోగ్యాన్ని ప్రసాదించే విధంగా ఉంటాయి. అలాంటి చెట్టులో ముందుగా చెప్పుకోవలసింది అరటి మొక్క గురించి. దీనిలో ప్రతి భాగం కూడా ఉపయోగకరమే. ఆరోగ్య ప్రయోజనాలు ఇక అనేకం. అందుకే అరటి చెట్టును

ఒక విధంగా కల్పవృక్షం లేదా కామధేనువు అని కూడా పిలుస్తారు. కొబ్బరి చెట్టులాగే ఈ అరటి చెట్టులోని ప్రతి భాగం కూడా ఉపయోగపడుతుంది. అరటి కాండం, అరటి ఆకులు, అరటి కాయలు, అరటి పండ్లు, అరటి పువ్వు, ఇలా ప్రతి భాగం కూడా ఉపయోగమే. అంటే ఏదీ కూడా వ్యర్థం కాదు. అరటి చెట్టు పెద్దదైనప్పుడు దాని కాయలు, పండ్లు, పువ్వు, ఆకులు ఇలా అన్నీ ఉపయోగపడతాయి. ఇక ఆ చెట్టును కొట్టివేసినప్పుడు తీసేటటువంటి ఈ అరటి కాండం కూడా ఉపయోగపడుతుంది. ఒక అరటి చెట్టు ఉంటే అది మనకు ఎన్ని రకాల ప్రయోజనాలు కలిగిస్తుందో, ఏ భాగం ఏ విధంగా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా అరటి గెలలు. అసలు అరటి చెట్టు పెంచడంలో ముఖ్య ఉద్దేశ్యం అరటి గెలలు. ఈ అరటి గెలలకు అరటి కాయలు కాస్తాయి. ఈ కాయలు కూరగా వండుకుంటాము, అదే పండుగా మారిపోతే కూరగా కాకుండా పళంగా తినేస్తాము. అరటి కాయలలో పుష్కలంగా పొటాషియం ఉంటుంది. రక్తపోటు స్థాయిలను నియంత్రిస్తుంది, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అరటి కాయలు డయాబెటీస్ ఉన్నవారికి కూడా చాలా మంచివనే చెప్పాలి. ఈ అరటికాయలను కూరగానే కాకుండా బజ్జీలుగా కూడా వేసుకుంటారు. ఇప్పుడు అరటి పువ్వు గురించి చూద్దాం. అరటి పువ్వులలో పీచు పదార్థం పుష్కలంగా ఉంటుంది. మలబద్ధకం, జీర్ణ సమస్యలతో బాధపడే వారికి ఎక్కువగా ఈ పువ్వును కనుక తీసుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది. పేగుల్లో సూక్ష్మజీవులు చేరి హాని కలిగించకుండా ఈ అరటి పువ్వు నియంత్రిస్తుంది. పేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. టైప్ 2 డయాబెటీస్ ప్రమాదాన్ని నివారిస్తాయి. మహిళలకు ఈ పువ్వు ఎంతో మేలు చేస్తుంది, క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. ఇక మెన్సస్ సమయంలో వచ్చేటటువంటి కడుపు నొప్పి కానివ్వండి, అలాగే మరి ఏ ఇతర ఇబ్బందులు కూడా లేకుండా ఈ పువ్వు కాపాడుతుంది. ఇప్పుడు అరటి కాండం. దీన్ని కొన్ని ప్రాంతాల్లో అరటి దూట, అరటి దవ్వ అని కూడా పిలుస్తారు. ఇది సన్నగా ట్యూబ్లైట్ మాదిరిగా తెల్లగా ఉంటుంది. దీనిలో కూడా పీచు పదార్థం ఎక్కువ. బరువు తగ్గాలనుకునే వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వారంలో ఒక్కసారైనా సరే ఈ అరటి దూటని కూరగా వండి తీసుకున్నట్లయితే చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ అరటి దూట ఆరోగ్యకరమైన గొప్ప ఆహార వనరు. ఈ దూటని సన్నగా తరిగి కూరగా చేసుకుంటారు. ఇక అరటి ఆకు. వండిన ఆహారాన్ని అరటి ఆకుల్లో పెట్టుకుని తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాదు, కొన్ని రకాల ఆహార పదార్థాలను ఈ అరటి ఆకుల్లో పెట్టి ఆవిరిలో ఉడికిస్తారు. ఈ ఆకుల్లో EGCG వంటి పాలీఫెనాల్స్ ఉంటాయి. ఈ పాలీఫెనాల్స్ వ్యాధులను నివారిస్తాయి. ముఖ్యంగా ఈ అరటి ఆకుపై వేడివేడి ఆహార పదార్థాలను వడ్డించడం వల్ల వాటి రుచి పెరుగుతుంది. అంతేకాదు, అద్భుతమైనటువంటి వాసన కూడా వస్తుంది. అందుకే ఈ ఆకుల్లో వేడివేడి అన్నం వడ్డించేటటువంటి సాంప్రదాయం ఉంది. ఈ ఆకులు పర్యావరణ అనుకూలమైనవి. ఇక చివరిగా అరటి పండు. అరటి పండు గురించి ఎక్కువగా చెప్పనవసరమే లేదు. అందరికీ ఎల్లప్పుడూ అన్ని వేళలా అందుబాటులో, అలాగే తక్కువ ధరలో లభించే పండు. ఎక్కువగా పోషకాలు కలిగిన పండు కూడా ఇదే. అరటి పండు తింటే తక్షణ శక్తి లభిస్తుంది. అందుకే ఉదయం వ్యాయామం చేశాక అల్పాహారంలో ఒక అరటి పండును చేర్చుకుంటే మంచిది. ఆటలు ఆడేవారు కూడా తక్షణ శక్తి కోసం అరటి పండును తింటారు. ఇతర పండ్ల కంటే కూడా అరటి పండులో చక్కెర శాతం తక్కువగా ఉంటుంది. ఇందులోని పిండి పదార్థాలు తేలికగా జీర్ణం అయ్యి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇక దీనిలో ఎక్కువగా ఉండేటటువంటి పీచు పదార్థం జీర్ణక్రియ ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. ఈ పండులో పీచు పదార్థంతో పాటు విటమిన్ B6, మ్యాంగనీస్, బయోటిన్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇక ఈ అరటి చెట్టు అలంకరణ విషయంలో, అంటే ఆహారం నుండి అలంకరణ వరకు కూడా ఈ అరటి చెట్టు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. అరటి నారను బట్టలు మరియు వివిధ వస్తువులను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. అలాగే అరటి కాండం నుండి తీసినటువంటి అరటి దొప్పలను కార్తీక మాసంలోని పుణ్యతిథులలో దీపాలను వెలిగించి ఈ అరటి దొప్పలపై పెట్టి పుణ్య నదులలో విడుస్తారు. కల్పతరువుల మనం అడగకపోయినా కూడా అన్ని రకాలుగా మనకు ఉపయోగపడేటటువంటి అరటి చెట్టు గురించి తెలుసుకున్నారు కదా.

0: मेरा जूता है जापानी, ये पटलून में इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఐఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
2: विजयवाड़ा ब्रांच।
3: अब 70 वर्ष से अधिक उम्र के देश के हर बुजुर्ग को अस्पताल में मुफ्त इलाज मिलेगा।
4: देश के युवाओं ने लिया है न्यू ईयर रेजोल्यूशन, 70 साल के पार सभी बुजुर्गों का आयुष्मान वै वंदना कार्ड बनाने का। 5,00,000 रुपए के मुफ्त उपचार का उपहार पहुंचाकर भारत को आयुष्मान बनाने का। आज ही आयुष्मान ऐप डाउनलोड करें और 70 वर्ष या उससे अधिक आयु के बुजुर्गों का आयुष्मान वै वंदना कार्ड बनवाएं। अधिक जानकारी के लिए 1-4-5-5-5 पर कॉल करें।

మీరింతవరకు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం గమనిక మధ్యాహ్నం 3:05 నుంచి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి. సాధారణ రేడియో రిసీవర్స్లో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి, శ్రోతలు గమనించగలరు. ఇప్పుడు టీన్ టైం హిందీ చిత్రగీతాలు.

0: టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు శ్రోతలకు ఒక ప్రకటన.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి

ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు 10 దినాలలో సమర్పించగలరు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ క్విజ్ ప్రశ్నల కార్యక్రమం. యువలయ కార్యక్రమంలో మేము అడిగే ప్రశ్నలకు మీరు సమాధానాలు పంపించవలసిన ఫోన్ నంబర్ 0866-248-8812. ఈ నెంబర్కు మీ సమాధానాలు పంపించేయండి. మరి మొదటి క్విజ్ ప్రశ్న, భారతదేశానికి అల్లం రాజధానిగా ఏ రాష్ట్రం గుర్తింపు పొందింది? మీ సమాధానాలు పంపించేయండి 0866-248-8812. ప్రశ్న మరొక్కసారి, భారతదేశానికి అల్లం రాజధానిగా ఏ రాష్ట్రం గుర్తింపు పొందింది? మీ సమాధానాలు వచ్చేలోగా ఒక సినీ గీతం వినేద్దాం.

యువలయ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో అడిగిన మొదటి క్విజ్ ప్రశ్న, భారతదేశానికి అల్లం రాజధానిగా ఏ రాష్ట్రం గుర్తింపు పొందింది? మరి దీనికి సమాధానాలు పంపించేశారు, వారి పేర్లను చూసేద్దాం. ముందుగా పంపించారు వీరు పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు. రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. తర్వాత నెల్లూరు నుంచి శ్యామ్, మీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కొత్తపేట గుంటూరు నుంచి పంపించారు, ఇది రాంగ్ ఆన్సర్ అండి, మీరు పంపింది. తర్వాత అనంతపురం నుంచి అనురాధ, రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా పిఎస్ లక్ష్మీ ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి, రైట్ ఆన్సర్ అండి. రేణుక గోపరాజు కడప నుంచి, రైట్ ఆన్సర్. శివకుమార్ నంద్యాల నుంచి పంపించారు, ఇది రాంగ్ ఆన్సర్ అండి. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. సోమనాథం జనార్దన్ రావు తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి, రైట్ ఆన్సర్ అండి. తర్వాత నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువోలు లంక అవనిగడ్డ కృష్ణా జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. తర్వాత శేషాద్రి నెల్లూరు నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద రైట్ ఆన్సర్ పంపించారు. పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ అండి. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. అజ్జరపు సీతారామాంజనేయమూర్తి, సుశీల, రాజా వెంకట శ్రీరామకృష్ణారావు నర్సాపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. మిడతల రామమూర్తి ఉరవకొండ నుంచి రైట్ ఆన్సర్ అండి. నల్గొండ హ్యాపీ హోమ్స్ కాలనీ నుంచి త్రివేణి, చిన్మయి, ప్రీతం రైట్ ఆన్సర్ పంపారు. వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్. ఆర్ఎన్విఎన్ మూర్తి, శ్రీదేవి, రావిపాటి సత్యనారాయణ, లక్ష్మీ సౌమ్య, ఎడ్లపల్లి లీలా మహాలక్ష్మి, గీతికా సిరి, గహనా స్నిగ్ధ, వీరంతా లక్కవరం ఏలూరు జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. శ్రీరామదాసు అంజాచారి, బ్రహ్మచారి, చిలకమరి ఉపేంద్రచారి, తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. ఇంకా గోగులమూడి రాధాకృష్ణమూర్తి, మాధవి, క్షీరసాగర్, మాట్టూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. దేవులపల్లి హనుమంతరావు, కూర్నవల్లి, ఖమ్మం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. ఆర్ఎస్వి నరసింహరాజు, చించినాడ, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. తర్వాత మాణిక్యాలరావు, సత్యవతి, కాకినాడ, దుర్గాడ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నేదునూరి కళ్యాణ్చారి, రుత్విక్ శ్రీవైష్ణవ్, కల్వకుర్తి నాగర్కర్నూలు జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. బత్తిని రవికుమార్, వజ్రపు కొత్తూరు, శ్రీకాకుళం జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపారు. ఇంకా పాలెం పోలయ్య, ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి, అహోబిలం వెంకటేశ్వర్లు, లక్ష్మీ గారు, దేవరాజుగట్ నుంచి సాల్మన్ రాజు, ఇంకా రామకృష్ణయ్య గారు, మస్తాన్ భాష, కార్పెంటర్ బుచిరెడ్డి పాలెం నుంచి. గురుగుంట్ల ముంత నుంచి ముంత పెద్దన్న, సూర్యపాలెం నుంచి శశిరెడ్డి చిన్నప్ప రైట్ ఆన్సర్ పంపించారండి అందరూ. ఇంకా నాగనాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్. ఇంకొల్లు నుంచి చిలుకూరి శ్రీనివాసరావు, లక్ష్మీ శివకుమారి, మోహన్ కృష్ణ, రేవంత్ కుమార్, లక్ష్మీ హారిక, భవిష్య మిహిక, సూర్యచరణ్, వీరంతా రైట్ ఆన్సర్ పంపారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్ అండి. చంద్రశేఖర్ కొల్లాపూర్ నాగర్ కర్నూలు జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపారు. మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా భవానీపేట్ గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నుంచి పంపించారు, ఇది రాంగ్ ఆన్సర్ అండి, మీరు పంపింది. ప్రశ్న ఏంటంటే, భారతదేశానికి అల్లం రాజధానిగా ఏ రాష్ట్రం గుర్తింపు పొందింది?
అల్లం రాజధాని. ఇదండి ప్రశ్న. మరి నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపూర్ నుంచి రైట్ ఆన్సర్ అండి. దైదాభిక్షం వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల జిల్లా బాణముక్కల నుంచి ఎఫ్ఎంఎస్ సర్దార్ రైట్ ఆన్సర్ పంపారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల అయాన్స్ సియోను నాగటి పండు అశోక్ బాబు శోభన్ బాబు సాయి ప్రకాష్ సుష్మా బ్రహ్మయ్య వీరంతా రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా నెల్లూరు జిల్లా కోవూరు నుంచి విజయ్ కుమార్ రెడ్డి రైట్ ఆన్సర్ అండి. ఎం ప్రతాప్ ఐటీఏ జంక్షన్ విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్. అశోక్ రమ్య దినకర్ దేవాన్ష్ శ్రీకృష్ణ ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్ అండి. వరంగల్ జిల్లా ఎల్బీనగర్ నుంచి ఊర్మిళ సతీష్ రాజు సరిత శివ శరణ్య సురేష్ రుక్మిణి రమ్య అఖిల్ రైట్ ఆన్సర్ పంపారు. ఇంకా రైట్ ఆన్సర్ వీరు కూడా ఎవరంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి శెట్టి సూరిబాబు రైట్ ఆన్సర్ అండి. తర్వాత గుండుగొల్లను నుంచి వగ్వాల సత్యనారాయణ శ్రీనివాస్ బాబు రామోజీ రమేష్ రైట్ ఆన్సర్ పంపారు. భోగనాథుని వెంకటేశ్వరరావు మార్టూరు నుంచి ఇది రాంగ్ ఆన్సర్ అండి మీరు పంపింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య రైట్ ఆన్సర్ పంపించారు. సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్ అండి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకి రాజు రైట్ ఆన్సర్ పంపారు. ఇంకా పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నుండి సత్యనారాయణ భట్టిప్రోలు రైట్ ఆన్సర్ అండి. లతా సుహాస్ హోస్కోట నుంచి రైట్ ఆన్సర్.

కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభానీ రైట్ ఆన్సర్ పంపారు. దంపూర్ బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌధామణి, వసుంధర, తుమ్మ, పద్మావతి, ఇనుమడుగు నుంచి వీరు రైట్ ఆన్సర్ అండి. కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపారు. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ రైట్ ఆన్సర్ అండి. ఒంగోలు నుంచి పంపించారు, ఇది రాంగ్ ఆన్సర్ అండి మీరు పంపింది. కొత్తగూడెం నుంచి రాజేశం, సరోజిని, మాయ రైట్ ఆన్సర్ పంపారు. తర్వాత శంకర్ డేవిడ్ ఖమ్మం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ అండి. ఇంకా మంచిర్యాల నుంచి చంద్రముగలి, పద్మారాణి, అక్షర కృప రైట్ ఆన్సర్ పంపారు. తెనాలి నుంచి కుమార్, ఇది రాంగ్ ఆన్సర్ అండి. కుంచి రామమూర్తి భువనేశ్వర్ నుంచి పంపించారు, వీరు రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రేవతి, రాజశేఖర్, వేదాయపాలెం, నెల్లూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ అండి. ముండ్రాయి గ్రామం నుంచి అనుముల మోహన్, సుభద్ర రైట్ ఆన్సర్. బండారు శంకరయ్య, ఇస్మాయిల్ బాయ్, సయ్యద్ జాకీర్ బాయ్, ఖాదర్ భాషాబాయ్, మహమ్మద్ రఫీభాయ్, మంగళంపూరి ప్రకాష్, ఎస్ఎంఎస్ సర్దార్ బాయ్, సుధాకర్ నెల్లూరు జిల్లా నుంచి వీరంతా రైట్ ఆన్సర్ పంపారు. ఇంకా మార్కాపురం శివాజీ

అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి మను. ఇంకా కోట హారిక రాజవోల్ నుంచి. రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణమేణి. రైట్ ఆన్సర్ అండి. అలాగే గణేష్ నెల్లూరు నుంచి వీరు రైట్ ఆన్సర్ పంపించారు. రాచర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లి నుంచి పంపించారు, ఇది రాంగ్ ఆన్సర్ అండి. ఒంగోలు నుంచి దింటకుర్తి సుబ్బారావు, సారీ అండి ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఇంకా లక్ష్మీ విశాల్ విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్ పంపారు. తర్వాత నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి చేబ్రూలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ రైట్ ఆన్సర్ పంపారు. భోగనాథుని వెంకటేశ్వరరావు, ఇది కూడా రాంగ్ ఆన్సర్ అండి మీరు పంపింది. చెన్నకేశవరావు అత్తిలి నుంచి పంపించారు రైట్ ఆన్సర్. మరి అందరూ సమాధానాలు వచ్చేసాయి. మరి సరైన సమాధానం ఏంటో చూద్దాం. భారతదేశానికి అల్లం రాజధానిగా మిజోరాం రాష్ట్రం గుర్తింపు పొందిందండి. ఇక్కడ అధిక నాణ్యత గల అల్లం ఉత్పత్తి, ఇంకా వ్యవసాయంలో సాధించిన ప్రగతిని పరిగణనలోకి తీసుకుని నీతి ఆయోగ్ ఈ రాష్ట్రాన్ని అల్లం రాజధానిగా ప్రకటించింది. పాలెం పోలయ్య ఇనమడుగు నుంచి వీరు పంపించారు రైట్ ఆన్సర్ అండి. మరి తర్వాత ప్రశ్న, తెలుగు సినిమా నేపథ్య గాయకుడు అపర ఘంటసాలగా పేరు పొందిన వీరి వర్ధంతి ఈరోజు, ఆయన పేరు ఏమిటి, ఎవరు ఈయన? తెలుగు సినిమా నేపథ్య గాయకులు ఆయన వర్ధంతి, ఆయన అపర ఘంటసాలగా పేరు పొందారు, ఆయన పేరు ఏమిటి? మరి పంపించేయండి 0866 248 8812. మీ సమాధానాలు వచ్చేలోగా ఒక సినీ గీతం వినేద్దాం.

యువలయ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో అడిగిన రెండవ క్విజ్ ప్రశ్న, తెలుగు సినిమా నేపథ్య గాయకుడు అపర ఘంటసాలగా పేరు పొందిన ఈ గాయకుడు ఈరోజు వర్ధంతి వీరిది, ఆయన పేరు ఏమిటి? మరి ఒక క్లూ కూడా ఇచ్చేస్తానండి. మీరు ఇప్పుడు అందరూ కొంతమంది ఘంటసాల వెంకటేశ్వరరావు అని, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అని పంపిస్తున్నారు ఆన్సర్స్, అది రాంగ్ ఆన్సర్. ఈరోజు వీరి వర్ధంతి, ఆ గాయకులు వారి పేరేమిటి? మరి సమాధానాలు చూసేద్దాం. ముందుగా అయితే పంపించారు శ్యామ్ నెల్లూరు నుంచి, రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు, వీరు కూడా రైట్ ఆన్సర్ అండి.

ఇంకా సుజాత నగర్ నుంచి పంపించారు వీరంతా, ఇది రాంగ్ ఆన్సర్ అండి. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి రైట్ ఆన్సర్ అండి. రేణుకా గోపరాజు కడప నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఒంగోలు నుంచి పంపించారు, ఇది రాంగ్ ఆన్సర్ అండి. ఘంటసాల వెంకటేశ్వరరావు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అని పంపిస్తున్నారు, అవి రాంగ్ ఆన్సర్స్, మీరు సరిచేసుకోండి, ముందే రైట్ ఆన్సర్ పంపించేయండి. ఇంకా మీరు కూడా పంపించారు లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి, ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఇంకొల్లు నుంచి గాంధీ మార్కెట్ నుంచి పంపించారు, ఇది కూడా రాంగ్ ఆన్సర్ అండి. పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా మిడతల రామమూర్తి ఉరవకొండ నుంచి రైట్ ఆన్సర్ అండి. పాపిన్నేపాలెం నుంచి సూర్యనారాయణ, ఇది రాంగ్ ఆన్సర్ అండి. గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి పంపించారు, ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి శెట్టి సూరిబాబు పంపించారు, రైట్ ఆన్సర్ అండి. గణేష్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కొత్తగూడెం నుంచి రాజేశం, సరోజిని, మాయ రైట్ ఆన్సర్ పంపించారు. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబ్బానీ, ఇది రాంగ్ ఆన్సర్ అండి. చిలకమర్రి ఉపేంద్రచారి తిప్పత్తి నల్గొండ జిల్లా నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. నాగనాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్ అండి. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నుండి భట్టిప్రోలు సత్యనారాయణ రైట్ ఆన్సర్ పంపించారు. ఆర్ఎన్విఎన్ మూర్తి శ్రీదేవి వీరంతా లక్కవరం నుంచి పంపించారు, ఇది రాంగ్ ఆన్సర్ అండి. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా పండిట్ విజయశేఖర్ నంద్యాల నుంచి రాంగ్ ఆన్సర్ అండి మీరు పంపింది. ఇంకా హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ నుంచి త్రివేణి, చిన్మయి, ప్రీతం రైట్ ఆన్సర్ పంపించారు. ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. అజ్జరపు సీతారామాంజనేయమూర్తి నర్సాపురం నుంచి, ఇది రాంగ్ ఆన్సర్ అండి. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ, సతోష్, సతీష్, రాజు, సరిత, శివ, శరణ్య, సురేష్, రుక్మిణి, రమ్య, అఖిల్ వీరంతా కూడా రైట్ ఆన్సర్ పంపారు. ఇది దేవులపల్లి హనుమంతరావు ఖమ్మం నుంచి పంపించారు, ఇది రాంగ్ ఆన్సర్ అండి. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ పంపించారు. సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్ పంపారు. ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువోలంక అవనిగడ్డ మండలం కృష్ణా జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద రైట్ ఆన్సర్ పంపారు. ఇంకా అనంతపురం నుంచి అనురాధ రైట్ ఆన్సర్ అండి. ఇంకొల్లు నుంచి చిలుకూరి శ్రీనివాసరావు, లక్ష్మీ కుమారి, లక్ష్మీ శివకుమారి, మోహన్ కృష్ణ వీరంతా, ఇది ఆన్సర్, ఇది రైట్ ఆన్సర్ కాదండి, ఇది ఆయన పేరు కరెక్టే, కానీ మీరు మరి ఎవరని పంపించారో కరెక్ట్గా మళ్ళీ ఒక్కసారి సమాధానం పంపించండి. అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య, సంతోషిని రైట్ ఆన్సర్ పంపించారు. వరగంటి బదరీ విశాల నేలూరు నుంచి రైట్ ఆన్సర్ అండి. పాలెంపోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి అహోబిలం వెంకటేశ్వర్లు, లక్ష్మీగారు, దేవరాజుగట్టు నుంచి సాల్మన్ రాజు, నరేంద్రరెడ్డి, మస్తాన్ బాషా, ముచిరెడ్డిపాలెం నుంచి, ఇంకా రామకృష్ణయ్య గారు గుడిగుంట్ల ముంత నుంచి, ముంత పెద్దన్న, బండారు శంకరయ్య రైట్ ఆన్సర్ అండి మీరంతా పంపింది. ఇంకా లతా సుహాస్ హోస్కోట నుంచి రైట్ ఆన్సర్ పంపారు. పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల నుంచి రైట్ ఆన్సర్ అండి. శేషాద్రి నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మంచిర్యాల నుంచి చంద్ర

కాకముగిలి పద్మరాణి అక్షర కృప రైట్ ఆన్సర్ అండి. మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రతుల్లా ఇబాదతుల్లా భవానీపేట్ గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. గుండుగొల్ల నుంచి మద్దుల శ్రీనివాస్ బాబు, సత్యనారాయణ, రామోజీ, రమేష్ రైట్ ఆన్సర్. తెనాలి నుంచి కుమార్ రైట్ ఆన్సర్ అండి. కాకినాడ జిల్లా నుంచి ఎస్ వెంకటేష్, ఎస్ఎస్ బాబు రైట్ ఆన్సర్ పంపారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్ అండి. సోమనాథం జనార్దన్ రావు, వనజమ్మ వెంకట భావన, బండారు సుబ్బారావు, తిరుపతమ్మ, తాటిపత్తి గ్రామం నుంచి రైట్ ఆన్సర్ అండి. హర్షకుమార్ కంకిపాడు మండలం తెన్నేరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ పంపించారు. ఎస్ఎంఎస్ సర్దార్ ఈశ్వర్ రాజు పంపించారు, ఎక్కడి నుంచి రైట్ ఆన్సర్ అండి. మీరు మొత్తం పేర్లు అవి కలిపేసి పంపించారు ఆన్సర్ కూడా, దయచేసి అలా పంపించకండి. ఆన్సర్ కూడా మళ్ళీ చెప్పేస్తాం కదా దాంతోపాటు. తర్వాత చెన్నకేశవరావు అత్తిలి నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ అండి. చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా బత్తిని రవికుమార్ వజ్రపు కొత్తూరు శ్రీకాకుళం జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. రాచర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లి నుంచి ఆన్సర్ ఇది కాదండి, రాంగ్ ఆన్సర్ ఇది. ఘంటసాల వెంకటేశ్వరరావు అని పంపించారు మీరు. అది ప్రశ్న ఏంటంటే అపర ఘంటసాలగా పేరు పొందిన గాయకులు అడిగింది ప్రశ్న. తర్వాత శంకర్ డేవిడ్ ఖమ్మం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ అండి. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి ఇది కూడా రాంగ్ ఆన్సర్ అండి మీరు పంపింది. నిజామాబాద్ జిల్లా తాళ్ల రాంపూర్ నుంచి రాజేంద్ర ప్రసాద్, సాయి కిరణ్, వైష్ణవి, సాయి చరణ్, సాయి కుమార్, ఆమని రైట్ ఆన్సర్ అండి. ముండ్రాయి గ్రామం నుంచి అనుముల మోహన్, సుభద్ర, రాజ్కుమార్, రచన, మహీర రైట్ ఆన్సర్ అండి. కడప నుంచి వినయ్, శ్రీదేవి, శైలజ రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా దైద, భిక్షం, వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ నుంచి రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. బిట్రా వీరమోహన్ రావు, నిర్మలాదేవి ఇది రాంగ్ ఆన్సర్ అండి. భాస్కరుని సత్యనారాయణ, అరుణకుమారి, సుజాత నగర్ నుంచి ఏమండి మీరు. ఎస్ జానకి అని పంపించారు. మనం ప్రశ్న అపర ఘంటసాల అని అంటే మేల్ అని కదండి. మరి మీరు కనుక సమాధానం గెస్ చేస్తే పంపించేయండి. ఇంకా రాజవోలు నుంచి పంపించారు, ఇది కూడా రాంగ్ ఆన్సర్. తర్వాత పాపిన్నేపాలెం నుంచి సూర్యనారాయణ, ఈశ్వరమ్మ, క్రాంతి కుమార్, అశోక్ రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే నెల్లూరు జిల్లా కోవూరు నుంచి విజయ్ కుమార్ రెడ్డి, వీరు కూడా రైట్ ఆన్సర్. తర్వాత సమీనా నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ అండి. కె రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా వీరు రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల, అయోన్సు సియోన, నాగటిపండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా, బ్రహ్మయ్య వీరంతా రైట్ ఆన్సర్ అండి. తర్వాత ఎం ప్రతాప్ ఐటీఏ జంక్షన్ విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్. పండిట్ విజయశేఖర్ ఎస్బీఐ కాలనీ నంద్యాల నుంచి రైట్ ఆన్సర్ అండి. ఇంకా ఇస్మాయిల్ బాయ్, సయ్యద్ జాకీర్ బాయ్, మహమ్మద్ రఫీ బాయ్ నెల్లూరు నుంచి వీరంతా రైట్ ఆన్సర్ అండి. అజ్జరపు సీతారామాంజనేయమూర్తి, సుశీల, రాజా, వెంకట శ్రీరామకృష్ణారావు నర్సాపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ధవళ లక్ష్మి నరసింహారావు, సంధ్య నర్సాపురం నుంచి రైట్ ఆన్సర్ అండి. లక్ష్మీ విశాల్ విశాఖపట్నం నుంచి వీరు రైట్ ఆన్సర్ అండి. తర్వాత ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద వీరు కూడా రైట్ ఆన్సర్. ఇంకా దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి
రైట్ ఆన్సర్ అండి. ఎఫ్ఎంఎస్ సర్దార్ రైట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి, యశోద, జానకి, రాజు రైట్ ఆన్సర్ అండి. తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నుంచి శెట్టి సూరిబాబు రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోలు శివదాసరెడ్డి, తిరుపతమ్మ రైట్ ఆన్సర్ మీరు పంపింది. మరి అందరి సమాధానాలు వచ్చేసాయి. సరైన సమాధానం ఏంటంటే, తెలుగు సినిమా నేపథ్య గాయకులు అపర ఘంటసాలుగా పేరు పొందిన వీరు, ఈరోజు వర్ధంతి వీరిది, ఆయన పేరు వి రామకృష్ణ. మరి సరైన సమాధానాలు పంపిన మీ అందరికీ కూడా అభినందనలు. మరి ఈనాటి యువలయ కార్యక్రమం ఇంతటితో ముగిద్దాం. తిరిగి రేపటి యువలయ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం.

0: విజయవాడ కేంద్రం ప్రకటించిన హిందీ పాఠం కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి హిందీ పాఠం ఈనాటి కార్యక్రమంలో బుద్ధిమాన్ బాలక్ 9వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయుని శ్రీమతి సిహెచ్ పావని వనలత, విద్యార్థిని సౌజన్య. వినండి 9వ తరగతికి హిందీ పాఠం బుద్ధిమాన్ బాలక్.
2: ప్రణామ్ అధ్యాపికా జీ.
3: ఆశీష్ ఆవో బయటో సౌజన్య. ఆజ్ హమ్ బుద్ధిమాన్ బాలక్ నామక్ ఏకాంకి పాఠ కే బారే మే జాన్ లెంగే. పహలే తుమ్ పాఠ పడో.
2: జీ అధ్యాపికా జీ, మగధ్ కే రాజధాని పాటలీపుత్ర మే రాజ దర్బార్ కా ముఖ్య కక్ష. సమ్రాట్ మహాపద్మానంద్ ఏక్ సుసజ్జిత్ సింహాసన్ పర్ బైఠే హై. సభీ అధికారీ తథా దర్బారీ అపనే అపనే స్థానం పర్ విరాజమాన్ హై. దర్బార్ దర్శకోం సే భరా హువా హై. ఏక్ ఓర్ లోహే కా బడా సా పింజరా రఖా హై. పింజరే మే ఏక్ సింహ హై జిస్కే దర్వాజే పర్ తాలా లగా హై.
3: అచ్చా సౌజన్య, అది మగధ రాజధాని పాటలీపుత్ర రాజ దర్బార్ యొక్క ముఖ్య గది. అందులో చక్రవర్తి మహాపద్మనందుడు అలంకృతమైన ఒక సింహాసనంపై కూర్చున్నారు. అధికారులు సభికులు అందరూ తమ స్థానములలో కూర్చున్నారు. రాజ దర్బారు సందర్శకులతో నిండి ఉన్నది. ఒకవైపు లోహంతో తయారైన పెద్ద బోను ఉన్నది. ఆ బోనులో ఒక సింహం ఉంది. ఆ బోనుకున్న తలుపుకి తాళం వేయబడి ఉంది. ఆగే పాట పడు.
2: సమ్రాట్ మహామంత్రి ఆజ్ఞా మహారాజ్. సమ్రాట్ క్యా సారీ వ్యవస్థ పూరీ హో చుకీ హే. మహామంత్రి జీ మహారాజ్, యది ఆజ్ఞా హోతో ఘోషణా కర్వా దీ జాయ్. సమ్రాట్ ఆజ్ఞా హే. మహామంత్రి ప్రతిహారి ప్రతిహారి అభివాదన్ కర్తా హే.
3: చక్రవర్తి మహామంత్రి మహామంత్రి ఆజ్ఞ మహారాజా. చక్రవర్తి ఏర్పాటు అంతా పూర్తయినదా? మహామంత్రి ఏర్పాటు అంతా పూర్తయినది మహారాజా. ఆజ్ఞ అయితే ప్రకటింపచేస్తాను. చక్రవర్తి ఆజ్ఞ ఇస్తున్నాను. మహామంత్రి ద్వారపాలకుడా? ద్వారపాలకుడు. ప్రమాణం చేస్తూ ఆజ్ఞ మహామంత్రి వర్యా. మహామంత్రి మగధ మహారాజు ప్రకటన వినిపించవలెను. ద్వారపాలకుడు చిత్త మహారాజా అని బిగ్గరగా ప్రకటన చదవడం ప్రారంభించాడు. సభాసదులారా, పౌరులారా, మగధ చక్రవర్తి మహాపద్మనందుల వారి తరపున తాళం విరగొట్టకుండా బోను తెరవకుండా ఎదురుగా ఉన్న బోను నుండి సింహమును అదృశ్యం చేయగల వ్యక్తికి కోరుకున్న బహుమానం ఇవ్వబడుతుందని, అతనికి ఘన సన్మానం కూడా జరుగుతుందని, అలా తన అదృష్టాన్ని పరీక్షించదలుచుకున్న వ్యక్తి ముందుకు రావచ్చును అని ప్రకటన చేయబడుచున్నది అని ప్రకటన వినిపించారు ద్వారపాలకుడు. అప్పుడు దర్బారు గది అంతా కూడా నిశ్శబ్దం వ్యాపించింది. ఆగే పాట పడో.
2: ఏక సభాసద్ మహారాజ్ కే పరాక్రమ్ కి జై హో. క్యా యో సంభవ హో సక్తా హై కి బినా పింజరా కోలే సింహ కో గాయబ్ కర్ దియా జాయే. మహామంత్రి మహారాజ్ కా ఆదేశ్ సమస్యా సుల్జానే కే లియే హై, తర్క కర్నే కే లియే నహీ, యహ బుద్ధి కి పరీక్షా హై. బుద్ధిమాన్ ఔర్ కుశల్ వ్యక్తి హీ ఐసా కర్ సకేగా, యహీ హమారా విశ్వాస్ హై.
3: ఒక సభికుడు ఈ విధంగా అన్నాడు. మహారాజు పరాక్రమం వడ్డిల్లాలి. అయితే బోను తెరవకుండా సింహాన్ని అదృశ్యం చేయడం సంభవమా? అప్పుడు మహామంత్రి ఇలా అన్నాడు. మహారాజు గారి ఆదేశం సమస్యను పరిష్కరించడానికి గాని తర్కించడానికి కాదు. ఇది తెలివికి సంబంధించిన పరీక్ష. తెలివిగల నేర్పరి అయిన వ్యక్తి ఇది చేయగలడని మా నమ్మకం. అచ్చా ఆగే పడో.
2: దూసరా సభాసద్ మాన్యవర్ ఇస్ అసంభవ కార్య కో తో పరమేశ్వరి హి సంభవ కర్ సక్తా హై. హమే తో లగ్తా హై కి యహ కార్య ఈశ్వర్ కే అలావా కిసీ అన్య కే బస్ కి బాత్ నహీ. మహామంత్రి ఈశ్వర్ కి దీ హుయి ప్రతిభా సభీ మే నివాస్ కర్తీ హై. హో సక్తా హై కి కోయి ప్రతిభావాన్ వ్యక్తి ఇస్ అసంభవ కార్య కో సంభవ బనా దే.
3: అప్పుడు రెండో సభికుడు ఈ విధంగా అన్నాడు. అయ్యా, ఈ అసంభవమైన పనిని భగవంతుడే సంభవం చేయగలడు. ఈ పనిని భగవంతుడు తప్ప ఇంకెవ్వరూ చేయలేరని నాకు అనిపిస్తుంది అని అన్నాడు. అప్పుడు మహామంత్రి ఇలా చెప్పాడు, భగవంతుడి ఇచ్చిన బుద్ధి కుశలత అందరిలో ఉన్నది. బుద్ధి కుశలుడైన వ్యక్తి ఎవరైనా సరే ఈ అసంభవమైన పనిని సంభవం చేయవచ్చు. అచ్చా ఆగేపడు.
2: జీ అధ్యాపికా జీ, జన్ సముదాయ్, యది సింహ బాహర్ గయా తో హమ్ సబ్కో ఖా జాయేగా. ఆప్ ఇసే బాహర్ నా ఆనే దే, బుద్ధి పరీక్ష కిసీ ఓర్ తరహ్ సే భీ హో సక్తి హై, యహీ హమారీ ప్రార్థనా హై. సమ్రాట్, యహ సమస్య మగధ రాజ్య కే బుద్ధిమానోం కో పడోసీ రాజ్య కీ ఓర్ సే దీ గయీ ఏక చునౌతి హై. ఘబరానే కీ కోయీ బాత్ నహీ, సభీ కీ సురక్షా కే ప్రబంధ కర్ దియే గయే హై. ఆప్ శాంతి సే సమస్యా కా సమాధాన్ ఢూండే. కుచ్ సమయ తక్ సభా కక్ష మే సన్నాటా చా జాతా హై.
3: అచ్చా సునో, అప్పుడు సభలో సందర్శనకు వచ్చిన ప్రజల్లో ఈ విధంగా అడిగారు, సింహం బయటకు వస్తే తప్పక మమ్మల్ని అందరినీ చంపేస్తుంది, మీరు దీనిని బయటకు రానీయకండి మహారాజా, తెలివిని పరీక్షించడం ఇంకొక విధంగా కూడా చేయవచ్చు, ఇదే మా విన్నపం అని అన్నారు. అప్పుడు సభలో చక్రవర్తి ఇలా అన్నారు, ఈ చిక్కు ప్రశ్న మగధరాజ్యంలోని తెలివి గల వారికి పొరుగురాజ్యం తరపున ఇవ్వబడిన సవాల్, భయపడవలసిన అవసరం ఏమీ లేదు, అందరి సంరక్షణ ఏర్పాట్లు చేయబడ్డాయి, మీరు శాంతితో సమస్యకు సమాధానం వెతకండి అని చెప్పారు. కొంతసేపటి వరకు దర్బారు అంతా నిశ్శబ్దం వ్యాపించింది. అచ్చా ఆగే పాట్పడు.
2: సమ్రాట్, తో క్యా మే యహ సమస్యను కి మగధ్ మే ప్రతిభా కి కమీ హై, బుద్ధిమత్తా కా అభావ్ హై. బాలక్, మహారాజ్ కి జై, మే యహ కార్య కర్ సక్తా హూ, మహారాజ్ ముజే సింహ కో గాయబ్ కర్నే కి అనుమతి దీజియే. సభీ విస్మయ సే బాలక్ కి ఓర్ దేఖతే హై.
3: అప్పుడు చక్రవర్తి ఇలా అన్నాడు, అయితే మగధలో బుద్ధి కుశలత తక్కువని తెలివితేటలు లేవు అని భావించవచ్చా? ఇంతలో సందర్శకులలో ఒక బాలుడు లేచి ఈ విధంగా పలికాడు, మహారాజు గారికి జయము, నేను ఈ పనిని చేయగలను, మహారాజా సింహమును అదృశ్యం చేయుటకు నాకు అనుమతి ఇవ్వండి. అప్పుడు సభలోని వారంతా ఆశ్చర్యంతో ఆ బాలుని వైపు చూశారు. అచ్చా అప్పడో.
2: మహామంత్రి, నిడర్ బాలక్, తుమ్హారా నామ్ క్యా హే? బాలక్, ముజే చంద్ర కహతే హై శ్రీమాన్. మహామంత్రి, చంద్ర, యహ బచ్చోం కా ఖేల్ నహీ హై, తుమ్ జావో ఔర్ బచ్చోం కే ఖేల్ ఖేలో, ఉచలో కూదో ఔర్ దౌడో, యహ కోయి సాధారణ ఖేల్ నహీ, బుద్ధి కా ఖేల్ హై. బాలక్, మహామంత్రి, క్యా ఇస్ ప్రతియోగితా మే ఆప్నే కోయి ఆయు సీమా భీ రఖీ హై?
3: అప్పుడు మహామంత్రి ధైర్యశాలి అయిన బాలుడా, నీ పేరు ఏమిటి అని అడిగాడు. అప్పుడు ఆ బాలుడు, మంత్రివర్యా, నన్ను చంద్ర అంటారు అని చెప్పాడు. అప్పుడు ఇంకా మహామంత్రి ఈ విధంగా చెప్పాడు, చంద్ర, ఇది చిన్నపిల్లల ఆట కాదు, నీవు వెళ్లి పిల్లల ఆట ఆడుకో, ఎగురు దుముకు పరిగెత్తు, ఇది ఏదో మామూలు ఆట కాదు, ఇది తెలివికి సంబంధించిన ఆట. అయితే అప్పుడు ఆ బాలుడు ఈ విధంగా అడిగాడు, మహామంత్రి, ఈ పోటీకి వయస్సు ఇంత ఉండాలని పరిమితి ఏమైనా మీరు పెట్టారా అని అడిగాడు. అచ్చా ఆగేపడు.
2: జీ అధ్యాపికా జీ, మహామంత్రి, హస్కర్ వత్స్ సుయి తల్వార్ కా కార్య నహీ కర్ సక్తి. బాలక్, మహోదయ్, తో తల్వార్ భీ సుయి కా స్థాన్ నహీ లే సక్తి. సమ్రాట్, యహ బాలక్ కౌన్ హై జో ఇత్నా బఢ్ చఢ్ కర్ బాతే కర్ రహా హై? మహామంత్రి, మహారాజ్, యహ ఏక హఠీ బాలక్ హై. సమ్రాట్, బాలక్ హఠ్ మత్ కరో, నహీ తో తుమ్హే సింహ కే పింజరే మే బంద్ కర్ దియా జాయేగా. బాలక్ కి మా అపనే పుత్ర కో ఏక ఓర్ ఖీంచనే కా ప్రయాస్ కర్తీ హై, పరంతు బాలక్ అపనా హాత్ ఛుడా కర్ పింజరే కి ఓర్ బఢ్తా హై.
3: అచ్చా, అప్పుడు మహామంత్రి నవ్వి, నాయనా, సూది ఎప్పుడూ కూడా కత్తి పని చేయలేదు అని అనెను. అప్పుడు బాలుడు కూడా ఇలా అన్నాడు, అయ్యా మరి కత్తి కూడా సూది పని చేయదు కదా. అప్పుడు చక్రవర్తి, ఈ బాలుడు ఎవరు ఈ విధంగా గొప్ప మాటలు మాట్లాడుతున్నాడు అని అన్నాడు. అప్పుడు మహామంత్రి ఇలా చెప్పాడు, మహారాజా, ఇతడొక మొండి పట్టుదలగాల బాలుడు. అప్పుడు చక్రవర్తి, బాలుడా, మొండిగా ప్రవర్తించకు, లేకపోతే నిన్ను సింహం ఉన్న బోనులో బంధించడం జరుగుతుంది అని అన్నాడు. ఆ మాటలకు బాలుని తల్లి తన బిడ్డను తన వైపు లాగే ప్రయత్నం చేసింది. కాని అప్పుడు ఆ బాలుడు తన తల్లి చెయ్యి విడిపించుకుని పంజరం వైపు వెళ్ళాడు. అచ్చా, ఆగిపడు.
2: బాలక్, మహారాజ్, యది మే సమస్యా కా సమాధాన్ నా ఢూండ్ సకా తో ఆప్ జో చాహే దన్ దే, ముజే పింజరే కే పాస్ జానే కీ అనుమతి దీజియే. సమ్రాట్, ఖుషీ సే జా సక్తే హూ. బాలక్ పింజరే కే పాస్ జాకర్ సింహ కో ధ్యాన్ సే దేఖతా హై ఔర్ అపనీ బుద్ధి లడాతా హై. సింహ కా రహస్య వహ జాన్ లేతా హై. దర్బార్ మే సబ్ చకిత్ హోకర్ దేఖ రహే తే. సబ్ మే కుతూహలతా థీ కి ఆగే క్యా హోనే వాలా హై. బాలక్, మహారాజ్, మే సింహ కో బాహర్ నికాల్ దూంగా. ఆప్ కృపయా పింజరే కే చారోం ఓర్ ఆగ్ జలానే కా ప్రబంధ కర్వా దే ఔర్ ముజే కుచ్ సమయ్ తక్ అపనా కార్య కర్నే దే. సమ్రాట్ కే ఆదేశానుసార్ పింజరే కే చారోం ఓర్ ఆగ్ లగా దీ జాతీ హై. పింజరా ఆగ్ కే లపటోం మే ఘిర్ జాతా హై. దేఖతే హీ దేఖతే శేర్ గాయబ్ హో జాతా హై. ఆగ్ కీ లపటే ధీరే ధీరే శాంత హో జాతీ హై. సభీ లోగ్ అపనే అపనే స్థాన్ సే యహ విస్మయకారీ దృశ్య దేఖ కర్ దంగ్ రహ జాతే హై. పింజరా ఖాళీ హో జాతా హై.
3: అప్పుడు బాలుడు ఇలా అన్నాడు, మహారాజా, నేను ఈ సమస్యను పరిష్కరించలేకపోయినట్లయితే మీరు కోరుకున్న శిక్ష నాకు విధించండి. అయితే ముందుగా ఆ బోను దగ్గరకు వెళ్ళుటకు నాకు అనుమతి ఇవ్వండి అని అన్నాడు. అప్పుడు చక్రవర్తి సంతోషంగా వెళ్ళవచ్చు అని అనుమతించారు. అప్పుడు బాలుడు బోను దగ్గరికి వెళ్ళి సింహమును శ్రద్ధగా గమనించాడు. తన తేడకి పదును పెట్టాడు. ఆ సింహము యొక్క రహస్యాన్ని తెలుసుకున్నాడు. సభలోని వారందరూ ఆశ్చర్యంతో చూస్తున్నారు. ఇక ముందు ఏం జరగనుందా అని అందరూ ఆసక్తిగా ఉన్నారు. అప్పుడు బాలుడు ఇలా అన్నాడు, మహారాజా, నేను సింహాన్ని బయటకు తీయకుండా అదృశ్యం చేయగలను. మీరు దయచేసి బోను చుట్టూ అగ్గిరాజేసే ఏర్పాటు చేయించండి. అంతేకాక నన్ను నా పనిని చేసుకోనియండి. అప్పుడు చక్రవర్తి ఆదేశం ప్రకారం బోను చుట్టూ అగ్గిరాజేయబడింది. బోను అగ్నిజ్వాలల్లో చుట్టబడి ఉంది. చూస్తుండగానే సింహం కనిపించకుండా పోయింది. అగ్నిజ్వాలలు నెమ్మదిగా శాంతించాయి. ప్రజలందరూ తమ తమ స్థానముల నుండి ఈ ఆశ్చర్యకరమైన దృశ్యాన్ని చూచి నిశ్చేష్టులైపోయారు. ఇంకేముంది, బోను అంతా ఖాళీ అయింది. చూడండి మహారాజా, సింహము బోను నుండి అదృశ్యమైపోయింది. బోనుకి వేసిన తాళం యథాతథంగానే ఉన్నది. అప్పుడు చక్రవర్తి కూడా పట్టలేని ఆనందంతో, ఆహా, అద్భుతం! చంద్రా, నీవు చమత్కారం చేశావు. నీవు నీ తెలివితో సింహం నిర్మాణాన్ని గుర్తించి దాన్ని అగ్ని యొక్క వేడితో కరిగించావు. భళా అని అన్నాడు. అచ్చా సౌజన్య, ఆజ్ హమారా పాఠ్ సమాప్త్ హో గయా.
2: ధన్యవాద్ అధ్యాపికా జీ.
3: సుభాష్.

0: ఆశీష్.
1: మీరింత వరకు బుద్ధిమాన్ బాలక్ 9వ తరగతికి హిందీ పాఠం విన్నారు. ఉపాధ్యాయిని శ్రీమతి సిహెచ్ పావని వనలత, విద్యార్థిని సౌజన్య. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు శ్రీమతి వేల్పూరి నాగప్రియాంక గారిచే భజనావళి వింటారు.

భక్తజన రాజగా భక్తజన బాలా

I'm gonna hear

0: దండరముల భజన చేయ
1: దండ
0: దరుల బతుల బాటి గుండె రదుల చెందుగామ

అనగా శ్రోతలు, ఈనాటి సాయంత్రం వేళ మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు వింటారు. సాయంత్రం 5:05 వనితవాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలు ప్రత్యక్షంగా కాల్ చేసి వారు నచ్చమెచ్చే సినిగితలు వింటారు. 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యా ఉద్యోగ సమాచారంతో పాటు యువత నచ్చమెచ్చే సినిగితలు వింటారు. 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ సంగతి మీకు తెలుసా వింటారు. నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు, సమర్పణ శ్రీమతి బి కావ్యశ్రీ. 7:00 అలనాటి మధురగీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:15 పాడి పంటల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా పశువుల్లో వచ్చే గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు, ఈ అంశం గురించి డాక్టర్ చైతన్య కిషోర్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ తమనం నాగేశ్వరరావు. అనంతరం పొలం కబుర్లు వింటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:00 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ఎస్ఎంఎస్ ద్వారా శ్రోతలు కొరే సినిగీతాలు వింటారు. 8:30 తెలుగులో వార్తలు, 8:40 దేశభక్తి గేయం విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 8:45 సమాచార సంధ్య కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:15 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 11:10 మా కార్యక్రమాలన్నీ ముగిస్తాము. శ్రోతలు, ఇంతవరకు ఈనాటి సాయంత్రం వేళ మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు. 102.7 MHz పై మా ప్రసారాలు.

శ్రోతలు ఇప్పుడు రేపు మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు వింటారు. రేపు ఉదయం 6:10 అర్చన కార్యక్రమంలో భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తి సుధ ప్రసారమవుతుంది. 6:35 పొలంకబులు వింటారు. 7:00 రేపు మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు వింటారు. 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:35 మనోరంజని కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 హలో అభిరుచి కార్యక్రమంలో ఫోన్ ఇన్ ద్వారా శ్రోతలు కొరే స్నేహితులు వింటారు. 9:30 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ఎస్ఎంఎస్ ద్వారా శ్రోతలు కొరే స్నేహితులు వింటారు. 10:00 నుండి సాయంత్రం 5:00 వరకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు. 5:00 రేపు సాయంత్రం మేము ప్రసారం చేపడుతున్నటువంటి కార్యక్రమాల వివరాలు వింటారు. 5:05 వనితావాణి కార్యక్రమంలో మహిళలు ఆరోగ్యం చిట్కాలు ఈ అంశం గురించి వింటారు. 5:30 యువత రంగం కార్యక్రమంలో జీకే స్పెషల్ తో పాటు యువత నచ్చమెచ్చే స్నేహితులు వింటారు. 6:00 నుండి హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:00 అలనాటి మధురగీత వింటారు. 7:15 పాడి పంటల కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:00 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ఎస్ఎంఎస్ ద్వారా శ్రోతలు కొరే స్నేహితులు వింటారు. 8:30 నుండి రాత్రి 11:10 వరకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు. 11:10 మా కార్యక్రమాలన్నీ ముగిస్తాము. శ్రోతలు ఇంతవరకు రేపు మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 MHz పై మా ప్రసారాలు.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: ఈనాటి వనిత వాణి కార్యక్రమంలో మనతో మాట్లాడడానికి చాలా మంది శ్రోతలు అయితే కాల్ చేస్తున్నారు. మరి మొదటి లక్కీ కాల్ ఎవరో వారితో మాట్లాడిద్దాం. హలో,
3: హలో, నమస్తే మేడం.
2: నమస్తే అండి, మీ పేరు?
3: నా పేరు ఆయిషా మేడం, జాకిర్ సంగర్ నుంచి.
2: ఆయిషా చెప్పండి, ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
3: ఖైదీ కాళిదాస్ లో ఎవరు చెప్పని వాడు ఆ పాట కాదు మేడం.
2: తప్పకుండా. ఏం చేస్తుంటారు?
3: నేను వర్కింగ్ చేస్తున్నాను మేడం.
2: వర్కింగ్ లో ఉన్నారా? ఓకే అండి.
3: ఏంటి చాలా రోజులకు వచ్చారు మీరు లైన్ లోకి?
2: అలా ఏం లేదండి, నేను రెగ్యులర్ గానే వస్తున్నాను. మీ కాల్ ఇప్పుడు కలిసినట్టుంది, మరి మీకోసం అయితే పాట వస్తుంది, విని ఆనందించండి. చెప్పండి.
3: రాజా, రషీద్, షాహిన, సకీల, కన్యా, సుబ్రత్న.
2: ఓకే అండి, మీరు చెప్పినటువంటి వాళ్ళందరి కోసం మరి ముఖ్యంగా మీకోసం అయితే పాట వస్తుంది, విని ఆనందించండి.

0: मेरा जूता है जापानी, ये पटलू में इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी। चेप्पुल संगति वच्चिंदि काबट्टी मन श्रोतलकु ओक मुख्यमैन विषयं चेप्पालि। विनियोगदारुलकु मेरुगैन नाण्यत भद्रत इच्चेंदुकु भारत प्रभुत्वं 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన BIS మార్కును తప్పనిసరి చేసింది। మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి। BIS నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి।
1: విజయవాడ బ్రాంచ్।
2: వనితావని కార్యక్రమంలో మరొక శ్రోతతో మాట్లాడుదాం। హలో, మీ పేరు? వెంకటమ్మ। ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు? రాపూర్ నుంచి। ఏ సినిమా అండి? ఓకే అండి, మీకోసం పాట వస్తుంది, విని ఆనందించండి। మాకు కాల్ చేసినందుకు ధన్యవాదాలు।
3: ఓకే।

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండవచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ. ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
2: వనితావాణి కార్యక్రమంలో మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో,
3: హలో,
2: నమస్తే అండి.
3: హలో మేడం. నమస్తే మేడం.
2: మీ పేరు?
3: నా పేరు పర్వీన్.
2: పర్వీన్ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
3: నాపేట నుంచి.
2: ఓకే అండి, చెప్పండి, వాళ్ళు ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
3: సత్యగారు సత్యయ్య.
2: ఓకే, మరి మీరు ఏం చేస్తుంటారు?
3: కూలి పని చేస్తున్నా మేడం.
2: ఓకే అండి, మరి ఈ సినిమాలో ఏ పాట?
3: నన్ను ఎవరో తాకిది, కన్ను మనసు దోసిది.
2: ఓకే, తప్పకుండా మీకోసం అయితే పాట వస్తుంది.

కోసం పూచినదేమో ఆ బుగ్గల లేత సిగ్గు, నా కోసం పూచినదేమో సిగ్గులన్నీ దోచుకుంటే.

వనితామణి కార్యక్రమంలో మరొక శ్రోతతో మాట్లాడదాం. గుడ్ ఈవినింగ్ అండి, మీ పేరు? నేను చాలా బాగున్నానండి. చెప్పండి, వాళ్ళ ఏ సినిమా నుంచి పాట కావాలనుకుంటున్నారు, వినాలి అనుకుంటున్నారు? ఓకే అండి, మరి మీకోసం అయితే ఈ పాట వస్తుంది, విని ఆనందించండి. ఓకే అండి.

खट पहन हजे खट पहन हिंदू रामय्या विदो कृष्ण।

ప్లాస్టిక్ వాడకం ఆపేద్దాం, భూమిని కాపాడుకుందాం, సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను నిషేధిద్దాం. ఇప్పటివరకు మీరు వనితావాణి కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి వనితావాణి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్స్ పై మా ప్రసారాలు. సమయం 5:30. యువతరంగం కార్యక్రమానికి స్వాగతం.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనా?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
3: ఈనాటి యువతరంగం కార్యక్రమంలో ఎంతో ఎదురు చూస్తున్నటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి వచ్చేద్దాం. ఆంధ్రప్రదేశ్లోని పలు విద్యుత్ సంస్థల్లో గత నెల విడుదల చేసిన 630 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ముగుస్తుంది. కొద్ది కాలంలో ఇంజనీరింగ్ పూర్తయిన అభ్యర్థులకు జూలై 20 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. రాష్ట్రంలోని వివిధ విద్యుత్ సంస్థలైన ఏపీ ట్రాన్స్కో, జెన్కో, ఎస్డిపిసిఎల్, సిపిడిసిఎల్, ఈపీడిసిఎల్ సంస్థల్లో ఖాళీగా ఉన్న ఏఈఈ పోస్టుల భర్తీకి ప్రభుత్వం వివిధ విద్యుత్ శాఖల్లో నోటిఫికేషన్ అయితే విడుదల చేసిన విషయం అందరికీ తెలుసు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో బిఈ బీటెక్ డిగ్రీ కలిగి ఉండాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఆగస్టు 22 నుంచి 29 వరకు పరీక్షలు జరుగుతున్నాయి. ఎగ్జామినేషన్ మెరిట్ రిజర్వేషన్ నిబంధనల ఆధారంగా ఎంపిక ప్రక్రియ సాగుతుంది. ఇంకెందుకు ఆలస్యం? అర్హులైన అభ్యర్థులైతే అప్లై చేసేవచ్చు. మరికొంత సమాచారం తెలుసుకునే ముందు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు చిత్తం నుండి చిత్ర గారు ఆలపించినటువంటి పాట ఇప్పుడు విందాం.

0: ఏ నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
2: యువతరంగం కార్యక్రమంలో విద్యా సమాచారం. రాష్ట్రంలో ఇంజనీరింగ్ ప్రవేశాలకు ఈ ఏపీ సెట్ మొదటి విడత కౌన్సిలింగ్ జూలై 20 నుంచి ప్రారంభమైతే కానుంది. ఉన్నత విద్యా కమిషనరేట్ జూలై 15 బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది. ప్రవేశాల కౌన్సిలింగ్కు 16 నోటిఫికేషన్ విడుదల చేస్తారు. రిజిస్ట్రేషన్ ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపుకు 20 నుంచి 29 వరకు 10 రోజుల పాటు అవకాశం కల్పిస్తారు. ధృవపత్రాల పరిశీలన 22-31 వరకు 10 రోజుల పాటు నిర్వహిస్తారు. కాలేజెస్ బ్రాంచ్ల ఎంపికకు, వెబ్ ఐచ్ఛికల నమోదుకు 25వ తేదీ నుండి 31వ తేదీ వరకు వారం రోజుల పాటు అవకాశం కల్పించారు. వెబ్ ఐచ్ఛికల మార్పు 1 ఆగస్టున, సీట్ల కేటాయింపు 6న చేస్తారు. సీట్లు పొందిన అభ్యర్థులు కళాశాలలు

ఏడవ తేదీ నుంచి 13వ తేదీలోపు చేరాల్సి ఉంటుంది. ఇంజనీరింగ్ తరగతులు 10వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? అర్హులైన విద్యార్థులు ఇబ్బంది పడకుండా అప్లై చేసేసుకోండి. మరికొంత సమాచారం తెలుసుకునే ముందు బాడీగార్డ్ చిత్రం నుండి పాట విన్నాం.

దేవతరంగం కార్యక్రమంలో మరికొంత విద్యా సమాచారం. సివిల్ సర్వీసెస్ 2027కి హాజరయ్యే అభ్యర్థులకు తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నామని డైరెక్టర్ మామిడి హరికృష్ణ తెలిపారు. ఆగస్టు 24 నుంచి మొత్తం 150 మందికి హైదరాబాద్లో శిక్షణ మొదలవుతుందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 15 నుంచి ఆగస్టు 7వ తేదీ వరకు దరఖాస్తులు పెట్టుకోవచ్చని, ఆగస్టు 16న స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించి 19న ఫలితాలను ఇస్తామని తెలిపారు. ఎంపికైన వారికి నెలకు 5,000 రూపాయల చొప్పున స్టైఫండ్ అందిస్తామని, పుస్తకాల కోసం మరో 5,000 రూపాయలు ఇస్తామన్నారు. మరింకెందుకు అలసం? సివిల్ సర్వీసెస్ పై ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఉచితంగా కోచింగ్ అయితే తీసుకోవచ్చు, అప్లై చేసుకోండి. మరికొంత సమాచారం తెలుసుకునే ముందు బొబ్లీ రాజ చిత్రం నుండి పాట విందాం.

యువతరంగం కార్యక్రమంలో మరికొంత విద్యా సమాచారం. ఎస్సీ విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన 3 ఎక్సలెన్స్ సెంటర్లకు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ దరఖాస్తులు ఆహ్వానించనుంది. విశాఖలోని మేఘాద్రిగడ్డ, అమరావతి, నెల్లూరు జిల్లాలోని కోటలో నెలకొల్పిన ఈ సెంటర్లలో ఇంటర్మీడియట్తో పాటు జేఈఈ నీట్లకు శిక్షణ అందిస్తామని సంస్థ కార్యదర్శి ప్రసన్న వెంకటేష్ తెలిపారు. 2026 మార్చిలో జరిగిన 10వ తరగతి పరీక్షల్లో 85% లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు ఇంటర్ మొదటి సంవత్సరానికి దరఖాస్తులు చేసుకునేందుకు అర్హులు. ఈ ఏడాది మార్చిలో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షల్లో ఎంపీసీ, బైపీసీలలో 75% మార్కులు సాధించిన విద్యార్థులు ద్వితీయ సంవత్సరానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన వారు జూలై 17 నుంచి 30 వరకు వెబ్సైట్ apbrae.gcet.apcfss.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఇక్కడ విద్యార్థులకు వసతి, భోజనం, స్టడీ మెటీరియల్తో కూడిన ఉచిత గురుకుల విద్య అందిస్తాం. ఎస్సీ విద్యార్థులకు 75% సీట్లు, ఎస్టీ, బీసీ, ఓసీ విద్యార్థులకు 25 సీట్లు కేటాయిస్తామని వెల్లడించారు వారు. మరికొంత సమాచారం వినేముందు మరో పాట విందాం. చాలా బాగుంది ఈ చిత్రం నుండి.

అయ్యా స్వస్తి శ్రీ చాంద్రవార ప్రభాదినామ సంవత్సర మాఘశుద్ధ పంచమి ఫిబ్రవరి 10వ తారీఖు గురువారం రేవతీ నక్షత్రయుక్త ధనుర్లగ్నం తెల్లవారుజామున 4:14 వివాహ శుభ ముహూర్తం.

0: ఏంటి బామ్మగారు ఎక్కడికో బయలుదేరుతున్నట్టుగా ఉన్నారు?
1: ఎక్కడికి లేదురా అబ్బాయి.
0: మరి ఎక్కడికో ప్రయాణంలాగా రెడీ అయి కూర్చొని ఉన్నారేంటి రేడియో పట్టుకుని?
1: మన సింహపూరి ఎఫ్ఎం లో విహారీ కార్యక్రమం వచ్చే టైం అయింది కదా.
0: అయితే
1: నేను ఈ వయసులో ప్రయాణాలు చెయ్యలేకపోయినా నా జీవితంలో ఇప్పటి వరకు సందర్శించలేని ఎన్నో గొప్ప గొప్ప ఆలయాలు, వాటి విశిష్టత ఇంకా ప్రాముఖ్యత గురించి కళ్ళకు కట్టినట్టుగా విహారీ కార్యక్రమంలో వింటూ అబ్బా నిజంగా ఆలయాలు సందర్శించినంత అనుభూతి చెందుతున్నాను.
0: అవునా? అయితే ఫ్రీగా అన్ని టెంపుల్స్ కవర్ చేస్తున్నారన్నమాట. ఏ సమయంలో వస్తుంది చెప్పండి బామ్మగారు, నేను కూడా వింటాను కదా.
1: తప్పకుండా. ప్రతి గురువారం ఉదయం 8:35 తిరిగి ఆదివారం సాయంత్రం 6:30 మన సింహపూరి ఎఫ్ఎం 102.7 MHz పై వినవచ్చు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతోనే వేగవంతమైన అభివృద్ధికి అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నెల రోజుల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. సాంఘిక సంక్షేమ హాస్టల్స్ లో పరిశుభ్రత పారిశుద్ధ్య నిర్వహణ అమలులో రాజీ పడొద్దని మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు. వాయువ్య బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం తూర్పు ఆగ్నేయ దిశగా ఈశాన్య బంగాళాఖాతం వైపు కదులుతోందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. భవిష్యత్తులో వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ తో కూడిన ప్రాజెక్టులే కీలకంగా మారనున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో పీపీపీ కింద చేపట్టిన ప్రాజెక్టులు, ప్రభుత్వం చేస్తున్న వ్యయం తదితర అంశాలపై ముఖ్యమంత్రి అధికారులతో అమరావతి సచివాలయంలో ఈరోజు సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం మౌలిక సదుపాయాల విప్లవం దేశంలో నడుస్తోందన్నారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతోనే వివిధ రంగాల్లో ప్రాజెక్టులు వేగంగా అభివృద్ది చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుతం పోర్టులు, షిప్ యార్డులు, విమానాశ్రయాలు, పర్యాటక ప్రాజెక్టులు సహా మొత్తం 260 ప్రాజెక్టులను పీపీపీ కింద చేపట్టినట్లు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పర్యాటకం, వైద్య కళాశాలలు, రహదారులు, సౌర విద్యుత్ లాంటి రంగాల్లో 123,229 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నెల రోజుల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈరోజు ఢిల్లీలో ఉడాన్ 2.0 పథకం అమలుపై జరిగిన కార్యశాలలో పాల్గొన్న అనంతరం కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, ఇప్పటికే భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణ పనులు పూర్తయ్యాయని, ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించాలని కోరినట్లు చెప్పారు. తేదీ ఖరారైన వెంటనే నెల రోజుల్లో విమాన కార్యకలాపాలు ప్రారంభిస్తామని రామ్మోహన్ నాయుడు వివరిస్తూ,
1: License has been recently given from the DGCA to operate the airport. So all the construction work, all the work that is required to start operations has been done. We have requested the Honorable Prime Minister for a date because it is such a prestigious and important project for the state of Andhra Pradesh and for the North Andhra region. We feel justice is going to be done only when Honorable Prime Minister comes and inaugurates it. So we are just waiting for the date. Within a month, we are going to start the operations from there.
0: ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేసి ప్రభుత్వానికి మంచి గుర్తింపు తీసుకురావాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి అధికారులకు సూచించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయం నుండి సాంఘిక సంక్షేమ శాఖ డీడీలు, డీసీఓలు, ఏఎస్డబ్ల్యూలతో మంత్రి వర్చువల్ గా ఈరోజు సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంక్షేమ హాస్టళ్ల పనితీరుపై నిరంతరం సమీక్షిస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు. హాస్టల్స్ లో పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ మెనూ అమలులో రాజీ పడొద్దని సూచించారు. హాస్టల్స్ లో సౌకర్యాల కల్పనపై విద్యార్థుల తల్లిదండ్రుల్లో 100% సంతృప్తి రావాలని ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతపై నిరంతరం ప్రత్యేక శ్రద్ద పెట్టాలన్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలో రాష్ట్ర మంత్రులు పి నారాయణ, నిమ్మల రామానాయుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ ఈ రోజు పర్యటించారు. పర్యటనలో భాగంగా అమరావతిలో నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, హెచ్ఓడి భవనాలను పరిశీలించారు. నిర్మాణాలు దాదాపు పూర్తి కావడంతో త్వరలోనే జీఏడీకి అప్పగిస్తామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, సచివాలయం శాఖాధికారులు, ఉద్యోగులు సుమారు 16,000 మంది ఒకే చోట పనిచేసే విధంగా 5 ఐకానిక్ టవర్లు డిజైన్ చేశారని మంత్రి పేర్కొన్నారు. కర్ణాటకకు బెంగళూరు, తమిళనాడుకు చెన్నై, తెలంగాణకు హైదరాబాద్ 70% ఆదాయం అందిస్తున్నట్లే ఆంధ్రప్రదేశ్కు అమరావతి ఆదాయం ఇస్తుందని ఆయన వెల్లడిస్తూ,
2: అమరావతి అనేది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్. అమరావతి ఒక్క రూపాయి మనం పెట్టవలసిన అవసరం లేదు. అమరావతి 100,000 కోట్ల రూపాయలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భవిష్యత్ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆసరాగా నిలబడబోతోంది. తమిళనాడుకు ఒక చెన్నై, ఒక కర్ణాటక, ఒక బెంగళూరు ఏ మాదిరిగా అయితే ఆదాయాన్ని 60% రాష్ట్రానికి అందిస్తున్నాయో, అమరావతి ద్వారా రాష్ట్రానికి అటువంటి ఆదాయాన్ని సృష్టించేటువంటి విధంగా ఈరోజు నిర్మాణం అవుతూ ఉన్నటువంటి పరిస్థితి.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.

0: విభిన్న ప్రతిభావంతులు మానసిక స్థైర్యం కోల్పోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలన్నదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెంగసాని చంద్రశేఖర్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1750 మంది విభిన్న ప్రతిభావంతులకు 23 కోట్ల రూపాయలు వెచ్చించి ద్విచక్ర వాహనాలు అందిస్తున్న నేపథ్యంలో గుంటూరులో ఆ వాహనాలను కేంద్ర మంత్రి ఈ రోజు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వాహనాలు విద్య వైద్యం వంటివి పొందడానికి లబ్ధిదారులకు ఎంతో ఉపయోగపడతాయని హర్షం వ్యక్తం చేశారు.
1: విభిన్న ప్రతిభావంతులందరికీ కూడా ఏ రాష్ట్రంలో లేని విధంగా 3000 రూపాయల నుంచి 6000 రూపాయల వరకు పెన్షన్ పెంచడం, పూర్తిగా బెడ్ రిడన్ అయిన వాళ్ళకి దాదాపు 15000 రూపాయలు ఇవ్వటం, ఈ రోజు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణం చేసే సౌకర్యం కల్పించడం, ఏవైతే ఈ ఎలక్ట్రిక్ వెహికల్ స్కూటర్ టైప్ ఉన్నాయో ఉపాధి కోసం గానీ హాస్పిటల్కి వెళ్లటం కోసం గానీ సొంత కాళ్లపై వాళ్ళు నిలబడే విధంగా అర్హులైన వారిని గుర్తించి ఈ రోజు రాష్ట్రం మొత్తం 1750 మందికి సౌకర్యం కల్పించడం.
0: జగన్ 2.0 సూపర్ యాప్ ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఆవిష్కరించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల్లో తమ పార్టీ శ్రేణులు పోస్ట్ చేసిన కంటెంట్ ను డిలీట్ చేయడం వంటి పరిణామాల నేపథ్యంలో తామే ఒక యాప్ తీసుకువచ్చి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నామని చెప్పారు. ఈ యాప్ లో ప్రతి కార్యకర్త నిర్భయంగా తన అభిప్రాయం పంచుకోవచ్చని, అంతేకాకుండా దీని ద్వారా ప్రతి కార్యకర్త పార్టీతో అనుసంధానమై ఉంటారని వివరించారు. భారత్ ఇంగ్లాండ్ పురుష జట్ల మధ్య 2 వన్డే క్రికెట్ మ్యాచ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఇంగ్లాండ్లోని కార్డిఫ్ నగరం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ 8 ఓవర్లు పూర్తయ్యేసరికి 1 వికెట్ నష్టపోయి 44 పరుగులు చేసింది. వాయువ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉత్తర ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరాల మీదుగా ఉన్న బలమైన అల్పపీడనం తూర్పు ఆగ్నేయ దిశగా ఈశాన్య బంగాళాఖాతం వైపు కదులుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు మధ్య అరేబియా సముద్రం మీదుగా కోస్తాంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట వరకు సగటు సముద్ర మట్టానికి 5.8 నుండి 7.6 కిలోమీటర్ల ఎత్తులో మరో ద్రోణి విస్తరించి ఉందని వాతావరణ కేంద్ర అధికారులు పేర్కొన్నారు. వీటి ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తాంధ్రలో ఈరోజు 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందన్నారు. కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని తెలిపారు. అలాగే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని అధికారులు వెల్లడించారు. భవిష్యత్తులో వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ తో కూడిన ప్రాజెక్టులే కీలకంగా మారనున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో పీపీపీ కింద చేపట్టిన ప్రాజెక్టులు, ప్రభుత్వం చేస్తున్న వ్యయం తదితర అంశాలపై ముఖ్యమంత్రి అధికారులతో అమరావతి సచివాలయంలో ఈరోజు సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం మౌలిక సదుపాయాల విప్లవం దేశంలో నడుస్తోందన్నారు. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతోనే వివిధ రంగాల్లో ప్రాజెక్టులు వేగంగా అభివృద్ది చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుతం పోర్టులు, షిప్ యార్డులు, విమానాశ్రయాలు, పర్యాటక ప్రాజెక్టులు సహా మొత్తం 260 ప్రాజెక్టులను పీపీపీ కింద చేపట్టినట్లు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పర్యాటకం, వైద్య కళాశాలలు, రహదారులు, సౌర విద్యుత్ లాంటి రంగాల్లో 123,229 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతోనే వేగవంతమైన అభివృద్దికి అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నెల రోజుల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. సాంఘిక సంక్షేమ హాస్టల్స్ లో పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ అమలులో రాజీ పడొద్దని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు. వాయువ్య బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం తూర్పు ఆగ్నేయ దిశగా ఈశాన్య బంగాళాఖాతం వైపు కదులుతోందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్స్ పై మా ప్రసారాలు. సమయం 6:30 దాటి 15 సెకండ్లైంది. డ్రామదర్శిని కార్యక్రమానికి స్వాగతం.

ప్రపంచంలో అందరికంటే గొప్ప వాళ్ళు ఎవరు అంటే మీరేం చెప్తారు? ఎవరికి వాళ్లే గొప్ప కావ్య, నాకు నేనే గొప్ప కదా అంటారా? ఓకే, మనకు మనం గొప్ప అవ్వడం, మన ఫ్యామిలీ గొప్ప అవ్వడం, మన ఫ్రెండ్స్ రిలేటివ్స్ వీళ్ళందరూ ఖచ్చితంగా మన వాళ్ళు కాబట్టి మనకి గొప్పగానే కనిపిస్తారు. కానీ ఎలాంటి సంబంధం లేకపోయినా కూడా ప్రపంచం అంతా ఒక వ్యక్తిని గొప్ప వాళ్ళు అనాలి అంటే ప్రపంచం ఆ వ్యక్తిని గుర్తించాలి. అలా ఎప్పుడు గుర్తిస్తారు అంటే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డ్స్ రూపంలో వాళ్ళని గుర్తిస్తారు. వాళ్ళు ఎవరో మనకు తెలియకపోయినా కూడా వాళ్ళకి ఆ అవార్డు వచ్చిందంటే వాళ్ళు నిజంగా ఎంత గొప్ప వాళ్ళు అయి ఉంటారు కదా అని ప్రతి ఒక్కరూ అనుకుంటూనే ఉంటాం. మరి అలాంటి అవార్డ్స్ లో ఈ ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డు గురించి ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం. మనందరం చాలా సార్లు ఆ మాట వినే ఉంటాం, ఆ అవార్డు ఎందుకు ఇస్తారు, ఎవరికి ఇస్తారు, ఇస్తే వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఇవేమి తెలియకపోయినా కూడా చాలా సందర్భాల్లో మనం ఆ మాటను కూడా వాడే ఉంటాం. అదే నోబెల్ ప్రైజ్. ఎవరన్నా వాళ్ళ గురించి ఎక్కువగా గొప్పగా చెప్పుకుంటున్నారు, నేను అలా చేశాను, ఇలా చేశాను, నేను అది ఇది అంటుంటే అబ్బా చాలా చాలే చాలా చెప్పొచ్చావు, అయితే ఏంటి ఇప్పుడు నీకు నోబెల్ ప్రైజ్ ఏమన్నా ఇవ్వాలా ఏంటి అంటూ ఉంటాం కదా. దీన్ని బట్టి అర్థమవుతుంది ఈ అవార్డు ఎంత పేరున్న అవార్డు. సో ఇవాళ మనం నోబెల్ ప్రైజ్ అంటే ఏంటి, ప్రైజ్ ఎవరికి ఇస్తారు, ఎందుకు ఇస్తారు, ఇస్తే వచ్చే బెనిఫిట్స్ ఏంటి, దీన్ని అసలు ఎవరు స్టార్ట్ చేశారు, ఎలా రన్ చేస్తున్నారు, ఇవ్వడానికి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి ఒక మనిషికి, ఇలాంటి చాలా విషయాలు ఇవాళ మనం ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి నోబెల్ అవార్డ్ గురించి తెలుసుకుందాం. వెల్కమ్ టు ఈ సంగతి మీకు తెలుసా, నేను మీ కావ్యశ్రీ. ప్రపంచంలో కొంతమంది మనకు ఎంతో ప్రేరణ జ్ఞానం ఇచ్చి శాంతి సేవ పరిశోధనలో విశేష కృషి చేస్తారు. అలాంటి వ్యక్తులకు అందించే అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారం నోబెల్ బహుమతి. ఇది కేవలం గౌరవం మాత్రమే కాదు, ప్రతిభ సేవ శాంతి పరిశోధనలకు ఒక గుర్తింపు. ప్రతి ఒక్కరిని కొత్త విషయాలు కనుక్కోవడానికి సేవ చేయడానికి ప్రేరేపిస్తుంది. నోబెల్ బహుమతులను ఆవిష్కరించిన వ్యక్తి ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్. ఆయన 1833 అక్టోబర్ 21 స్టాక్హోమ్ స్వీడన్ లో జన్మించారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ ఒక శాస్త్రవేత్త, రసాయన శాస్త్రజ్ఞుడు, ఇంజనీర్, ఇన్వెంటర్, ఇండస్ట్రియలిస్ట్, ఫిలాంథ్రఫిస్ట్ అంటే మానవతావాది, అలాగే రచయిత కూడా. ఆయన డైనమైట్ ను ఆవిష్కరించారు, ఇది ఒక పేలుడు పదార్థం. ఆల్ఫ్రెడ్ నోబెల్ ఇమాన్యుయల్ నోబెల్ అలాగే కరోలినా నోబెల్ అనే దంపతులకు జన్మించారు. వీరికి మొత్తం 8 సంతానం కాగా ఆల్ఫ్రెడ్ నోబెల్ 4వ కొడుకుగా జన్మించారు. నోబెల్ కుటుంబం మధ్యతరగతి ఇంజనీరింగ్ నేపథ్యం కలిగినటువంటి కుటుంబం. ఆయన తండ్రి ఇమాన్యుయల్ నోబెల్ ఒక శిల్పి, ఆవిష్కర్త, ఇంజనీర్ కూడా. ఆల్ఫ్రెడ్ నోబెల్ చిన్నతనం నుంచి రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, ప్రయోగాలు, పేలుడు పదార్థాలు అలాగే భాషపై ఎంతో ఆసక్తి కలిగి ఉండేవాళ్ళు. కవిత్వాలు కూడా నేర్చుకునేవాళ్ళు. చిన్నతనం నుంచే చాలా చురుగ్గా ఉండేవాళ్ళు మన నోబెల్. 1850 ఆల్ఫ్రెడ్ నోబెల్ కెమిస్ట్రీ చదవడానికి 16వ ఏట ప్యారిస్ కు వెళ్లి అక్కడ జాన్ ఎరిక్సన్ దగ్గర శిష్యరికం చేశారు. జాన్ ఎరిక్సన్ స్వీడన్ కు చెందినటువంటి ఒక గొప్ప ఇంజనీరింగ్ ఆవిష్కర్త. అలాగే నైట్రోగ్లిజరిన్ గురించి కూడా ఆయన ద్వారానే తెలుసుకున్నారు. దాంతో చాలా ప్రయోగాలు చేశారు. ఈ ప్రయోగాల సమయంలో కూడా ఆయన బాగా హెల్ప్ చేశారన్నమాట. ఈ ప్రయోగాలు చేసే సమయంలో కొంతమంది చనిపోవడం కూడా జరిగింది, ఎందుకంటే ఇది పేలుడు పదార్థం కదా. ఆ యాక్సిడెంట్ లోనే తన తమ్ముణ్ణి కూడా కోల్పోయారు ఆల్ఫ్రెడ్ నోబెల్. దీంతో ప్రభుత్వం ఆ ప్రయోగాలను బ్యాన్ చేసింది. అయినా సరే ఆల్ఫ్రెడ్ నోబెల్ తన ప్రయోగాలను మెలరిన్ అనే సరస్సుపై ఒక బోటు మీద చేసేవాళ్ళు. అలా చాలా రోజుల పాటు ఎక్స్పెరిమెంట్స్ చేసిన తర్వాత లిక్విడ్ ఫామ్ లో ఉన్న నైట్రోజన్ గ్లిజరిన్ కు కీసెల్ గుహర్ అనే మట్టిని కలిపి, అంటే ఆ సరస్సు దగ్గర ఉన్నటువంటి మట్టిని కలిపి పేస్ట్ లాగా మారుస్తారు. ఆ పేస్ట్ ను ఖాళీ గొట్టాల్లో నింపి పేలుడు పదార్థంగా మార్చారు. దీనినే డైనమైట్ అని పిలిచారు. దీని మీద పేటెంట్ ని కూడా పొందారు. ఈ డైనమైట్ ను మిలిటరీ, మైనింగ్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్స్ లో ఎక్కువగా ఉపయోగించేవారు. అలాగే ఈ డైనమైట్ ను 20 పైగా ఎక్స్పోర్ట్ చేసి అంచెలంచెలుగా ఎదిగారు. యూరప్ లో రిచెస్ట్ పర్సన్ కూడా అయ్యారు ఆల్ఫ్రెడ్
నోబెల్. ఆల్ఫ్రెడ్ నోబెల్ ఒక డైనమైట్ నే కాదండి, సింథటిక్ రబ్బర్, లెదర్, ఆర్టిఫిషియల్ సిల్క్ ఇలా 350కి పైగా వస్తువులను ప్రపంచానికి పరిచయం చేసి వాటి మీద పేటెంట్స్ ను పొందారు. ఇలా ఎన్నో ప్రయోగాలు చేసి ఇన్ని వస్తువులను ప్రపంచానికి పరిచయం చేసినప్పటికీ కొన్నింటిని తయారు చేసినందుకు ఆల్ఫ్రెడ్ నోబెల్ చాలా బాధపడుతూ ఉండేవాళ్ళు. ఎందుకంటే తనకు కనిపెట్టినటువంటి ఎక్స్ప్లోజివ్ ఐటమ్ ఏదైతే ఉందో, పేలుడు పదార్థం, దాని వల్ల ఎక్కువగా యుద్ధ సమయాల్లో మనుషులు చనిపోవడం జరుగుతుంది. అది చూసిన ఆల్ఫ్రెడ్ నోబెల్ చాలా బాధపడ్డారు. అయితే 1888లో ఫ్రెంచ్ న్యూస్ పేపర్ లో ఆల్ఫ్రెడ్ నోబెల్ చనిపోయినట్టుగా ఒకటి ప్రచురించారన్నమాట ఆర్టికల్. కానీ యాక్చువల్ గా చనిపోయింది ఆయన కాదు, సేమ్ పేరున్న ఇంకొక వ్యక్తి. అది చూసి నోబెల్ చాలా బాధపడ్డారు. ఎందుకంటే తను చనిపోయినట్టుగా పేపర్ లో ప్రకటన రావడం వల్ల కాదు ఆయన బాధపడింది, అప్పుడు వాళ్ళు రాసినటువంటి ఆ మ్యాటర్ ని చూసి ఆయన చాలా బాధపడ్డారు, ఆలోచించారు. ఆ మ్యాటర్ ఏంటంటే, ద మర్చెంట్ ఆఫ్ డెత్ ఈస్ డైడ్. అంటే దీనికి అర్థము, అమాయకపు ప్రజల ప్రాణాలతో వ్యాపారం చేసిన నోబెల్ ఒక వ్యాపారి మరణించారు అని. ఆ మరణ వార్త కంటే కూడా ఆ హెడ్లైన్స్ ని చూసి ఎక్కువగా బాధపడ్డారు నోబెల్. తాను చనిపోయిన తర్వాత ప్రజలందరూ తనని ఇలా గుర్తు పెట్టుకుంటారా అని ఆలోచనలో పడ్డారు. ఖచ్చితంగా ఇలా మాత్రం తను ప్రజలకు గుర్తుండకూడదు అని ఆలోచించి ఎంతో బాధపడుతూ అలా జరగకూడదు అని, తనను మంచిగా గుర్తు పెట్టుకోవాలి అని అనుకున్నారు. అప్పుడే ఈ నిర్ణయం తీసుకున్నారు. 1895లో ఆల్ఫ్రెడ్ నోబెల్ ఒక వీలునామా రాశారు. ఆ వీలునామా స్వీడిష్ నార్వే క్లబ్ కి కూడా పంపించారు. అందులో ఏముందంటే, తన సంపాదించిన సంపాదనలో 94% అంటే ఆ రోజుల్లో 186 మిలియన్ US డాలర్లు, చెప్పాను కదా యూరప్ లోనే రిచెస్ట్ మ్యాన్ గా ఉన్నటువంటి నోబెల్ తన సంపాదనలో 94% ప్రతి సంవత్సరం ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెడిసిన్, లిటరేచర్ అలాగే పీస్ అంటే శాంతి రంగాలలో మానవాళికి ఉపయోగపడేలా అద్భుతాలు చేసినటువంటి వారికి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి అని వీలునామా రాశారనమాట. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఆల్ఫ్రెడ్ నోబెల్ కేవలం శాస్త్రవేత్త మాత్రమే అని కాదండి, ఆయన కవిత్వాలు, నవలలు, నాటకాలు, రచనలు కూడా చాలా చేసినటువంటి సాహిత్యకారుడు కూడా. ఆయన రచనల్లో కొన్నైతే చాలా ఫేమస్ అండి. అవేంటంటే, ఇఫ్ ఐ హ్యావ్ 1000 ideas అండ్ ఓన్లీ 1 turns out to be good, ఐఎమ్ సాటిస్ఫైడ్. అంటే 1000 ఆలోచనలు నాకు ఉన్నట్లయితే అందులో ఒక్కటి మాత్రం ఉపయోగపడినా కూడా నేను సంతోషిస్తాను అని. అంటే 1000 ఆలోచనలు ఉండడం కాదు, ఒక్కటైనా దాన్ని అమలు చేస్తేనే దానికి ఉంటది, ఆ అమలు చేసింది ఉపయోగకరంగా ఉంటేనే వాల్యుబుల్ అని ఇండైరెక్ట్ మీనింగ్ అనమాట. కంటెంట్మెంట్ ఈస్ ద ఓన్లీ రియల్ వెల్త్. తృప్తి మాత్రమే నిజమైన సంపద. నిజమే కదండి, మనం ఎవరైనా చూసినప్పుడు ఆహా ఏం సంపాదించారు, ఆహా ఎంత గొప్పగా జీవిస్తున్నారు, ఆహా ఎంత బాగున్నారు అనుకుంటాం. కానీ నిజానికి నిజమైన సంపద ఏంటో తెలుసా అండి, ఎవరికి వాళ్ళు పొందే తృప్తి. అదే నోబెల్ గారు ఇక్కడ మనకి చెప్తున్నారు. అంతేకాకుండా, మై డైనమైట్ విల్ సూనర్ లీడ్ టు పీస్. నా డైనమైట్ ప్రపంచంలో శాంతిని తెస్తుంది అన్నారట. ఎంత డీప్ మీనింగ్ ఉంది చూడండి ఈ సెంటెన్స్ లో. చివరాఖరికి నా డైనమైట్ ని ప్రపంచానికి శాంతి తీసుకొస్తుంది అన్నారు. ఈ మొత్తం విన్నప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, ఆల్ఫ్రెడ్ నోబెల్ ఒక శాస్త్రవేత్త మాత్రమే కాదు, కవి, మానవతావాది అంతేకాకుండా ఆత్మ విమర్శకులు కూడా కదా. అంటే తను నిజానికి చేసింది ఆ ఎక్స్ప్లోజివ్ పదార్థం చేసింది డైనమైట్ ని, ఎక్కడైనా కన్స్ట్రక్షన్ ఫీల్డ్స్ లో, మైన్స్ లో ప్రజలు ఎక్కువ కష్టపడకుండా దాన్ని మంచి కోసం ఉపయోగించాలని. కానీ అది టర్న్స్ ఇన్ టూ డిఫరెంట్ వే అనమాట. అంటే యుద్ధాల్లో అలా వాడుతుండడాన్ని చూసి ఆయన చాలా బాధపడి ఈ నిర్ణయం తీసుకున్నారు. చూసారా, గ్రేట్ కదా. ఆయన 1896 డిసెంబర్ 10 మరణించడం జరిగింది. మరి ఆయన ప్రవేశపెట్టినటువంటి నోబెల్ ప్రైజెస్ ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతూనే ఉన్నాయండి. 1901 నుంచి టిల్ నౌ ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతున్నాయి. మరి ఈ నోబెల్ ప్రైజ్ పొందినటువంటి వాళ్ళకి లభించే గౌరవాలు అంటే ఇప్పుడు చూద్దాము. నోబెల్ పథకం లభిస్తుందండి. ఇది బంగారంతో తయారు చేయబడినటువంటి ప్రత్యేక పథకం ఇస్తారు. ప్రతి విభాగానికి వేరు వేరుగా ఉంటుంది అనమాట. అలాగే ప్రశంసా పత్రం కూడా ఉంటుంది. విజేతలకు స్వీడిష్ అకాడమీ నుంచి అందజేయబడే అందమైన ప్రశంసా పత్రం, చేతితో తయారు చేయబడినటువంటి సర్టిఫికేట్ ఇస్తారు. అలాగే నగదు బహుమతి, క్యాష్ అవార్డు ఇస్తారు. ప్రతి సంవత్సరం బహుమతి మొత్తాన్ని నోబెల్ ఫౌండేషన్ నిర్ణయిస్తుంది. సాధారణంగా ఇది సుమారుగా 1 మిలియన్ అమెరికన్ డాలర్లు అంటే 10 కోట్ల రూపాయల
వరకు ఉంటుంది. వీటన్నింటికంటే కూడా ముఖ్యమైనది నోబెల్ ప్రైజ్ పొందినటువంటి వ్యక్తికి ఎంత గౌరవం, ఎంత విలువ, ఎంత మర్యాద, ప్రపంచవ్యాప్తంగా ఎంత పేరు ఉంటుందో కదా, చెప్పాల్సిన అవసరమే లేదు. అత్యంత ప్రెస్టీజియస్ అవార్డు అండి ఈ ప్రపంచంలో నోబెల్ అనేది. సో ఆ అవార్డు పొందినటువంటి వాళ్ళకి వచ్చే గౌరవం వేరే లెవెల్లో ఉంటుంది. నోబెల్ ప్రైజ్ నామినేషన్స్ కేవలం ప్రతి సంవత్సరం దేశాధినేతలు, పార్లమెంట్ సభ్యులు, యూనివర్సిటీలోని ప్రొఫెసర్లు, సైంటిస్టులు, అలాగే గతంలో ఆల్రెడీ నోబెల్ బహుమతులు పొందినటువంటి వారు వేరు వేరు వాళ్ళని రికమెండ్ చేస్తూ అప్లికేషన్స్ ఇస్తారు. అప్లికేషన్స్ ఎవరికి వాళ్ళు ఇవ్వడానికైతే కుదరదన్నమాట. అన్ని నామినేషన్స్ తీసుకున్న తర్వాత విన్నర్ ను డిసైడ్ చేసే బాధ్యత 4 ఇన్స్టిట్యూషన్స్ తీసుకుంటాయి. అది ఒకటి రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, అలాగే నోబెల్ అసెంబ్లీ, స్వీడిష్ అకాడమీ, నార్వేయన్ నోబెల్ ఫౌండేషన్. ఈ నామినేషన్ల ప్రక్రియ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ లో స్టార్ట్ అవుతుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ నామినేట్ చేసినటువంటి వాళ్ళ పేర్లని ఇంకొక 50 సంవత్సరాల వరకు కూడా సీక్రెట్ గా ఉంచుతారు. అంటే నామినేట్ చేసిన వాళ్ళందరికీ అవార్డ్స్ రావు కదా, కానీ ఎవరెవరైతే నామినేషన్స్ లో పాల్గొన్నారో వాళ్ళ పేర్లను కూడా బయటకు చెప్పరు అనమాట. ముందుగా సెప్టెంబర్ లో నామినేషన్ స్టార్ట్ అయితే మరుసటి సంవత్సరం సెప్టెంబర్ లో ఫైనల్ క్యాండిడేట్స్ లిస్ట్ ని అకాడమీకి పంపిస్తారు. అక్టోబర్ లో ఓటింగ్ చేసి విజేతలను ఎంపిక చేసిన తర్వాత అక్టోబర్ నుంచి విజేతలను ఎంపిక చేసి వాళ్ళకి డిసెంబర్ లో అవార్డ్ సెరమనీ నిర్వహించి అవార్డులు ఇస్తారు వివిధ విభాగాలలో. అయితే డిసెంబర్ 10 ఎందుకు ఇస్తారు అవార్డ్స్ అంటే ఆల్ఫ్రెడ్ నోబెల్ యొక్క వర్ధంతి డిసెంబర్ 10 కాబట్టి అప్పుడు ఆయన్ని గుర్తు చేసుకుంటూ, ఆయనే కదా ఈ నోబెల్ ప్రైజెస్ ఇన్వెంటర్, సో ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఆ అవార్డ్స్ ని ఆ రోజు ఇవ్వడం జరుగుతుంది. మరి మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ప్రతి సంవత్సరం కూడా ఇంత మందికి ఇంత హ్యూజ్ అమౌంట్ ఇస్తూ ఉంటే మరి ఆ ఫౌండేషన్ లో డబ్బులన్నీ కూడా అయిపోవా అని, మళ్ళీ ఎవ్రీ ఇయర్ ఇవ్వడానికి ఎలా వస్తున్నాయి అని. ఈ నోబెల్ ఫౌండేషన్ లో ఉన్నటువంటి మనీని అంతా కూడా ఫౌండేషన్ వివిధ రంగాల్లో ఇన్వెస్ట్ చేస్తుందండి, స్టాక్ మార్కెట్ ఇలాగా. దాని ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని ఇలా నోబెల్ ప్రైజెస్ రూపంలో ఇస్తూ ఉంటారు. అయితే ఈ నోబెల్ ఫౌండేషన్ ఇన్వెస్ట్ చేసినటువంటి వ్యాపారాల్లో కొన్ని కంట్రీస్ అయితే ట్యాక్స్ కూడా తీసేసాయట. ఎందుకంటే ఒక మంచి పని కోసం ఈ ఫౌండేషన్ పనిచేస్తుంది కాబట్టి వాళ్ళ కంట్రీస్ లో ఈ ఫౌండేషన్ కి ట్యాక్స్లు కూడా లేవన్నమాట. ఇలా వచ్చినటువంటి అమౌంట్ అంతా కూడా డిఫరెంట్ డిఫరెంట్ సెక్టార్స్ లో నోబెల్ ప్రైజెస్ పొందినటువంటి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే విరాళాలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయండి ఈ నోబెల్ ఫౌండేషన్ కి. ప్రస్తుతం ఈ నోబెల్ ఫౌండేషన్ యొక్క వాల్యూ ఎంతో తెలుసా అండి? అక్షరాల 50,000 కోట్లు. సో కంటిన్యూస్ గా డబ్బులు ఇచ్చినా కూడా వాళ్ళ దగ్గర అయిపోవు, కానీ వాళ్ళు ఇంకా ఇన్వెస్ట్ చేస్తూ డబ్బుల్ని ఎక్కువ చేస్తూనే ఉన్నారు. నోబెల్ ప్రైజెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కేవలం 5 విభాగాల్లో మాత్రమే ఇస్తూ ఉండేవాళ్ళు 1901 నుంచి. కానీ 1968లో అర్థశాస్త్రాన్ని కూడా నోబెల్ బహుమతుల్లో, అర్థశాస్త్రంలో కూడా కొత్తవి ఆవిష్కరించినటువంటి వాళ్ళకి నోబెల్ బహుమతులు ఇవ్వడం స్టార్ట్ చేశారు. దాన్ని స్వీడన్ సెంట్రల్ బ్యాంక్ తన 300వ వార్షికోత్సవం సందర్భంగా అర్థశాస్త్రంలో కూడా నోబెల్ ప్రైజెస్ ఇవ్వాలి, ఎందుకంటే దేశానికి ఎంతో మంచి జరుగుతుంది, అర్థశాస్త్రంలో కొత్త కొత్త ఇన్వెంటర్స్ వస్తాయని చెప్పి స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం 6 విభాగాల్లో మానవాళికి ఉపయోగపడేలా ఏదైనా సాధించిన వారికి నోబెల్ బహుమతులు ఇస్తున్నారు. మొత్తం 6 విభాగాలకు కాను 5 విభాగాలకు స్వీడన్ లో నోబెల్ అవార్డులు ప్రదానం చేస్తారు. ఒక్క శాంతి విభాగానికి మాత్రమే నార్వేలో నోబెల్ బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ నోబెల్ బహుమతుల్ని ఓన్లీ వ్యక్తులకు మాత్రమే కాదండి, మంచి కార్యక్రమాలు చేసినటువంటి సంస్థలకు కూడా ఇస్తారు. 1901లో స్టార్ట్ అయిన నోబెల్ ప్రైజెస్ ఇప్పటికి కూడా జరుగుతున్నాయి కదా. మొత్తం అలాగా 628 నోబెల్ ప్రైజెస్ ఇచ్చారు. వీటిలో 979 అవార్డులు వ్యక్తులకు రాగా 28 నోబెల్ ప్రైజెస్ ఆర్గనైజేషన్స్ కి వచ్చాయన్నమాట. ఇక్కడ మీకు ఇంకొక డౌట్ కూడా రావచ్చు, టోటల్ 628 అయితే అందులో ఎలాగా ఇంతమంది వ్యక్తులకి, 900 పైగా వ్యక్తులకి ఎలా వస్తాయి అని అంటే, కొన్ని కొన్ని సార్లు కొన్ని సందర్భాలలో కొన్ని సంవత్సరాలలో కంప్లీట్ గా 6 నోబెల్ ప్రైజెస్ ఇవ్వకుండా ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి, ఏదైనా సమ్ సిచ్యుయేషన్స్ జరిగి. అలాగే ఒక నోబెల్ ప్రైజ్ ని ఒక విభాగంలో ఒకరు, ఇద్దరు లేదా 3 కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు భౌతిక శాస్త్రంలో ఆ సంవత్సరం 3 మంచి కృషి చేశారనుకోండి, ఆ నోబెల్ ప్రైజ్ ని 3 కూడా ఇచ్చేస్తారనమాట. సో అలాగా మనుషులు ఎక్కువ అవుతారు కదా, అప్పుడు సంఖ్య ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది. ఇప్పటి వరకు అత్యధిక నోబెల్ ప్రైజెస్ పొందినటువంటి దేశం యుఎస్ఏ.
అయితే మొట్టమొదటి నోబెల్ ప్రైజ్ పొందినటువంటి మహిళ మేరీ క్యూరీ. అలాగే ఇప్పటి వరకు 2 సార్లు నోబెల్ ప్రైజ్ వచ్చినటువంటి మహిళ కూడా ఈవిడే అనమాట. ఎంత హైలీ టాలెంటెడ్ అయి ఉంటుంది చూడండి. 1903లో భౌతిక శాస్త్రంలో, 1911లో రసాయన శాస్త్రంలో ఈవిడకు నోబెల్ ప్రైజెస్ వచ్చాయి. తమాషా ఏంటంటే ఒకసారి ఫిజిక్స్ లో, ఇంకోసారి కెమిస్ట్రీలో వచ్చింది. అలా ఇంకా 4 కూడా ఉన్నారు 2 సార్లు వచ్చిన వాళ్ళు. అయితే మేరీ క్యూరీ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే తన ఫ్యామిలీలో తన భర్తకి తన కూతురికి కూడా నోబెల్ ప్రైజ్ వచ్చింది అనమాట. అందుకనే వీళ్ళని నోబెల్ ఫ్యామిలీ అని కూడా పిలుస్తూ ఉంటారు. నిజంగా సూపర్ కదండి, ఆవిడకి 2 టైమ్స్, వాళ్ళ భర్తకు ఒకసారి, వాళ్ళ కూతురికి కూడా ఒకసారట. అమ్మ బాబో, ఎంత తెలివైన ఫ్యామిలీ వీళ్ళది. అలాగే అత్యంత చిన్న వయసులో నోబెల్ ప్రైజ్ తీసుకున్నటువంటి వ్యక్తి మలాలా యూసఫ్ జాయ్. పాకిస్తాన్ కు చెందినటువంటి ఒక అమ్మాయి మలాలా. మలాలా చరిత్రలో అత్యంత చిన్న వయసులో నోబెల్ ప్రైజ్ తీసుకున్నటువంటి వ్యక్తి. 17 సంవత్సరాల వయసులో తీసుకుంది. 2014లో బాలికల విద్యా హక్కులను రక్షించడానికి చేసిన పోరాటంలో ఈవిడ శాంతి బహుమతి పొందింది. పాకిస్తాన్ తాలిబన్ పాలనలో ఉన్నప్పుడు బాలికల పాఠశాలలను అగ్నికి ఆహుతి చేయడం వంటి ఘటనలను వ్యతిరేకిస్తూ బ్లాగ్స్ చేసి, అంటే వీడియోలు చేసి అక్కడి పరిస్థితిని వివరిస్తూ వచ్చేది. అప్పుడు మనం కూడా చాలా మంది ఈ వీడియోస్ చూసామండి. అమ్మాయి చేసినటువంటి వీడియోస్ గుర్తున్నాయా మీకు? ఆమె ధైర్యం, పట్టుదల మరియు విద్య కోసం చేసిన పోరాటం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందింది. ఇంత చిన్న ఏజ్ లో నోబెల్ ప్రైజ్ ఎవ్వరికీ రాలేదండి. ఎంతో ధైర్యంగా ప్రపంచానికి అక్కడి పరిస్థితిని వివరించింది. కాబట్టి బాలికల హక్కుల కోసం ఆ అమ్మాయి చేసినటువంటి సాహసానికి తనకి శాంతి బహుమతి ఇచ్చారన్నమాట. ఇప్పుడు ఆ అమ్మాయి మలాలా ఫౌండేషన్ ని కూడా స్టార్ట్ చేసి బాలికల విద్య కోసం ఎన్నో ప్రోత్సాహకాలు కూడా ఇస్తూ ఉన్నారు. ఆమె యొక్క ప్రసంగాలు, పుస్తకాలు విద్యా హక్కులు గురించి ప్రపంచానికి తెలియజేస్తూ ఉంటాయి. కావాలంటే ఇప్పటికి కూడా ఆ అమ్మాయి వీడియోస్ ఇంటర్నెట్ లో ఉంటాయి, మీరు ఒకసారి సెర్చ్ చేయండి. అలాగే గోటింగమ్ యూనివర్సిటీ జర్మనీలోని ఒక ప్రసిద్ధ విశ్వవిద్యాలయం అనమాట. 1737లో జర్మనీలో స్టార్ట్ చేశారు యూనివర్సిటీ. ఇది అతి పెద్ద శాస్త్రవేత్తల పరిశోధకుల కేంద్రం. ఇక్కడ శాస్త్రవేత్తలు, పరిశోధకులు పరిశోధనలో చూపించినటువంటి నాణ్యత కాను ఈ యూనివర్సిటీకి, గోటింగన్ యూనివర్సిటీకి 44 నోబెల్ ప్రైజెస్ వచ్చినాయి అనమాట. భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రాల్లో ఇక్కడ చేసినటువంటి ప్రయోగాలకు కాను, టోటల్ గా అంటే అక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు చదువు అయిపోయిన తర్వాత చేసినటువంటి ప్రయోగాలు అయినా కూడా ఆ యూనివర్సిటీ చెందినటువంటి వాళ్ళకి 44 మందికి వచ్చినాయి అనమాట. వావ్. ఆగండి ఆగండి, ఇంకా ఉంది చెప్తా. హార్వర్డ్ యూనివర్సిటీ ప్రపంచంలోనే అత్యంత నోబెల్ బహుమతులు పొందినటువంటి యూనివర్సిటీ. యూనివర్సిటీ ఎన్నొచ్చాయో తెలుసా అండి? 121 నోబెల్ ప్రైజెస్ ఈ యూనివర్సిటీకి వచ్చాయి. భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వైద్య శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, సాహిత్యంలో ఈ యూనివర్సిటీకి వచ్చాయన్నమాట. అలాగే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, ఇది కూడా మనకు తెలిసే ఎంతో పాపులర్ నేమ్ కూడా, ఈ యూనివర్సిటీకి కూడా 121 వచ్చినాయి. ఈ విశ్వవిద్యాలయాలు ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు, పరిశోధకుల కేంద్రాలుగా ప్రసిద్ధి చెందాయి. మరి ఇన్ని నోబెల్ ప్రైజెస్ ఈ యూనివర్సిటీస్ కు వచ్చినాయి అంటే నిజంగా ఎంత గొప్ప వాళ్ళు ఈ యూనివర్సిటీస్ లో చదువుకుని ఉంటారో కదండి. ఒకసారి ఆలోచించండి, 121 నోబెల్ ప్రైజెస్ ఈ యూనివర్సిటీస్ కు వచ్చినాయట. ఎన్ని పరిశోధనలు, ఎంత మంది హైలీ టాలెంటెడ్ శాస్త్రవేత్తలు ఇక్కడ ఉంటారో కదా. అసలు ఒకసారి ఆలోచించండి, ప్రపంచంలో అత్యంత తెలివైన వాళ్ళందరూ ఒక చోట చేరితే ఇలాంటి యూనివర్సిటీస్ లో ఏం చేస్తారంటారు? వాళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడుకుంటారు? వాళ్ళ మధ్య ఎలాంటి సంభాషణ ఉంటది? నార్మల్ గా నువ్వు తిన్నావా, ఎక్కడికి వెళ్తున్నావు, ఇలాంటివి ఉండవేమో. నువ్వేం ప్రయోగం చేస్తున్నావు, ఎంతవరకు వచ్చింది, ఇలా సక్సెస్ అవుతుంది, దాంట్లో ఇలాంటి కొత్తవి యాడ్ చేస్తే ఇంకా ఇలాంటి చేంజెస్ రావచ్చు, ఇలాంటి రిజల్ట్స్ రావచ్చు, ఇవే మాట్లాడుకుంటూ ఉంటారేమో కదా. అంతే కదండి, ఒక బిజినెస్ మ్యాన్ ఇద్దరు కలిసారనుకోండి, వాళ్ళు బిజినెస్ గురించి ఆఫ్ కోర్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. అలాగే వ్యవసాయం చేసే వాళ్ళు, ఫార్మర్స్ కలిసారనుకోండి, ఏ పంట వేస్తే బాగుంటది, ఏ పంటలో ఎలాంటి మెలకువలు వాడితే బాగుంటది, ఏది ఎక్కువ దిగుబడి ఇస్తుంది, ఇలాగే మాట్లాడుకుంటూ ఉంటారు. మరి తెలివైన పీపుల్ కలిసారనుకోండి, వాళ్ళు ఆఫ్ కోర్స్ తెలివి గురించే కాదు కాదు, అత్యంత తెలివైన పీపుల్ కలిసారనుకోండి, ఆఫ్ కోర్స్ వాళ్ళు తెలివితేటల్ని ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటారేమో కదా. ఏమోలేండి, తెలివి గురించి మనకెందుకు గాని, అదే నాకెందుకు గాని. అయితే 1901 నుంచి 1925 వరకు, ఇప్పటి వరకు కూడా మొత్తం 67 మంది మహిళలు నోబెల్ ప్రైజెస్ గెలుచుకున్నారండి. ఇందులో శాంతికి 19 మంది మహిళలు, సాహిత్యంకి 18 మంది మహిళలు, వైద్య శాస్త్రంలో 14 మంది, రసాయన శాస్త్రంలో 8 మంది, భౌతిక శాస్త్రంలో 5 మంది, ఆర్థిక శాస్త్రంలో 3 మహిళలకు నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. అయితే టోటల్ నోబెల్ ప్రైజెస్ లో
భౌతిక శాస్త్రంలో 119 సార్లు నోబెల్ ప్రైజ్ వచ్చినాయి, అంటే ఓవరాల్ గా అన్ని నోబెల్ ప్రైజెస్ లో. రసాయన శాస్త్రంలో కెమిస్ట్రీలో 117, వైద్య శాస్త్రంలో 116, సాహిత్యంలో 117, శాంతిలో 105, ఆర్థిక శాస్త్రంలో 56 రావడం జరిగింది. అంటే అర్థశాస్త్రాన్ని రీసెంట్ గానే కదా యాడ్ చేశారు కాబట్టి. మరి మన భారతదేశంలో ఎవరికైనా నోబెల్ ప్రైజెస్ వచ్చాయా కావ్యా అంటే ఎస్ ఆఫ్ కోర్స్ వచ్చాయి. భారతీయ పౌరసత్వం కలిగినటువంటి వాళ్ళకి నోబెల్ ప్రైజెస్ గెలుచుకున్నటువంటి వాళ్ళు ఎవరు అంటే, ఫస్ట్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు 1913లో గీతాంజలి పుస్తక రచన చేసిన కారణంగా ఈయనకు లిటరేచర్ విభాగంలో నోబెల్ ప్రైజ్ వచ్చింది. మన దేశంలోనే కాదని ఆసియా ఖండంలోనే మొదటి నోబెల్ ప్రైజ్ గెలుచుకున్నటువంటి వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఒక ప్రముఖ కవి, రచయిత, దార్శనికుడు, సంగీతకారుడు, అలాగే కళాకారుడు కూడా. మనం బుక్స్ లో కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ గారి గురించి చదువుకునే ఉంటాము. మన అందరం రోజు గుర్తు చేసుకునే, రోజు పాడుకునే జనగణ మన గీతాన్ని కూడా మనకు రచించి ఇచ్చింది ఈయనే అన్నమాట. అలాగే నెక్స్ట్ సివి రామన్ గారు 1930లో రామన్ ఎఫెక్ట్ కనుగొన్నందుకు గాను ఫిజిక్స్ రంగంలో ఈయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. పూర్తి పేరు చంద్రశేఖర్ వెంకట రామన్. సర్ సివి రామన్ గా మనకి బాగా తెలిసినటువంటి వ్యక్తి, ఈయన భౌతిక శాస్త్రవేత్త. ఆ తర్వాత 1979లో మదర్ తెరిసాకు శాంతి రంగంలో నోబెల్ ప్రైజ్ వచ్చింది. నోబెల్ ప్రైజ్ పొందినటువంటి మొదటి భారతీయ మహిళ మదర్ తెరిసా. మదర్ తెరిసా గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్క భారతీయుడికి తెలిసినటువంటి పేరు మదర్ తెరిసా. జీవితాంతం పేద అనాథ రోగులకు సేవ చేసి ప్రపంచానికి శాంతి, మానవతా విలువను తెలియచేసినటువంటి వ్యక్తి మదర్ తెరిసా. 1998లో అమర్త్య సేన్ ఆర్థిక శాస్త్రంలో ముఖ్యంగా వికాసం, శ్రేయస్సు, సామాజిక న్యాయం మరియు పేదలకు సంబంధించిన ఆర్థిక విధానాలపై చేసినటువంటి పరిశోధనల్లో ఈయన ప్రసిద్ధి. మరియు చివరిగా కైలాష్ సత్యార్థి బాలల హక్కుల కోసం చేసిన పోరాటానికి గాను 2014లో నోబెల్ ప్రైజ్ ఫర్ పీస్ ఈయన తీసుకున్నారు. కైలాష్ సత్యార్థి సేవ్ చైల్డ్హుడ్ మూవ్మెంట్ అనే సంస్థ స్థాపించారు. ఆయన పని ద్వారా భారతదేశం మరియు ప్రపంచ వ్యాప్తంగా పిల్లల హక్కుల పరిరక్షణకు పెద్ద మార్పు తీసుకువచ్చారనమాట. సో మన భారతీయ పౌరసత్వం కలిగినటువంటి వ్యక్తులకు, మన భారతీయులకు 5 మందికి ఇప్పటి వరకు నోబెల్ ప్రైజ్ వచ్చింది. అయితే మన దేశంలో పుట్టి వేరే దేశాల సిటిజన్షిప్ కలిగినటువంటి వాళ్ళకి ఇంకొంతమందికి కూడా నోబెల్ ప్రైజ్ వచ్చింది. అచ్చంగా మన దేశమే అని చెప్పుకోవడానికి 5 నోబెల్ ప్రైజెస్ మనకి వచ్చాయన్నమాట. నోబెల్ ప్రైజెస్ మాక్సిమం బ్రతికి ఉన్నటువంటి వాళ్ళకే ఇస్తారు, చనిపోయిన తర్వాత బహుమతిని ఇచ్చి కూడా ఉపయోగం లేదు అన్న ఉద్దేశంతో బ్రతుకున్నప్పుడే నోబెల్ బహుమతులు ప్రదానం చేస్తారు. ఒకవేళ నోబెల్ ప్రైజ్ ప్రకటించిన వ్యక్తి మధ్యలో, అంటే ప్రకటించిన తర్వాత చనిపోతే ఆ అవార్డును ఆ ఇయర్ కి రద్దు చేస్తారనమాట. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది నోబెల్ ప్రైజ్ గెలుచుకోవడానికి వయస్సు, లింగం, స్థాయి ఏమీ సంబంధం లేదు, కేవలం మంచితనం, మానవత్వం, ధైర్యం, తెలివి, ప్రతిభ ఉంటే చాలు ఎవ్వరికైనా నోబెల్ ప్రైజ్ వస్తుంది. ఏమో ఈ ప్రోగ్రామ్ వింటున్న మీలో కూడా మంచి పనులు చేసి ఎన్నో కొత్త విషయాలు సమాజానికి ఉపయోగపడేవి కనుక్కొని ప్రతిభను చూపించి నోబెల్ ప్రైజ్ కూడా పొందే వారు ఉన్నారేమో. మీ గురించి కూడా నేను ఒక ప్రోగ్రామ్ చేసి చెప్తానేమో, ఏమంటారు? ఆఫ్ కోర్స్ ఉండొచ్చండి. నోబెల్ బహుమతులు కేవలం గౌరవం మాత్రమే కాదండి, ప్రతిభకు ప్రేరణ, మానవతా సేవకు గుర్తింపు, ప్రపంచ శాంతికి ప్రోత్సాహం కదా. ఇదండి నోబెల్ ప్రైజ్ యొక్క విశేషాలు. అలాగే ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ గారి యొక్క జీవితం గురించినటువంటి విషయాలు. నోబెల్ ప్రైజ్ గురించి తెలుసుకున్నప్పుడు ఈసారి ఎక్కడైనా మీరు ఈ పేరు విన్నారంటే మాత్రం ఖచ్చితంగా ఇవన్నీ విషయాలు గుర్తొచ్చేస్తాయి కదా. అండ్ నోబెల్ ప్రైజ్ ఎవరికి ఇస్తారు, ఎందుకు ఇస్తారు, ఇచ్చిన వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఇలాంటి చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇవాళ మీకు ఖచ్చితంగా కొత్త విషయాన్ని చెప్పాను, ఇంట్రెస్టింగ్ గా అనిపించింది అని అనుకుంటూ ఉన్నాను. నెక్స్ట్ వీక్ ఐ విల్ బి బ్యాక్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ టాపిక్. నేను మీకు ఆవేశ్ని, ఇది మన ఇవాళ ఈ సంగతి మీకు తెలుసా. బై బై.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కు కాల్ చేయండి.

గత సంవత్సర కాలంగా మీ ఆదరాభిమానాలు చూరకొని విజయవంతంగా ప్రసారమవుతున్న విహారీ మీ యాత్రా సహాయకారి ప్రతి గురువారం ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తిరిగి ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 పునః ప్రసారమవుతుంది. తప్పక వింటూ ఉండండి విహారీ మీ యాత్రా సహాయకారి 102.7 మెగాహెర్ట్స్ పై మీ అభిమాన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎంలో.

0: ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం కేంద్రం. ప్రతిరోజు మీరు వింటున్నటువంటి మా కార్యక్రమాలపై మీ సలహాలు సూచనలు మాకు తెలియజేసే కార్యక్రమం మీ ఉత్తరాలు. ఈ కార్యక్రమం ప్రతి శనివారం ఉదయం 7:30 నుండి 8 గంటల వరకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ద్వారా మేము ప్రతిరోజు ప్రసారం చేసే కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు సలహాలు సూచనలు పంపితే మేము వాటిని చదివి వినిపిస్తాం. మరి మీ అభిప్రాయాలను ఎలా పంపాలో తెలుసా? వాట్సాప్ అయితే 7901084415 కి, లేదా పోస్ట్ కార్డ్ ద్వారా అయితే మీ ఉత్తరాలు కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ సింహాపురి ఎఫ్ఎం కేంద్రం, తెలుగొంగ కాలనీ, పొదలకూరు రోడ్, నెల్లూరు, పిన్ 524004 కి, లేదా ఈమెయిల్ ద్వారా అయితే ఎఫ్ఎం రేడియో నెల్లూరు 4@gmail.com ద్వారా తెలపవచ్చు.
1: ఇప్పటి వరకు గ్రామదర్శిని కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు 102.7 MHz పై మా ప్రసారాలు. సమయం 7 గంటలవుతుంది. ఇప్పుడు విన్నాం అలనాటి మధుర గీతం. చక్రధరి చిత్తం నుండి

ఈ పాటలో నిలిపితే వాడు ఎట్టుపోయాడో ఏమో.

0: ఇప్పటి వరకు మీరు చక్రధారి చిత్రం నుండి అలనాటి మధుర గీతం విన్నారు. వి రామకృష్ణ ఆలపించినటువంటి ఈ పాటకు జీకే వెంకటేష్ సంగీతం అందించారు, రచన ఆత్రేయ. ఇంతటితో ఈనాటి అలనాటి మధుర గీతం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెడ్స్ పై మా ప్రసారాలు. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.
1: ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. హర్యానాలోని జింద్ సోనిపత్ మధ్య నడిచే భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ప్రారంభిస్తారు. వాతావరణ మార్పుల సవాళ్లు ఎదురైనప్పటికీ ఈ ఏడాది భారత్ ఆహార ఉద్యాన ఉత్పత్తుల దిగుబడి రికార్డు స్థాయిలో నమోదు చేసిందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఒడిశాలోని పవిత్ర పూరి జగన్నాథుని రథయాత్ర అత్యంత భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా ప్రారంభమైంది. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హర్యానా పర్యటనలో భాగంగా జింద్ సోనిపత్ ల మధ్య నడిచే భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రారంభిస్తారు. రూపకల్పన ఇంజనీరింగ్ అనుసంధానం చేయబడిన ఈ రైలు స్వదేశీ సాంకేతికతతో అభివృద్ది చేశారు. ఇది అధునాతన రైల్వే ఇంజనీరింగ్ రంగంలో మన దేశం సాధిస్తున్న ప్రగతికి నిదర్శనంగా నిలుస్తోంది. ఈ రైలు ప్రారంభంతో హైడ్రోజన్ ఆధారిత రైళ్లను నడుపుతున్న జర్మనీ, జపాన్, చైనా, అమెరికా వంటి దేశాల సరసన భారత్ చేరింది. గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రూపొందించబడింది ఈ రైలు ప్రస్తుతానికి గంటకు గరిష్టంగా 75 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. 10 కోచ్ల సామర్థ్యంతో రూపొందించబడిన ఈ భారతదేశపు హైడ్రోజన్ రైలు ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా అభివృద్ది చేయబడిన అత్యంత పొడవైన హైడ్రోజన్ ప్యాసింజర్ రైళ్లలో ఒకటిగా నిలిచింది. ఇది 3200 హార్స్ పవర్ ప్రొపల్షన్ సిస్టంతో నడుస్తుంది. ప్రయాణికుల భద్రత కోసం ఈ రైలులో హైడ్రోజన్ లీకేజీలు, వేడిమంటలు, పొగను గుర్తించగల మల్టీలేయర్ భద్రతా వ్యవస్థలను కూడా ఏర్పాటు చేశారు. వాతావరణ మార్పుల వంటి అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ ఈ ఏడాది భారత్ 376 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు, 377 మిలియన్ టన్నుల ఉద్యాన ఉత్పత్తుల దిగుబడులతో సరికొత్త రికార్డును నమోదు చేసిందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం శాస్త్రవేత్తలు నేరుగా పొలాల్లోకి వెళ్లి రైతులతో కలిసి పనిచేస్తున్నారని తెలిపారు. ఖేత్ బచావో అభియాన్ కింద సుమారు 1657 శాస్త్రవేత్తల బృందాలు దేశవ్యాప్తంగా 728 జిల్లాల్లో పర్యటించాయని, ముఖ్యంగా ఎలినినో ప్రభావానికి గురయ్యే అవకాశం ఉన్న ప్రాంతాల్లో దాదాపు 1 కోటి మంది రైతులతో మమేకమై వారికి అవసరమైన సలహాలు అందించాయని తెలిపారు. మిషన్ ఐసీఏఆర్ 100 కింద ప్రభుత్వం 100 యంగ్ సైంటిస్ట్ గ్రామ్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తుందని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఈ పోటీలో భాగంగా యువ శాస్త్రవేత్తలు జాతీయ స్థాయిలో పోటీ పడుతూ ఏఐ, రోబోటిక్స్, ప్రిసిషన్ అగ్రికల్చర్, క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ వంటి భవిష్యత్ సాంకేతిక రంగాల్లో సరికొత్త ఆవిష్కరణలు చేస్తారని పేర్కొన్నారు. రానున్న 10 ఏళ్లలో ఉడాన్ పథకం తదుపరి దశ ద్వారా 120 కొత్త ప్రాంతాలకు విమాన కనెక్టివిటీని పెంపొందించడం, అలాగే 4 కోట్ల మంది ప్రయాణించేలా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన వర్క్షాప్ ను ఉద్దేశించి నాయుడు మాట్లాడుతూ సవరించిన ఈ పథకం కింద వయబులిటీ గ్యాప్ ఫండింగ్ అర్హతను విస్తరించినట్లు, విమానయాన సంస్థలకు ఇచ్చే మద్దతును 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలకు పెంచినట్లు, అలాగే ఎంపిక చేసిన టైర్ 2, టైర్ 3 విమానాశ్రయాలు నిర్వహణ సంరక్షణ మద్దతును ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. తదుపరి దశ కోసం ప్రభుత్వం గతంలోనే 29,000 కోట్ల రూపాయల వ్యయాన్ని కేటాయించిందని, రాబోయే దశాబ్దంలో మరో 100 విమానాశ్రయాలు, 200 హెలిపోర్టులను అభివృద్ది చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. కేరళలోని ప్రసిద్ద శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ ద్వారాలు ఈ సాయంత్రం తెరుచుకున్నాయి. ఆలయం తెరిచిన మొదటి రోజు నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ప్రధాన అర్చకుల సమక్షంలో ఆలయ ప్రధాన పూజారి సాయంత్రం 5 గంటలకు గర్భగుడి తలుపులు తెరిచి సంప్రదాయ దీపారాధన చేశారు. పొరుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన వారితో కలిపి పెద్ద సంఖ్యలో భక్తులు సన్నిధానానికి చేరుకున్నారు. కర్కిడకం మాసం మొదటి రోజైన రేపు ఉదయం 5 గంటల నుంచి ఆలయంలో ప్రత్యేక అనుష్ఠానాలు, నిత్య పూజలు ప్రారంభమవుతాయి. ఈ పూజా కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగి ఈ నెల 21 తేదీ వరకు జరుగుతాయి. సహకార సమాఖ్య స్ఫూర్తితోనే బలోపేతం చేయడం కొరకు భాగంగా రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రాజస్థాన్ ప్రభుత్వంతో కలిసి ఈరోజు జైపూర్లో విదేశీ సంపర్క కార్యక్రమాన్ని నిర్వహించింది. విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి శ్రీప్రియ రంగనాథన్, అలాగే రాజస్థాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వి శ్రీనివాస్ సంయుక్తంగా ఈ కార్యక్రమానికి సహ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ప్రవాస భారతీయులతో సంబంధాలను పెంపొందించడం, విదేశాల్లో ఉన్న భారతీయ విద్యార్థులకు అవసరమైన సహాయ సహకారాలు అందించడం, సురక్షితమైన నైతిక వలసలను ప్రోత్సహించడంతో పాటు వ్యాపార పెట్టుబడి సంబంధాలను బలోపేతం చేయడంపై సుదీర్ఘంగా చర్చించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @ఏఐఆర్ న్యూస్ _HYD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఒడిశాలోని పవిత్ర పూరి జగన్నాథుని రథయాత్ర అత్యంత భక్తి శ్రద్దల మధ్య వైభవంగా సాగుతోంది. పవిత్రమైన పహండి, బిజే, చేరా, పహాండ్రా ఆచారాలు పూర్తయిన తర్వాత ఈ మధ్యాహ్నం జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవిల మూడు భారీ రథాలను లాగే కార్యక్రమం ప్రారంభమైంది. శంఖనాదాలు, వేద మంత్రోచ్చరణలు, జై జగన్నాథ్ నినాదాల మధ్య లక్షలాది మంది భక్తులు ఈ భారీ రథాలను బడాదండ మార్గం గుండా శ్రీ గుండీచా ఆలయం వైపు లాగుతున్నారు. ఈ ప్రపంచ ప్రసిద్ధి ఉత్సవం ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా సురక్షితంగా సాగేందుకు వీలుగా విస్తృత భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, రద్దీ నిర్వహణ, అత్యవసర సహాయక చర్యల ఏర్పాట్లను అధికారులు పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. కాగా గ్రాండ్ రోడ్ మార్గంలో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రదేవిల రథాలను లాగేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఒక్కసారిగా తొక్కేసలాట జరిగింది. ఈ ఘటనలో ఒక భక్తుడు ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి బాధితులను సమీప ఆసుపత్రులకు తరలించాయి. ప్రస్తుతం వారికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే జిల్లా యంత్రాంగం, పోలీసులు, అగ్నిమాపక సేవల సిబ్బంది, వైద్య సిబ్బంది వేగంగా స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. ప్రభుత్వ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఉక్రెయిన్ పార్లమెంట్ ఈరోజు సెర్హీ కొరెట్స్కీని ఆ దేశ నూతన ప్రధానమంత్రిగా ఆమోదించింది. ఇంధన రంగంలో కొరెట్స్కీకి ఉన్న అనుభవాన్ని ప్రస్తావిస్తూ అధ్యక్షుడు వోల్దిమిర్ జెలెన్స్కీ ఆయన పేరును ప్రతిపాదించారు. కొరెట్స్కీ May 2025 నుంచి ఉక్రెయిన్ జాతీయ చమురు గ్యాస్ సంస్థ నాప్టోగాజ్ సీఈఓగా సేవలందిస్తున్నారు. కేవలం 6 నెలల పదవీ కాలం తర్వాత రక్షణ మంత్రి మైఖెలో ఫెడరోవ్ను పదవి నుంచి తొలగిస్తూ అధ్యక్షుడు జెలెన్స్కీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వందలాది మంది నిరసనకారులు పార్లమెంటు వెలుపల గుమిగుడిన తరుణంలో ఈ నియామకం జరిగింది. ఒకవైపు యుద్దం కొనసాగుతున్న కాలంలో ఈ నిర్ణయం సైనిక సంస్కరణలకు ఆటంకం కలిగించవచ్చని విమర్శకులు హెచ్చరిస్తున్నారు. పురుషుల వన్డే క్రికెట్లో భాగంగా కార్డిఫ్లోని సోఫియా గార్డెన్స్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. కడపటి వార్తలు అందే సమయానికి భారత్ 18 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 104 పరుగులతో ఆడుతోంది. అనారోగ్యం కారణంగా భారత వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్కు దూరం కాగా అతని స్థానంలో ఇషాన్ కిషన్ తుది జట్టులోకి వచ్చారు. మంగళవారం బర్మింగ్హామ్లో జరిగిన మొదటి వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్లో ముందంజలో ఉంది. రానున్న 7 రోజుల్లో తూర్పు, ఈశాన్య భారత్, తూర్పు, ఉత్తరప్రదేశ్, అలాగే పశ్చిమ హిమాలయ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా ఒడిశాలో ఈరోజు అక్కడక్కడా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రేపు హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లడక్ ప్రాంతాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇలా ఉండగా రేపటి వరకు కోస్తాంధ్రప్రదేశ్, రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో వడగాల్పుల తీవ్రత కొనసాగే అవకాశం ఉంది. భారతదేశం సామాజిక భద్రత పరిధిలో సరికొత్త మైలురాయిని అధిగమిస్తూ 100 కోట్ల మార్కును దాటింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో సామాజిక భద్రత కల్పన అద్భుతంగా విస్తరించిందని కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి డాక్టర్ మనసుఖ్ మాండవీయ సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. 2015 సంవత్సరంలో కేవలం 19% ఉన్న సామాజిక భద్రత పరిధి 2026 నాటికి ఏకంగా 68.4% పెరిగిందని పేర్కొన్నారు. దీనివల్ల దేశంలోని 100 కోట్ల మంది కంటే ఎక్కువ మంది పౌరులకు సామాజిక భద్రత చట్టం కింద రక్షణ లభించిందని, ఇది మోదీ ప్రభుత్వ సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదానికి నిబద్దతకు నిదర్శనమని అన్నారు. దేశంలోని కోట్లాది మంది ప్రజలకు ఆర్థిక భద్రత, నాణ్యమైన వైద్య సేవలు, ఆహార సహాయాన్ని అందించే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా దేశ సామాజిక భద్రత వ్యవస్థ గణనీయంగా విస్తరించింది. హర్యానాలోని జింద్ సోనిపత్ మధ్య నడిచే భారతదేశం మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ప్రారంభిస్తారు. వాతావరణ మార్పులు సవాళ్లు ఎదురైనప్పటికీ ఈ ఏడాది భారత ఆహార ఉద్యాన ఉత్పత్తుల దిగుబడి రికార్డు స్థాయిలో నమోదు చేసిందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఒడిశాలోని పవిత్ర పూరి జగన్నాథ్ రథయాత్ర అత్యంత భక్తి శ్రద్దల మధ్య వైభవంగా ప్రారంభమైంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
0: ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెడ్స్ పై మా ప్రసారాలు. పాడి పంటలు కార్యక్రమానికి స్వాగతం.

0: ఈనాటి పాడి పంటల కార్యక్రమంలో వినబోతున్న కార్యక్రమం పశువుల్లో వచ్చే గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు. ఈ అంశం గురించి డాక్టర్ చైతన్య కిషోర్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ తమనం నాగేశ్వరరావు.
1: శ్రోతలకు నమస్కారం. పాడి పంటలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మనం గాలికుంటు వ్యాధి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 15వ తేదీ నుండి ఈ నెల 15వ తేదీ వరకు నెల రోజుల పాటు గేదెలు ఆవుల కోసం ప్రత్యేకంగా ఈ గాలికుంటు వ్యాధి టీకాల కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతుంది. ఈ సందర్భంగా మన ఆకాశవాణి స్టూడియోస్లో ఆంధ్రప్రదేశ్ పశు సంవర్ధక శాఖ పశు వ్యాధి నిర్ధారణ ప్రయోగశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ చైతన్య కిషోర్ గారు మనతో పాటున్నారు. డాక్టర్ చైతన్య కిషోర్ గారిని అడిగి ఈ గాలికుంటు వ్యాధి లక్షణాలేమిటి, రైతన్నలు ఈ వ్యాధి లక్షణాలని పశువుల్లో ఎలా గమనించాలి, ఈ వ్యాక్సినేషన్ వల్ల కలిగే ప్రయోజనాలేమిటి, ఇలా మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. డాక్టర్ గారు ఆకాశవాణి స్టూడియోస్కి స్వాగతం అండి.
2: ధన్యవాదాలండి నన్ను పిలిచినందుకు. మన శ్రోతలందరికీ కూడా నమస్తే.
1: డాక్టర్ చైతన్య కిషోర్ గారు, రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా నెల రోజుల పాటు ఈ టీకాల కార్యక్రమాన్ని చేపడుతుంది కదా సార్, అసలు ఈ గాలికుంటు వ్యాధి అంటే ఏమిటి, దీనివల్ల కలిగే నష్టాలు ఎంత తీవ్రంగా ఉంటాయి?
2: అంటే ఈ గాలికుంటు వ్యాధి అనేది ఒక వైరస్ వల్ల కలిగే వ్యాధి. ఇది మన లైవ్ స్టాక్ లో అంటే పశువుల్లో వచ్చే ఒక చాలా ఎక్కువ నష్టం, ఆర్థికంగా చాలా ఎక్కువ నష్టం కలగజేసే వ్యాధి అనమాట. అంటే పశువుల్లో కలిగే వ్యాధులన్నింటిలో కూడా అత్యంత నష్టదాయకం అయిన వ్యాధి ఇది. ఇది వైరస్ వల్ల కలుగుతుంది. ఇది గేదెలు, ఆవులు, గొర్రెలు, మేకలు, పందులు ఇట్లా ఏ పశువైనా సరే దానికి గిట్టెలు రెండుగా చీలి ఉంటాయో, క్లోవెన్ ఫుటెడ్ యానిమల్స్ అంటాం ఇంగ్లీష్ లో, అట్లా గిట్టెలు రెండుగా చీలి ఉన్న ప్రతి పశువుకి కూడా ఈ గాలికుంటు వ్యాధి సోకే ప్రమాదం ఉంటుంది. కొన్ని వైల్డ్ యానిమల్స్ కూడా ఈ గాలికుంటు వ్యాధి సోకే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా మనకి మన నెల్లూరు జిల్లాలో గేదెలు ఆవులకి ఇప్పుడు మీరు చెప్పిన విధంగా టీకాల కార్యక్రమం నడుస్తా ఉంది. ఇది ఎందుకు చేస్తున్నామంటే మన ఈ వ్యాధి గనక సంభవించినట్లయితే ఆ వ్యాధిగ్రస్త పశువులో అత్యధిక జ్వరం వస్తుంది. ముందుగా జ్వరం వచ్చి డల్ గా ఉండటం అంటే మేత మేయకుండా ఉండటము, మేత మేయలేని పరిస్థితిలో ఉంటుంది. ఎందుకంటే దానికి నోటి లోపల పొక్కులు ఏర్పడతాయి, బ్లిస్టర్స్ అంటాము.
1: అంటే ఈ వ్యాధి సోకిన పశువులకి
2: నోటి లోపల పొక్కులు ఏర్పడటము, వాటి నుంచి నోటి వాటి వల్ల ఏంటంటే మేత తినటానికి చాలా ఇబ్బంది పడతాయి అన్నమాట, మన ఆవులైనా కానీ గేదెలైనా కానీ. అదేవిధంగా ఆ నోట్లో నుంచి తీగ లాంటి చొంగ కారుతూ ఉంటుంది, సెలైవేషన్ అంటాం. అదేవిధంగా గిట్టల్లో కూడా ఎక్కువ పశువుల్లో ఈ లక్షణాలు అంటే పుండ్లు పడే లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట.
1: అలా మనం గుర్తించవచ్చు,
2: ఇలాంటి లక్షణాలు ఉన్న పశువుల్ని మనం గుర్తించి అది గాలికుంటు వ్యాధి అయి ఉండొచ్చు అని మనం గనక గమనిస్తే వెంటనే సమీప పశు వైద్యునికి లేదంటే మన రైతు సేవా కేంద్రాల్లో ఉన్న యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ కానీ మన పశుసంవర్ధక శాఖ సిబ్బంది ఎవరికైనా సరే వెంటనే తెలియజేయాల్సి ఉంటుంది అన్నమాట, రైతులు ఎవరైనా ఈ లక్షణాలు గమనిస్తే.
1: అంటే ఎక్కువ అధిక జ్వరం ఉంటుంది, తర్వాత నోట్లో పొక్కులు కూడా ఉంటాయి.
2: అవునండి,
1: ఇవి రెండు మనం గమనిస్తే గనక సెలైవేషన్ కూడా
2: తీగ లాంటి సొంగ కారుతూ ఉంటుంది,
1: కారుతూ ఉన్నప్పుడు గమని అంటే పశువు కూడా చాలా నీరసపడిపోతుంది.
2: కానీ ఈ ఈ వ్యాధి యొక్క లక్షణం ఏంటంటే మరణాలు అంత ఎక్కువ ఉండదు. మార్బిడిటీ అంటే ఒక గేదె నుంచి ఒక పశువు నుంచి ఇంకొక పశువు

0: దీనికి స్ప్రెడ్ అయ్యేది చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఒక ఊర్లో గనక ఈ వ్యాధి సంభవిస్తే ఆ ఊర్లో 100 పశువులు ఉంటే దాదాపు 80-90 పశువులకి ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉంటుంది. కానీ దాంట్లో మరణాలు మాత్రం చాలా తక్కువ ఉంటాయి, 1 వారం ఉండొచ్చు ఉండకపోవచ్చు కూడా పెద్ద పశువుల్లో. కానీ దూడల్లో మాత్రము ఈ వ్యాధిగ్రస్త పశువుల నుంచి తాగిన పాలు దానికి హార్ట్ అటాక్ కలగజేసే ప్రమాదం ఉండి దూడలు వెంటనే మరణాలు చెందుతాయి అన్నమాట. దూడల్లో
1: ఆ పాల ద్వారా వెంటనే దానికి వ్యాపించి
0: ఆ దూడకి ఆ వైరస్ పాల ద్వారా ఆ దూడ పొట్టలోకి వెళ్ళి దానికి హార్ట్ అటాక్ కలగజేసి అక్కడికక్కడే దూడలు వెంటనే మరణాలు సంభవిస్తూ ఉంటాయి.
1: అంటే పెద్ద పశువుల్లో మరణాలు తక్కువ ఉన్నప్పటికీ దూడల్లో మాత్రం చాలా ఎక్కువగా మరణాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
0: అలాగే గొర్రెల్లో కూడా, గొర్రెల్లో ఈ ఆవులు మేకలు ఆవులు గేదెల్లో వచ్చినంత తీవ్రంగా లక్షణాలు ఉండకపోయినా కూడా, అంటే సొంగలో సొంగపడటము, నోట్లో నుంచి పొక్కులు ఏర్పడటం ఇట్లాంటి లక్షణాలు లేకపోయినా గొర్రెల్లో కాళ్ళల్లో గిట్ల మధ్య కొంచెం పుండు లాంటి పరిస్థితి ఉంటుంది. మేకలు గొర్రెల్లో పిల్లలు మరణాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. FMD లక్షణాలు పెద్ద గొర్రెల్లో లక్షణాలు తీవ్రత తక్కువగా ఉన్నా కూడా మేక పిల్లలు గొర్రె పిల్లల్లో మరణాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట.
1: ఇక పందుల విషయానికి వద్దాం డాక్టర్ గారు, వీటిలో మనం ఎలా గుర్తించాలి?
0: పందుల్లో కూడా ఈ నోట్లో పొక్కులు, ఈ కాలిపుండ్లు, ఈ లక్షణాలు ఉంటాయి. వాటిల్లో కూడా పిల్లలు మరణాల్లో ఉంటాయి అన్నమాట. పంది పిల్లలు కూడా మరణాలు
1: ఎక్కువ మరణాలు సంభవిస్తాయి. డాక్టర్ గారు, ఈ మేత తినకపోవటము, ఈ చాలా ఇబ్బందులు పడుతుంటాయి అంటున్నారు, తర్వాత చిన్న పశువుల పిల్లలు అంటే దూడలు ఎక్కువగా చనిపోతున్నాయి అంటున్నారు కదా, దీనివల్ల రైతులకి ఎంతవరకు నష్టం జరుగుతుంది?
0: మంచి ప్రశ్న అడిగారు. ఈ గాలికుంటు వ్యాధి వల్ల ప్రొడక్టివ్ లాసెస్ అంటాము, నష్టము చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి వేరే జబ్బుల వల్ల ఒకవేళ గేదె కానీ చనిపోయింది అనుకోండి, ఆ గేదెకి ఇంక మేత మనం పెట్టం కాబట్టి దాని మీద మనం రైతు పెట్టే ఎక్స్పెండిచర్ ఉండదు. కానీ ఈ ఈ వ్యాధి లక్షణం ఏంటంటే ముఖ్యంగా ఆ వ్యాధి సోకిన తర్వాత దాని జీవితకాలం పాటు కూడా, అంటే తర్వాత ఈతల్లో కూడా అది ఇచ్చే పాల దిగుబడి చాలా శాతం తగ్గిపోతుంది. ఉదాహరణకి ఇప్పుడు ఒక రైతు దగ్గర ఉన్న గేదె ఈ ఈతలో 4 లీటర్లు ఇస్తుంది అనుకుందాం, అది తర్వాత ఈతకి 2 లీటర్లే ఉండొచ్చు, 1 లీటర్ ఉండొచ్చు, అది దాని జీవితకాలం కూడా దాని ఉత్పాదకత తగ్గిపోతుంది అనమాట. కానీ అది తినే మేత అంతే ఉంటుంది, రైతు దాని మీద పెట్టే శ్రమ అంతే ఉంటుంది, దాని ఖర్చు అంతే ఉంటుంది.
1: పశు పోషణ విషయంలో రైతుకి అంతే ఖర్చు పెట్టాల్సి వస్తుంది, కానీ మనకి తిరిగి వచ్చే సంపాదన మాత్రం చాలా తగ్గిపోతుంది. అలాంటప్పుడు, అంటే ఒక రైతు దగ్గర ఒక 5-6 గేదెలో ఆవులో ఉన్నప్పుడు వాటికి ఒకదానికి వస్తే అన్నిటికీ వస్తుంది అంటున్నారు కదా, అంటే దాని వల్ల నష్టం చాలా ఎక్కువ మోతాదులో కంటిన్యూస్ గా చాలా సంవత్సరాల పాటు ఉంటుంది అట్లా. తర్వాత డాక్టర్ గారు, పాల ఉత్పత్తి కూడా బాగా దిగుబడి తగ్గిపోతుందా?
0: ఆ వీతిలో కూడా తగ్గిపోతుంది. ఆ జబ్బు వచ్చిన అప్పుడు ఉన్న పరిస్థితుల్లో అప్పుడు చాలా తీవ్రమైన పాల దిగుబడి తగ్గిపోయే పరిస్థితి ఉంటుంది. అంతేవిధంగా అబార్షన్స్ కూడా అవుతాయి అన్నమాట. చూటి పశువుల్లో గనక ఈ వ్యాధి సంభవిస్తే అబార్షన్స్ అవుతాయి, ఈసుకుపోవడం అంటారు, అంటే చనిపోయిన దూడని వేయటం అనేది, అట్లాంటి దూడలు కూడా ఉంటాయి. అదేవిధంగా తర్వాత ఆ నెక్స్ట్ ఈతకి, నెక్స్ట్ సంవత్సరానికి అది చూడు నిలిచే పరిస్థితి కూడా, దాని అవకాశాలు కూడా తగ్గిపోతుంటాయి అన్నమాట. ఇన్ఫర్టిలిటీ అంటాము, అట్లాంటి పరిస్థితి కూడా ఈ వ్యాధి వల్ల కలుగుతూ ఉంటుంది కూడా. కాబట్టి ఆ రకంగా కూడా రైతుకి నష్టదాయకం అవుతుంది. ఇట్లాంటి నష్టాలన్నిటితో కలిపి మన భారతదేశంలో ఒక అంచనా 20-25 వేల కోట్లు సంవత్సరానికి ఈ ఒక్క వ్యాధి వల్లే మన భారతదేశం నష్టపోతున్నది అనేది ఒక అంచనా ఉంది.
1: దేశవ్యాప్తంగా 25 వేల కోట్ల రూపాయలు రైతన్నలు
0: నష్టపోతున్నారు.
1: ఇక గొర్రెలు మేకల విషయంలో కూడా ఇలాంటి నష్టాలే సంభవిస్తూ ఉంటాయా? దాంట్లో కూడా
0: ఇలాంటి ఉంటాయి. ముఖ్యంగా పిల్లల మరణాలు గొర్రెల మేకల్లో ఎక్కువ ఉంటాయి అన్నమాట.
1: అంటే
0: వాటి రాళ్ళు మనం తాగేది
1: ఉండదు, కానీ
0: పిల్లలు
1: పుట్టడం, నెక్స్ట్ వాటిలో పిల్లలు పుట్టడం కానీ,
0: పిల్లలు గొర్రెలు కాపర్లు ఎక్కువగా గొర్రెలు పిల్లల కోసమే మెప్తారు, ఆ పిల్లలు పెట్టే సంఖ్య కూడా తగ్గిపోతుంది.
1: ఆ విధంగా కూడా రైతన్నలకి నష్టం జరుగుతుంది. ఇక ఏదైనా గాని, అంటే మనుషుల్లో గాని జంతువుల్లో గాని, ముఖ్యంగా పశువుల విషయమే తీసుకుంటే వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. కానీ ఈ వ్యాక్సినేషన్ అనే లోకే, అంటే పాలిచ్చే పశువులు కావచ్చు, ఈ వ్యాక్సినేషన్ చేపిస్తే ఏమవుతుందో అనే భయాలు ఉంటాయి రైతులకు. చాలా మందికి అసలు తీసుకెళ్లాలంటేనే కాస్త భయపడుతూ ఉంటారు. ఈ అపోహలను మనం ఎలా తొలగించాలి?
0: మంచిగా అడిగారండి. ఇది ఒక పెద్ద సమస్యగా మాకు మా పశుసంవర్ధక శాఖకి ఉంటుంది అన్నమాట. ఎందుకంటే మా పశుసంవర్ధక శాఖ సిబ్బంది ఉచితంగా ఇంటి వద్దకు వెళ్ళి ఈ టీకాని వేయటానికి వెళ్ళినప్పుడు రైతులు కొంతమంది అపోహలు పెట్టుకుంటారు అన్నమాట. ఎలాంటివంటే, టీకా వేస్తే నా గేదెకి నా ఆవుకి జ్వరం వస్తుందని, అదొక అపోహ. అది పూర్తిగా అబద్ధం. టీకా వేయటం వల్ల ఎప్పుడూ వ్యాధి రాదు, అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను రైతులందరికీ మనవి చేస్తున్నాను. ఇంకోటి, టీకా వేస్తే పాలు తగ్గుతాయి అని మాకొద్దు, నువ్వు రావాల్సిన అవసరం లేదు మాకు అని చెప్పే రైతులు కూడా కొంతమంది ఉంటారు. మాకు టీకా వేయొద్దు, మాకు నువ్వు రావద్దు మా దగ్గరికి అని చెప్పేవాళ్ళు. అది కూడా మీరు అట్లా ఒకరోజు తగ్గిందని పాలు, కొంచెం స్ట్రెస్ ఉంటుంది వ్యాక్సినేషన్ వల్ల, ఆ ఒకరోజు తగ్గిందని చెప్పి దానివల్ల కలిగే లాభాలు ఎంత అనేది మనం గుర్తించకపోవటం కరెక్ట్ కాదనేది నేను
1: రైతులకు. వైరస్ వ్యాధి, అంటువ్యాధి చాలా వెంటనే వ్యాపించే వ్యాధి,
0: వెంటనే చాలా ఎక్కువ పశువులకు వ్యాపించే వ్యాధి. అందుకని ఇది వేయించుకోకపోతే మనం నష్టపోతాం. మనం వేయించుకొని పశువులు పాపులేషన్ లో ఉంటే ఆ వ్యాధి ఇంకా ప్రబలే ప్రమాదం ఉంటుంది. మనతో పాటు మన సమాజానికి, మన దేశానికి కూడా మనం నష్టం చేసిన వాళ్ళం అవుతాం మనం టీకాలు వేయించుకోకపోతే.
1: ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అనేది చికిత్సకు సంబంధించిన విషయం కానే కాదు, చికిత్స రాకుండా ఒక
0: ప్రివెంటివ్ మెకానిజం అంటారు.
1: అలాంటప్పుడు మాత్రమే దీన్ని మనం సురక్షితంగా పశువుల్ని మనం కాపాడుకోగలుగుతాం. ఇక ఈ NADCP 7వ దశ గణాంకాలు, జాతీయ లక్ష్యాలు గురించి మనం మాట్లాడుకుందాం డాక్టర్ గారు. ఇప్పుడు ఈ అత్యంత ఈ ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుంటే, ప్రస్తుత ఈ టీకా కార్యక్రమాల వివరం గురించి మీరు మా శ్రోతలకు వివరిస్తారా?
0: ఖచ్చితంగానండి.
1: అంటే నెల్లూరు జిల్లాలో ముఖ్యంగా
0: నేషనల్ యానిమల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ అంటాము. ఇది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా, 100% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండింగ్ ద్వారా ఈ కార్యక్రమం నడుస్తూ ఉంది. మన రాష్ట్ర ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ద్వారా ప్రతి సంవత్సరం కూడా సంవత్సరానికి 2 సార్లు మన దేశ మన రాష్ట్రంలో ఉన్న ప్రతి పశువుకి కూడా టీకా చేయాలనే లక్ష్యంతో మనం ముందుకెళ్తూ ఉన్నాము. మన జిల్లాలో సుమారు 6,46,088 గేదెలు మరియు 57,774 ఆవులు ఉన్నాయి. అందులో 5,41,650 డోసులు మనకు అందుబాటులో ఉన్నాయి ఈ రౌండ్ లో. NADCP 7th రౌండ్ లో ఇన్ని డోసులు అందుబాటులో పెట్టుకొని ఈ డోసులన్నీ వేయాలనే లక్ష్యంతో మనం ముందుకెళ్తున్నాము. అంటే వీటిల్లో మనము 4 నెలల లోపు వయసున్న దూడలకి, మరియు నిండు చూడి ఉన్న పశువులకి, మరియు జబ్బున్న పడిన అంటే అనారోగ్యంతో బాధపడుతున్న పశువులకి తప్ప మిగతా ప్రతి పశువుకి కూడా మనం టీకా వేయాలనే లక్ష్యంతో వెళ్తూ ఉన్నాము. ఇప్పటి వరకు కూడా ఈ ప్రతి రౌండ్ కూడా మనం అదే లక్ష్యంతో దాదాపు మన రాష్ట్ర ప్రభుత్వం వారు నిర్దేశించిన లక్ష్యాన్నింటినీ అచీవ్ అవుతూ అన్ని వ్యాక్సినేషన్స్ చేస్తూ వెళ్తున్నాం. ఈ రౌండ్ కూడా చేస్తామని తెలియజేస్తున్నాం.
1: డాక్టర్ గారు, ఈ వ్యాక్సిన్ ఒకే డోస్ వేస్తారా లేకపోతే ఎట్లా వేస్తారు?
0: ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అండి. వ్యాక్సినేషన్ అనేది అడల్ట్ యానిమల్స్ కి ఒకసారి చేస్తాము, కానీ దూడలకి, ఏ పశువుకైతే దాని జీవిత కాలంలో మొదటిసారి గనక టీకాలు చేస్తుంటే దానికి 4 రోజుల లోపల ఇంకొక డోస్ వేయాల్సి ఉంటుంది అన్నమాట. దాన్ని బూస్టర్ డోస్ అని మనం అంటాము. అప్పుడే ఆ ఇమ్యూనిటీ అనేది మనకు కావలసిన లెవెల్స్ లో దాని రక్తంలో యాంటీబాడీస్ అంటాం అన్నమాట. ఇమ్యూనిటీ లెవెల్స్ ఆ

0: నుంచి ఈ నెల 15వ తేదీ వరకు చేస్తున్నారు కదా, దీని యొక్క లక్ష్యాలు ఇంకేమన్నా ఉన్నాయా?
1: ఈ గాలికుంటు వ్యాధి నివారణ కార్యక్రమాలండి మన రైతుకి మంచి చేయటం అనేది ముఖ్య ఉద్దేశం. అయితే ఇది మన దేశానికి కూడా చాలా ముఖ్యమైన కార్యక్రమం. ఎందుకంటే మన దేశం నుంచి పాలు, పాల ఉత్పత్తులు ఎగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఫారెన్ ఎక్స్చేంజ్ అయితేనేమి మన జీడిపికి కానీ ఎక్స్పోర్ట్స్ అనేవి చాలా ముఖ్యం. పాలు, పాల ఉత్పత్తులు, మాంస ఉత్పత్తులు, ఈ మాంస ఉత్పత్తులు కానీ పాల ఉత్పత్తులు కానీ మనం ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే ఇంపోర్ట్ చేసుకునే దేశం ఏమడుగుతుందంటే మీ దేశంలో ఎఫ్ఎండి ఉందా లేదా అని ముందు ప్రశ్నిస్తారు. దానికి మనము మా దేశంలో ఎఫ్ఎండి లేదు, వీఆర్ ఫ్రీ ఫ్రమ్ ఎఫ్ఎండి అని చెప్పి మనం డిక్లేర్ చేసుకోగలిగితే అప్పుడు మన ప్రపంచంలో అన్ని దేశాలకు కూడా మన పాల ఉత్పత్తుల్ని మాంస ఎక్స్పోర్ట్ చేసుకోగలిగితే మన ఉత్పత్తుల యొక్క విలువ పెరుగుతుంది. అంటే ఈరోజు దూడ అమ్మే రేటుకి మనం అన్ని దేశాలకు గనక ఎక్స్పోర్ట్ చేసుకోగలిగితే దాని రేటు డబుల్ అయ్యే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఆ రకంగా మన దేశానికి కూడా మనం మంచి చేసిన వాళ్ళు అవుతాం, మన దేశ అభివృద్ధికి మనం తోడ్పడిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ఉపయోగించుకోవాలని, ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని, మన దేశము ఒక లక్ష్యంతో ముందుకెళ్తా ఉంది. 2025 సంవత్సరానికి ఈ గాలికుంటు వ్యాధిని కంట్రోల్ చేయాలని, అదేవిధంగా 2030 సంవత్సరానికి ఈ గాలికుంటు వ్యాధిని పూర్తిగా మన దేశం నుంచి నిర్మూలించాలనే లక్ష్యంతో ముందుకెళ్తా ఉంది. కాబట్టి ఈ రకంగా ఈ కార్యక్రమాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని మన నెల్లూరు జిల్లాలో ఉన్న ఆవులు మరియు గేదెలు పెంపకందారులందరికీ, మన రైతన్నలందరినీ కోరుకుంటున్నాను.
0: చాలా మంచి విషయాలు చెప్తున్నారు డాక్టర్ గారు. నిజంగా ఇది మన మనందరి భవిష్యత్తుకి, రైతన్నల భవిష్యత్తుకి, దేశ భవిష్యత్తుకు సంబంధించిన విషయం. ఇక ఈ టీకా వేయించుకునే పశువుల యజమానులు ముఖ్యంగా ఏమేం విషయాలు గుర్తుపెట్టుకోవాలి?
1: ముఖ్యంగా వాటి లక్షణాలు గుర్తుపెట్టుకోవాలండి. గాలికుంటు వ్యాధి అంటే ఏంటి, ఆ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి, ఆ వ్యాధి లక్షణాలు గనక కనపడితే వెంటనే సంబంధిత అధికారికి తెలియచేయటము, అలాగే టీకాల కార్యక్రమం జరిగినప్పుడు టీకాలు తప్పనిసరిగా వద్దనకుండా వేయించుకోవటము, అలాగే బూస్టర్ డోసు కూడా దూడలకి 2వ సారి బూస్టర్ డోస్ ఏదైతే ఉంటుందో అది వేయించుకోవటము, ఇవన్నీ గుర్తుంచుకొని ఈ 7వ దశ NADCP మనము ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది.
0: ఇప్పుడు జరుగుతున్న 7వ దశ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో రైతన్నలందరూ పాలు పంచుకోవాలని, వారి బాధ్యతగా వెటర్నరీ పశు సంవర్ధక శాఖ పశు వైద్యశాలలకు వచ్చి వ్యాక్సినేషన్ అంటే టీకాల కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ పశువులన్నిటికీ టీకాలు వేయించుకోవడం ద్వారా ఈ వ్యాధి బారిన పశువులు పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా తమ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవచ్చని, ఎలాంటి నష్టాలకు తావు లేకుండా పాడి పరిశ్రమలో ప్రగతిని సాధించవచ్చని ఆశిద్దాం. డాక్టర్ చైతన్య కిషోర్ గారు, చివరిగా మీరు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న పశుపోషకులు, రైతులకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ వ్యాక్సినేషన్ గురించి?
1: నెల్లూరు జిల్లాలోని రైతన్నలందరికీ కూడా, గేదెలు ఆవులు మేపుతున్న రైతన్నలు వాళ్ళందరికీ కూడా నేను కోరేది ఏంటంటే, టీకాల కార్యక్రమం ఏదైనా సరే, గాలికుంటు వ్యాధి అవ్వచ్చు, పచ్చిక దొమ్మకి మనం వ్యాక్సినేషన్ చేస్తూ ఉంటాము, ఈ ఇట్లాంటి టీకాల కార్యక్రమాలు ఏదైనా, BQ బ్లాక్ క్వార్టర్ అనే ఒక వ్యాధి ఉంది, ఆ వ్యాధికి మనం వ్యాక్సినేషన్ ఆవుల్లో గేదెల్లో చేస్తాం, ఆవుల్లో ముఖ్యంగా చేస్తూ ఉంటాము, ఇట్లాంటి ఏ కార్యక్రమాలైనా సరే మన పశుసంవర్ధక శాఖ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు మన ఇంటి వద్దకు వచ్చి ఉచితంగా చేస్తున్న కార్యక్రమాలని సద్వినియోగం చేసుకొని మన మా సిబ్బంది యొక్క శ్రమ, అలాగే మీ ఆర్థిక స్వావలంబన కోసం, మీ ఆర్థిక అభివృద్ధి కోసం ఈ కార్యక్రమాలని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను ముఖ్యంగా. అదేవిధంగా మనకి వ్యాధులు ప్రబలకుండా ఉండేదానికి తీసుకోవాల్సిన బయోసెక్యూరిటీ మెజర్స్ అంటారు, అంటే వ్యాధులు మనకి వైరస్ ద్వారా కానీ, బ్యాక్టీరియా ద్వారా కానీ, పారాసైట్స్ ద్వారా కానీ ఇట్లా వ్యాధులు వస్తూ ఉంటాయి. మన పాకల్ని శుభ్రంగా ఉంచుకోవటము, పాక చుట్టూ ఉన్న ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచుకోవటం, నీరు నిల్వ లేకుండా చూసుకోవటం, ఈగలు దోమలు అట్లాంటివి వీలైనంత తగ్గించుకోవటం, ఇట్లాంటి బయోసెక్యూరిటీ మెషర్స్ పాటించి మన పాడి పరిశ్రమని లాభదాయకంగా ఉంచుకోవాలని కోరుతున్నాను.
0: చాలా ధన్యవాదాలు సార్. డాక్టర్ చైతన్య కిషోర్ గారు మా ఆకాశవాణి స్టూడియోస్కి వాళ్ళు వచ్చి ఈ పశు సంవర్ధక శాఖ నిర్వహిస్తున్న గాలికుంటు వ్యాధి టీకాల నివారణ కార్యక్రమం మాకు వివరించినందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్.
1: థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆర్థిక స్వావలంబన కోసం, మీ ఆర్థిక అభివృద్ధి కోసం ఈ కార్యక్రమాలని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను ముఖ్యంగా. అదేవిధంగా మనకి వ్యాధులు

0: ప్రబలకుండా ఉండేదానికి తీసుకోవాల్సిన బయోసెక్యూరిటీ మెజర్స్ అంటారు. అంటే వ్యాధులు మనకి వైరస్ ద్వారా కానీ బ్యాక్టీరియా ద్వారా కానీ పారాసైట్స్ ద్వారా కానీ ఇట్లా వ్యాధులు వస్తూ ఉంటాయి. మన పాకల్ని శుభ్రంగా ఉంచుకోవటము, పాక చుట్టూ ఉన్న ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచుకోవటం, నీరు నిల్వ లేకుండా చూసుకోవటము, ఈగలు దోమలు అట్లాంటివి వీలైనంత తగ్గించుకోవటము, ఇట్లాంటి బయోసెక్యూరిటీ మెషర్స్ పాటించి మన పాడి పరిశ్రమని లాభదాయకంగా ఉంచుకోవాలని కోరుతున్నాను.
1: చాలా ధన్యవాదాలు సార్.
2: పిఎం జై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ఇప్పటి వరకు మీరు పశువుల్లో వచ్చే గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు ఈ అంశం గురించి డాక్టర్ చైతన్య కిషోర్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ తమనం నాగేశ్వరరావు. ఇప్పుడు విన్నాం పొలం కబర్లో.

0: ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం కేంద్రం. ప్రతిరోజు మీరు వింటున్నటువంటి మా కార్యక్రమాలపై మీ సలహాలు సూచనలు మాకు తెలియచేసే కార్యక్రమం మీ ఉత్తరాలు. ఈ కార్యక్రమం ప్రతి శనివారం ఉదయం 7:30 నుండి 8 గంటల వరకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ద్వారా మేము ప్రతిరోజు ప్రసారం చేసే కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు సలహాలు సూచనలు పంపితే మేము వాటిని చదివి వినిపిస్తాం. మరి మీ అభిప్రాయాలను ఎలా పంపాలో తెలుసా? వాట్సాప్ అయితే 7901084415 లేదా పోస్ట్ కార్డ్ ద్వారా అయితే మీ ఉత్తరాలు కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ సింహాపురి ఎఫ్ఎం కేంద్రం తెలుగొంగ కాలనీ పొదలకుడ్ రోడ్ నెల్లూరు పిన్ 524004 కి లేదా ఈమెయిల్ ద్వారా అయితే ఎఫ్ఎం రేడియో నెల్లూరు 4@gmail.com ద్వారా తెలపవచ్చు.
1: వరి పంటలో ఈ మధ్య కాలంలో వేరుకుళ్ళు తెగులు సర్వసాధారణమైపోయింది. దీనికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, సల్ఫర్ ఫర్టిలైజర్స్ ఎక్కువగా వాడడం వలన చౌడు ఏర్పడి వేరుకుళ్ళడం. మరొకటి, శిలీంధ్రం కలగజేసే కుళ్ళు ఉండడం వలన వేరుకుళ్ళు తెగులు సర్వసాధారణమైపోయింది. కావున రైతులు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాలి. 1 లీటర్ నీటికి 1 గ్రామ్ కార్బండిజం 50% లేదా 2 గ్రాముల కార్బండిజం 25% మరియు మాంకోజబ్ 50% మిశ్రమ శిలీంద్రనాశిని మందును కలిపి ద్రావణంలో 1 కేజీ విత్తనాలను 24 గంటల పాటు నానబెట్టి ఆ తర్వాత 24 గంటలు మండకట్టి మొలకెత్తిన విత్తనాన్ని దంప నారుమడిలో చల్లుకోవాలి. ఇక నెల్లూరు జిల్లాకు అనువైన రకాల విషయానికొస్తే MTU 1010, KNM 1638, KNM 733, RNR 15048 అనే రకాలు సాగు చేసుకోవచ్చు. ఈ కారులో 5 సెంట్ల నారుమడికి 2 కేజీల నత్రజని అంటే 4 నుంచి 5 కేజీల యూరియా, 1 కిలో భాస్వరం 6 నుంచి 7 కేజీల SSP, 1 కిలో పొటాషియం 1 నుంచి 2 కిలోలు MOP వేసుకోవాలి. వీటిలో 1 కిలో నత్రజని మరియు మొత్తం భాస్వరం పొటాషియం విత్తనం చల్లే ముందు దుక్కిలో వేసుకోవాలి. 10 నుంచి 15 రోజులకు మిగిలిన 1 కిలో నత్రజనిని వేసుకోవాలి. పైరులో జింక్ లోపం గనక గమనించినట్లయితే 1 లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ ను పిచికారీ చేసుకోవాలి. నారులో పురుగులను గనక గమనించినట్లయితే పురుగుల యాజమాన్యం తప్పనిసరిగా పాటించాలి. విత్తనం చల్లిన 10 రోజులకు లేదా నారు పెరగడానికి 7 రోజుల ముందు 1 సెంటు నారు మడికి 160 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3G గుళికలు వేసుకోవాలి. గుళికలు వద్దనుకుంటే క్లోరోఫైరిఫాస్ 1 లీటర్ నీటికి 2 మిల్లీలీటర్లు కలుపుకుని 10 రోజులకు మరియు 17 రోజులకు 2 సార్లు పిచికారీ చేయాలి. ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే వాళ్ళు గనకైతే నారుమడిలో వేప చెక్కను వేసుకోవాలి మరియు

0: వేపగింజల కషాయం కూడా పిచికారీ చేసుకోవాలి. రసాయనిక మందులతో విత్తన శుద్ధి కనుక చేసుకున్నట్లయితే జీవన ఎరువులతో విత్తన శుద్ధి తప్పకుండా చేసుకోవాలి. 1 కేజీ విత్తనానికి 10 మిల్లీలీటర్లు అజోస్పైరిల్లం, 10 మిల్లీలీటర్లు పిఎస్బి మరియు 10 మిల్లీలీటర్లు కేఆర్బిలను కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. లేదంటే నారు పెరిగిన తర్వాత 1 లీటర్ నీటికి 10 మిల్లీలీటర్లు అజోస్పైరిల్లం, 10 మిల్లీలీటర్లు పిఎస్బి మరియు 10 మిల్లీలీటర్లు కేఆర్బిలను కలిపిన నీళ్లలో నారు కట్టలను 20 నిమిషాల పాటు ముంచి నారును నాటుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ ద్రావణంలో 10 గ్రాములు సూడోమోనాస్ ను కూడా కలుపుకుంటే తెగుళ్లు రాకుండా గంట బాగా పిలకలు కట్టేటట్లు పైరొస్తుంది. నాట్లు వేసిన తర్వాత 1 ఎకరా పండించాలంటే 2 బస్తాల యూరియా, 3 బస్తాల ఎస్ఎస్పి లేదా 1 బస్తా డిఏపి మరియు 30 కేజీల ఎంఓపి సరిపోతుంది. మొత్తం భాస్వరం ఇచ్చే ఎరువులు చివరి దుక్కిలోనే వేసుకోవాలి. యూరియాను 3 నుంచి 4 దఫాలుగా వారం రోజుల వ్యవధిలో వేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం పొటాషియం ఎరువును 2 సార్లు అంటే దుక్కిలో 1 సారి మరియు చివరి కోటాలో 1 సారి వేసుకోవాల్సి ఉంటుంది. ఈ సీజన్లో ఆకుముడత, మొవ్వు పిప్పి, నల్లి, చివర్లో సుడిదోమ ఆశించి పంట నష్టాన్ని కలుగజేస్తాయి. వీటిలో మొవ్వు పిప్పి ప్రధాన సమస్యగా ఉంటూ అధిక నష్టాన్ని కలుగజేస్తుంది. మొవ్వు పిప్పిని కలుగజేసే పురుగు యొక్క తల్లి పురుగు గ్రుడ్లను నారుమడి దశ నుంచే నారు ఆకు కోలా మీద గ్రుడ్లను పెట్టడం జరుగుతుంది. కావున వాటి గుడ్లను నాశనం చేయడానికి నాట్లు పెరికిన తర్వాత నాట్లు వేసేటప్పుడు ఆకుల కొసలు తుంచి వాటిని బురదలో తొక్కేయాలి. ఇలా చేసినట్లయితే మొవ్వు పిప్పిని కలుగజేసే పురుగు యొక్క గుడ్లను చంపివేయవచ్చు. నాట్లు వేసిన 20 నుంచి 25 రోజులకు గుళికలు తప్పక వేసుకోవాలి. 1 ఎకరాకు కేల్దాన్ గుళికలు 10 కేజీలు లేదా ఫటేరా గాని రీసెంట్ అల్ట్రా గాని అయితే 4 కేజీలు వేసుకోవాలి. నాట్లు వేసిన 45 నుంచి 50 రోజులకు ఫేమ్ మందును 1 ఎకరాకు 40 మిల్లీమీటర్ల చొప్పున పిచికారీ చేసుకున్నట్లయితే ఆకుముడత మరియు మొవ్వు పిప్పిని నివారించవచ్చు. సాధారణంగా నెల్లూరు జిల్లాలో ఈ సీజన్లో వాతావరణం వేడిగా ఉంటుంది. కావున నెల్లికి వేడి వాతావరణం అనుకూలంగా ఉండడం వలన ఎక్కువగా పంటను ఆశించడం జరుగుతుంది. దీని తీవ్రత ఎక్కువగా ఉంటే గనక లీటర్ నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లేదా ప్రొఫెనోఫాస్ 2 మిల్లీలీటర్లు కలుపుకుని పిచికారీ చేయాలి. వీటి తీవ్రత ఎక్కువగా ఉంటే స్పైరోమెసిఫెన్ 0.5 మిల్లీలీటర్లు కలుపుకొని పిచికారీ చేయాలి. పైరు పిలకలు కట్టే దశలో సుడిదోమలు గమనించినట్లయితే చెస్, దీన్నే పైమిత్రోజన్ మందు అని కూడా పిలుస్తారు. దీన్ని 120 గ్రాములు లేదా పెక్సలాన్ అయితే 96 మిల్లీలీటర్లు కలుపుకొని పిచికారీ చేయాలి. వరి పంటను ఆశించే తెగుళ్ల విషయానికి వస్తే కాండం కొళ్ళు తెగులు, పాము పొడ, కంకర తెగులు, బాక్టీరియా మచ్చ తెగులు, అగ్గి తెగులు ప్రధానంగా ఆశించి పంట నష్టాన్ని కలుగజేస్తాయి. వీటిలో అగ్గి తెగులు మరియు బాక్టీరియా మచ్చ తెగుళ్లు రబీ సీజన్లో ఎక్కువగా వరిని ఆశించడం జరుగుతుంది. వేరుకుళ్ళు అనేది ప్రధానంగా చవుడు నేలల్లో మరియు ఎక్కువగా సల్ఫర్ ఉన్న కాంప్లెక్స్ ఎరువులు వాడే పొలాల్లో గమనించడం జరుగుతుంది. అంతేకాని అది శిలీంధ్రం కలుగజేసే తెగుళ్లైతే కాదు. దీని యాజమాన్యం కొరకు పొలంలో మంచి నీటిని తీసి ఆరబెట్టి మళ్లీ నీటిని ఇస్తూ ఉండాలి. మరియు సల్ఫర్ ఉన్న ఎరువులు ఏమాత్రం వాడకూడదు. పొటాషియం తప్పనిసరిగా 2 దఫాలుగా 30 కేజీలు ఎంఓపి ఎకరాకు వేసుకోవాలి. అదే విధంగా ఎకరాకు 400 గ్రాముల సాఫ్ మందును పిచికారీ చేసుకోవాలి. వరి పైరులో కాండం కొళ్ళు తీవ్రత ఎక్కువగా ఉంటే గనక పొలం నుంచి నీటిని పూర్తిగా తొలగించి 1 సారి ఆరబెట్టాలి. ప్రారంభ దశలో తెగులు లక్షణాలను గుర్తించి హెక్సాకొనజోల్ 5SC 2 మిల్లీలీటర్లు లేదా వాలిడామైసిన్ 3L 2 మిల్లీలీటర్లు లేదా ప్రాపికొనజోల్ 25EC 1 మిల్లీలీటరు లేదా టెబ్యూకొనజోల్ 25.9EC 2 మిల్లీలీటర్ నీటికి కలిపిన ద్రావణాన్ని 15 రోజులకొకసారి 2 సార్లు పిలకలు కింద వరకు తడిచేలా పిచికారీ చేసుకోవాలి. పైరులో పాముపొడ తెగులును గనక గమనించినట్లయితే నత్రజనిని 3 నుంచి 4 సార్లు వేయాలి. గట్లపైన చేలో కలుపు లేకుండా చూసుకోవాలి. హెక్సాకొనజోల్ 5SC 2 మిల్లీలీటర్లు లేదా వాలిడామైసిన్ 3L 2 మిల్లీలీటర్లు లేదా ప్రోపికొనజోల్ 25EC 1 మిల్లీలీటరు లేదా ట్రైప్లాక్సిస్ట్రోబిన్ అలాగే టెబ్యూకొనజోల్ 75WG 0.4 గ్రాములు లేదా అజాక్సిస్ట్రోబిన్ 23SC 1 మిల్లీలీటరు లేదా అజాక్సిస్ట్రోబిన్ 11% అలాగే టెబ్యూకొనజోల్ 18.3% 1.
1: ఆకాశవాణి వికసిత్ భారత్, బాల్య వివాహముక్త భారత్. శ్రీమతి ఎస్ వసంతబాయి తిరుపతి జిల్లా మహిళా శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
2: ఆకాశవాణి ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో బాల్య వివాహ ముక్తి భారత్ క్యాంపెయిన్ గురించి తిరుపతి జిల్లా మహిళా శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి శ్రీమతి ఎస్ వసంతభాయ్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
3: శ్రోతల నమస్కారం. భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ వికసిత భారతంగా అవతరించే దిశగా అడుగులు వేస్తున్నప్పటికీ ఇంకా మన సమాజంలో బాల్య వివాహం లాంటి సామాజిక దురాచారాలు కొనసాగుతున్నాయి. బాల్య వివాహాలు బాలబాలికలకు శారీరక మానసిక ఆటంకాలు కలిగిస్తూ వారి విద్య ఆరోగ్య స్వేచ్ఛపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ సమస్యను నివారించడానికి ప్రభుత్వం చట్టాలు తీసుకువచ్చిన నిజమైన మార్పు సమాజంలో చైతన్యం, విద్య, అవగాహన మరియు సమిష్టి బాధ్యత వల్లే సాధ్యమవుతుంది. మరి ప్రభుత్వం ఈ దిశగా బాల్య వివాహ ముక్త భారత్ క్యాంపెయిన్ ను ప్రారంభించింది. ఈ విషయమై మనకు మరింత అవగాహన కల్పించేందుకు ఈరోజు మనతో పాటు తిరుపతి జిల్లా మహిళా శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి శ్రీమతి ఎస్ వసంతాబాయి గారు మనతో ఉన్నారు. నమస్కారం మేడం.
4: నమస్తే అండి.
3: మేడం, బాల్య వివాహ ముక్త భారత్ క్యాంపెయిన్ గురించి తెలుసుకునే ముందు ప్రస్తుత పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా విద్య ఉపాధి పరంగా అందరికీ ఎన్నో అవకాశాలు లభిస్తున్నప్పటికీ ఇంకా కుటుంబాలు బాల్య వివాహాలకు వెనకాడకుండా ఉండడానికి ప్రధాన కారణాలు ఏంటంటారు?
4: ప్రస్తుత పరిస్థితుల్లో బాల్య వివాహాలకు వెనుకాడకుండా ఉండడానికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయండి. ముఖ్యంగా పేదరికం. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు తమ కుమార్తెలను భారం అనుకుని త్వరగా వివాహం చేసి బాధ్యతలను తగ్గించుకోవాలని చూస్తారు. ఇంకొకటి విద్య లేకపోవడం. ముఖ్యంగా బాలబాలికలకు విద్య ప్రాధాన్యత గురించి అవగాహన లేకపోవడం మరియు అక్షరాస్యత తక్కువగా ఉండడం ఈ బాల్య వివాహాలకు దారితీస్తోంది. అంతేకాకుండా సాంస్కృతిక మరియు సామాజిక సంప్రదాయాలు కూడా ప్రధాన కారణంగా భావిస్తున్నాము. ఇందులో కొన్ని సమాజాలలో బాల్య వివాహాలు ఒక సంప్రదాయంగా పాతుకొని పోయి వీటిని పాటించడాన్ని గౌరవంగా భావిస్తారు. అంతేకాకుండా అభద్రతా భావన కూడా ఒక ముఖ్య కారణం. అంతేకాకుండా ప్రభుత్వ పథకాలపై అవగాహన లేకపోవడం, అంటే బాలికల విద్య మరియు సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై సరైన అవగాహన లేకపోవడం కూడా ఈ యొక్క బాల్య వివాహాలు ఉండడానికి ప్రధాన కారణాలుగా భావిస్తున్నాం.
3: మేడం, మరి ఇప్పుడు ఈ బాల్య వివాహ ముక్త భారత్ ఈ క్యాంపెయిన్ నేపథ్యం గురించి, అలాగే ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన కార్యక్రమాలు ఏంటి దీనికి సంబంధించి?
4: బాల్య వివాహ ముక్త భారత్ ప్రచారం చట్టపరమైన అమలు ద్వారా బాల్య వివాహాలను నిర్మూలించడం లక్ష్యంగా పెట్టుకుంది. మినహాయింపులు లేకుండా కనీస వివాహ వయసు 18 ఏళ్లుగా చేయడంపై దృష్టి సారించింది. బాల్య వివాహ నిషేధ అధికారులు అంటే CMPO పర్యవేక్షణను బలోపేతం చేయడం మరియు వారి సమాచారానికి ప్రజల ప్రాప్యతను మెరుగుపరచడం, కేసులు నివేదికను సరళీకృతం చేయడం మరియు బాల్య వివాహం యొక్క ప్రతికూల ప్రభావాలపై విస్తృత అవగాహన ప్రచారాలు నిర్వహించడం ప్రధాన వ్యూహాలలో ఉన్నాయి. బాల్య వివాహాలను చురుగ్గా నిరోధించడంలో మరియు ప్రభావిత వ్యక్తులకు మద్దతు ఇవ్వడంలో ఈ CMPO వారి యొక్క పర్యవేక్షణ మరియు బాధితులు సాక్షులను సులభంగా ముందుకు వచ్చి న్యాయం కోరేలా ప్రోత్సహించడానికి బాల్య వివాహ కేసులను నమోదు చేయడం ద్వారా ఈ యొక్క బాల్య వివాహ ముక్త భారత్ ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన కార్యక్రమాల్లో భాగంగా తెలియజేస్తున్నాం.
3: మేడం, మరిప్పుడు ఈ బాల్య వివాహ నిషేధ చట్టం ఉంది, పిసిఎంఏ 2006 ప్రకారం ఎలాంటి శిక్షలు లేదా చర్యలు తీసుకోబడతాయి?
4: భారతదేశంలో ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006 ప్రకారము బాల్య వివాహాలను నిరోధించడానికి కఠినమైన నిబంధనలు మరియు శిక్షలు ఉన్నాయి. ఈ చట్ట ప్రకారం

0: బాల్య వివాహం నిర్వచనం అంటే అమ్మాయి వయసు 18 సంవత్సరాలు నిండకపోతే, అబ్బాయి వయసు 21 సంవత్సరాలు నిండకపోతే ఈ బాల్య వివాహాలుగా వీరిని పరిగణించడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా సెక్షన్ 9, 10, 11 ప్రకారం నేరము పెద్దవారు అంటే 21 సంవత్సరాల పురుషుడు ఉంటే కఠినమైనటువంటి 2 సంవత్సరాలు జైలు శిక్ష, మరియు ఇట్లాంటి వివాహాలు చేసుకున్నట్టయితే బాలికలకు 18 సంవత్సరాల కంటే తక్కువలో వివాహం చేసుకున్నట్టయితే 2 సంవత్సరాల కఠిన శిక్ష మరియు 1 లక్ష రూపాయల జరిమానా విధించడం జరుగుతుంది. ఒకవేళ బాల్య వివాహం జరిపేశారు అనుకుందాం, అప్పుడు తల్లిదండ్రులకు మరియు సంరక్షకులకు 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది. ఇంతేకాకుండా వీళ్లకు ప్రోత్సహించినటువంటి వాళ్లు లేదా బాల్య వివాహాలకు అనుమతించిన వారి యొక్క బంధువులు మరియు వివాహం నిర్వహించిన వ్యక్తులకు కూడా 1 లక్ష రూపాయలు జరిమానా ఉంటుంది. ఒకవేళ బాల్య వివాహాలు నిర్వహిస్తున్నటువంటి పూజారి కాని కాజీలు కాని రిజిస్టార్ లేదా ఎవరైనా వివాహం చేసినటువంటి వ్యక్తికి కఠిన జైలు శిక్ష 2 సంవత్సరాలు మరియు 1 లక ష రూపాయల వరకు జరిమానా ఉంటుంది. ఇంతేకాకుండా బాల్య వివాహానికి ఎవరైతే హాజరైన ఉంటారో ఆ యొక్క పెద్దలకు కూడా 15 రోజుల వరకు జైలు శిక్ష ఉంటుంది, మరియు అది కాకుండా సాధారణంగా జరిమానా విధించేటటువంటి అవకాశాలు ఉన్నాయండి.
1: మేడం, మరి మన జిల్లాలో బాల్య వివాహాలకు సంబంధించి ప్రస్తుత పరిస్థితి ఏంటి? అలాగే ఈ బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలు లేదా వర్గాలు ఏమన్నా గుర్తించారా?
0: ముఖ్యంగానండి, తిరుపతి జిల్లాలో సంవత్సరానికి రమారమి 20 నుంచి 25 బాల్య వివాహాలు జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఎక్కువగా ఎక్కడైతే వెనుకబడినటువంటి తరగతులు గాని లేకపోతే విద్యార్హతలు లేకోకుండా ఉన్నటువంటి వెనుకబడినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, లేకపోతే ఇంకా సమాజంలో అట్టడుగు వర్గంలో నివసిస్తున్నటువంటి సమాజం ఏదైతే ఉందో అక్కడ ఎక్కువగా బాల్య వివాహాలు రికార్డు అవుతూ ఉన్నాయి. ఇలాంటి వాటికి వెళ్తే మన జిల్లాలో కోట, వెంకటగిరి, సత్యవేడు ఆ ప్రాంతాల్లో ఎక్కువగా రికార్డు అవుతూ ఉన్నాయండి.
1: మేడం, మరి ఇప్పుడు మన జిల్లా స్థాయిలో బాల్య వివాహాలపై వచ్చిన ఫిర్యాదులను మీరు ఎలా పరిష్కరిస్తారు?
0: జిల్లా స్థాయిలోనండి బాల్య వివాహాల ఫిర్యాదులను చాలా క్రమబద్ధంగా మరియు త్వరగా పరిష్కరించేటటువంటి విధానాలు మన పిసిఎంఏ 2006 ప్రకారం ప్రతి జిల్లాలో కూడా ఈ బాధ్యతలు నిర్వహించేటటువంటి అధికారులు మరియు వ్యవస్థలు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా జిల్లా స్థాయి అధికారులు ఏ విధంగా ఉన్నారు అనంటే, జిల్లా మెజిస్ట్రేట్ మరియు కలెక్టర్ గారు మొత్తం జిల్లాకు అంతిమ బాధ్యత తీసుకుంటుంటారు. అత్యవసర ఆదేశాలు అంటే సెక్షన్ 13 ప్రకారము ఏ క్షణమైనా అత్యవసరమైనటువంటి ఆదేశాలు ఇచ్చేటటువంటి హక్కు జిల్లా కలెక్టర్ గారికి ఉంటుంది. తరువాత స్థాయి వచ్చి చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్ సిఎంపిఓలు ఉంటారు, వీరు జిల్లాకు ప్రధాన అధికారి. సాధారణంగా ఈ కేటగిరీ వాళ్ళు వచ్చి డిప్యూటీ తహసీల్దార్ లేదా మహిళా శిశు సంక్షేమ శాఖలో అయితే చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్స్ ఉంటారు. అలాగే డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్లు కూడా నియమించబడి ఉంటారు. పోలీస్ స్టేషన్ పరిధిలో స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఉంటారు. వీరు ఫిర్యాదు అందగానే ఎఫ్ఐఆర్ నమోదు చేయవలసి ఉంటుంది, ఎందుకంటే ఇది కాగ్నిజిబుల్ నేరం కింద భావించబడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. జిల్లా స్థాయిలో జిల్లా స్త్రీ శిశు సంక్షేమ అధికారి ఉంటారు, వీరి పరిధిలో సిడిపిఓలు, సూపర్వైజర్స్, అంగన్వాడీ కార్యకర్తలు వీరందరూ కూడా సమాచారం సేకరించడం మరియు వివాహాలు జరిగిన తర్వాత లేదా మునుపు రెస్క్యూ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటారు. అంతేకాకుండా చైల్డ్ హెల్ప్ లైన్ అంటే 1098, ఇది 24/7 హెల్ప్ లైన్ అండి. ఇందులో ఫిర్యాదు అందగానే ఇందాక చెప్పినటువంటి సిఎంపిఓలు మరియు పోలీసులకు ఈ బాధ్యతలన్నీ కూడా అప్పగిస్తూ ఉంటారు.
1: మరోసారి చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ చెప్తారా మన శ్రోతల కోసం?
0: ఖచ్చితంగానండి, ఇది చాలా ముఖ్యమైనటువంటి హెల్ప్ లైన్ నంబరు. సో చైల్డ్ హెల్ప్ లైన్ 1098.
1: కాబట్టి బాల్య వివాహాలకు సంబంధించి ఏదైనా ఫిర్యాదు చేయాలంటే ఈ హెల్ప్ లైన్ కి ఎవరైనా కాల్ చేయొచ్చు.
0: ఖచ్చితంగా 1098 కి కాల్ చేసిన తక్షణమే ఈ యొక్క వివరాలు కూడా ఎవరైతే కాలర్ ఉంటారో వాళ్ళ యొక్క వివరాలు కూడా గోప్యంగా ఉంచడం జరుగుతుంది. ఇది టోల్ ఫ్రీ నంబర్ కాబట్టి ఎవరికి వివరాలు తెలిసే అవకాశం ఉండదు. కొంతమంది అనుకుంటుంటారు దగ్గరగా ఉన్న వాళ్ళ మేము ఫోన్ చేయడం ద్వారా మా సమాచారం బహిర్గతం అవుతుంది అని అనుకుంటూ ఉంటారు, కానీ ఇది గోప్యంగా ఉంచడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఎవరికి వివరాలు తెలియజేసేటటువంటి అవకాశం ఉండదు. అంతేకాకుండా వాళ్ళు సమాజంలో ఒక మంచి ముందడుగు వేయడానికి ఒక అవకాశం ఉంటుంది. ఆ బాల్య వివాహాలు నిరోధించడంలో ప్రముఖ పాత్ర కూడా వహిస్తారు కాబట్టి ఎవరికైనా ఈ విషయం తెలిసిన వెంటనే 1098 కి కాల్ చేసి ఆ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తును మార్చగలరని భావిస్తున్నాను.
1: మేడం, ఇప్పుడు బాల్య వివాహాలు జరగబోతున్నట్లు మీకు సమాచారం వచ్చినప్పుడు మీరు ఇందాకన్నారు తక్షణ చర్యలు తీసుకుంటారని, ఎలా తీసుకుంటారు, ఎటువంటి రెస్పాన్స్ ఉంటుంది మీ తరపు నుండి?
0: ఇందాక మనం చెప్పుకున్నాము 1098 కి అందరూ కూడా బాల్య వివాహం జరుగుతుంది అన్నప్పుడు టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేసిన వెంటనే సంబంధిత శాఖలైనటువంటి అంగన్వాడీ వాళ్ళు, మహిళా పోలీసు, అంగన్వాడీ

0: సెంటర్ లో ఉన్నటువంటి సూపర్వైజర్స్ వివాహం జరగబోయే ఇంటికి లేదా మండపానికి వెళ్తారు. బాలిక వయస్సు ఫస్ట్ ధృవీకరించుకుంటారు. అది ధృవీకరణ ఎలా చేసుకుంటారంటే ఆధారు లేకపోతే పాఠశాల యొక్క రికార్డు ఇవన్నీ తీసుకొని వాళ్ళ యొక్క వయసు నిర్ధారణ చేసుకుంటారు. వీళ్ళ యొక్క వయసు 18 సంవత్సరాల లోపల గనక ఉంటే బాలిక తల్లిదండ్రుల నుంచి రాతపూర్వకమైనటువంటి హామీ తీసుకుంటారు. వివాహ మండపం యొక్క ఏర్పాట్లు క్యాటరింగ్ ఇవన్నీ కూడా రద్దు చేయిస్తారు. ఒకవేళ అలా వివాహం జరుగుతూ ఉంది అని తెలిస్తే అవసరమైతే మ్యాజిస్ట్రేట్ కి సెక్షన్ 13 కింద ప్రొహిబిటరీ ఆర్డర్ అంటే నిషేధ ఉత్తర్వు కూడా జారీ చేయిస్తారు. దీన్ని ఉల్లంఘిస్తే నేరుగా అరెస్ట్ ఫిర్యాదు మీద FIR నమోదు చేసి IPC 366 పోక్సో యాక్ట్ కూడా జత చేసుకో ఉంటారు. వరుడు తల్లిదండ్రులు పూజార్లను కూడా హెచ్చరిస్తారు, లేదా వాళ్ళు ఇంకా మాట వినకపోతే వారిని అరెస్టు చేయడం కూడా జరుగుతుంది. ఒకవేళ బాలిక తల్లిదండ్రులు దగ్గరే ఉంచుతారు, కానీ రోజు ఫాలోఅప్ అయితే చేయబడతాయి. అవసరమైతే బాలికను బాలికా సదనమునకు తరలిస్తారు. ఇక్కడ CWC అంటే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు ఈ బాలికను హాజరుపరుస్తారు. ఈ విధంగా బాల్య వివాహాలు జరగబోతున్నట్లు తెలిసిన వెంటనే తక్షణము స్త్రీ శిశు సంక్షేమ శాఖ నుంచి సహాయక చర్యలు జరుగుతాయి.
1: వసంతాబాయి గారు, బాలికల విద్య వాళ్ళ నైపుణ్యాభివృద్ధి ద్వారా ఈ బాల్య వివాహాలను ఎలా తగ్గించవచ్చు అంటారు?
0: ప్రస్తుతము అమ్మాయి 10వ తరగతి పూర్తి చేస్తే బాల్య వివాహం యొక్క జరిగేటటువంటి అవకాశము 60-80% తగ్గిపోతుంది. అంటే 10th క్లాస్ చదివితే చాలు, కొంతవరకు తగ్గించగలం. లేదా ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా వరకు చదువుకున్నట్టయితే 90-95% వరకు తగ్గుతుంది. ఎటువంటి విద్య ఇవన్నీ గనక జయకోకుండా ఉంటే నిర్బంధ విద్యను కూడా పటిష్టంగా అమలు చేయవలసినటువంటి అవసరం ఉంది. అలాగే నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ అవకాశాలు వాళ్ళకి కల్పించడము, పాఠశాలల్లో లైఫ్ స్కిల్స్ లేదా లీగల్ అవేర్నెస్ వాళ్ళకి ఇవ్వడం ద్వారా మనం బాలికలలో బాల్య వివాహాలను తగ్గించేటటువంటి అవకాశాలు కనిపిస్తాయి. అంతేకాకుండా మన ప్రభుత్వము బేటీ బచావో బేటీ పడావో అన్ని జిల్లాలలో అన్ని గ్రామ స్థాయిలో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము. ఇందులో ముఖ్యంగా ఆడబిడ్డను రక్షించండి, ఆడబిడ్డని చదివించండి, దీనివల్ల కూడా మనము బాల్య వివాహాలన్నింటినీ కూడా నివారించవచ్చు.
1: మేడం, మరి రాబోయే సంవత్సరాలలో బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించడానికి మీరేమైనా సూచనలు ఇస్తారా?
0: ఖచ్చితంగానండి, రాబోయే 4-5 సంవత్సరాలలో బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించడం ఖచ్చితంగా సాధ్యమే. కానీ అన్ని వ్యవస్థలు కూడా వీటి కోసం కలిసి పనిచేయాలి. అంటే ఖచ్చితంగా 100% అందరు పిల్లలు చదువుకునేలా విధంగా చూడాలి. వీరికి ఆర్థిక ప్రోత్సాహకాలు కూడా ఇవ్వవలసిన అవసరం ఉంది. సామాజిక నిబద్ధత కార్యక్రమాలను ఏర్పాటు చేయాలి. ఇవన్నీ చేయడం వల్ల రాబోయే సంవత్సరాల్లో బాల్య వివాహాలను మనం నిర్మూలించేటటువంటి అవకాశం కనిపిస్తోంది.
1: మేడం, చివరగా ప్రజలకు, ముఖ్యంగా తల్లిదండ్రులకు, యువతకు మీరు అందించాలనుకున్న సందేశం ఏదైనా ఉందా?
0: చివరగా అండి, నేను ఒక్కటే సందేశం గట్టిగా చెప్పాలనుకుంటున్నాను. దాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే, మీ బిడ్డ 18 సంవత్సరాలు నిండక ముందే పెళ్లి చేయడం అంటే మీరు ఆ బిడ్డ జీవితాన్ని మీ చేతులలోనే దొంగిలిస్తున్నారు. తల్లిదండ్రులకు, మీరు సమాజం చూస్తోంది, ఇంటి గౌరవం భారం తగ్గుతుంది అని భయపడి బిడ్డను ఇంటి నుంచి పంపితే మీ బిడ్డ జీవితం మొత్తం ఆరోగ్య సమస్యలు, పేదరికం, హింస, ప్రమాదంలో గడిపేస్తుంది. అది మీకు గౌరవం తెచ్చిపెట్టదు, మీ మనసుకు జీవితాంతం బరువు పెడుతుంది. మీ బిడ్డ చదువుకుంటే లేదా ఉద్యోగం చేస్తే తన కాళ్ల మీద తానే నిలబడితే అది మీ ఇంటికి నిజమైన గౌరవం తెస్తుంది. యువతకు చెప్పే సందేశం ఒక్కటే, 18 ఏళ్లలోపు ఎవరైనా పెళ్లి చేసుకో అంటే ధైర్యంగా ఒక మాట చెప్పు, నేను ఇంకా పెళ్లికి సిద్ధంగా లేను, 18 సంవత్సరాల తర్వాత మాట్లాడుదాం అని. ఇది నీ జీవితాన్ని కాపాడుకునే మొదటి అడుగు. చివరిగా అందరికి ఒక్క మాట, బాల్య వివాహం అనేది పెళ్లి కాదు, అది ఒక ఆడబిడ్డ బాల్యాన్ని, కలల్ని, ఆరోగ్యాన్ని, భవిష్యత్తును దోచుకునే నేరం. దాన్ని ఆపడం ప్రభుత్వం బాధ్యత మాత్రమే కాదు, మీ బాధ్యత, నా బాధ్యత, ప్రతి ఒక్కరి బాధ్యత. మీ ఇంట్లో, మీ వీధిలో, మీ ఊరిలో ఏ ఒక్క బాల్య వివాహమైనా జరగబోతే ధైర్యంగా నిలబడండి. ఫోన్ పట్టుకుని 1098 నంబర్ కి డైల్ చేయండి. ఒక్క ఫోన్ కాల్ తో ఒక బిడ్డ జీవితం మారిపోతుంది.
1: కాబట్టి అందరూ ఇది తమ సమిష్టి బాధ్యతగా భావిస్తేనే మనం బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించవచ్చు. ధన్యవాదాలు మేడం. బాల్య వివాహ ముక్త భారత్ క్యాంపెయిన్ గురించి ఎన్నో వివరాలు తెలియజేశారు. ధన్యవాదాలు.
0: ధన్యవాదాలండి.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో బాల్య వివాహ ముక్త భారత్ క్యాంపెయిన్ గురించి తిరుపతి జిల్లా మహిళా శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి శ్రీమతి ఎస్ వసంతభాయ్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్స్ పై మా ప్రసారాలు. హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి హలో అభిరుచి కార్యక్రమంలో పాట కోరుతున్న వారు నెల్లూరు జిల్లా సైదాపూర్ మండలం తూరుపుండ్ల గ్రామం నుంచి కాదాంబరి, గిరి, సాయినికేల్, మోక్షిత వీరందరూ మా కోసం శ్రావణ మాసం చిత్తం నుండి పాట ప్లే చేయండి అని కోరుతున్నారు. వారి కోసం ఈ పాట

0: తర్వాత పాట కొడుతున్న వారు జలమోచన వెంకటేశ్వర్లు
1: అవును వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ ఇస్తావు అంటుంది స్మార్ట్ అవ్వండి కూల్గా.

ఎత్తిడి వల్ల కావం నీ మొక్కకి సిగ్గొచ్చిన నా కుక్క ఊరుకోదు బావ్ బావ్.

తర్వాత పాట కోరుతున్న వారు కశ్మీరు నుంచి విజయ, శ్రీకాంత్, శైలజ, వనజ వీరందరూ మా కోసం నాకు చిత్తం నుండి ప్లే చేయ పాట ప్లే చేయండి అని కోరుతున్నారు. వారి కోసం ఈ పాట

తర్వాత పాట కోరుతున్న వారు నెల్లూరు కరటంపాడు నుంచి గిరి, లక్ష్మి, ప్రమీలమ్మ, అక్కయ్య వీళ్ళందరూ కలిసి నడుద్దాం చిత్రం నుండి పాట కోరుతున్నారు. వారి కోసం ఈ పాట.

తర్వాత పాట కోరుతున్నవారు నెల్లూరు దొంతాల నుంచి కాంతమ్మ, రమణయ్య, సరిత, గంగ వీరందరూ మా కోసం గజరాజు చిత్రం నుండి పాట ప్లే చేయండి అని కోరుతున్నారు. వారి కోసం ఈ పాట

సభలు సమావేశాలు, ప్రకటనలు, ప్రచారాలు, వేడుకలు, ఉత్సవాలు, పర్యటనలు, ప్రశంసలు, ఇలా సమాచారం ఏదైనా ప్రతి వారం మీకు అందించే సమాచార వేదిక ఈ వారం మన నెల్లూరు. ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై. మనోరంజని శ్రోతల మనస్సులను రంజింపజేసే కార్యక్రమం ఈ మనోరంజని. ఈ కార్యక్రమం ద్వారా శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటలు ప్రసారమవుతాయి. ఈ మనోరంజని కార్యక్రమం ప్రతి శుక్ర, శని, ఆది మంగళవారాల్లో ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తప్పక వినండి మనోరంజనీ.

ఇప్పటి వరకు మీరు హలో అభిరుచి కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి హలో అభిరుచి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్స్ పై మా ప్రసారాలు. సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. దేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్యానాలో రేపు లాంఛనంగా ప్రారంభించనున్నారు. విశ్వప్రసిద్ధ పూరి జగన్నాథుని రథయాత్ర ఈ మధ్యాహ్నం ఘనంగా ప్రారంభమైంది. భారత్ ఈ ఏడాది 376 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల దిగుబడి సాధించిందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో వన్డే క్రికెట్ మ్యాచ్ ఇంగ్లాండ్లోని కార్డిఫ్ స్టేడియం వేదికగా జరుగుతోంది. వార్తల వివరాలు. ఒడిశాలోని పూరిలో విశ్వప్రసిద్ధ జగన్నాథుని రథయాత్ర ఈరోజు మధ్యాహ్నం ప్రారంభమైంది. రథయాత్ర ప్రారంభంతో పూరి పవిత్ర నగరం భక్తి పార్వశ్యంలో మునిగింది. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రదేవిలు రథాలపై కొలువు తీరగా శంఖారావాలు, వేదమంత్రాలు, జై జగన్నాథ్ నినాదాలతో మూడు రథాలు లక్షలాది మంది భక్తుల నడుమ శ్రీగుండిచ ఆలయం వైపుగా ముందుకు సాగుతున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నప్పటికీ రాష్ట్రంతో పాటు దేశం నలుమూలల నుంచి ఈ రథయాత్రకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. జగన్నాథ రథయాత్ర సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మహత్తర ఊరేగింపు సమయంలో మహాప్రభు శ్రీ జగన్నాథుడు, బలభద్రుడు, దేవి సుభద్రలతో కలిసి

0: భక్తులను కలుసుకోవడానికి బయటకు వస్తారనేది ఒక ప్రసిద్ధ నమ్మకమని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఆ మహాప్రభు జగన్నాథుని ఆశీస్సులు దేశ ప్రజలకు ఆనందం, శాంతి, శ్రేయస్సును తీసుకురావాలని రాష్టపతి ఆకాంక్షించారు. రథయాత్ర విశ్వాసం, భక్తి, సమానత్వం, సామూహిక సామరస్యం వంటి విలువలను ప్రతిబింబిస్తుందని, భారతదేశపు గొప్ప నాగరిక వారసత్వాన్ని చాటి చెబుతుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రథయాత్రను భారతదేశపు శాశ్వత ఆధ్యాత్మిక సాంస్కృతిక సంప్రదాయాలకు ప్రతీకగా అభివర్ణించారు. ఈ పండుగ వినయం, సామూహిక భాగస్వామ్యం, నిస్వార్థ సేవలకు నిదర్శనమని ప్రధాని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హర్యానా, పంజాబ్ రాష్టాల్లో పర్యటించనున్నారు. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనిపత్ మధ్య నడిచే భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. దేశంలోనే రూపకల్పన, ఇంజనీరింగ్, అనుసంధానం చేయబడిన ఈ రైలును స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అభివృద్ది చేశారు. ఈ రైలును గంటకు 110 కిలోమీటర్ల వేగంతో నడిచేలా రూపొందించినప్పటికీ ఈ మార్గంలో ఇది గరిష్టంగా గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. అలాగే జింద్లోని ఏకలవ్య స్టేడియంలో సుమారు 14,700 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపనలు చేస్తారు. మధ్యాహ్నం ప్రధానమంత్రి చండీగఢ్కు వెళ్లి అక్కడ ఆరోగ్య, విద్య, రహదారి, మౌలిక సదుపాయాల రంగాలలో 6,600 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం జలంధర్ను కూడా సందర్శించనున్నారు. ఆ ప్రాంతంలో అనుసంధానాన్ని బలోపేతం చేయడం, ప్రయాణికుల సౌకర్యాన్ని మెరుగుపరచడం, ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా 5,470 కోట్ల రూపాయలకు పైగా పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద జలంధర్ కంటోన్మెంట్ తో సహా పునర్నిర్మాణం చేసిన 75 రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. దేశ అభివృద్ది, జాతీయ భద్రత రెండు ఏకకాలంలో పురోగమించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ బీఆర్ఓ టెక్ సింపోజియంలో కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ సరిహద్దులు సురక్షితంగా ఉండటమే కాకుండా అనుసంధానించబడిన నూతన భారతదేశాన్ని నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అభివృద్ది చెందిన నాగరికతకు ఆధునిక మౌలిక సదుపాయాలు ఎల్లప్పుడూ ఒక ప్రత్యేక గుర్తింపుగా నిలుస్తాయన్నారు. నేడు నిర్మిస్తున్న మౌలిక సదుపాయాలే రాబోయే సంవత్సరాలలో దేశ నాగరికతను ప్రతిబింబిస్తాయని తెలిపారు. మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న ఏ పౌరుడు నాగరికతకు దూరంగా ఉన్నట్లు భావించకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని రాజ్నాథ్ సింగ్ పేర్కొంటూ
1: బీఆర్ఓ రాష్ట్ర కి ఏక అనివార్య శక్తి మనా రహేగా ఔర్ ఇస్కే లియే లగాతార్ నయీ నయీ టెక్నాలజీ అప్నాతే రహనా ఆజ్ కే సమయ్ కి యే సబ్సే బడీ జరూరత్ హై. యుద్ధ కా పెహలా మోర్చా కభీ కభీ సీమా పర్ నహీ బల్కి ఉస్ సడక్ పర్ బన్తా హై జో సైనిక్ కో సీమా తక్ పహుంచాతీ హై. ఇస్లియే జో సడక్ బనాతా హై వహ భీ రాష్ట్ర కి సురక్షా కా ఉతనా హీ బడా ప్రహరీ హై. బీఆర్ఓ నే పిచ్లే 6.5 దశకో మే అప్నే మోటో త్రమేణ స్తరవం సాధ్యం అర్థాత్ శ్రమ్ సే సబ్ కు సంభవ్ హై కో పూరీ తరహ సే సాకార్ కియా హై.
0: భద్రత, ఆర్థిక రంగాల అభివృద్ధికి బిమ్స్టెక్ సభ్య దేశాలు తమ సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన బిమ్స్టెక్ జాతీయ భద్రతా అధిపతుల 5వ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ ప్రపంచ సరఫరా గొలుసులలో అంతరాయాలు అన్ని సభ్య దేశాలకు ఆర్థిక ఇబ్బందులను కలిగించాయన్నారు. బిమ్స్టెక్ సభ్య దేశాలు తక్షణమే సహకరించుకోవాలని, పరస్పర ప్రయోజనం కోసం నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని, చర్చల ద్వారా పరిష్కారాలను కనుగొనాలని ఆయన స్పష్టం చేశారు. బిమ్స్టెక్ హిందూ మహాసముద్రంలోని అత్యంత ముఖ్యమైన ప్రాంతాలను ఒకచోట చేర్చుతుందని, వీటి ఉమ్మడి జీడీపీ దాదాపు $5 trillion ఉందని అజిత్ దోవల్ పేర్కొంటూ
2: We strive to achieve a great future sharing prosperity and resilience for all our people. We have advanced and strengthened cooperation in fighting terrorism, combating transnational organized crime, cyber threats, meeting maritime challenges, and we are poised to combat new and emerging threats together.
0: వాతావరణ మార్పుల వంటి సవాళ్లు ఉన్నప్పటికీ ఈ ఏడాది భారత్ 376 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు, 377 మిలియన్ టన్నుల ఉద్యానవన పంటల దిగుబడులను సాధించిందని కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన పత్రికా సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ శాస్త్రవేత్తలు ఇప్పుడు రైతులతో కలిసి పనిచేయడానికి నేరుగా పొలాలకు వెళ్తున్నారని చెప్పారు. కేత్ బచావో అభియాన్ కింద ఎల్నినో ప్రభావానికి గురయ్యే అవకాశమున్న 728 జిల్లాలకు 1657 శాస్త్రీయ బృందాలు చేరుకుని సుమారు 1,00,000 మంది రైతులతో సంప్రదింపులు జరిపాయని ఆయన వెల్లడించారు. మిషన్ ICAR 100 కింద ప్రభుత్వం 100 యంగ్ సైంటిస్ట్ గ్రామ్ ఛాలెంజ్ ను ప్రారంభించనుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమం కింద యువ శాస్త్రవేత్తలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, ప్రెసిషన్ అగ్రికల్చర్, క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ వంటి భవిష్యత్ ఆధారిత రంగాలలో ఆవిష్కరణలు చేయడానికి జాతీయ స్థాయిలో పోటీ పడతారని చెప్పారు. ఉడాన్ పథకం తదుపరి దశలో 120 కొత్త గమ్యస్థానాలను అనుసంధానించడం ద్వారా రాబోయే 10 ఏళ్లలో 4 కోట్ల మంది ప్రయాణించడానికి వీలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఉడాన్ 2.0 కార్యశాల గురించి కేంద్ర మంత్రి పాత్రికేయులకు వివరిస్తూ, ఈ నూతన పథకం వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కోసం అర్హతను విస్తరిస్తుందని, విమానయాన సంస్థలకు మద్దతును 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాలకు పెంచుతుందన్నారు. అలాగే ఎంపిక చేసిన టైర్ 2, టైర్ 3 విమానాశ్రయాలకు కార్యాచరణ నిర్వహణకు మద్దతునిస్తుందన్నారు. వచ్చే దశాబ్ద కాలంలో మరో 100 విమానాశ్రయాలు, 200 హెలిపోర్టులను అభివృద్ది చేయాలనే లక్ష్యంతో తదుపరి దశ కోసం ప్రభుత్వం 29,000 కోట్ల రూపాయలు కేటాయించిందని తెలిపారు. స్వదేశీ విమాన తయారీకి మద్దతునివ్వడం, నిర్వహణ మరమ్మత్తు, ఓవరాల్ ఎంఆర్ఓ వ్యవస్థను బలోపేతం చేయడం, ఉపాధి కల్పించడం, ప్రాంతీయ ఆర్థిక వృద్ధిని పెంచడం ద్వారా ఉడాన్ 2.0 తదుపరి దశ ఆత్మ నిర్భర్ భారత్ ను మరింతగా ప్రోత్సహిస్తుందని రామ్మోహన్ నాయుడు వెల్లడిస్తూ,
3: the last 10 years we have laid a strong foundation for civil aviation through the Udaan scheme. We have created 90 aerodromes and then we have serviced more than 669 routes, 1.66 crore people of the country, and most of them who come from lower income, neo middle class and middle class, they have been able to utilize the Udaan scheme. So this has been the success for the last 10 years, and the government of India has given an outlay of 29,000 crores for the next 10 years for this.
0: భారత్ ఇంగ్లాండ్ పురుష జట్ల మధ్య 3 మ్యాచ్ల వన్డే సిరీస్ లో భాగంగా 2వ వన్డే క్రికెట్ మ్యాచ్ ఇంగ్లాండ్లోని కార్డిఫ్ స్టేడియం వేదికగా జరుగుతోంది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 37 ఓవర్లు పూర్తయ్యేసరికి 7 వికెట్లు నష్టపోయి 198 పరుగులు చేసింది. భారత్ బ్యాట్స్మెన్లలో విరాట్ కోహ్లీ 65 పరుగులు చేసి అవుట్ అవగా శ్రేయస్ అయ్యర్ 60 పరుగులతో క్రీజులో కొనసాగుతున్నాడు. వాతావరణం. రాబోయే 7 రోజుల్లో తూర్పు, ఈశాన్య భారతదేశం, పశ్చిమ హిమాలయ ప్రాంతాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని, దీంతో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD పేర్కొంది. రేపు హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లడక్లలో అక్కడక్కడా చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. రానున్న 3-4 రోజులు ఢిల్లీ, హర్యానా, చండీగర్, పంజాబ్, రాజస్థాన్లలో కూడా ఇలాంటి పరిస్థితులే కొనసాగుతాయని పేర్కొంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. దేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్యానాలో రేపు లాంఛనంగా ప్రారంభించనున్నారు. విశ్వ ప్రసిద్ధ పూరీ జగన్నాథుని రథయాత్ర ఈ మధ్యాహ్నం ఘనంగా ప్రారంభమైంది. భారత్ ఈ ఏడాది 376 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల దిగుబడి సాధించిందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 2వ వన్డే క్రికెట్ మ్యాచ్ ఇంగ్లాండ్లోని కార్డిఫ్ స్టేడియం వేదికగా జరుగుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఆపోత మధుర గీతాలు వింటారు. ముందుగా అల్లరి బావ ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం.

0: చిటుకు
1: అరే పుట్టుకు పుట్టుకు
0: చిటుకు చిటుకు చిటుకు చిటుకు చిలికింది వాన చిటుకు చిటుకు చిటుకు చిటుకు చిలికింది వాన నవ్వులు నివాన
1: నవ్వులు
0: నివాన కళ్ళు

నిలిపి చూపు కన్నా చిమికే లేదు, నిలిపి నిలిపి చూడకుంటే వణికే లేదు, వాన కురిసి వరదయ్యే వయసు లేదు, వాన కురిసి వరదయ్యే వయసు లేదు.

మబ్బులేనివానా కళ్ళు మని కురిసింది.

శ్రీవారి ముచ్చట్లు చిత్రానికి పి సుశీల పాడిన పాట విన్నారు. అమర గీతం ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం.

0: సమయం 10 గంటలకు వస్తుంది. ప్రకటించిన అంశం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి గజం నిజం పలాయనం మిథ్య నాటిక వింటారు. రచన శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు, నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. వినండి గజం నిజం పలాయనం మిథ్య నాటిక.
2: నానా, నానోయ్!
3: ఏంట్రా, ఏటైందిరా?
2: ఏనుగులు, ఏనుగులు!
3: ఏటి ఏనుగురా, ఎక్కడ్రా?
2: అదే మన పెద్ద బుగతరామదాస్ గారి చెరుకు తోటలో పడి తొక్కేస్తున్నాయి నాన్నా.
3: నీకేం మతి చెడిందా ఏంట్రా? పెద్ద పందులు చూసి జడుచుకుని ఉంటాం.
2: కాదు నాన్నా, ఏనుగులే మన గుడి సంతెత్తులో ఉన్నాయి. నాకు భయం వేసి లగెత్తుకొచ్చేసా.
3: సర్లే, ఇంతకీ గొర్రెలెక్కడ్రా? ఆటను వదిలేసి నువ్వు చక్కగా వచ్చేసావా?
2: అయ్యే, ఇంకా మేస్తున్నాయి, నేను ఒక్కడనే వెళ్ళలేను నాన్నా. నువ్వు కూడా రా, గొర్రెల్ని తోలుకొద్దారి.
3: నువ్వొట్టి బెదురుగొడ్డువురా. సరే పద లగత్తు.

0: అయ్యా
1: ఓయ్
0: అయ్యోయ్
1: ఓయ్
0: చూడు ఆ పెద్ద గట్టు వారు చూడు అయ్యి ఏనుగులేనా
1: ఆ ఉండ్రోయ్ ఏనుగులేరా
0: మన నేను చెప్పే కాదన్నా
1: అయ్యయ్యో చెరుకు పొలం అంతా తొక్కేస్తున్నాయిరా
0: అదే మరి ఇందాకనే సొరబడిపోయి అక్కడికి ఒకటి కాదు రెండు కాదు మొత్తం ఆరేనుగులు
1: నేను ఇప్పుడే వెళ్ళి రామదాస్ భూగతికి చెప్పాలరా జనాన్ని తోలుకురావాలి నువ్వు ఇంటికి పో గొర్రెల సంగతి నేను చూస్తాలే
0: సరే నాన్న.

0: రామదాస్ బాబు, ఓయ్ రామదాస్ బాబు, రామదాస్ బాబు,
1: ఏంట్రా అలా రొప్పుతూ వస్తున్నావు? ఏటేంద్రా ఎర్రనా?
0: అయ్యా, తమ చెరుకు తోటలో.
1: చెరుకు తోటలో? చెరుకు తోటలో ఏటేంద్రా?
0: చెరుకు తోటలో ఏనుగులు పడి తొక్కేస్తున్నాయి బాబు.
1: తాగొచ్చావా ఏంద్రా? చెరుకు తోటలో ఏనుగులు ఏంటి, తొక్కేడు ఏంటి?
0: అవును బాబు, సత్య ప్రమాణికంగా చెప్తున్నాను బాబు. రెండు కాదు, మూడు కాదు, ఆరు ఏనుగుల మంద చెరుకు తోట అంతా తొక్కు పడేస్తున్నాయి బాబు.
1: ఒరే, పాతికేళ్ళుగా ఈ ఊళ్ళో ఉంటున్నాను రా, ఎప్పుడూ ఏనుగులను చూడలేదురా ఈ ఊళ్ళో. చాలా ఆశ్చర్యంగా ఉందే.
0: అవును బాబు, అన్నీ పెద్ద ఏనుగులే బాబు, మందలా వచ్చి పడ్డాయి, చెరుకు తోట అంతా తొక్కేస్తున్నాయి.
1: ఊళ్ళోకి ఏనుగులు రావటం ఏందిరా బాబు? అరే, పకీరుగాడిని ఏసోబుని కూడా పిలుచుకురండిరా, రచ్చబండ దగ్గర ఉంటారు. పాలేళ్ళు కనిపిస్తే కర్రలు ఈట్లు కూడా పట్టుకుని రమ్మని చెప్పండి రా, నేను వస్తున్నా. మీరు పరిగెత్తండి.
2: చేదిగాడు పందులు చూసి ఏనుగులు కూడా ఉంటాడు. అరే బాబు, ఇంకా ముందుకు టైం ఉందరా?
0: అరే పందులు కాదే, ఏనుగులేరా బాబు.
2: మందు మీద పందులే ఏనుగుల్లా కనబడి ఉంటాయిరా బాబు.
0: అరే మందేయడానికి ఇంకా చాలా టైం ఉంది కానీ. ఏంట్రా నాగం, నువ్వేంట్రా శంఖం పట్టుకొస్తున్నావేటి? మన జాతరకి వెళ్ళడం లేదు, ఏనుగులు తోడడానికి పోతున్నావు.
2: నా శంఖం పూరిస్తే దెబ్బతో ఏనుగులు వెనకపోవాలరా. అమ్మవారి గుడి దగ్గర నుండి ఇవిటీలు తీసుకురండి రా, అవి వెలిగిస్తే ఏనుగులు పారిపోతాయి దెబ్బతో. తొందరగా పదండి.

0: అమ్మయ్యా వెళ్ళిపోయారా, తోటంతా తొక్కేసిపోయాయి.
1: అయ్యా ఉన్నకాడికి రేపు కొట్టిచ్చేద్దారు, బెల్లం ఆడేద్దాం.
0: బెల్లం దిగుబడి బాగా రాదురా, రేపు చెరుకు కొట్టి లారీలకు లోడ్ చేయించి ఫ్యాక్టరీకి తోలేద్దాం.
1: అలాగే అయ్యా.
0: ఒరే ఎర్రనా.
1: అయ్యా
0: రాత్రి కూలీలు బెత్తాయించు, మర్చిపోకు. నేను సూరయ్య లారీలకు చెప్తానులే.
1: అలాగేనయ్యా.
2: కలెక్టర్ బాబు మీరే కాపాడాల, మా పొలాలన్నీ నాశనం అయిపోయాయి బాబు.
3: ప్రతి పొద్దు ఏనుగులు ఇరుచుకుపడిపోతున్నాయి, మా కంటి మీద కునుకులేదు బాబు.
4: నాది 6 ఎకరాల కొబ్బరి తోట, లేత తోట బాబు. ఇంకో ఏడాదిలోపు కాపు వస్తుందని ఆశపడ్డాను. మాయదారి ఏనుగులు అంతా పీకేశాయి.
3: తహసీల్దార్ బాబుతో అప్పుడే 20 రోజులుగా మొరపెట్టుకుంటున్నాం. ఆ బాబు దయతాల్చలేదు, 100 ఎకరాలు నాశనం అయిపోయాయి బాబు. కనికరించు కలెక్టర్ బాబు, ఆ పేడ మాకు వదిలించు.
4: మా పంతులు మాస్టర్ చేత మా కష్టాలు నష్టాలు అన్ని అర్జీ రాయించుకొచ్చాము. ఈ కాగితం తవరు చదవండి.
5: రైతులారా, మీ కష్టం నాకు అర్థమైంది. మహాలక్ష్మీపురం అవతల గ్రామాల్లో ప్రవేశించిన ఏనుగులు గిరిజన గ్రామాలు వదిలి ఇప్పుడు మైదానాలకు కూడా విస్తరిస్తున్నాయి. మొత్తం 9 ఏనుగులు దారి తప్పి అడవుల నుండి వచ్చినట్లు నాకు రిపోర్ట్ అందింది. నేను అటవీ శాఖ అధికారులతో చర్చలు జరుపుతున్నాను. 2 రోజుల్లో మా రెవెన్యూ ఆఫీసర్లను మీ ఊర్లకు పంపి పంట నష్టం బేరేజ్ వేయించి వెంటనే మీకు పరిహారం అందించే ఏర్పాటు చేయిస్తాను. కొంచెం ఓపిక పట్టండి
2: బాబు. మరి రేపటి సంగతి,
3: వాటిని ఎలా కాయాలా? అవి మనుషుల మీద పడిపోతున్నాయి.
5: మీరు వాటిని రెచ్చగొట్టకండి, శబ్దాలతో అరుపులతో దిమిటీల వెలుగులతో తరిమివేయండి. అవి ప్రమాదకర జంతువులు కావు. నేను ఫారెస్ట్ ఆఫీసర్లతో మాట్లాడి వాటిని అడవుల్లోకి వెనక్కి తరిమేసే ఏర్పాటు తొందరలోనే చేయిస్తాను.
4: పదండ్రా పోదారి, కలెక్టర్ బాబు హామీ ఇచ్చారు కదా.
3: ఆయన మనలాంటి మడిసే, ఏనుగుల తరపున ఆయనే హామీ ఇస్తాడరా.
2: మన పొలం మనమే కాసుకోవాలా?
4: చూద్దారు ఇంకో వారం, ఆ తర్వాత ఏం చేయాలో అదే చేద్దారి.
6: వారం తర్వాత ఏం చేస్తావు రోయ్?
4: మా అపోజిషన్ వాళ్ళ సంగతి నీకు తెలదు. రాస్తారోకోలు బంధులు చేయిస్తే గవర్నమెంట్ దిగి వస్తుంది. ఇంతకు ముందు మా ప్రభుత్వంలో ఎప్పుడైనా ఏనుగులు వచ్చినాయేటి?
3: వల్లకోరా, ప్రభుత్వం సంగతి ప్రజాస్వామ్యం సంగతి ఆటకే మేరక తిండి దొరక్క నీళ్లు దొరక్క అడవి నొగ్గేసి పొలాల మీద పడుతున్నాయి అవి. వల్లభాన రాజకీయం చెయ్యకరోయ్.
4: పంటలకు నష్టపరిహారం వెంటనే అందించాలి. పంటలకు నష్టపరిహారం వెంటనే అందించాలి.
7: ఏనుగులు చంపేసిన గౌరయ్య కుటుంబానికి 5 లక్షలు వెంటనే చెల్లించాలి. ఏనుగులు చంపేసిన గౌరయ్య కుటుంబానికి 5 లక్షలు వెంటనే చెల్లించాలి.
4: అరే ఆ లారీని వెనక్కి తోసేయండిరా
6: బాబు. కోఆపరేట్ చేయండి, మేము రాస్తారోగా చేస్తున్నాం. స్కూటర్లు పక్కకి తీసేయండి బాబు, పక్కకి తీసేయండి.
3: మా సమస్య తీరే వరకు రోడ్డు మీద బలం నడవనివ్వం. పోలీసుల జులం
7: నశించాలి.
3: పోలీసుల జులం
7: నశించాలి.
3: పోలీసుల జులం
7: నశించాలి.
3: మా హక్కుల కోసం మేము పోరాడుతున్నాం.
8: ఇలా రాస్తారో కోల్ చేసి ట్రాఫిక్ ఆపేయడం చట్టవిరుద్ధం. మీరు ప్రశాంతంగా ప్రదర్శన చేసుకోండి, కానీ బస్సుల్ని లారీల్ని అడ్డగిస్తే మాత్రం మా పోలీస్ డిపార్ట్మెంట్ మిమ్మల్ని అరెస్ట్ చేసి కేసులు పెట్టాల్సి వస్తుంది.
4: మీ డ్యూటీ మీరు చేయండి, మా పని మేము చేసుకుంటాం.
8: వీళ్ళని వ్యానెక్కి చండ్రా.
4: మా హక్కుల కోసం మేము పోరాడుతున్నాం. ప్రజలారా నిశ్శబ్దంగా ఉండండి, ఎమ్మెల్యే గారు వచ్చారు, ఆయన మాట్లాడతారు.
6: ఏం మాట్లాడతారయ్యా? 3 నెలలుగా మాట్లాడుతూనే ఉన్నారు, పని మాత్రం జరగడం లేదు.
3: అవును, మా కష్టాలు ఎవరు పట్టించుకోవడం లేదు.
9: సోదరులారా దయచేసి నా మాట వినండి, ఏనుగుల దాడి నుండి మీకు త్వరలోనే రక్షణ కల్పిస్తాం. పక్క రాష్ట్రం ఏనుగులకు మన జిల్లా సెరకు కొబ్బరి రుచి చాలా నచ్చింది. మన రాష్ట్రంతో వాటికి సంబంధం లేకపోయినా మన రైతులు మాత్రం నష్టపోతున్నారు. ఏనుగులు రాకుండా అవతలి రాష్ట్ర సరిహద్దుల్లో చెరుకు తోటలు పెంచాలని నేను డిమాండ్ చేస్తున్నాను. మన సీఎం గారిని పక్క రాష్ట్ర సీఎం గారితో మాట్లాడమంటాను. మీరు రాస్తారోకో విరమించండి, మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నా మాట వినండి, 10 రోజుల్లో ఈ ఏనుగుల బెడద నుండి మిమ్మల్ని తప్పించే ఏర్పాటు నేను చేస్తానని మీకు మనవి చేసుకుంటున్నాను.
4: ఎమ్మెల్యే బాబు ఇంతలా చెప్తున్నారు కదా, అయితే చూద్దారి. ఎమ్మెల్యే బాబుకి
7: జై.
4: ఎమ్మెల్యే బాబు
7: వర్దిలాల.
4: ఎమ్మెల్యే బాబు
7: వర్దిలాల.

0: అధ్యక్ష, ఏనుగుల దాడితో గత 6 నెలల నుండి కొన్ని జిల్లాలు అతలాకుతలమైపోతున్నాయి. రైతులకు కంటి మీద కొనుకోలేదు. గ్రామస్తులు గ్రామాలు వదిలి వెళ్లిపోతున్నారు. అప్పుడే 2 రైతుల ఏనుగులు వాతపడి మరణించారు. వందలాది ఎకరాల పొలాల్లో పంటల నాశనం అయిపోయాయి. రైతులు నష్టపరిహారం అందక కుమిలిపోతున్నారు. ప్రభుత్వానికి చీమ కొట్టినట్టు లేదు. అటవీ శాఖ మంత్రి వెంటనే రాజీనామా చెయ్యాలని ప్రతిపక్ష నేతగా నేను కోరుతున్నాను.
1: అటవీ శాఖ మంత్రి
2: రాజీనామా చెయ్యాలి.
1: అటవీ శాఖ మంత్రి
2: రాజీనామా చెయ్యాలి.
3: అధ్యక్ష, అటవీ శాఖ మంత్రిగా నన్ను సమాధానం చెప్పనివ్వండి. అధ్యక్ష
0: చెప్పండి.
1: అటవీ శాఖ మంత్రి
2: రాజీనామా చెయ్యాలి.
1: అటవీ శాఖ మంత్రి
2: రాజీనామా చెయ్యాలి.
0: ప్లీజ్ మీరందరూ నిశ్శబ్దంగా ఉండండి.
3: అధ్యక్ష, అవి నా పరిధి అడవిలో నుంచి రాలేదు, పక్క రాష్ట్రాల నుంచి వచ్చాయి. కాబట్టి నేను రాజీనామా చేయక్కర్లేదని మనవి చేస్తున్నాను. అధ్యక్ష, ప్రభుత్వానికి చేమ కుట్టినట్లయినా లేదని ప్రతిపక్ష నేత చేస్తున్న ఆరోపణలు నేను ఖండిస్తున్నాను. ఇంతవరకు ఏనుగుల్ని వెనక్కి అడవులలోకి పంపించడానికి 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం. శిక్షణ పొందిన ఏనుగులను తెప్పించి 4 సార్లు వెనక్కి తరిమేశాం. అయినా మళ్లీ మళ్లీ వస్తున్నాయి. అవి మరణించిన గౌరయ్య కుటుంబానికి 5 లక్షల పరిహారం ఇచ్చాం. ఏనుగుల దాడిలో గాయపడ్డ వారి వివరాలు సేకరించి వారికి కూడా త్వరలోనే పరిహారం చెల్లిస్తాం. పల్లెటూర్లలో రైతు సంఘాలను ఏర్పాటు చేశాం. వాళ్ళకి దివిటీలు, పొగబాంబులు, టపాసులు సమకూరుస్తున్నాం. వీటి కోసం వాళ్ళకి 6 లక్షల రూపాయలు అప్పుడే పంపిణీ చేశాం.
0: అధ్యక్ష, అవి రైతు సంఘాలు కావు, పాలక ప్రభుత్వం వారి కార్యకర్తల సంఘాలు. డబ్బంతా వాళ్ళకి అందింది. అధ్యక్ష,
1: అటవీ శాఖ మంత్రి
2: రాజీనామా చేయాలి.
1: అటవీ శాఖ మంత్రి
2: రాజీనామా చేయాలి.
0: అధ్యక్ష, మేము లోగడ 5 ఏళ్లు పాలించాము. అప్పుడు ఒక్కసారైనా ఇలా ఏనుగులు వచ్చి నాశనం చేయడం జరిగిందా? మంత్రి గారిని చెప్పమనండి.
3: అధ్యక్ష, అప్పుడు పంటలు పండితే కదా నాశనం చేయడానికి. వాళ్ళు పాలించినంత కాలం కరువే రాజ్యం మేలింది. ఇక ఏనుగులు ఎందుకు వస్తాయి? వాళ్ళ హయాంలో దోమలు వచ్చి బోదకాలు, డెంగ్యూ, గున్యాలు ఇచ్చి వెళ్ళాయి.
0: అధ్యక్ష, మంత్రి గారు సభను తప్పదోవ పట్టిస్తున్నారు. మంత్రి గారి రాజీనామాని మేము డిమాండ్ చేస్తున్నాము. ప్లీజ్ అలా వెల్లోకి దూసుకురావద్దు. మీ సీట్ల వద్దకు వెళ్లి కూర్చోండి. మంత్రి గారిని మాట్లాడనివ్వండి ప్లీజ్.
1: అటవీ శాఖ మంత్రి
2: రాజీనామా చేయాలి.
1: అటవీ శాఖ మంత్రి
2: రాజీనామా చేయాలి.
0: సభ 1/2 గంట వాయిదా వేస్తున్నాను.
4: నమస్కారం అండి.
5: నమస్కారం అమ్మా.
4: సర్పంచ్ రామారావు గారంటే మీరేనా?
5: అవునమ్మా, నేనే. మీరు?
4: నేను విశాఖపట్నం నుంచి వస్తున్నానండి. ఓ తెలుగు దినపత్రికకు విలేకరిగా పనిచేస్తున్నాను. నా పేరు సీత అండి.
5: ఇప్పుడే మా ఊరి గొడవ మీదాకా వచ్చేసిందన్నమాట. నిన్న జరిగిన దొమ్మీ గురించిన వివరాల కోసమేనా? అదేదో చిన్న గొడవమ్మా. దాన్ని మీరు పేపర్కి ఎక్కించటమేమిటి? ఇరుపక్షాలకి నేను సర్ది చెప్పాను కదా, వాళ్ళు రాజీ పడ్డారు కూడా. మళ్ళీ మీరు దాన్ని కదిలించటం ధర్మం కాదమ్మా.
4: అబ్బే, నేను ఆ విషయం గురించి రాలేదండి.
5: మరి
4: నిజానికి నాకు ఆ సంగతి ఏమిటో తెలియదు కూడాను.
5: బ్రతికించారు. సరే, సంగతి ఏమిటో చెప్పండి.
4: గడిచిన 5-6 నెలల్లో 3 సార్లు ఏనుగులు వచ్చి మీ ఊరి పొలాల మీద పడ్డాయి. పంటల్ని కూడా నాశనం చేశాయి కదా?
5: అవునవును, ఒక రైతు కూడా ఆ దాడిలో గాయపడి చనిపోయాడు. నేను గవర్నమెంట్తో మాట్లాడి ఆ కుటుంబానికి 5 లక్షల పరిహారం కూడా ఇప్పించాను.
4: అవునండి, మాకు ఆ విషయం తెలిసింది. సత్వర సహాయం కోసం మీరు మంత్రి గారి దాకా వెళ్ళి వెంటనే ఆ పరిహారం అందేలా చేశారని తెలుసు. ఆ మేరకు మేము పేపర్లో న్యూస్ కూడా రాసాం.
5: అవునవును, చూశాను చూశాను. ధన్యవాదాలమ్మా.
4: ఆ ఏనుగుల దాడి గురించి ఒక వార్తా కథనం రాద్దామని వివరాల కోసం వచ్చానండి. మీరు నాకు ఆ విషయంలో కొంత సాయం చెయ్యాలి.
5: ఏనుగుల దాడి గురించి అయితే నేను ఆ విషయంలో మీకు పెద్దగా సాయపడలేను. కానీ మీరు ఓపిక పట్టి ఈ గ్రామం చివరి పొలాల దాకా నడిచి రాగలనంటే అక్కడ ఒక గిరిజన నాయకుడు ఉన్నాడు, అతన్ని పరిచయం చేస్తాను. అతను మీకు ఆ వివరాలన్నీ ఇవ్వగలుగుతాడు.
4: తప్పకుండా వస్తానండి, దయచేసి నాకు ఆ సాయం చేయండి.
5: సరే, అతని పేరు గుంప పెద్ద. వయసు 85 పైగే ఉంటాయి. స్వాతంత్రం వచ్చిన కొత్తల్లోనే అతడు గిరిజనంలో బిఏ పాస్ అయిన వ్యక్తిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. వ్యవసాయం చేసుకుంటూ గ్రామ శివార్లలోనే స్థిరపడిపోయాడు. అతడికి అడవుల మీద, ఆ జంతువుల మీద మంచి అవగాహన ఉంది.
4: ఓ, అలా అయితే నాకు కావలసిన వివరాలన్నీ ఆయన అందించగలరు అనిపిస్తోంది. కాకపోతే మీకు శ్రమిస్తున్నానేమో.
5: పర్వాలేదమ్మా, విశాఖపట్నం నుంచి ప్రత్యేకంగా ఈ పని మీద మీరు మా ఊరొచ్చారు, నేను ఆ మాత్రం సాయం చేయలేనా? పదండి వెళ్దాం.
4: చాలా ధన్యవాదాలండి మీకు.
5: పర్వాలేదమ్మా. దండాలు పెద్ద.
4: దండాలు పెద్ద గారు,
6: రండి రండమ్మా. దండాలు సర్పంచ్ బాబు, ఇలా వచ్చారేటి?
5: ఈమె పేరు సీత, విశాఖపట్నంలో పత్రికా ఆఫీసులో పనిచేస్తున్నారట. ఆ మధ్యంతా మన ఊరు మీద ఏనుగులు పడి పంటను నాశనం చేశాయి కదా, దాని గురించి వార్త రాయటానికని ఆ వివరాలు అవి ఇవి తెలుసుకోవడం కోసం వచ్చారట.
6: ఓహో,
5: ఆ వివరాలైతే నాకంటే మీరే బాగా చెప్పగలరని మీ దగ్గరకు తీసుకొచ్చాను పెద్ద. సీతగారు, మా పెద్దగారికి ఈ గ్రామాల్లో మంచి పేరుంది, ఈయన్ని దేవుళ్ళా చూసుకుంటారు. ఈయన రోజు పట్నం నుంచి తెలుగు ఇంగ్లీష్ పేపర్లు అన్నీ రప్పించుకొని చదువుతారు కూడా. ఈ చుట్టుపక్కల అడవుల మీద, అడవి జంతువుల మీద కూడా ఈయనకు మంచి నాలెడ్జ్ ఉంది.
6: ఈ పల్లెటూరు కుర్రాళ్ళకి ఇంకా మా పెద్దవాళ్ళ మీద గౌరవం తగ్గలేదమ్మా, అందుకే ఆయన అలా చెప్తున్నాడు. సరే, అలా స్టూల్ బాల్ మీద కూర్చోండి అమ్మా, కొద్దిగా మజ్జిగ దాహం పుచ్చుకుంటారా?
4: అబ్బే ఏం వద్దండి, నేను వివరాల కోసం కొద్దిగా మీ సమయం తీసుకుంటాను, పర్వాలేదు కదండి?
6: ఏమీ పర్వాలేదు, నాకు తెలిస్తే తప్పకుండా చెప్తాను, ఎంతసేపైనా పర్వాలేదు, మొహమాట పడకుండా అడగండి.
4: పెద్దగారు, నేను తెలుగు పత్రికా విలేకరిని. గత 6-7 నెలలుగా ఏనుగులు అడవుల నుండి వచ్చేసి ఇక్కడ పొలాల మీద పడి నానా గొడవ చేశాయి, పంటలను నాశనం చేశాయి, కొంతమంది రైతులని గాయపరిచాయి కూడా. అసలు అవి మన మీదకు ఎందుకండి ఇలా దాడి చేస్తున్నాయి?
6: ఏటమ్మా చెప్పావు, అయి మన మీద దాడి చేస్తున్నాయా?
4: అదేంటండి, దాడి చేస్తున్నాయి కదా.
6: ఏ దాడి చేశాయట?
4: అదేమిటండి? ఏనుగుల గుంపు.

0: ఎప్పుడు వచ్చి మీద పడతాయో అని సుమారు 15 గ్రామాల ప్రజలు వాటి ఉనికికే భయపడిపోతున్నారు. ఇదంతా ఏమిటి మరి? అవి మన మీద దాడి చేయడం కాదా?
1: అమ్మా అమ్మా అమ్మా, మీరు పత్రికల వాళ్ళు, ఏం రాసినా రెండు వైపులా ఆలోచించి రాయాలి. మీరు ఒకవైపే మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఏనుగులు మన మీద దాడి చేశాయి అంటున్నారు, అవునా?
0: దాడి చేశాయి కదా మరి.
1: అమ్మా, నేను ఈ గ్రామంలో గత 70 సంవత్సరాలుగా ఉంటున్నాను. ఏనుగులు ఊర్లోకి, ఈ చుట్టుపక్కల పొలాల్లోకి రావడం నేనెప్పుడూ చూడలేదు. మన రామారావు సర్పంచ్ బాబు కూడా ఇక్కడ పుట్టి పెరిగినోడే, గత 30 ఏళ్ళుగా ఇక్కడ ఉన్నవాడే. ఏ రామారావు?
2: అవును పెద్ద, గతంలో ఎప్పుడూ లేదు, ఈ బెడదంతా ఈ మధ్యనే.
1: అవును, ఈ మధ్యనే. ఇంతకాలం రాని ఏనుగులు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? ఎందుకని?
0: అది తెలుసుకుందామనే కదా మీ దగ్గరకు వచ్చింది.
1: అమ్మా, ఓ 10 సంవత్సరాల క్రితం మహారాష్ట్రలోకి ఏనుగులు వచ్చి ఓడలో పడ్డ సంగతి మీకు తెలుసా?
0: తెలీదండి.
1: చెప్తాను. కొల్హాపురం జిల్లా కాళీవాడి చాందిగఢ్ మీదకి గుంపులు గుంపులుగా ఏనుగులు వచ్చి పడ్డాయి. ఎక్కడి నుంచి? కర్ణాటకలోని పశ్చిమ కనుమల అడవుల్లోంచి. ఆ తర్వాత రాధానగరి, చాందిగఢ్, గఢ్హిగ్లాస్ మొదలైన ఊళ్ళకు కూడా వెళ్ళాయి. ఎందుకని? భూమి మీద జనం పెరిగిపోతూ ఉంటే తిండి గింజల కోసం వ్యవసాయానికి మనుషులు అడవుల మీద పడిపోతున్నారు. అడవుల అంచుల్లోకి వెళ్ళి భూమి దున్నడం మొదలెట్టారు. దీనికి తోడు అడవి అంచుల్లో బోర్లు తవేశారు. అడవుల్లోనే కొండ ఊటల నీళ్లన్నీ బోర్లు ద్వారా నేలలోంచి లాగేసి వ్యవసాయానికి మళ్లించారు.
0: మరి బోర్లు తవ్వకుండా, నీటి సదుపాయం లేకుండా వ్యవసాయం చేయడం ఎలా అవుతుందండి?
1: బాగుందమ్మా, నీటి సదుపాయం లేకుండా వ్యవసాయం చేయలేం, కరెక్టే. కానీ అందుకోసం అడవుల మీద పడిపోతే ఎలాగా? ఇక్కడ మైదానాల్లో మనం ఎలా బతుకుతున్నామో అడవిలో జంతువులు పక్షులు కూడా అలాగే బతకాలి కదా. నీ వ్యవసాయానికి నీరు కావాలి, మరి అడవి జంతువులు తాగడానికి నీళ్ళు అక్కర్లేదా? అడవి అంచులకు వెళ్ళి బోర్ల ద్వారా నీళ్లు లాగేస్తూ ఉంటే ఎలాగా? అడవిలో ఉండే కొండగడ్డలు, చెరువులు అన్నీ ఒట్టిపోయాయి. వాటికి తాగడానికి నీళ్లు కరువైతే అవేం చేస్తాయి? నీళ్లు వెతుక్కుంటూ ఏనుగులు, జింకలు లాంటివన్నీ అడవి వదిలి అంచులకు వచ్చేసాయి. అక్కడే వాటికి నవనవలాడుతూ చెరుకు తోటలు, వేరుశనగ పంట పొలాలు కనిపించాయి. వాటిని తినటం మరిగాయి.
0: మరి పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా మరింత భూమిని సాగులోకి తీసుకొచ్చి వ్యవసాయం చేయకపోతే ఎలా? మనకి తిండి గింజలు ఎలా దొరుకుతాయి?
2: అవును కదా పెద్ద, అది నిజమే కదా. మనకు స్వాతంత్రం వచ్చేనాటికి మనకి 33 కోట్ల జనాభా ఉండేది. ఇవాళ్ళకి సుమారు 140 కోట్లైంది కదా. ఆ మేరకు దేశంలో వ్యవసాయ అభివృద్ధి జరగాలి కదా. మరింత భూమిని సాగులోకి తీసుకొచ్చి తిండి గింజల దిగుబడి పెంచాల్సిన అవసరం కూడా ఉంది కదా. మరి దానికి మీరేం చెప్తారు?
1: మనకి ఇంకా నీరందక సాగులోనికి రాని బంజరు భూములు 100,000 ఎకరాలు ఉన్నాయి, అవునా కదా?
2: అవును.
1: నదులకు డ్యాములు కట్టి, కాలువలు తవ్వి, వాటి వంక నీరు పారించి వాటిని వ్యవసాయానికి అనువుగా మార్చుకోవాలి. అంతేగాని కంటికి పచ్చగా కనిపిస్తున్న అడవుల మీద పడి వాటిని నాశనం చేసుకుంటూ పోతే మనిషి మనుగడే కష్టమైపోతుంది. మనం మన గురించి ఆలోచిస్తున్నాం, ఆ మూగజీవుల సంగతి కూడా ఆలోచించాలి కదా. అడవి అంచుల్లోకి మనం వెళ్ళి జనాభా పెంచుకుంటూ వెళ్ళిపోతే మనతో పాటు పశు సంపద కూడా పెరుగుతుంది కదా.
2: అవును.
1: వాటికి గడ్డి కోసం అడవుల్లోకే పంపిస్తున్నాం.
2: అవును.
1: అవి గడ్డితో పాటు ఆకులు అలవలు మేయటంతో అడవి జంతువుల ఆహారం మన పశువులకు బదిలీ అయిపోతుంది.
2: నిజమే.
1: ఏనుగుల గురించి మరో ముఖ్య విషయం మనం తెలుసుకోవాలి.
2: ఏంటంటావు?
1: ఏనుగులు ఎప్పుడూ అడవి మధ్యలో ఉండవు. అడవి అంచుల భాగంలో ఒక వలయంలో అవి తిరుగుతూ ఉంటాయి.
2: ఓహో.
1: అంటే మన నగరానికి రింగ్ రోడ్లు ఉన్నాయి చూడండి.
0: అవునండి.
1: అలా అన్నమాట. అడవి చుట్టూ ప్రాంతంలో ఎలిఫెంట్ కారిడార్ ఏర్పాటు చేసుకుంటాయి అవి. ఆ కారిడార్లోనికి పశువులు, వాటిని తోలడానికి మనుషులు చొరబడిపోతున్నారు. ఏనుగులకు తిండి నీరు కరువై జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. గత కొంతకాలంగా కర్ణాటక మహారాష్ట్ర సరిహద్దు అడవుల్లో జరిగింది ఇదే. ఇప్పుడు మన సరిహద్దుల్లో కూడా అదే జరుగుతుంది.

0: ఇప్పుడు చెప్పండి, ఏనుగులు మన మీద దాడి చేస్తున్నాయా లేక మనం వాటి మీద దాడి చేస్తున్నామా?
1: అది సరే, మరి మనందరం పశువుల మీద వాటి పాల మీద ఎంతో ఆధారపడి బతుకుతున్నాం. మరి ఆ పశువుల సంరక్షణకు తగిన ఆహారం, వాటికి చూపెట్టవలసిన బాధ్యత మనమీదే ఉంది కదా. అందుకనే పశువుల కాపర్లు వాటిని అడవుల వైపుకు తీసుకెళ్తున్నారు కదా, ఏమంటారు?
0: అవునమ్మా, కేవలం పశువుల్ని అడవుల్లోకి తోడటం ఒకటే కాదమ్మా. అడవుల్లోకి వెళ్ళి కలప కోసం చెట్లు నరికేస్తున్నావా? ఆ పని ఏమైనా సద్దు లేకుండా చేసుకుంటున్నావా? లేదు. గొడ్డలితో దాహం తీరక బుల్డోజర్లు పట్టుకెళ్ళి మరీ శబ్దాలతో వృక్షాలని పెకలిస్తున్నాం. తరువాత లారీలు ట్రాలర్లు పగలనక రాత్రనక చెవులు హోరెత్తించేలా వృధ చేస్తూ అడవుల్లోంచి ఆ కలపను మోసుకొచ్చి నగరాలకు సరఫరా చేస్తున్నాయి. ఏట్ రామారావు చెప్తుంది, వింటున్నావా?
2: వింటున్నా పెద్ద.
0: ఇంకా బాక్సైట్ దొరుకుతుందనో ఇనుపరాయి దొరుకుతుందనో కొండల్ని డైనమైట్ పెట్టి పేల్చేస్తున్నాం. రంగురాళ్ల కోసం రాత్రనక పగలనక జనరేటర్లు పెట్టుకొని మరి గుట్టలు తవ్వేసి జల్లెడ పట్టేసి రాళ్ళు ఏరుకుంటున్నాం.
2: నిజమే,
0: అడవి గుండా కరెంటు ట్రాన్స్మిషన్ టవర్లు వేయడానికి కొండలను గుట్టలను ఆక్రమించేస్తున్నావా?
2: అవును.
0: ఇంకోవైపు కరకాయలకి మరో కాయలకి కొండలకి నిప్పెట్టేస్తున్నాం. కార్చిచ్చు రాత్రనక పగలనక అడవి అంటుకొని మండిపోతుంటే ఆ మంటలకు జడిసి వచ్చేసిన ఏనుగులు మనం చూపించే దివిటీలకి సెర్చ్ లైట్లకి బెదిరి వెనక్కిపోతాయా బాబు? చెప్పండి
1: పెద్దగారు. ఇన్ని చెప్తున్నారు గాని మరి మనకి కలప కావాలి, కరెంటు కావాలి, ఖనిజాలు కావాలి, కరక్కాయలు కావాలి, ఇవన్నీ ఎలా వస్తాయండి?
2: వీటన్నిటి కోసం మనం అందరం అడవుల మీద ఆధారపడ్డాం కదా, కాదంటారా?
0: ఎందుకు కాదంటాను? అయితే మరి అటవీ చట్టాలు ఉన్నాయి కదా, అవెందుకు? అడవులు కాపలా కోసం ఈ ఫారెస్ట్ రేంజర్లు ఎందుకు? అది కూడా మీరే చెప్పండి. ఈ అడవి తల్లి మన మానవాళికి ప్రకృతి ఇచ్చిన ఒక రక్షణ కవచం బాబు.
2: అవును పెద్ద.
0: ఇలా అడవుల్ని రకరకాలుగా నాశనం చేసుకుంటూ వెళ్ళిపోతే కొంతకాలానికి మనిషి మనుగడే ప్రశ్నార్థకం అయిపోతుంది. ఏనుగులు ఎందుకు దాడి చేస్తున్నాయంటూ మీరు అడిగారే, ఆ ప్రశ్నకి ఒక్క ముక్కలో జవాబు చెప్తా.
2: ఏంటది?
0: మడిసి, వాడి దురాశ.
1: అంటే మనిషి దురాశే కేవలం కారణమంటారా?
0: ముమ్మాటికే అంతేనమ్మా. ఈ చెట్లకు, చేమలకి, పుట్టలకి, గుట్టలకి, నేలకి, నింగికి, జంతువులకి, పక్షులకి, పువ్వులకి, పండ్లకి, మొత్తం ఈ భూదేవి అంతటికీ ఒక్కడే ఒక్క దుర్మార్గ శత్రువు. ఎవరంటే మనిషి. భూదేవిని చుట్టబెట్టి సముద్రంలోకి విసిరేసిన హిరణ్యాక్షుడి కంటే దుర్మార్గుడే మనిషి. మనిషికి దురాశ లావైపోతుంది. ఈ అడవులన్నీ నావే, ఈ సంపదంతా నాదే, ఈ నదులన్నీ నావే, దానిలోని నీళ్లన్నీ నావే అనే దురాశ మన బిడ్డలకి, వాళ్ల బిడ్డలకి, ఇంకా వాళ్ల వాళ్ల మనవలకి ఏమి మిగల్చకుండా అంతా తానే కడుపు నిండా కూరేసుకోవాలన్న దురాశ. ఈ దాహం తగ్గకపోతే, ఈ మనిషి తీరు మారకపోతే ఇలా ఏనుగులు వచ్చిపోతూనే ఉంటాయమ్మా. ఏనుగులు ఎందుకు వస్తున్నాయి, వాటిని వెనక్కి ఎలా పంపించాలి అని మనం గింజుకుంటున్నాం, కానీ అవి ఎందుకు వస్తున్నాయి, అసలు కారణం ఏమిటి, ముందు ముందు వాటిని రాకుండా ఆపాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలనే ఆలోచన చేయడం లేదెవరు. దీనికంతా ఒకే ఒక్క మార్గం, వాటి జోలికి మనం వెళ్లకుండా ఉంటే అవి మన జోలికి రావు, కాదంటారా?
2: నిజమే. అవును పెద్ద. ఊర్లో ఉంటావు, ఇన్ని విషయాలట తెలిసింది పెద్ద నీకు. భలే చెప్పావు పెద్ద నువ్వు.
1: ఇందాక సమస్యని రెండో వైపు కూడా చూడాలి అన్నారు కదా పెద్దగారు, అది ఇదే అన్నమాట. అయితే ఈ రోజు నుంచి మేము కూడా సమస్యని ఈ కోణం నుంచి చూడడం నేర్చుకుంటాం, అలాగే ఇదే విషయాన్ని మా పత్రిక ద్వారా ప్రజల వద్దకి చేరుస్తాం.

మీరింతవరకు గజం నిజం పలాయనం మిథ్య నాటిక విన్నారు. రచన శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు, నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సహకారం శ్రీమతి ఎస్ ప్రమీలా కుమారి. ఇందులోని పాత్రలు పాత్రధారులు పెద్ద శ్రీ పివి రామ్ గోపాల్, విలేకరి సీత

0: కుమారి ఎన్ మణి, సర్పంచ్ రామారావు, శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి, ప్రతిపక్ష నేత శ్రీమతి కె ఇందిర, అటవీశాఖ మంత్రి శ్రీ బి రాజు, స్పీకర్ శ్రీమతి డి శ్రీదేవి, ఎర్రన్న శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, ఎర్రన్న కొడుకు శ్రీమతి బిఎన్ పద్మిని, రామ్దాసు బుగత, శ్రీ హుండీ ముఖ్య ప్రాణ్రావు, నాగం శ్రీ జిఆర్ఆర్ఎస్వి ప్రసాద్, జిల్లా కలెక్టర్ శ్రీ కె శివరాం ప్రసాద్, డిఎస్పి శ్రీ వింజమూరి సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్యే శ్రీ ఎన్ ముకుందరావు, ఇంకా ఇందులో శ్రీ ఎన్ శ్రీనివాసరావు, శ్రీ సిహెచ్ వెంకట రమేష్, శ్రీ కె శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమర్పణ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఆపేత మధుర గీతాలు వింటారు. ముందుగా కలెక్టర్ జానకి ఈ చిత్రానికి పేసుశీల, జమునారాణి పడిన పాట వింటారు. సాహిత్యం సి నారాయణ రెడ్డి.

గూడు పుట్టాని. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం, సాహిత్యం దాశరథి, సంగీతం ఎస్పి కోదండపాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.

ఆ పాపని అపహరించి శ్రీరామ్ నగరంలోని ఒక హోటల్ యజమానికి విక్రయించాడు డబ్బుల కోసం. అక్కడ నుంచి

మీరు వినే పాట బలిపీఠం. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం. వినబోతున్న పాట జేపుదొంగ. చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం. సాహిత్యం ఆరుద్ర.

ముత్యాల ముగ్గు. ఈ చిత్రానికి మీ రామకృష్ణ గానం.

మంచి రోజు. ఈ చిత్రానికి వి రామకృష్ణ, పి సుశీల గానం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం నిలయంలో సమయం 11:10 దాటి 10 సెకండ్లు. ఇంతటితో మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:48 మా ప్రభాత ప్రసారంలో కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.